హలో డాలస్, హ్యాపీ ఫ్రైడే. ఎవరు ఎవరు ఏంటి హడావిడి? హ్యాపీ అవర్ టైం వచ్చేసిందండి. అంటే మీ అందరికి స్వాగతం రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 కి. నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఈ రోజు 7 నుంచి 9 వరకు మీతోనే కలిసి ఫుల్ ఎంటర్టైన్మెంట్, సూపర్ హిట్ సాంగ్స్, ఫన్ కవర్లు అండ్ లాట్స్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ తో మీ ఫ్రైడే ఈవినింగ్ ని స్పెషల్ గా మార్చడానికి రెడీ అయిపోయాను. మరి ఈ రోజు మన హాట్ టాపిక్ ఏంటి? ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో చూసారా? నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ. మన హాట్ టాపిక్ ఈ రోజు టాలీవుడ్ లో మనకి గుర్తుండిపోయే లెజెండరీ విలన్స్. విలన్ ఎక్కువ ఇచ్చాను, ఎలా ఉంది? హీరోని ఛాలెంజ్ చేసిన ఆ పవర్ఫుల్ విలన్స్ ఎవరు? మీ ఆల్ టైమ్ ఫేవరెట్ విలన్ ఎవరో కాల్స్ ఆర్ మెసేజెస్ చేసి మాకు చెప్పండి. ఆర్ ఇన్స్టాలో ఒకవేళ ఎవరైనా ఫాలో అవుతుంటే అక్కడ కూడా కమెంట్ చేసి చెప్పొచ్చు, నా ఫేవరెట్ విలన్ ఫలానా అని. వాళ్ళ గురించి మాట్లాడేసుకుందాం. సో వాల్యూమ్ పెంచేసేయండి, సీట్ బెల్ట్ వేసేసుకోండి, కాఫీ అయినా చాయ్ అయినా ఏదో ఒకటి పట్టుకోండి, ఎందుకంటే ఇది హ్యాపీ అవర్. మర్చిపోయినండో, హ్యాపీ అవర్ అంటే గ్లాస్ తోనే హ్యాపీ అవర్ స్పెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గ్లాసులతోటే కాదు, మనసుల్ని హ్యాపీనెస్ తో నింపేది కూడా హ్యాపీ అవరే. అంటే అది మన షో. సో దిస్ ఇస్ యువర్ ఆర్జే శ్రీకాంతి, ఓన్లీ ఆన్ రేడియో సిర్బి 107.9 ఎఫ్ఎం HD3. అమెరికాలో తెలుగు నేస్తాం, సౌండ్స్ లైక్ హోమ్. లెట్స్ రాక్ దిస్ ఫ్రైడే. ఓకే, ఈ పాట వినొచ్చేసేయండి. మన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మెదడికి మేత కార్యక్రమంలోకి వెళ్లే ముందు మన సెగ్మెంట్ ఏంటి? Yes, kids trivia questions. పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరూ రెడీ అయిపోండి, ఈ మంచి పాట వినొచ్చేయండి. నేను క్వశ్చన్స్ గబగబా లైన్ అప్ చేసుకుని అడిగేస్తాను. అండ్ దిస్ సాంగ్ ఈజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎంజాయ్.

0: That's a wonderful, wonderful song from Peddi movie, which is all-time favorite song for every generation. Peddavalaki, Pillalaki, Musaravalaki, Andarki, Vipritanga Nachesina Patadi. So, manam a wonderful song to start chesam kabatti. Pillalu, ready ga unnara? Adigesemantara questions? Okay, first mana easy question to start chedam. Which reptile can pull its head and legs into its shell? Again, which reptile can pull its head and legs into its shell? Answer teliste 972-636-1966 ki call chesi cheppeseyandi. Meerandaru ee question ki answer enta aalochinchaloga oka chinna prakatana aithe chuseskundam. A to B. సాయంత్రం ఈ టైంలో అందరికీ ఆకలేస్తూ ఉంటుంది కాబట్టి ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నవ్ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్స్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్. అబ్బా ఇది ఎప్పుడు చెప్పినా నాకు నోట్లో నీళ్ళు తిరుగుతాయి. ఫ్రమ్ ట్యాంగీ గోంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ యూ కెన్ కాల్ దెమ్ అట్ 214-872-2345. ఓకే సో మన క్వశ్చన్ అయితే మనం అడిగేశాము. ఓ వచ్చేసారు కాలర్స్. హలో అండి, మీరు రేడియో సుర్బిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, మై నేమ్ ఇస్ కృతి.
0: ఆహాహా, నా ఫేవరెట్ ఫేవరెట్ కాలర్, ద ఫస్ట్ కాలర్ ఎవర్. హాయ్ కృతి, హౌ ఆర్ యూ?
1: ఐ యామ్ గుడ్.
0: ఎలా స్పెండ్ చేస్తున్నావు హాలిడేస్ కృతి? హౌ ఆర్ యూ స్పెండింగ్ యువర్ హాలిడేస్? సూపర్. ఏంటి ఏం చెప్పట్లేదు ఏంటి కృతి, ఎలా ఉన్నాయి హాలిడేస్, ఎలా స్పెండ్
1: చేస్తున్నావు?
0: ఐఎమ్ బాబా బోర్ కొడుతున్నట్టు చెప్పావు పాపం. ఏదో జోష్ గా చెప్పలేదు ఐఎమ్ ప్లేయింగ్ అని చెప్పలేదు, ఐఎమ్ ప్లేయింగ్ ఏదో ఉన్నాయి సెలవులు, ఏం చేయాలి తెలియక ఆడుకుంటున్నానట్టు చెప్పావు. సరే క్వశ్చన్ ఆన్సర్
2: ఏంటండి?
0: ఏంటి మళ్ళీ చెప్పండి.
2: అమ్మ వాళ్ళు ఈ క్లాస్ ఏం చేస్తుంది?
0: అందుకే కృతికి ఫన్ టైం కోసం ఈ క్రెడిట్స్ ట్రివియా సెషన్. సో కృతి, డూ యూ నో ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్? విచ్ రెప్టైల్ కెన్ పుల్ ఇట్స్ హెడ్ అండ్ లెగ్స్ ఇన్ టు ఇట్స్ షెల్? అవునా? అవును శృతి, కృతి, టర్టిల్ కి టార్టాయిస్ కి డిఫరెన్స్ ఏంటి?
2: హలో, మీ వాయిస్ కట్ అయ్యింది.
0: అయ్యో సారీ అండి. టర్టిల్ కి టార్టాయిస్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాను. నాకు తెలియదులే కృతి, ఎందుకు వచ్చింది క్వశ్చన్ ఆన్సర్ చేసేసాను, దట్స్ నా పని అయిపోయింది. ఇంకా అంతకంటే ఎక్కువ క్వశ్చన్ అడగద్దంటావా? ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ కృతి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. బాగుందండి మనకి యాజ్ యూజువల్ కృతి, ద ఫస్ట్, ద వెరీ ఫస్ట్ కాలర్ కృతి. యాక్చువల్ గా నేను ఆర్జే స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ టైం ఫస్ట్ కాలర్ ఇస్ కృతి, అండ్ షీ కంటిన్యూస్ టు కాల్, అండ్ ఐ రియలీ రియలీ లైక్ హౌ షీ పార్టిసిపేట్స్ ఇన్ ద స్కీమ్. థ్యాంక్ యూ సో మచ్ కృతి ఫర్ కాలింగ్ అండ్ లెటింగ్ మీ నో. కృతి అయితే దానికి ఆన్సర్ చెప్పింది. ఆ ఆన్సర్ ఒకవేళ ఎవరైనా విని ఉండకపోతే నేను ఇంకా ఐ వాంటెడ్ టు keep this question open for some more time. Which reptile can pull its head and legs into its shell is the question. If you know, do call the studio and let me know too. And ee wonderful part of vinesi meer ochesayandi iloga call 7 osthe nen off air iskuntanu, and we will go on to the next question again.

0: Yes. అండ్ మనకి ఇంకొక కాలర్ నిర్వాణ స్మృతి కూడా కాల్ చేసి ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేశారు. థ్యాంక్ యూ కృతి అండ్ నిర్వాణ స్మృతి. ఐ లైక్ యువర్ నేమ్స్. ఆడపిల్లల పేర్లన్నీ భలే ఉంటాయండి. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఎస్, ద రైట్ ఆన్సర్ ఈస్ టర్టల్. దాట్స్ ద రైట్ ఆన్సర్. అండ్ నిర్వాణ, ఎస్, యూ ఆస్క్డ్ ఫర్ అ రిక్వెస్ట్ సాంగ్. ఐ విల్ ఫర్ షూర్ ప్లే అండ్ ఐఎమ్ లైనింగ్ ఇట్ అప్ రైట్ నౌ. ఓకే, హియర్ ఇస్ ద టైమ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. కష్టమైన అడగనా సింపుల్ అడగనా ఆలోచిస్తున్నాను. సరే, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు వాక్ ఆన్ ద మూన్? అందరికి తెలిసిన పేరే కదా. సెకండ్ పర్సన్ పేరేంటి అని అడగను, ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు గివ్ ఇట్ ఎ ట్రై, జస్ట్ ట్రై దిస్ వన్. హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు వాక్ ఆన్ ద మూన్? లేదు, నాకు ఆన్సర్ చాలా ఈజీగా, క్వశ్చన్ చాలా ఈజీగా అనిపిస్తుంది అంటే, దెన్ దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ యూ. విచ్ ఇస్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? Which is the largest bone in the human body? These are the two questions. Whichever you want to answer, you can call the studio and answer it while I talk about Maitri's restaurant. Authentic Indian flavors kosam, head to Maitri's Indian cuisine. హిల్టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ తోటి, స్పేషియస్ ప్యాటియో సీటింగ్ తో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్. అంతేకాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ ద టౌన్. సో వాట్ ఆర్ యూ ఆల్ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రేయస్ ఇండియన్ క్యూజిన్, నర్వ్ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అది మైత్రేయస్ కి అందరూ విజిట్ చేయండి. సో నెక్స్ట్ మన లైన్అప్ చేసిన సాంగ్ వేసేసే ముందు ఇంకా ఏం ఆడుకుంటున్నామంటే, ఈ రోజు కిడ్స్ ట్రివియా క్వశ్చన్. ఇప్పుడే కనుక ఎవరైనా లాగిన్ అయి ఉంటే కిడ్స్ ట్రివియా సెషన్స్ జరుగుతున్నాయండి. దిస్ ట్రివియా సెషన్ విల్ గో అంటల్ 7:30 ఆన్ ద క్లాక్. 7:30 తర్వాత నుంచి మెదడుకి మేత అనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, పిల్లలకి ఆన్సర్స్ తెలిస్తే కాల్ చేస్తారు. ఆన్ ఎయిర్ ఉన్నప్పుడు ఆన్ ఎయిర్ తీసుకుంటాను, లేకపోతే పాట వేస్తూ ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను. ప్రస్తుతం అయితే నేను ఒక రెండు క్వశ్చన్స్ అడిగాను, వచ్చేసారు కాలర్స్. ఎవరో ఏంటో చూసేద్దాం. హలో అండి, మీరు రేడియో సురభికి కాల్ చేశారు. ఎవరు మాట్లాడుతున్నారు?
1: విహానా.
0: విహానా, హౌ ఆర్ యూ విహానా?
1: I'm good.
0: How are you enjoying your holidays?
1: I'm enjoying my holiday.
0: You're enjoying? How are you enjoying?
1: I'm
2: watching a lot of TV.
1: Watching a lot of TV.
0: Kaadu, Vihana plays a lot of Lego, I know. Manchi manchi Lego sets build chestundi Vihana. Kada Vihana?
1: Yes.
0: Yeah.
2: What are you building now?
1: I'm building a carousel.
0: Wow, you're building a carousel. Is my dream. Telsa, naku enti ishtamo carousels ante. Neeku kuda ishtama?
1: Yeah, me too.
0: Me too. Okay. So question kaasa telsa, Vihana?
1: Thigh bone.
0: Which bone?
1: Thigh bone.
0: Can you spell it for me? Naku sariga ardham avatledu. Entadi?
2: Thigh bone.
0: Thigh bone. Okay. Thigh bone. అంటావా? సో ఫస్ట్ పర్సన్ ఆన్ ద మూన్ తెలుసా ఎవరు?
1: చెప్పవరు.
0: సూపర్ విహానా, నువ్వు కత్తి కమాల్. దిస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, దట్స్ రైట్ ఆన్సర్. బట్ ఐ లైక్ విహానా మోర్ దాన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో విహానా, డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ సాంగ్స్ దట్ యూ వాంట్ మీ టు ప్లే? I just played your favorite song.
1: Hello, hello, hello,
0: hello. Oh, you know what? Nirvana Smriti also asked for the same song and I lined it up. And this song is for both of you. Thank you so much for the call. Bye-bye.
1: You're welcome. Bye.
0: సో విన్నారు కదా, ఫస్ట్ పర్సన్ టు ల్యాండ్ ఆన్ మూన్ ఇస్ విహానా అంట. గుర్తుపెట్టుకోండి, అందరూ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్తారేమో, చెప్పకండి. విహానా ఇస్ ద ఫస్ట్ పర్సన్ అకార్డింగ్ టు విహానా టు ల్యాండ్ ఆన్ మూన్. డ్రీమ్ లో చక్కగా ల్యాండ్ అయి ఉంటది, ఆహా మూన్ ఏంటి ఇంత బాగుంది అనుకుని ఉంటుంది. సో దాట్స్ ద నైస్ వండర్ఫుల్ ఆన్సర్. బట్ ద క్వశ్చన్ ఫర్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఇస్ స్టిల్ ఓపెన్. విహానా సెడ్ ఇట్స్ అ థై బోన్. లెట్స్ వెయిట్ ఫర్ మోర్ ఆన్సర్స్ టు కమ్ అండ్ ఐ విల్ టేక్ ఆల్ ద కాలర్స్ ఆఫ్ air while you all listen to this wonderful song requested by both Nirvana Smriti and Vihana. Enjoy this. ఒక్క నిమిషం, ఏదో పాట వేరేది వస్తున్నది, ఎందుకు వస్తుందో తెలీదు. I will play this one. Okay, there you go.

0: கவின் தலைக்கு கேரின் தலைக்கு கேரா ஃபெட்ரஸ் ரேடியோ சுரபி.
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
1: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్.
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
8: Sure.
1: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
8: Idi office party a leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్
12: చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
1: Welcome back after a very short commercial break. So, meerandaru vintunnaru, mee RJ Srikanthi tho, ee roju, mana medariki meeta karyakramamloki swagatam, suswagatam. So, ee roju mana discuss chesukuntunnattuga, first nunchi and Instagram lo nenu na reel cheppinattuga, విలన్స్ గురించి టాపిక్. మనం హీరో గురించి మాట్లాడతాము, అబ్బా హీరోయిన్ ఎంత అందంగా ఉంది అని అనుకుంటాము, సినిమా ఎంత బాగుంది, డైరెక్టర్ ఎంత బాగా చేశారు అనుకుంటాం. కానీ అసలు ఆ మూవీ మొత్తానికి ఒక సైలెంట్ అంటే తను మండిపోతూ, మరి కవిత చెప్పినట్టు ఉంటుందేమో, తను మండిపోతూ వెలుతురిచ్చే దీపం టైప్ లో అలా ఒక హీరో, ఒక విలన్ ఆయన కొట్టించుకుంటూ హీరోని హీరో చేసిన విలన్ క్యారెక్టర్ గురించి ఎవరు మాట్లాడుకోం. చిన్నప్పటి నుంచి నాకు ఇదే డౌట్ ఉండేది, విలన్ అంత భయంకరంగా చూపించి అదొక రకమైన భయంకరమైన బీజియం పెట్టేస్తారు కదా వెనకాతల, అలా వింటుంటే అమ్మా నిజంగా వీడు ఎంత వర్స్ట్ ఫెలోనో అనుకునేదాన్ని. పాప క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. కొన్నిసార్లు ఇప్పుడు నాకు బాగా గుర్తు, ఎప్పుడో ఒక 10 ఆ టైంలో, 8 or 10 ఉన్నప్పుడు అంకుశం సినిమా ఏదో రిలీజ్ అయింది. రిలీజ్ అయితే దాంట్లో విలన్ చూస్తే ఆహుతి ప్రసాద్ కాదు, అంకుశం లో ఎవరో ఇంకో గుండెతను ఉండేవాడు. అచ్చా బాబో, ఇంత వరస్ట్ ఫెలో ప్రపంచంలో ఇంకెవడు ఉండేమో వీడు తప్ప అనిపించేది. అలా చేయడం కూడా ఒక ఒక టాలెంట్ అబ్బా, అలా వెధవ అనిపించుకోవడం కూడా ఒక టాలెంట్. అది మంచాడు అనిపించుకోవడం చాలా ఈజీ, ఒక 2-3 మంచి పనులు చేస్తే మంచి అంటారు, అందంగా కనబడితే హీరోయిన్ బాగుందంటారు, సినిమా బాగుంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ చాలా బాగా అంటారు. వెధవన్నర వెధవలాగా ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని తెలుసా, అది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో హీ విలన్ అలా చేసేవాళ్ళు. నాకెందుకో అలా ఇన్స్పైర్ అయ్యా, కొన్ని స్టోరీలు వింటున్నప్పుడు ఇన్స్పైర్ అయ్యి ఎందుకు విలన్ గురించి చేయకూడదు అనిపించింది. సో ఈ రోజు టాపిక్ విలన్స్ అన్నమాట. ఈ మ్యూజిక్ చిన్నప్పుడు గుర్తుందా, టెట్టడాయి అని వచ్చేది. ఎస్, సో మనం ఫస్టే ఒక ఏసీ నేను నాకైతే చాలా నేను లైన్అప్ చేసుకుని వచ్చాను. ఫస్ట్ ఏం ప్లే చేద్దామా అనేది ఒక్క నిమిషం ఆలోచిస్తున్నాను. బట్ ఈజీ దాంతో స్టార్ట్ చేయడం మంచిది కాబట్టి ఒక ఈజీ దాంతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎస్, ఇది వినండి. విని క్వశ్చన్ ఏంటంటే, మీరు వినబోయే క్లిప్ మూవీ పేరేంటి, ఆ మాట్లాడిన విలన్ క్యారెక్టర్ పేరేంటి, ఆ మూవీలో అతని పేరు చెప్పినా పర్వాలేదు, ఆర్ అతని యాక్చువల్ పేరు అంటే అవుట్ ఆఫ్ ద మూవీ క్యారెక్టర్ పేరు చెప్పినా కూడా పర్వాలేదు. ఓకేనా? దిస్ ఇస్ ఫర్ యూ ఆల్.
3: మన గురించి ఎక్కడ తెలిస్తే చాలా, హైదరాబాద్ లో కూడా తెలవాలా, లేకపోతే ఏ మాదిరి బ్యాగులంతా వేసుకుని ఇంటికి వచ్చేస్తారు, ఫేమస్ అవ్వాలి మనం. మన గురించి ఎక్కడ తెలిస్తే చాలా, హైదరాబాద్ లో కూడా తెలవాలా, లేకపోతే ఏ మాదిరి బ్యాగులంతా వేసుకుని ఇంటికి వచ్చేస్తారు.
1: అది హైదరాబాద్ లో కూడా ఆయన గురించి తెలియాలట. ఎవరు ఎవరు అది మీకు తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. నేనైతే ఒక వండర్ఫుల్ సాంగ్ వేసేస్తాను, ఆ సాంగ్ వింటూ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు 9726361966 కి కూడా కాల్ చేసి చెప్పేసేయచ్చు. సో ఈ నెక్స్ట్ సాంగ్ మీ అందరి కోసం, అండ్ డూ ఆన్సర్ ద క్వశ్చన్. హైదరాబాద్ కు వచ్చే హైదరాబాద్ కూడా తెలియాలి అనుకున్నది ఎవరు ఏంటి?
6: ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది.

మీరు విన్న ఆ వండర్ఫుల్ సాంగ్ తొలి ప్రేమ సినిమాలో అనుకుంటున్నారా? అస్సలు కాదు, ఉస్తాద్ భగత్ సింగ్ లోది. సో ఎలా ఎలా తెలుస్తుంది డిఫరెన్స్ మనకి? ఈ పాట పాత సినిమాలోదా కొత్త సినిమాలోదా అనేది మనకి అసలు ఎలా అర్థమవుతుంది తెలియదు కదా మనకి. సో ఓకే, కానీ ఫస్ట్ ఒక చిన్న బిట్ వేసా, దాని దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడైనా వింటే గనక అది ఉస్తాద్ భగత్ సింగ్ అనే విషయం తెలుస్తుంది అనమాట. అయితే ఇందాక నేను అడిగిన క్వశ్చన్ నేను కష్టంగా అడిగానా, మీకు ఎవరికి అర్థం కాలేదా, లేకపోతే ఏంటి ఏమైంది? చిరంజీవి ఫ్యాన్స్ కోసం ఈ నెక్స్ట్ బిట్ మీరందరూ వినేసి ఫోన్ చేసి చెప్తారు అని అనుకుంటున్నాను. ఈ బిట్ ప్లే చేసిన తర్వాత ఐ విల్ ఆస్క్ యూ ద క్వశ్చన్, ఓకే?

0: ゲートが壊した。
1: ఈ బిట్ అన్నిసార్లు వేయక్కలేదు. ద మోస్ట్ ఫేమస్ ఫేవరెట్ డైలాగ్ ఫర్ సో మెనీ పీపుల్. ఎవరికి ఈ సినిమా పేరేంటి ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. మనం ఆల్వేస్ మెదడికి మీద కార్యక్రమంలో ఉంటుంది కదా, ఈజియెస్ట్ క్వశ్చన్ సినిమా పేరేంటి. సెకండ్ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్, ఆ విలన్ పేరేంటి, ఆఫ్టర్ ఇన్ ద మూవీ ఆర్ అవుట్ ఆఫ్ ద మూవీ విలన్ పేరేంటి ఇస్ ద క్వశ్చన్. స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి 9726361966. ఈ వండర్ఫుల్ పాట వినేస్తూ కాల్ చేసేసేయండి, నేను మీ కాల్స్ అన్ని తీసేసుకుంటాను.

0: ఆ పాట విని చాలా రోజులైనట్టు అనిపించింది, అందుకే గబగబా వేసేసాను. మీరందరూ ఆ వండర్ఫుల్ సాంగ్ వింటూ వింటూ ఉండగా నాకు కొన్ని కాలర్స్ వచ్చారు, కొంతమందిని అయితే మిస్ అయ్యాను. ఎస్, మన రాజేంద్ర గారు ఫేవరెట్ ఫేవరెట్ కాలర్ ఆఫ్ ద డే. రాజేంద్ర గారు కాల్ చేసి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు. Yes, that movie is Indra and the villain name aa movie lo aithe edo red ane ostundi naaku correct ga gurtuledu enti anunu na gurtundi gurtundi question prepare chesindi nene kada veera shankar reddy mokke kada anpikeste. Yes, aina peru rajendra garu meer inka vintunnataithe mukesh rishi rishikesh ఇచ్చినట్టు మార్చేసుకున్నారు. ముఖేష్ రిషి ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ పర్సన్ వీరసింహారెడ్డి. ఆ విలన్ క్యారెక్టర్ చేసింది ఆయన. సో నేను నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి బిట్ వేశాక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బిట్ అయిపోతే ఎట్లాగా, సో ఆ బిట్ అయితే వేసేస్తుంటాను. ఇది విన్న తర్వాత ఈ మూవీ పేరేంటో ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. విలన్, ఈ మూవీలో విలన్ పేరేంటి, మీరెవరనుకుంటున్నారో విలను, మరి వాళ్ళు మీరనుకునే విలను నేను అనుకునే విలను ఒకటి అవ్వాలో లేదో తెలియదు. మరి బిట్ అయితే వినేసరండి చూద్దాం.
1: యదవల్ వేరే ఊరి నుంచి రావాలా, మాకు ఉన్నారు. నాయక్ పెళ్ళం అంటే నాయక్ లో సగం కాదు, నాయక్ కి డబుల్ తేడాగా మాట్లాడితే తోలు
2: తీస్తా. చెక్ పోస్ట్
0: పేరే సుగునట, వర్స్ట్ బిహేవియర్. దట్ ఈస్ మోస్ట్ ఫేవరెట్ డైలాగ్ ఇన్ అవర్ హౌస్. పేరే సుగునండి, మోస్ట్ వర్స్ట్ బిహేవియర్. సో విన్న మీ అందరికీ కూడా ఆ మూవీ పేరేంటో తెలిస్తే, నేను ఆల్రెడీ హింట్ ఇచ్చేసాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా అని, ఆ మూవీ సినిమా పేరేంటో తెలిస్తే కాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. సెకండ్, ఈ సినిమాలో విలన్ పేరు ఏంటి, అంటే సినిమా క్యారెక్టర్ పేరు చెప్పినా పర్వాలేదు, బయట అతని అంటే రియల్ ఆఫ్ స్క్రీన్ పేరు చెప్పినా కూడా పర్వాలేదు. సో ఇలా మనము ఈ రోజు టాపిక్ విలన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎంతనే విలన్స్ గురించి మాట్లాడుకున్నా ఒక్కసారి, ఇది సమ్మర్ సీజన్ కాబట్టి స్పోర్ట్స్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యునైటెడ్ స్టేట్స్, హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. Follow the Texas Scholastic Cricket Board State Championship July 25th through July 27th at the Perrier View Cricket Complex in Houston. American school cricket starts here. Learn more about this cricket, Scholastic Cricket, at tscb.cricket. So, many callers are just now, chuddam. Evaru em cheptaro? Hello, andi, meeru radio surbi call chesaru, on air unnaru, evaru maatladutunnaru?
3: హాయ్ అండి, నా పేరు సునీత.
0: సునీత గారు చెప్పేసేయండి, ఏంటి ఆన్సర్ ఏంటి?

0: అది పవన్ కళ్యాణ్ మూవీ అండి.
1: అవునండి, అది నేను చెప్పేశాను, పవన్ కళ్యాణ్ సినిమా నేను చెప్పాను. మీరు ఆలోచిస్తుండండి, నేను వేరే కాలేజ్ తీసుకొస్తాను. ఓకే, అలాగే అలాగే, చాలా సేపు అంటారా? ఇస్తాను సునీత గారు. కాలేజ్ పాపం పెట్టేశారండి మీరు. కాల్ చేయక ముందు ఆలోచించుకోవాలి సునీత గారు, కాల్ చేసి ఆలోచించారు.
0: బాగా
1: నవ్వుతున్నారండి, నాదే ప్రాబ్లం అంటే నేను వెళ్ళిపోతానండి. ఇంకా ఆలోచిస్తున్నారండి, మళ్ళీ ఆలోచిస్తానండి, ఆలోచిస్తుని వస్తాను. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
0: నా పేరు శ్వేత, ప్రీమియర్ నాయక్ సినిమా.
1: సునీత గారు మీరు విన్నారా? కష్టపడుతున్నారు. అవునండి, సినిమా పేరైతే అదే. సో దాంట్లో విలన్ పేరేంటి?
0: రానా పేరు గుర్తులేదు సినిమాలో, క్యారెక్టర్ పేరు గుర్తులేదు, రానా కదా
1: అంతే, రానానే అనుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ, బాయ్.
1: హలో అండి, రేడియో కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉంది. సునీత గారు పేరు కూడా చెప్పరా? పేరు చెప్తే సినిమా పేరు మర్చిపోతారా? విలన్ పేరేంటి? ఈరోజు టాపిక్ విలన్.
0: అది రావు గోపాల్ తమ్ముడు కదా,
1: మీరు ఆలోచించారు. హలో అండి, రేడియో సుబిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: రాజేంద్ర.
1: రాజేంద్ర గారు చెప్పండి. రాజేంద్ర గారు, రాణా గారి పేరేంటి ఆ సినిమాలో? నేను రాణా విలన్, ఇంకొక సపోర్టింగ్ విలన్ పేరేంటి? పాపం సునీత గారు కష్టపడుతున్నారు ఆయన పేరు చెప్పడం. రాఘోపాల్ రావు గారి, రాఘోపాల్ రావు గారి అని బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు. మీ రిక్వెస్ట్ సాంగ్ ఏమైనా ఉందా అండి? అవునా, ఓకే, కదా, నైస్. నాది కూడా అది ఫేవరెట్ సాంగ్, బట్ ఐ విల్ ఆల్సో కీప్ ప్లేయింగ్ అండ్ కీప్ ఆస్కింగ్ మోర్ క్వశ్చన్స్, కీప్ లిసనింగ్ అండి మీరు. హలో అండి, రేడియో సుర్భి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: శ్రీకాంత్ గారు.
1: ఓ హాయ్ శ్రీ గారు, ఎలా ఉన్నారు?
3: అవునండి, మీరు ఎలా ఉన్నారు?
1: వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీకు ఆన్సర్ తెలుసా? డానియల్ శేఖర్. రాజేంద్ర గారు వింటున్నారా? మీకు కాంపిటీషన్ వచ్చారు.
3: పవన్ స్టార్ ఫ్యాన్స్ అండి ఇక్కడ.
1: రానా ఫ్యాన్సా లేక పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా?
3: బోత్, బోత్.
1: ఏంటి, డానియల్ శేఖర్? ఆహా, ఏం పేరు, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.
3: అంటే మీకు కూడా అంత తెలియదు
1: మనం క్వశ్చన్ అడగడం వరకే. నేను రాజేంద్ర గారి సిస్టర్ ని, టాపిక్ లో క్వశ్చన్ అడగడం ఆన్సర్లు మనకు తెలియవు.
3: గుడ్ వన్, గుడ్ వన్ అండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.
3: థ్యాంక్ యూ.
1: అదండి, సో ఆన్సర్ తెలీదా, ఆన్సర్ తెలీదా అని ఇలా గుచ్చుకుచ్చడితే హర్ట్ అవుతానండి నేను, అలా అడగండి. ఓకే, హలో అండి, మీరు రేడియో సుబిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
0: నా పేరు సునీత అండి. విలన్ పేరు రావు రమేష్.
1: రావు రమేష్ గారు, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. ఎంత బాగా
0: కాంగ్రేట్ చేస్తారా మహర్షి మూవీలో సుమన్ ప్రతి సుమన్ సాంగ్.
1: మహర్షి మూవీలోంచి కాదు, ఇది ఫ్రైడే ఈవినింగ్ కదా, కొంచెం జోష్ ఉన్న పాటలు వేస్తున్నాం అనమాట. అది వండర్ఫుల్ సాంగ్ యాక్చువల్ గా. ఈ ఇప్పుడున్న లేటెస్ట్ సాంగ్స్ ఏమైనా రిక్వెస్ట్?
0: జోషన్ సాంగ్ వేయండి.
1: ఏం సాంగ్?
0: టైటిల్ సాంగ్,
1: భీమ్రా నాయక్
0: టైటిల్ సాంగ్ ఉంటది కదా, అది బాగా జోష్ ఉన్న సాంగ్.
1: ఆహా, వేసేస్తాను, మీరు ఇలా చెప్పాలే కానీ నేను చెలరేగిపోతాను. థ్యాంక్ యూ.
0: ఓకే ఓకే,
1: థ్యాంక్ యూ సునీత గారు. బాగుందండి, సో దట్స్ వండర్ఫుల్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఐ రియలీ రియలీ లైక్ ద కాన్వర్సేషన్స్ దట్ ఐ డిడ్. అండ్ మన సునీత గారు రిక్వెస్ట్ చేస్తే, సునీత గారు అయితే చాలా చిట్టి మంచి పేషెన్స్ గా క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. ఐ రియలీ రియలీ లైక్ ఇట్. భీమ్లా నాయక్ సాంగ్ ఆవిడ కోసంగా ప్లే చేయడం జరుగుతుంది. హోప్ఫుల్లీ సునీత గారు యూ విల్ ఎంజాయ్ దిస్ వన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: Saturday movie?
3: Mana badi class.
2: Amma, old MacDonald had a farm.
3: Uppu kappu rambu. Telugu padyam cheppu.
2: Uppu kappu rambu.
3: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
4: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. Calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్.
6: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
8: వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటూ ఎంజాయ్ చేస్తున్న మీ ఆర్జే శ్రీకాంతి షో ప్రస్తుతం హ్యాపీ అవర్ జరుగుతుంది ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. ఎస్, ఇప్పుడు మీరు మనము దీనికి బ్రేక్ లోకి వెళ్లే ముందు భీమ్ల నాయక్ పాట సునీత గారు అయితే అడిగారు, అది మధ్యలో ఆగిపోయి బ్రేక్ లోకి వెళ్ళిపోయాము. ఐల్ కంటిన్యూ దట్ సాంగ్. కానీ ఈ రోజు ఇప్పుడే గనక ఎవరైనా ట్యూనింగ్ అయితే, టాపిక్ ఆఫ్ ద డే ఇస్ విలన్. చావు దెబ్బలు తినిపించుకుంటూ, ఆయన చనిపోతూ, ఆయన చితకబాధలు కొట్టించుకుంటూ సినిమాని హిట్ చేసే ఆ విలన్ గురించి, ఎవరు అన్సంగ్ హీరోస్ ఆఫ్ ద మూవీ విలన్ గురించి మాట్లాడుకుంటున్నాం. నాకేదో చాలా డ్రమాటిక్ గా చెప్పాలనుంది, కానీ వినే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో తెలియక ఐఎమ్ జస్ట్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. సో నెక్స్ట్ బిట్ అయితే వేసేస్తాను. వేసిన తర్వాత సాంగ్ ప్లే చేసి ఆఫ్ ద కాల్ ఆఫ్ ద ఎయిర్ ఐ విల్ బి టేకింగ్ ద కాల్స్. ఓకే, ఈ బిట్ వినేసేయండి.
9: చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలంటారు, చెప్పకపోతే పొగరంటారు. నన్ను ఏం చేయమంటారు? చూసారు,
8: నిజమే. ఎవరు ఆ పర్సన్? అడిగిన దానికి సమాధానం చెప్తే వద్దులే, రిపీట్ చేస్తే బాగా మనకంత డైలాగ్ టు డైలాగ్ రాదు. బిట్ విన్నారు కాబట్టి సినిమా పేరేంటి ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. మాట్లాడిన పర్సన్ ఎవరు బాగా తెలుస్తుంది మీ అందరికి, విన్నారు కాబట్టి. నేను ఇంకోసారి అయితే ప్లే చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే మీరందరూ చాలా షార్ప్, అలా గాల్లో ఉండగానే ఇలా క్యాచ్ పడతారు. సో చెప్పేసేయండి. అండ్ ఈ సాంగ్ వింటూ మీరు స్టూడియో కాల్ చేసేయండి. 9726361966 ఈజ్ ద స్టూడియో నెంబర్. అండ్ సునీత గారు, కంటిన్యూ ద సాంగ్.

Yes, that wonderful song is from Power Star Pavan Kalyan, and that is from Bhimla Nayak movie. Thank you so much, Sunita Garu, for requesting that wonderful song. Aite, ante show lo RJ len chestamante, evaram show chesina kuda oka concept anukuni daniki prepare ayi vastam anamata. ప్రిపేర్ అయ్యి వచ్చాక రాజేంద్ర గారు లాంటి శ్రోతలు మంచి అభిమానులు ఎవరైతే రేడియో సురభిని అంత ఆప్యాయంగా ప్రేమించే వాళ్ళు ఉంటారో ఇంకొన్ని ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు చాలా రసవత్తరంగా తయారవుతున్నది. సో రాజేంద్ర గారి కోరిక మేరకు రాజేంద్ర గారు కాకుండా ఇంకెవరైనా ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే ఆయన ఇచ్చిన ఐడియానే కాబట్టి. ఇది ఈ బిట్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఈ విలన్ పేరేంటో తెలిసి చాలు, ఇది కొంచెం పాత సినిమాది కానీ ఖచ్చితంగా అందరు కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఈ విలన్ పేరేంటో తెలిస్తే హింట్ ఓల్డ్ మూవీసే, ఏ పేరు తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేయండి. ఫస్ట్ వినేష్ వచ్చేసండి, తర్వాత నేను ఇంట్రో ఇస్తాను.

0: ఏంటి?
1: అక్కడనే వాళ్ళ తక్కువ పంపడం ఎక్కువైపు ప్రియమైన బావ
2: బాలకొచ్చింది గురువు.
1: ఒక పిల్ల గుర్తాయట, మీరు పంపమన్న డబ్బు పంపాను, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమి శ్రద్ధ, ఏమి ఇది,
2: ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత ఇది, ఎంత ఇది.
1: వస్తాను వస్తాను అంటావు కానీ రావు. ఈ మధ్య ఉత్తరాలు లేవు. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇట్లు కుమారి మల్లిక.
0: ఎవరు ఆ కుమారి మల్లిక? Is not the question. మీరు విన్న ఆ ఉత్తరం చదివిన పర్సన్ పేరేంటి? ఆయన ఒక ఫేమస్ నటోరియస్ విలన్. వెధవన్నారు వెధవల్లో కల్లా ఫస్ట్ వెధవ ఎవరు అంటే పాత సినిమాల్లోకి వెళ్తే అలాంటి అద్భుతమైన క్యారెక్టర్లు దొరుకుతారు అనమాట. ఈయన ఈయన అభిమానులు ఎవరైనా నేను అలా అన్నానని తిట్టారు కాదు, అస్సలు కాదు. ఐఎమ్ గివింగ్ ది కాంటెక్స్ట్ అనమాట. సో హలో అండి, రేడియో సిబి కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఏంటండి మీ క్రాంతి గారు? హలో అండి, ఎలా ఉన్నా? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నా? మాకు మీరు బిజ్లీ గారు అంటేనే కనెక్ట్ అవుతాం బాగా. కరెక్ట్ కరెక్ట్ బిజ్లీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫేవరెట్ సాంగ్ ఏమైనా ఉందండి?
3: ఎనీథింగ్ కృష్ణ గారు సాంగ్ అండి.
0: ఎనీథింగ్ కృష్ణ గారు సాంగ్ తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, మీరు రేడియో సిబి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? రామ్ అగైన్. ఓకే, ఎవరండి?
4: నాగభూషణం గారు.
0: ఓకే, కరెక్ట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, రేడియో సిబి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నా పేరు మనో.
0: మనో గారు సింగర్ మనోనా అండి?
5: కాదండి,
0: నాన్ సింగర్ మనో గారు. ఎస్, ఆన్సర్ ఏంటండి?
5: నాగభూషణం.
0: కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనకి ఎవరు రాజేంద్ర గారు అంటూనే ఉన్నారు, మీరు ఏం చేశారంటే చూడండి అందరూ అసలు గుర్తుపడతారు ఖచ్చితంగా అని. ఎస్, అదైతే అందరూ కనిపెట్టినట్టుగా బిజ్లీ గారు, మన క్రాంతి గారు కాల్ చేశారు. క్రాంతి గారు రైట్ ఆన్సర్, రామ్ గారు, మనో గారు, ఎస్ ఆల్ ఆఫ్ యూ ఆన్సర్ ఇట్ రైట్. ఇట్స్ ఇట్స్ ఇట్స్ ఫ్రమ్ నాగభూషణం గారి వాయిస్ అండ్ ద ఫేమస్ ఫేమస్ విలన్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్. అండ్ మనకి బిజ్లీ గారు అయితే క్రాంతి గారు ఒక కృష్ణ సాంగ్ అడిగారు, బట్ లైన్అప్ చేసిన సాంగ్ వేసేసిన వెంటనే ఐ విల్ బి ప్లేయింగ్ దట్ సాంగ్ యాజ్ వెల్. అండ్ ఈ క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్, ఎవరికైనా ఈ వాయిస్ ఎవరిదో తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ 9726361966.

0: Yes, ఆ wonderful song is from Pushpa 2. మీరు విన్న ఆ పాట పుష్ప 2 సినిమాలోది. అండ్ హోప్ఫుల్లీ యువర్ ఆల్ ఎంజాయింగ్. నాగభూషణం గారు బిట్టేసినందుకు ఎంత మంది ఎన్ని కాలర్స్ కాల్ చేసి ఎంత మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ డోంట్ నో, ఐఎమ్ సో గ్లాడ్ టు నో అబౌట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. మనకి ఈ సాంగ్ కట్ చేసి అంటే అయిపోక ముందు శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు చెప్తున్నారు, రక్త కన్నీరు అనే ఒక సినిమా ఉండే, ఒక సీరియల్ ఉండేదండి. ఆ సీరియల్లో నాగభూషణం గారు చాలా బాగా చేసిన అదొక సీరియల్, అది చాలా ఫేమస్ సీరియల్ అది అని చెప్తున్నారు. హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ రక్త కన్నీరు? నాకైతే తెలియదు. ఎవరికైనా తెలిస్తే ఇఫ్ యూ కెన్ కమ్ ఆన్ ఎయిర్ అండ్ టాక్ అబౌట్ ఇట్, ఐ విల్ బి ప్లీజ్ టు నో. అండ్ మీలాగే రక్త కన్నీరు ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ దే కెన్ ఆల్సో కనెక్ట్ విత్ వాట్ యు ఆర్ సెయింగ్. సో రక్త కన్నీరు, నాగభూషణం గారు నటించిన రక్త కన్నీరు సీరియల్ గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. ఐ విల్ గివ్ దిస్ టైమ్ ఫర్ దెమ్. అండ్ ఈలోగా ఒక చిన్న ప్రకటన చదువుకుని వద్దాము. ప్రస్తుతము మనము సనాస్ వెడ్ మెక్ గే గ్లామ్ గురించి చదువుకుందామండి. సనాస్ ఇన్వైట్ మయూరి రేడియో సురభి కలిసి మీ ముందుకు తీసుకొస్తున్నారు వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. July 26th ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరిగే ఈ గ్రాండ్ ఎక్స్పోలో ఎనీ ఈవెంట్ కి కావలసిన అన్ని సర్వీసెస్ ఒకే చోట దొరుకుతాయి. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, డీజేస్, డెకార్, బ్రైడల్ వేర్, సిల్వర్ జ్యువెలరీ, ఫుడ్ వెండర్స్ మరియు ఇంకా చాలా మంది వెండర్స్. స్పాన్సర్స్ మరియు వెండర్స్ కోసం రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఓపెన్ లో ఉన్నాయండి. మీరు ఫుడ్ వెండర్, సిల్వర్ జ్యువెలరీ, డెకరేటర్ లేదా ఏదైనా వెడ్డింగ్ లేదా ఈవెంట్ రిలేటెడ్ బిజినెస్ నడిపిస్తుంటే ఇది మీ బిజినెస్ ని వందల మంది కస్టమర్స్ ముందుకు తీసుకెళ్తుంది. తీసుకెళ్లడమే కాదండి, మంచి, ఇది ఒక చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. మీ బూత్ లేదా స్పాన్సర్షిప్ రిజర్వ్ చేసుకోవడానికి 4698780101 కి ఇప్పుడే కాల్ లేదా టెక్స్ట్ చేయండి. రిపీటింగ్ ద ఫోన్ నెంబర్ అగైన్, 4698780101. ఈ నెంబర్ కి ఫోన్ అయినా చేయండి లేదా టెక్స్ట్ మెసేజ్ అయినా చేయండి. సో ఇన్స్టాలో వాళ్ళది సనాస్ ఇన్వైట్ అనే హ్యాండిల్ తో ఉందండి. SANASINVITE. దిస్ ఈస్ అబౌట్ సనాస్ ఇన్వైట్. అండ్ హోప్ఫుల్లీ మీ అందరికీ విలన్స్ టాపిక్ నడుస్తుంది. ఇప్పుడే గనక ఎవరైనా ట్యూనింగ్ అయితే ఈ రోజు మనం ద ఫేవరెట్, ద ఫేమస్ ఫేమస్ విలన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద కాలర్స్ ఆర్ ఎంజాయింగ్ దిస్ వన్, ఎస్పెషలీ నాగభూషణం గారి గురించి ప్లే చేసిన తర్వాత ఐ గాట్ ఎనార్మస్ కాల్స్ సేయింగ్ అబౌట్ రక్త కన్నీరు సీరియల్. శ్రీనివాస్ గారే కాదు, ఇంకొకళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు మెన్షన్ చేయడం జరిగింది ఈ నాటకం గురించి. ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు టాక్, డూ కాల్ ద స్టూడియో అండ్ లెటర్స్ నో. ఈ నెక్స్ట్ బిట్ అయితే ప్లే చేస్తున్నాను. కొంచెం ఫన్నీగా ఉంటుందా లేకపోతే ఏంటి అని చూద్దాం. కొంచెం కష్టమైందే కానీ ఇది కొత్త మూవీ, నేను హింట్ ఇస్తున్నాను ముందే.
1: ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు మారలేడు. నీ తప్పు కాసలే. Human beings could not defend the Asi.
0: Oh, wow. Chala fast. Hello, Andy. Meeru Radio Srubi call chesaru. Evaru maatladutunnaru? On air unnaru.
2: Adi serial kadamma, adi natika.
0: Serial? Ah, natakam. Okay.
2: Adi kaina majorly more than 5,000 games play chesadu aina.
0: Oho. Avuna andi? Aha.
2: అది సీరియల్ కాదు, అది నాటిక. అది
0: నాటిక.
2: అండ్ దాని తర్వాత సినిమాలో కూడా వచ్చినట్టుంది, నాకు అంత తెలియదు కానీ. బట్ నాగభూషణం గారు రక్త కన్నీరు నాగభూషణం
0: అంటారు, రక్త కన్నీరు నాగభూషణం.
2: ఆయనకి నేను ఇందాక మీకు చెప్పినప్పుడు నేను రక్త కన్నీరు గురించి మెన్షన్ చేయలేదు, మీరు క్యాచ్ చేయలేదు.
0: చేసా, అందుకే మీరు కాదండి, ఇంకా శ్రీనివాస్ గారే కాదు, మిగతా ఇంకొంతమంది కూడా చెప్పారని చెప్పింది, అందుకే క్యాచ్ చేశారు రక్త కన్నీరు నాగభూషణం గారని. సూపర్ సూపర్ అండి, నాటకం అది అయితే. అంతేగా, దాని నాటకం నేను అలాగా ట్రాన్స్లేట్ చేసి సీరియల్ అని చెప్పినట్టున్నాను, కాదు. కానీ సీరియల్ అయితే కాదు, సీరియల్ అంటే రికార్డ్ చేసింది. నాటకం అంటే డైరెక్ట్ గా లైవ్ లో పర్ఫార్మెన్స్ కదా నాటకం అంటే. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర.
2: ఇప్పుడు గురజాడప్పారా జరపాలి, కన్యాసులకం ఉంటది, కన్యాసులకం సినిమా కన్నా ముందు అది నాటికి చాలా ఫేమస్.
0: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అండి, అవునవును కరెక్ట్. ఇది గుర్తుంది, మా అమ్మ మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఎక్కువ.
2: మా నాన్నగారు వీళ్ళందరినీ తీసుకొచ్చి నాటకాలు వేయించేవారు అనమాట.
0: ఓ నైస్ నైస్, వెరీ నైస్ మెమరీ కదా.
2: నాకు తెలీదు, మా ఆయన ఎంగేజ్ లో
0: ఉన్నప్పుడు అప్పట్లో ఇవే కదా అంటే ఎంటర్టైన్మెంట్ అంటే, ఇప్పుడు మూవీస్ మీడియా ఓటీటీ కానీ అప్పట్లో నాటకాల ద్వారానే ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉండేవాళ్ళేమో కదా. ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాటకం.
2: మా నాన్నగారు అంటే మా మదరు మా తర్వాత చెప్పేవారు మాకు. నాన్నగారు బాగా అంటే మా నాన్నగారు ఎప్పుడు మాత్రం మెన్షన్ చేయలేదు కానీ సరోజాదేవి నాగభూషణ వాళ్ళందరినీ తీసుకొచ్చి నాటకాలు ఆడించేవారు, నాటకాలు వేయించేవారు
0: వేయించేవాళ్ళు. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే సావిత్రి గారి మూవీ చూస్తే కూడా ఆవిడ కూడా ఒక నాటకం చూసే పిక్ చేసుకుంటారు కదా మూవీలోకి
2: అనుకుంటా. అదే కరెక్ట్. ఐ డోంట్ నో.
0: థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. హలో అండి, రేడియో సుర్భి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారండి?
3: హాయ్, నా పేరు మోహన్. ఐ థింక్ ది ఆన్సర్ ఇస్ కల్కి మూవీ అండ్ కమల్ హాసన్ ఇస్ ద నేమ్.
0: అమ్మా, హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ దట్ వన్? దట్స్ రియల్ టఫ్ వన్. బిఫోర్ ప్లేయింగ్ ఇట్ ఆన్ ఎయిర్ ఐ ప్లేడ్ ఇట్ ఫర్ ఫ్యూ అదర్ ఫ్రెండ్స్ అండ్ దే కుడెంట్ రికగ్నైజ్ ఇట్.
3: Okay. I'm a movie buff, so I just found it out.
0: You are a movie buff, might be you are a Kamal Haasan fan or you might be Prabhas fan, but that's the right answer. Thank you so much.
3: Thank you.
0: And what's... Okay. Nice. అది ఈ గ్యాప్ లో ఆయన మూవీ పేరు చెప్పారంటే ఇట్స్ రియలీ అమేజింగ్ ఫర్ మీ. అండ్ ఈ నెక్స్ట్ సాంగ్ కృష్ణ గారి సాంగ్ అడిగారు మన బ్రిజిలి గారు, ఆవిడ కోసం డెడికేట్ చేస్తూ ఈ వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఇది విని వచ్చేసిన తర్వాత నేను ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను.

0: That is a wonderful, wonderful song from Yamaleela movie. Krishna Gari special appearance. This song lo ostundandi. And this is one of my favorite songs. This song lo Krishna Gari chala elegant ga enta baga dance chestaro. And appatlo vachina movie lo ee part ee cinema oka manchi sensation srushtiste ee part kuda antakante manchi oka sensation ni create chestundi andarki, especially Krishna Gari moves. Thank you so much Bijli garu for requesting any Krishna song. నేను మరీ పాత పాటలు వేయలేకపోయాను కాబట్టి సర్చ్ చేస్తుంటే ఈ వండర్ఫుల్ సాంగ్ అయితే కనిపించింది. అండ్ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ బ్రేక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి,
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
4: లైక్ లవ్, life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
4: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
4: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/MM కీరవాణి షో.
7: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
8: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
10: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
11: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
12: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
13: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
14: నీ కళ నిజం అవబోతోంది.
13: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
14: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888.
1: Welcome back. మీరు అందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 లో. ఈ రోజు మన హ్యాపీ అవర్ లో సెగ్మెంట్ ఏంటి అంటే విలన్స్, ద ఫేమస్ నటోరియస్ ఆల్ హేట్రెడ్ విలన్స్ గురించి అనమాట. సో ఈ టాపిక్ పిక్ చేసుకునే ముందు అనుకున్నాను విలన్స్ గురించి మాట్లాడితే అసలు ఎవరైనా కనెక్ట్ అవుతారా అని అనుకున్నాను, బట్ ఇంతమంది నా అలాగే సేమ్ వేవ్ లెంత్ ఉన్నవాళ్ళు, అండ్ ఎస్పెషల్లీ ఈ జనరేషన్ విలన్సే కాదు పాత జనరేషన్ విలన్స్ గురించి కూడా కనెక్ట్ అవుతున్నారంటే ఇట్స్ రియలీ అమేజింగ్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ వీక్ కూడా ఇదే సెగ్మెంట్ కంటిన్యూ చేద్దాము, కానీ ఓల్డ్ విలన్స్ తో చేద్దాము అని అనుకుంటున్నాను, నాకు ప్లాన్ వచ్చింది. సో ఈ ఐడియా ఎవరికైనా నెక్స్ట్ వీక్ కూడా పాత విలన్స్ గురించి చేయాలి అనుకుంటే మీరు కాల్ చేసినప్పుడు చెప్పండి, ఎస్ కంటిన్యూ చేయండి సెగ్మెంట్ అని, అండ్ వీ విల్ హ్యావ్ మోర్ ఫన్. సో గోయింగ్ ఇన్ టు అవర్ సెగ్మెంట్, నేనైతే ఇప్పుడు ఒక బిట్ తో రెడీగా ఉన్నాను, ఆ బిట్ ప్లే చేసేస్తాను. సినిమా పేరు తెలిస్తే చెప్పచ్చు, ఈ సినిమాలో ఆ లేడీ విలన్ పేరేంటో తెలిస్తే కూడా చెప్పచ్చు. హియర్ ఇట్ ఇస్.
2: పిచ్చిగా వాడామంటే పళ్ళు రాలిపోతాయి, ప్రదర్శాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి తున్నపోతులు అడ్డంగా బరిసి తెగరచ్చిపోతున్నావు, కొట్టానంటే దవడ పగిలిపోతా. ఈ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా, చెయ్యి నొరికి చేతిలో పెడతా. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా, తిరస్నాలు పోసి తగలబెట్టేస్తా.
1: చాలు చాలు, వింటుంటేనే అది ఒక రకంగా ఉంది. ఏంటి ఏంట సినిమా, ఆ లేడీ క్యారెక్టర్ విలన్, ఈ మూవీలో విలన్ లేడీ క్యారెక్టర్ ఒకవేళ ఆవిడ కనుక అయి ఉంటే ఈ బిట్ లో ఉన్న విలన్ ఎవరు లేడీ క్యారెక్టర్ తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ 9726361966 ఈజ్ ద స్టూడియో నెంబర్. సో మనం ఈరోజు చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ కొన్ని ప్రకటనలు కూడా చూసుకుంటున్నాము, అలాగే ద మోస్ట్ అవైటెడ్ ఓకే ఇది వచ్చాక మాట్లాడుకుందాం, కంటిన్యూ చేద్దాము. హలో అండి, మీరు రేడియో శ్రుభి కాల్ చేసేసారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: అనిల్ కుమార్ అండి.
1: అనిల్ కుమార్ గారు చెప్పండి. అనిల్ కుమార్ గారు
3: అమ్మాయి గారికి ఆపోజిట్
1: కాదండి, నేను క్వశ్చన్ అడిగితే తిరిగి నాకే క్వశ్చన్ వేస్తున్నారా మీరు?
3: నేను క్వశ్చన్ వేయట్లేదు, మిమ్మల్ని ఆన్సర్ ఎత్తుకోమంటున్నాను, నా జవాబులు ఎత్తుకోమంటున్నాను.
1: ఎత్తుకోమన్నారా, అదని అడిగినట్టే అనిపించింది నాకు. అమ్మాయి గారికి ఆపోజిట్ అండ్ లేట్ విలన్ క్యారెక్టర్ ఎవరు?
3: ఆ విలన్ క్యారెక్టర్ నేను మర్చిపోయానండి యాక్చువల్ గా, అది ఆ స్టోరీ మొత్తం తెలుసు. యాక్చువల్ గా రీసెంట్ గా డాక్టర్ అజయ్ గారి గారు
1: చెప్పారు
3: కదా, ఈయన అంటే యాక్చువల్ గా తమిళనాడులో ఆయన ఆయన ఫస్ట్ చిన్న రాశాన్ని తమిళనాడు తీసిన మూవీ, తమిళనాడు రాధికా భాగ్యరాజ్ గారు ఉంటారు, ఇదే
1: వెంకటేష్
3: కి అది మన తెలుగు నేటివ్ కి మార్చి
1: కరెక్ట్ హలో అండి, రేడియో సుర్భి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఆన్ ఎయిర్ ఉన్నారు మీరు.
4: హలో అండి.
1: హలో అండి.
4: రాము అండి.
1: రాము గారు ఏంటి ఆన్సర్ ఏంటి?
4: అబ్బాయి గారు మూవీ అండి.
1: అవును, విలన్ పేరేంటి? ఈరోజు టాపిక్ అసలు విలన్
4: జయచిత్ర, జయచిత్ర గారు అనుకుంటా.
1: కరెక్ట్ కరెక్ట్ రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ అండి. హలో అండి, రేడియో సుర్భి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
5: హలో, నేను లక్ష్మి అండి. అది జయచిత్ర కదా ఆవిడ?
1: కరెక్ట్, జయచిత్ర ఇస్ ద రైట్ ఆన్సర్. మూవీ పేరు?
5: అబ్బాయి గారు.
1: అబ్బాయి గారు ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు.
5: నాకు మీరు ఓల్డ్ విలన్స్ అంటే ఐ డోంట్ నో, నేను ఇప్పుడే మళ్ళీ కనెక్ట్ అయ్యా. అమరీష్ పురి గారు
1: బాలిక వశం, వశం చేస్తాను నేను కాదు,
5: అది
1: అమరేష్ పురి గారు. మా ఇంట్లో ముద్దుగా ఒక తిట్టుంటుంది అనమాట, అంటే అమరేష్ పురి గారిని తిట్టినట్టు కాదు, మా పిల్లల్ని ఎప్పుడైనా తెలుగు మాట్లాడమంటే సేమ్ అమరేష్ పురి లాగే మాట్లాడతారు, నేను ఇప్పుడే భోజనం చేశాను అలాగా.
6: సో ఎస్ అమరేష్ పురి గారు నెక్స్ట్ నెక్స్ట్ వీక్ లైన్అప్ చేస్తారండి ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు,
5: చాలా బాగుంటుంది.
6: బాయ్. రాము గారు పాపం ఏదో చెప్తున్నారు నాకు, నేను కట్ చేశాను కాల్. ఏమనుకోకండి, కాల్ ఇంకో కాలర్ ఉండేసరికి ఆయన, రాము గారు యూఆర్ ట్రైంగ్ టు సే సంథింగ్ బట్ ఐఎమ్ సో సారీ, ఒకవేళ మీరు ఏదైనా చెప్దాం అనుకుంటే మళ్ళా కాల్ చేసేయండి, నేను ఖచ్చితంగా వింటాను. ఈ అందమైన పాట వింటూ అందరూ రాము గారి కాల్ కోసం నేను వెయిట్ చేస్తాను. మీరు నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ కోసం కూడా వెయిట్ చేసేసేయచ్చు. అండ్ మనకు అనిల్ కుమార్ గారు రైట్ ఆన్సర్ చెప్పారు, రాము గారు, లక్ష్మి గారు అందరూ చెప్పేశారు. నేను ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను మీ అందరినీ, ఏమనంటే నెక్స్ట్ వీక్ ఒకవేళ నేను ఇదే విలన్ సెగ్మెంట్ కంటిన్యూ చేయాలి అంటే పాత విలన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, వాట్ డూ థింక్ అబౌట్ ఇట్ అని అడిగాను. ఓకే, హలో అండి, ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో సుబిక్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? మనీష్ గారు, ఎస్ టెల్ మీ.
7: అంటే ఆన్సర్స్ వస్తున్నాయి కానీ ఆన్ అండ్ ఆఫ్ కనెక్ట్ అయితే మన కలిసి మీరు ఇంకా మెన్షన్ చేశారో లేదో తెలియదు. ఇక్కడ వన్ ఆఫ్ ద మేజర్ విలన్ అయితే రామిరెడ్డి గారు.
6: రామిరెడ్డి గారు కరెక్ట్
7: విలన్ అన్నమాట. చూడండి,
6: అంకుశ మూవీలో రామిరెడ్డి గారు ఉంటారు కదా?
7: అంకుశ మూవీలో రామిరెడ్డి గారు ఉంటారు. నేను నాకు తెలిసినంత వరకు బెస్ట్ పర్సనల్ రామిరెడ్డి గారి అమోరు మూవీ.
6: రామర్ ఏంటండి ఏ మూవీ? కరెక్ట్ కరెక్ట్. ఒక్క నిమిషం ఆగండి మనీష్ గారు, మనం ఆఫ్లైన్ మాట్లాడుకుందాము, కాలర్స్ కి పాట వేసేసి ఐల్ కమ్ బ్యాక్ టు యూ. అంటే ఒక్క సెకండ్, మీరందరూ ఈ పాట వినేసేయండి, నేనుగా మాట్లాడేస్తాను.
8: రైజ్ ద వాల్యూమ్, లెట్స్ డాన్స్ ఆన్ సమ్ మాస్టర్స్. రే ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండి.

0: That is a Dhoom Dhamaka song from Dhamaka movie by Ravi Teja and Sri Leela Garu, the great of all time dancer. So, ipudu inni inta mandi heroes ve super hit bits vesin tarvata, the most awaited hero di oka bit vestunanu. Vini Suthisaindi aa question gurinchi maadukundam. Oops. ఏమైనా పవర్ఫుల్ డైలాగ్స్ అండి అవి. చింపి బా చింపి అసలు సూపర్. అసలు ఇలా పేపర్లు గాల్లోకి ఎగిలేసేవాళ్ళం కదా చిన్నప్పుడు మనం థియేటర్స్ లో. అలా ఆహా, వాట్ ఎ వాయిస్, వాట్ ఎ ఇంటెన్సిటీ. మూవీ పేరు ఏంటి? ఈజియెస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఆ విలన్ ఎవరు? ఈ విలన్ గురించి మాట్లాడాలంటే మన మన తెలుగు మూవీస్ లో కొన్ని కొంతమంది విలన్స్ ఎట్లా అంటే, ఒక విలన్ ఓన్లీ హీరో చేత దెబ్బలు కొట్టించుకోవడానికి ఉంటాడు అనమాట. ఆ మూవీలో పెద్ద పెద్ద విషయమే ఉండదు అతని దగ్గర. ఓన్లీ చెత్త పనులు చేయడం, చెత్త కొట్టి చేసుకోవడం హీరో చేత. దిస్ ఈజ్ వన్ సెగ్మెంట్. సెకండ్ సెగ్మెంట్ ఆఫ్ విలన్స్ ఎట్లాంటి వాళ్ళంటే, వాళ్ళకి చాలా డబ్బు ఉంటుంది, విపరీతమైన రిచ్ ఉంటారు వాళ్ళు. బోల్డ్ బంగ్లాలు, మేడలు, అసలు ఊర్లు ఊర్లే వాళ్ళవి. ఒక కూతురు ఉంటుంది కర్మానికి, అదేదో సినిమాలో మన రావు రమేష్ గారు అన్నట్టు ఎక్కడో ఉండర్రా శత్రువులు మన కూతురు రూపంలో ఉంటారన్నట్టు ఆ కూతురు ఉంటుంది. అది పోయి పోయి ఎవరో ఒక హీరో రోల్లో ఉన్న పేదింటి అబ్బాయిని ప్రేమిస్తుంది. అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారి కష్టాలు మొదలవుతాయి. ఈ ఇంత డబ్బు ఉండి ఇంత బతుకు బతికి పాపం ఆయన హీరో చేతిలో తన్నులు తింటారు. ఇది ఒక రకమైన విలన్ క్యారెక్టర్. థర్డ్ టాప్ సార్ట్ ఆఫ్ విలన్, ఇప్పుడు నేను వినిపించిన ఈ బాలకృష్ణ గారి మూవీలో విలన్ క్యారెక్టర్ ఏంటంటే, ఆయన ఎంత గంభీరంగా ఉంటారంటే, ఆయన జస్ట్ ఎవరితోటో ఒక ఊరితోటో ఒక పర్సన్ తోటో ఒక మనిషి ఒక ఫ్యామిలీతోటో గొడవ కాదు. ఇంక ఊరు ఊరంతా శత్రువులు ఉంటారు ఇంక. ఈ ఊరు ఆ ఊరు వాళ్ళతో కొట్టుకోవడం, ఆ ఊరు వాళ్ళు ఈ ఊర్లో వాళ్ళు ఎవరినో ప్రేమించేయడం, అంటే ఇంత దిక్కుమాలిన పరిస్థితుల్లో కూడా ప్రేమించేసుకోవడం. ఆ పక్క ఊరు వాళ్ళు వీళ్ళని ప్రేమించేసి, వీళ్ళు వాళ్ళని ప్రేమించేసి, ఊర్లు ఊర్లు కొట్టేసుకుని, ఈ టైప్ ఆఫ్ విలన్ అనమాట ఈయన. ఇప్పుడు ఈ మూవీలో మీరు విన్న క్యారెక్టర్ ఎవరైతే బాలకృష్ణ గారు అరుస్తున్నారో, ఆయన అలాంటి పర్సన్ అనమాట. ఊరూరంతా విలన్స్ ఉంటారు ఆయనకి, ఊరూరంతా హెడ్ చేస్తూ ఉంటారు. ఇలా రకరకాల విలన్ సెగ్మెంట్స్ ఉన్నారు. ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు ఎంత ఆలోచించాలో కదా, విలనే కదా అని అనుకోవడానికి లేదు, మొక్కే కదా అని పీకేసినట్టుగా విలనే కదా అని రాయడానికి కుదరదు. చాలా స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ గురించి, ఆ విలన్ ని వెధవన్నర వెధవలాగా వర్స్ట్ ఫిరోలాగా చూపించాలి అంటే చాలా స్ట్రాంగ్ గా రాయాలి. అది కూడా దాంట్లో మనకు కనెక్ట్ అయ్యారు, మనం అందరం ఇంతమంది విలన్స్ కి కనెక్ట్ అయ్యాము, ఇంతమంది పాత విలన్స్ అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా మనకి రాజేంద్ర గారు గాని, ఇంకొక శ్రీనివాస్ గారు గాని, వీళ్ళందరూ కాల్ చేసి నాగభూషణం గారు అని చెప్తున్నారు కదా. ఇలా ఒక గుర్తుండిపోయే క్యారెక్టర్స్ విలన్స్ లో రాఘోపాలరావు గారు గాని. ఇట్స్ నాట్ ఈజీ టు రైట్ దోస్ క్యారెక్టర్స్ అండ్ టు ప్లే దెమ్ అండ్ టు మేక్ ష్యూర్ దే ఆర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ ఎవర్. ఇంత మహాడాకి ఎవరో ఒకరు కాల్ చేస్తారు కదా. హలో అండి, మీరు రేడియో సర్బిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: రాము అండి.
0: రాము గారు చెప్పేసేయండి.
1: పల్లనాటి బ్రహ్మనాయుడు అండి.
0: పల్లనాటి బ్రహ్మనాయుడు.
1: బ్రహ్మనాయుడు
0: సినిమా పేరా?
1: బాలకృష్ణ మూవీ.
0: బాలకృష్ణ మూవీ. ఎస్, దట్ ఈస్ బాలకృష్ణస్ మూవీ అండ్ పల్లనాటి బ్రహ్మనాయుడు ఈస్ ద మూవీ నేమ్. విలన్ పేరు ఈస్ ద టాపిక్ ఆఫ్ ద డే.
1: జయప్రకాష్ రెడ్డి.
0: జయప్రకాష్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్.
1: చెప్తున్నారండి
0: అంటే ఎందుకులేండి, ఆఫర్ లో మాట్లాడుకుందాం. బట్ ఎస్, రైట్ ఆన్సర్. నేను ఎందుకు చిన్నగా చెప్తున్నానంటే, నేను కొన్ని లైన్ అప్ చేసుకుని రాసుకుని వస్తానండి నాకు, అంటే ఖచ్చితంగా కాలర్స్ అందరు రైట్ ఆన్సర్స్ ఇస్తారని తెలిసింది.
1: పేపర్ మీద రాస్తాని దాన్ని వెరిఫై చేస్తారా?
0: లేదు లేదు, చాట్ జీపీటీని అడిగి వెరిఫై చేస్తాను.
1: ఇంకా లేట్ ప్రాసెస్ అది.
0: సో కానీ నేను చాలా సార్లు ఏంటంటే, కాలర్స్ కాల్ చేసిన వాళ్ళందరూ ఖచ్చితంగా రైట్ ఆన్సర్ చెప్తారు, అందుకని నేను జస్ట్ బిట్ వరకు లైన్అప్ చేసుకుని వస్తానన్నమాట. మీరు
1: born and program born Niraj, and yeah, it was funny. Actually, some people are not able to answer.
0: Yes.
1: Call చేసి ఎవరో ఒక ఆవిడ అయితే వెయిట్ చేస్తూ ఉండే
0: సునీత గారు.
1: సునీత గారు, yeah, it was nice. And నూతన ప్రసాద్ అండి, మీరు యాక్చువల్ గా కంటిన్యూ చేయండి విలన్స్ ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఆర్ whenever you have time.
0: Yes.
1: And
0: yes.
1: There are so many good characters and villains. Mohan Babu.
0: Mohan,
1: I think
0: yes.
1: There are some good.
0: Yes, yes, yes.
1: నూతన్ ప్రసాద్ గారు అంటారు.
0: నూతన్ ప్రసాద్ గారు ఉన్నారు. అవునండి, నూతన్ ప్రసాద్ గారు మన కింద అమరేష్ పురి గారు చెప్పారు, లక్ష్మి గారు, దెన్ నాగభూషణం గారు.
1: రావుగోపాలరావు
0: గారు వేసి చెప్పేస్తారు అందరూ టక టక టక. ఇంకొక ఆయన కూడా ఉండేవారండి, ఆయన పాత సినిమాల్లో కొంచెం లావుగా సేమ్ రామారావు గారి కట్స్ లోనే ఉండేవాళ్ళు కదా, అంత పొడవుగా ఉండేవారు కదా, అంత పొట్ట ఉండేది.
1: సత్యనారాయణ గారు అండి.
0: సత్యనారాయణ ఎవరు? సత్యనారాయణ గారు అంటే కాకపోతే ఆయన కాదండి, ఈయన నాకు గుర్తు రావట్లేదు అండి. నేను కూడా సునీత గారు లాగా చాలా ఆలోచించాల్సి వస్తుంది. విలన్ లో పాత సినిమాల్లో, సావిత్రి సినిమాల్లో, ఎన్టీ రామారావు గారి సినిమాల్లో కూడా ఉండేవారు ఈయన. నేను
1: అంత దూరం తెలియదండి.
0: ఎస్ ఎస్, ఆయన చాలా బాగుండేవారు. విలన్ గా ఎందుకు చేసేవారో తెలియదు మరి, బట్ ఆయన చాలా బాగుండేవారు.
1: అవునా?
0: హలో అండి, మీరు రేడియో సుప్రీం కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: రామకృష్ణ అండి.
0: ఏం కృష్ణ అండి?
2: రామకృష్ణ.
0: రామకృష్ణ గారు, ఎస్ రామకృష్ణ గారు చెప్పండి.
2: మీరు నేను ఇప్పుడే అండి ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను ప్రోగ్రామ్ కి, రేడియో సుప్రీం కి.
0: అవునా? అవునా, నట్ సో నైస్. Keep calling and you will enjoy.
2: Yeah, thank you.
0: ఏం మీకు క్వశ్చన్ ఆన్సర్ తెలుసా?
2: ఈ క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. యాక్చువల్ నేను ఫాలో అవ్వట్లేదు.
0: ఫాలో అవ్వట్లేదు.

0: ఎస్ అలా అసలు 9 o'clock ఇంకొక 7 minutes దూరంలో ఉన్నాము. ఓకే, రాజేంద్ర గారు కాల్ చేస్తున్నారు, ఏంటో చూద్దాం. హలో అండి రాజేంద్ర గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఏంటి చెప్పండి.
1: మీరు ఇందాక రాయడానికి నాకు డౌట్ వచ్చింది, ఆర్ నాగేశ్వరరావు శ్రీరంగారావు అని.
0: ఆర్ నాగేశ్వరరావు గారేనండి, మా దాంట్లో కూడా గిరి గారు కూడా కన్ఫర్మ్ చేశారు ఆర్ నాగేశ్వరరావు గారని, ఆయనే ఖచ్చితంగా. థ్యాంక్ యూ. బాగుందండి. సో ఇలాగా యాక్చువల్లీ ఈ రోజు టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు విలన్స్ గురించి, నేను ఏ టాపిక్ చేస్తానో మీ అందరికి ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఆల్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, నా హ్యాండిల్లో ఎవ్రీ ఫ్రైడే నేనేం చేయబోతున్నానో దాంట్లో ఒక రీల్ తయారు చేసి పెడతాం అన్నమాట, జస్ట్ లైక్ హింట్ కోసం అనమాట, తెలియడానికి ఎవరెవరికి ఏమేంటి అనేది. ఆర్ రేడియో సుర్బీని ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో రేడియో సుర్బీని ఫాలో అయితే కూడా దాంట్లో కూడా చూడొచ్చు, ఎందుకంటే త్రూ రేడియో సుర్బీనే పోస్ట్ చేస్తామన్నమాట ఏమేం చేస్తాం అనేది మా ఆర్జీ సందర్భము. ఈ రోజు విలన్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో రకరకాల డౌట్స్ ఉన్నాయి, ఏంటి ఎవరైనా చెప్తారంటావా, నువ్వు అడిగితే ఎవరికేం గుర్తుంటుంది. నేను ఇంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే మా వారిని, ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఎవరైనా కాల్ చేసి

చెప్పండి, గ్యాంగ్ లీడర్ సినిమాలో జయలలిత గారు ఉన్నారు కదా, జయలలిత కదా ఆవిడ పేరు, తప్పు చెప్తే క్షమించండి. ఒకవేళ ఆవిడ మన రాఘోపాల్ రావు గారి పక్కన ఒక వ్యాంప్ క్యారెక్టర్ ఉంటారు కదా, ఆవిడ జయలలిత గారు, ఆవిడ పేరేంటో మీకు గుర్తుందా అని అడిగా. ఆవిడ జయలలిత కాదే, ఆవిడ జయలలిత, గ్యాంగ్ లీడర్ సినిమానే గుర్తుంది, దాంట్లో విలన్ క్యారెక్టర్ పేరు నాకు గుర్తులేవన్నారు. అంటే అమ్మో గుర్తులేదంటే ఇంకా అంత మెయిన్ క్యారెక్టరే గుర్తులేదంటే ఇంకెవరికి గుర్తుండదేమో, ఎలా చేస్తారా అనుకున్నాను. కానీ అసలు శ్రోతలందరూ నాకు ఎంత మంది కాల్స్ చేశారు, అండ్ నెక్స్ట్ వీక్ కూడా ఇదే సెగ్మెంట్ కంటిన్యూ చేయమని మీరు ఇచ్చిన ప్రోత్సాహం చెప్పలేనిది. అండ్ కొంతమంది అయితే రికమెండేషన్స్ కూడా ఇచ్చారు అనమాట, ఎవరెవరి మీద చెయ్యాలో నెక్స్ట్ వీక్, లైక్ రాజనాల్ గారు, నాగభూషణం గారు, అండ్ తనికెళ్ళ బర్ని గారు, నూతన్ ప్రసాద్ గారు, అమరేష్ పురి గారు, శ్రీహరి గారు కూడా స్పెషల్ గా వేయమని మన లక్ష్మి గారు కోరారనమాట. తర్వాత ఇంకెవరు, ఆర్ నాగేశ్వరరావు గారు, నాకు ఆయన చాలా నచ్చేవారు తెలుసా విలన్ గా. ఎన్టీ రామారావు గారిని కొంతమంది చూస్తే నేను ఆయన చూసేదాన్ని, అబ్బాయి ఎంత బాగున్నారు ఈయన అనుకునేదాన్ని. సో వీళ్ళందరివి కూడా నెక్స్ట్ వీక్ నేను ఖచ్చితంగా లైన్అప్ చేసి ఇదే సెగ్మెంట్ ని కంటిన్యూ చేస్తాను. హోప్ఫుల్లీ యూ ఆల్ విల్ ఎంజాయ్ దట్ వన్ యాజ్ వెల్. అయితే మనకి ఇంకొక 5 మినిట్స్ ఉంది కాబట్టి ఒక లాస్ట్ బిట్ వెయ్యినా వద్దని ఆలోచిస్తున్నాను. కానీ గ్యాంగ్ లీడర్ మూవీలో రాఘోపాల్ రావు గారి పక్కన ఉన్న క్యారెక్టర్, వ్యాంప్ క్యారెక్టర్ జయలలిత గారు, ఆవిడ పేరు ఎవరికైనా తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి. 9726361966 ఈజ్ ద స్టూడియో నెంబర్, మీ అందరికి తెలుసు. నేనైతే ఒక వండర్ఫుల్ పాట వేసేసి మీ అందరికి బాబాయ్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఇంకొక 4 మినిట్స్ ఉంది, అండ్ ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి మీరందరు కారణం కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, యూ ఆల్ హ్యావ్ అ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ the day, rest of the week. Hope you all have lots and lots of fun. If we have an opportunity, I will be back on the airwaves and we will talk again. But calls are తీసుకుంటాను, ఇంకా 4 మినిట్స్ ఉంది కాబట్టి ఈ నెక్స్ట్ సాంగ్ వింటూ కాల్ చేసేయండి స్టూడియోకి. గ్యాంగ్ లీడర్ లో విలన్ పేరు రాఘోపాల్ రావు గారు ఉన్న పక్కన వ్యాంప్ పేరు ఏంటి ఇస్ ద క్వశ్చన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
2: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
3: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
4: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ Medical Student Insurance, SNR Insurance.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone when we respect the community supports us
1: ade 9 to 5 same desk same routine me entrepreneurial journey modil pettindi india bazaar to be your own boss and run a thriving grocery business fresh produce nunchi authentic indian essentials varaku india bazaar meek andistundi the brand and the support for a perfect success story for more information call or visit indiabazaarfranchisee.com india bazaar franchisee your business your future starting today
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: பிரவீன் தலக்கி கேரின் தலக்கி கேராஃப் அட்ரஸ் ரேடியோ சுரபி
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
12: హాయ్, నేను మీ తేజ సజ్జా.
11: టు లిసన్ టు రేడియో సురభి
12: 107.9 HD3,
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
12: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: ఓహో హిందోళ బాగుంది, పారండి పారండి.
1: బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోంసే అక్షర.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

వయసు అంటే ఎందుకు తెలియని వయసు నేను ప్రేమించిన మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. మన దగ్గర చెప్పనే లేదు.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 10 p.m.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. Used to generally public and shared spaces ante parks, streets, apartment complexes. Community etiquette anedi follow avvalsi untundi. Especially manam illu konnam kada ani pakka vaalla peace konalemu. Mana intlone backyard lo oka party unte pakka vaallaki ibbandi kalagakunda pravartinchadam chaala avasaram. Keeping music and sounds at a reasonable level, cleaning up after yourself and respecting common areas ilantivi aa community ki tadwara akkadunna vaallaki manam choopinche and best of all, it avoids complaints.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆస్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3.
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: నల్లంచు తెల్ల చీరా.
4: హాయ్ గైస్, ఇది హరి శంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్. 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతాం. కీప్ లిసనింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
5: యూఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో

0: services or call them at 817-829-8888. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514. ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: నవీంతలకి, కేరింతలకి, కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
9: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
10: ఇంకా వెయిట్ చేస్తావేంటి?
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్,
4: ఏందో
3: ఇవన్నీ నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
4: ఓకే ఓకే,
3: ప్యాసే పూరాయినండి భయ్యా.
4: అయితే
3: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా,
4: బోలోవా
3: బ్యూటిఫుల్ స్మైల్ తో, మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
4: కౌంబా

భాయ్యోర్ బహనం, ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కొట్టిన శత్రునాథు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

కరణాల రాజుకి ముద్దల భార్యలు ఇద్దరు, పెద్దరాణి లక్ష్యంగా మయూరి. చిన్నరాణి సంగీతంలో దిట్ట, సరిగమల పుట్ట.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3.
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulnu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
4: gurtukostunnai.
0: Like love, life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
7: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
11: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
12: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
13: హాయ్, నేను మీ తేజ సజ్జ.
12: టు లిసన్ టు రేడియో సురభి
13: 107.9 HD3,
10: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
13: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్

0: electronics.com or call Nanda Ji 3 at 919-491-4514.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
3: అందరికీ నమస్కారం నేను మీ చిత్ర
4: హాయ్ దిస్ ఇస్ విష్ణు మంచు
5: హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రీలీలా
4: హాయ్ నేను మీ తేజ సజ్జా
5: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3
3: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3. కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, life moments.
2: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
2: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
2: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఇమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: జరా

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: vibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
5: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3,
4: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

అటువంటి ఎన్నో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. మన దగ్గర నుంచి చెప్పనే లేదు.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జా.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తొడుగా రేడియో సురభి అమెరికాలో తెలియజేస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్
7: గుర్తుకొస్తున్నాయి,
6: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com. Or contact Gopal Ponnangi at 214-868-7538.
12: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
13: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
14: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
13: హాయ్, నేను మీ తేజ సజ్జ.
14: టు లిసన్ టు రేడియో సురభి
13: 107.9 HD3,
12: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
13: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosam aina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: G3 @ 919-491-4514. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: నేను మీ ఆర్తీ పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోబీ అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3. కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, life moments.
2: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
2: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
2: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: ఎస్ సార్.
5: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలిల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: information knowledge though, neko best experience on Vistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: కవింతలకి కేరింతలకి కేరా ఫైడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
0: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్ life moments
5: and ippudu ee anubhutulanni oka chota cherthe
0: how can we miss that experience
7: mm kiravani live in concert.
0: Yes, mana kiravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards, brought to you by Decibels Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkiravani show.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
8: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకో

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: industry leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3. కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
4: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్. Life moments.
2: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
2: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
2: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెయిట్ చేస్తామండి.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Shepard sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B executed special thali, misbella ba, cheese dosa, paneer dosa, honey chili garlic lotus, amki paneer tikka, with chami kava paratha.
2: Kendi bro, gandhi yeppino, in specials matra me adina.
1: Inka onne, chappantara, meed eppadina authentic vegetarian, Jain or vegan food crave chestu narante, Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious. Delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
3: Mera tumhara hamara pyar, sabka favorite India Bazaar.
4: Gata 24 gendla ninchi, India Bazaar manandar ki kawalsina vastul anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
8: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ముందుగా చూడగా రేడియో సురభి అమెరికాలో తెలుగులేస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
5: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
5: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
5: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
5: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైస్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరోటా.
9: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
11: ఈ రోజు ఎక్కడికి వచ్చినా అక్క,
12: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
11: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
12: ఇంకా వెయిట్ చేస్తామేంటి, లెట్ తీసుకో.
13: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా
4: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా
3: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్ మీట్ పెరుగు పిండి

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ ఏడీ

0: ఫాస్ట్ కింగ్ చెక్కు పెట్టేస్త బ్యాంకు చెక్కు లక్ కొద్ది దక్కేరా గింగ తప్పు అటు లిఫ్ట్ వచ్చేరా వచ్చరా.
1: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
6: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkeeravani show.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
10: Sure. How many people are we expecting?
9: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
10: Idi office party a leka jatra?
9: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్న వచ్చిన ఆఫర్ లెటర్లు
11: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా మోస్ట్

0: ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
2: Anni pettukunnandra idigo mee nanna sugar gurinche tension. Malli perigite ee doctor daggariki veltam kharchu okati.
3: Vikram, Jian ki malli baaledu ontlo ee saarantha kharchu avutundo ento?
1: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina, when you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3,
4: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
8: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: చేసే తను దేవత.
1: Disputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా హోమ్ అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
8: నీ కల నిజం అవ్వబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కు మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని

0: or call them at 817-829-8888. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, సిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: chote gaadu, telugu nilipe chote. For more information, visit manabadi.siliconandhra.org.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Manashanti? Mental peace? Masala dosa?
4: See Krishna Vilas Kirandi. Some chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: హలో అండ్ నమస్కారం. జోహో అండ్ రేడియో సురభి టీమ్ అప్ అయ్యి ఈ స్పెషల్ కొలాబరేషన్ తో మీ ముందుకు వచ్చేసాయి. సో గెట్ రెడీ TFW అండ్ బియాండ్. ఈ కొలాబరేషన్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ వి డ్రీమ్డ్ ఆఫ్. ఎనర్జెటిక్, ఎంపవరింగ్, పర్పస్ఫుల్ అండ్ బిల్ట్ ఆన్ అ షేర్డ్ విజన్ ఆఫ్ వాట్ అ మోడర్న్ మైండ్ఫుల్ కమ్యూనిటీ క్యాన్ పికప్. జోహో అనేది ఒక గ్లోబల్ పవర్ హౌస్ ఇన్ టెక్నాలజీ, మనందరికి తెలిసిన విషయమే. అ హ్యూమన్ సెంటర్డ్ ఇన్నోవేషన్. అండ్ రేడియో సురభి తెలుగు డయాస్పరాకి ఒక వాయిస్, ది ఓజీ ప్లాట్ఫామ్ ఫర్ తెలుగు పీపుల్. మన తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి, తెలుగు కళలకి అన్నిటికీ. అండ్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు అ పార్ట్నర్షిప్ విచ్ సెలబ్రేట్స్ ప్రోగ్రెస్ విత్ హార్ట్ అండ్ గ్రోత్ విత్ ఇంటెగ్రిటీ. What makes this collaboration powerful? Both brands believe that real transformation happens when people live with awareness, intention and joy. Zoho anedi kevalam software company kadu. It's a philosophy. It's a belief that businesses grow when people grow. Ye business aina aa business lo pan chestunna manushulato paatu grow avvalsinde. ఆ బిలీఫ్, ఆ ఎథిక్స్ మీద వాడుకున్న నమ్మకం, లాంగ్ టర్మ్ థింకింగ్, సస్టైనబిలిటీ, ఇవన్నీ ఆ కంపెనీని ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబెట్టాయి. ఆ బిలీఫ్ దట్ టాలెంట్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై డిగ్రీ బట్ బై మైండ్ సెట్, వాల్యూస్, క్యూరియాసిటీ అండ్ గ్రిట్. At Zoho, skills matter, not the degree. ఎవరైనా హైర్ చేసుకోవడానికి ఆ మనిషిలో ఉన్న వాల్యూస్ ఏంటి, ఆ మనిషి మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, క్యూరియాసిటీ ఏంటి, వాళ్ళకి ఇంపార్టెంట్, నాట్ దే క్వాలిఫికేషన్. జోహో ఎంకరేజెస్ ఎవ్రీ ఎంప్లాయీ టు స్ట్రెచ్, ఎక్స్పెరిమెంట్ అండ్ ఈవెన్ పిచ్ దేర్ ఓన్ బిజినెస్ ఐడియాస్ విత్ ఇట్స్ ఫ్లాట్ స్ట్రక్చర్ There's no hierarchy for them and people first culture. Zoho fuels creativity, ownership and purpose driven innovation. The perfect foundation for a community centric partnership. Ee collaboration lo Radio Surabhi chala chala exciting a launch chestunna powering possibilities segment. మేం చాలా ఆనందిస్తున్నాం ఇది మీతో షేర్ చేసుకోవడానికి. ఆ డైనామిక్ 30-మినిట్ టాక్ షో, ఇది రకరకాల బిజినెసెస్ లో సక్సెస్ సాధించిన ఆంటర్ప్రెన్యూర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద స్పాట్ లైట్ వేస్తుంది. థాట్ లీడర్స్ ని, క్రియేటర్స్ ని, పీపుల్ హూ ఆర్ బిల్డింగ్ దేర్ బిజినెస్ ఎథికలీ, కాన్షియస్లీ అండ్ విత్ అ విజన్ ఫర్ ఇంపాక్ట్. స్టోరీస్ దట్ స్పార్క్ అంబిషన్, జర్నీస్ దట్ ఇన్స్పైర్ యాక్షన్, ఐడియాస్ దట్ కనెక్ట్ కాంటినెంట్స్. అండ్ ఎస్, దే డోంట్ నీడ్ టు లివ్ ఓన్లీ హియర్ ఇన్ డాలస్. ఎక్కడున్నా వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. సో పవరింగ్ పాసిబిలిటీస్ లో వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్? యూ షుడ్ ఎక్స్పెక్ట్ కాన్వర్సేషన్స్ దాట్ మూవ్ యూ. త్రూ దిస్ పార్ట్నర్షిప్ యూ విల్ హియర్ రియల్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ building with intention, businesses thriving with ethics and sustainability, mindful practices for everyday living, thought-provoking perspectives that shift how we think, work and grow. This is more than a show. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదు, ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఇది కేవలం బ్రాండింగ్ మాత్రమే కాదు, ఇది కేవలం ఒక కాంటెంట్ మాత్రమే కాదు. ఇట్స్ మోర్ లైక్ ఎ మూవ్మెంట్, ఎ షేర్డ్ మిషన్ వేర్ టెక్నాలజీ మీట్స్ కల్చర్, వేర్ కమ్యూనిటీ మీట్స్ కాన్షియస్నెస్, వేర్ ఎవ్రీ లెవెల్ ఒక కాంటెంట్ మాత్రమే కాదు. ఇట్స్ మోర్ లైక్ ఎ మూవ్మెంట్, ఎ షేర్డ్ మిషన్ వేర్ టెక్నాలజీ మీట్స్ కల్చర్, వేర్ కమ్యూనిటీ మీట్స్ కాన్షియస్నెస్, వేర్ ఎవ్రీ లిసనర్ ఇస్ ఇన్వైటెడ్ టు రైజ్ హైయర్, థింక్ డీపర్ అండ్ లివ్ fuller. Welcome to a partnership built for the future and for you. Powering possibilities, powered by Zoho. Only on Radio Surabhi 107.9 FM HD3, America lo Telugu nistam. And of course, we are also very happy to share with you that chala chala popular demand meeda conscious living segment ni mee munduku malli teeskostunnam. Refreshed, re-energized and ready to inspire listeners to make intentional, mindful choices prati roju kuda. Thank you.

0: un bon entrepreneur, il faut qu'il soit capable de discerner entre les technologies utiles, investir dedans et sortir la meilleure valeur ajoutée pour le client. Mon nom c'est Mohamed Faisal Benchour, je suis directeur général fondateur de la société Rebatis, créée en 2007. L'idée c'était derrière, comme son nom l'indique, de construire une sorte de Rebat, la culture musulmane, ou un endroit où des jeunes se réunissent pour un petit peu protéger les frontières, dire le pays, apprendre la science. On a pris en fait le même élan en venant en 2007 que rentrant de France au Maroc. L'idée c'était toujours en fait de créer The Rebat, mais cette fois-ci c'est pour les systèmes d'information. La technologie est un outil au service de l'humain, surtout pour le positionnement mondial, pour les services publics, avec des plateformes de délivrance d'autorisation, de gestion des fédérations sportives, avec des plateformes de gestion des plans d'aménagement. C'est vraiment fait des services à l'échelle nationale qui touchent directement en fait le citoyen. Ceci nous laisse vraiment très proche en fait de l'administration, et du coup le focus de notre travail c'est vraiment en fait servir donc le citoyen à travers l'administration. Au début on disait bon, on est Rebatis, on est un éditeur logiciel, on a un framework, on s'est développé, autant le faire nous-mêmes. On a développé donc les outils de gestion son RH, tout ce qui est timesheet, etc. Mais on s'est rendu compte que à chaque fois, c'est les projets clients qui prennent le dessus. Et c'est là où on a commencé à chercher et on a trouvé ça. Le challenge qu'on a eu, c'est de gérer le capital humain. Le principal besoin est venu un petit peu du volet RH. Du coup, la première chose en fait, qu'on a découvert à propos de Zo, c'est Zo People. Après People, on est passé à Sprint, on est passé au CRM, on est passé à Dest, etc. On a compris que finalement, toute la suite qu'utilisait Zoho, déjà pour leurs clients et pour eux-mêmes, nous servait. Du coup, on est passé très rapidement à Zoho One. Là, on utilise quasi la totalité des 40 et quelques applications à l'intérieur de Zoho.
1: Le secteur de la relation client fait face à plusieurs défis, notamment la hausse des attentes des clients qui sont de plus en plus exigeants et aussi la croissance des demandes. Rajil Lamouad, je suis le manager d'une équipe support utilisateur pour l'ensemble des plateformes digitales développées et exploitées par Rebatis. Alors, parmi les premiers challenges qu'on avait dans la gestion de la relation client, c'était la multiplication des canaux de communication. C'est ce qui nous a motivés à switcher vers Zorodesk parce que ça nous permet de centraliser les différentes demandes reçues à travers les différents canaux des clients. Et par la suite, on a la possibilité de les organiser, de les trier par statut, par priorité, par agent assigné. L'implémentation de Zorodesk nous a permis une augmentation de 150% des traitements des tickets, surtout avec l'implémentation de la fonctionnalité Blueprint qui nous permet d'automatiser les workflows. Par la suite, le système nous donne une visibilité sur la progression de ces tâches du début jusqu'à la fin. Grâce à l'automatisation des actions sur Desk et aussi l'implémentation du workflow gestion des échéances, nous avons réussi à gagner en termes de délai de traitement. Ils nous sont passés d'un délai moyen de 48 heures à un délai de 11 heures, chose qui a impacté positivement notre taux de satisfaction client.
0: C'est vrai qu'il y a eu une courbe de croissance assez importante donc de Rebatis, notamment en phase Covid et post-Covid. Clairement, en fait, Zoho One, avec les outils en fait, de gestion interne, il y a aussi quelques outils de gestion de la relation client, comme le CRM et Zoho, ça a vraiment accompagné de façon tranquille un petit peu la croissance de Rebatis. Et on ne s'est pas senti pris de dépourvu avec la demande de croissance des clients sur les projets, etc., en pouvant très rapidement faire des recrutements, évaluer, gérer des processus comme tout ce qui est en fait relations clients, diffusion de emailing. Tout ça, en fait, ce sont des applications qui nous ont aidés à grandir sans qu'il y ait des problèmes de gestion interne. Recommander Zoho, absolument. Je recommande particulièrement Zoho pour les sociétés qui opèrent dans le domaine digital, qui sont des opérateurs du digital.
1: De un, parce que ça nous permet d'unifier toutes les fonctionnalités en une seule plateforme. Et deuxièmement, ça nous permet une personnalisation flexible de cette fonctionnalité en fonction de notre besoin.
0: Si j'ai à décrire dans Zoho un seul mot, je citerai le mot généreux.
1: Efficience.
2: Good morning, everybody. Welcome back to Radio Surabhi 107.9 FM HD3. Sounds like home, and you've tuned into Powering Possibilities, brought to you by Zoho. One platform, infinite possibilities. And this is your Vaidya Amba Lakshmi. Really excited to spend my Saturday morning with all our lovely listeners on air. And today I'm here with a very interesting topic. And I promise you, at the end of this 15 to 20 minutes or 10 minutes, you will probably lock away your smartphones and dust that old board game which you have stacked in the loft because you're not using it as much. Let me start off by telling you or asking you a simple question. When was the last time you sat together as a family around your dining table or on the floor on a mat, fought over simple moves, probably cheated, had a lot of belly laughs, had a lot of fights, sometimes even tears at the end of board games? When was the last time that you sat around like a family and enjoyed that special time? It is really very, very special, right? Etched in our memories, those special days. It could be playing a game of Ludo or Ashta Chamma or Vamana Guntalu, Monopoly, business, whatever it was, right? Those days are not hard to remember. They come flying to our memories. They are so fresh and really, really something we miss. Let us look at these board games today through the lens of a healthcare practitioner. And trust me, you are going to find some really interesting facts and really fall in love with these board games all over again. As a healthcare provider, do you know what is the number one complaint I hear from parents, especially with little kids? No, it's not back pain. I bet most of you have back pain, or most of us have back pain. But it is the fact that our kids are glued to the screens, or they are enjoying too much of screen time. It could be iPads, it could be YouTube, it could be gaming. And frankly, we ourselves are glued to either our office laptops or phones, watching reels, catching up on news, taking that stock exchange, or even ordering grocery. Right? So that screen time has really increased, and we have suddenly started living in an era of hyper disconnection. We are connected to the whole world via our fiber optic internet or that world wide web, but completely disconnected from the person who's sitting across the sofa. From a medical perspective, if you look at this, right, this constant scrolling keeps our brains in a state of high cortisol, the stress hormone. We're constantly wired, anxious, processing information, feeling what the other person is feeling in the reel or in the video that we are watching, right? And this hyperstimulation always leaves us in a state of high cortisol. So enter the humble board game. And why do I call it a clinical prescription for a modern family, especially stress, is what you're going to explore now. When you sit down, right, to play a physical board game, a beautiful neurological shift happens. You're forced to look at micro expressions. You watch your spouse trying to hide a smug smile because they have that one killer move or card, right? You see that your 8-year-old is calculating, their eyes are darting across the board. In medicine, we call this co-regulation. When humans sit close, engage in a shared tactile activity, they laugh together, our nervous system generally calms down. It lowers blood pressure and triggers healthy dose of oxytocin, the bonding hormone that we have. And this is literally therapy disguised in the game of probably Monopoly, right? Now, I love quirky studies whenever I'm going through any sort of research, right? These quirky studies kind of stay with us when we read them also. So let me give all of my listeners also some hard facts that sound completely bizarre, but are actually 100% true. Did you know that there was a fascinating study published in New England Journal of Medicine that tracked older adults for nearly 2 decades? They found that individuals who are over the age of 75 and who regularly played board games had a 74% lower risk of developing dementia or Alzheimer's compared to those who didn't. 74%, I'm saying. So having that bingo game or going and enjoying a game with your friends is really going to help you. It is more effective than half of the brain supplements that are sold in your pharmacies. And why? Because board games are like a full body workout for your prefrontal cortex that is there in your brain. You're planning, you're remembering the rules, you're calculating the possibilities, you're managing your emotions when things go wrong also. And speaking of emotions, there is another quirky piece of research from France, okay? Scientists studied the behavior of people playing cooperative board games versus competitive video games, right? And they found that people who played physical board games together showed significantly higher levels of empathy and prosocial behavior even hours after the game ended. In simple terms, if you want your kids to share the remote or stop fighting over that last piece of mango, or make them a little more empathetic, all you need to do is play a board game with them first. It literally primes their brain for this sort of cooperative action. So think about it, when we play Monopoly or Business or Snake and Ladders, we're teaching our children so many different things, from financial literacy, negotiation, risk management, without them realizing that they're learning. When they're losing a pawn in a game, they're experiencing or explaining to themselves that this is a micro failure, I need to be in a safe environment, I need to get better, I need to plan a better move, right? So this micro failure is happening in a safe environment where they're always capable of learning more. They say, it's okay, I'll try in the next round. So that builds psychological resilience. That is something that we are building without any of us realizing at all, right? So look at our own roots. India is practically the birthplace of board games, if you say. Ludo came from Pachisi or Pagade. Ludo isn't just British, it is an ancient Indian royal game, right? Snakes and Ladders was originally Nyan Chopper, a game designed to teach children about karma, virtues and vices. For a while, we forgot this heritage, we bought them PlayStations, we got into smartphone era. But as a healthcare practitioner, I'm seeing a beautiful trend that is emerging, especially over the last couple of years. People are experiencing screen fatigue, right? Parents are realizing that an iPad cannot hug them back. A video game doesn't create more or core memories with grandparents or with the immediate family. So this fascination that we had towards all the technology is slowly dying down, and this is a trend we have to embrace fast and quick. There is a massive revival happening out there, and board games are definitely coming back in a huge way. Not just the simple ones that we grew up with, right? But modern, deeply strategic games are also there. And they're beautifully crafted games that bring three generations together also. Nana, Amma, kids, Amma, everybody can sit around at the same table, speak the same language, enjoy a lot of fun, banter, harmless family rivalry. And this would be a beautiful sight to see. So, this concept of playing a board game or involving our children in playing simple things like this so that they develop tremendously in a safe environment, become more empathetic, become more strategic, become more financially wise by doing simple things like this is definitely something I am looking forward to. And that brings me an absolute highlight of our show today. And when we talk about powering possibilities through the joy of board gaming, we have to talk about people who are dedicated their lives to bring families back on the table and are helping them get back to this board game trend that is catching on. And our next guest on this show is someone who understands this magic perfectly. He's a true champion of this tabletop revolution, a brilliant mind who knows exactly how a simple roll of dice can bridge the gap between a six-year-old and a 60-year-old. And it is none other than the renowned board gamist, Abhishek Dalla. He's pretty popular on Instagram, and I'm sure all of you would have probably come across his games there. So we're going to chat with him, our very popular RJ Sirisha, will be introducing you to this beautiful personality, Abhishek Dalla. So how to pick the perfect game for your family this weekend, how he's helping revive this incredible, healthy, life-affirming hobby across communities is what you're going to learn next. So don't change that dial. Don't go anywhere. Simply grab that cup of filter coffee that you've made for yourself, pull your family close and get ready for a very interesting conversation. We're going to have Abhishek Dalla join us after this short break. So like I said, through the lens of healthcare practitioner, if you look at the board game, you're really going to enjoy it all the more. So store away those smartphones, go get your game and enjoy this evening, probably with fun game with your family. Okay, so until I see you all next time, I hope all of you stay safe and stay healthy and continue listening to your favorite radio station in Dallas Metroplex, Radio Surabhi. Until I see you all next week, wishing you all a beautiful weekend. Bye-bye.
3: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas's the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
4: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi, America lo telugu istam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
2: Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
8: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
2: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, హెడెంట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
10: Chappan sir, what you'd like to order?
11: Bhaiya, in the specials me dagara?
10: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, bisibelava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus ham, amti paneer tikka, vichami kava parata.
11: Endi bro, gani yeppino, nen specials matrame adina.
10: Inga unnai, cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's weekend breakfast buffet. Fresh.
12: Hello, andariki namaskaram. Ee roju nenu mee Sirisha evarto unnanu anante the board game isto unnanu. So we have Abhishek Talla here. He is a business analyst at Microsoft and also an MBA from IIT Kharagpur. IIT అనగానే ఏదో పెద్ద కంపెనీ అన్నట్టులాగా అట్లా ఫస్ట్ ఇమాజిన్ చేసేసుకుంటారు, బట్ హియర్ వీఆర్ టాకింగ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. హీ ఈజ్ ఎ బోర్డ్ గేమిస్ట్. ఆ బోర్డ్ గేమ్స్ కథ ఏంటో తెలుసుకుందాము మనం ఈ రోజు, అండ్ వాట్ ఈస్ హిస్ విజన్ అబౌట్ బోర్డ్ గేమ్స్ కూడా మనం తెలుసుకుందాము. హలో అభిషేక్, ఎలా ఉన్నారు?
13: హలో శ్రీష గారు, బాగున్నా, మీరు ఎలా ఉన్నారు?
12: నేను చాలా బాగున్నానండి. సో this segment is all about powering possibilities. This is powered by Zoho, and you know about Zoho, right? They always encourage entrepreneurs, startup founders ni. So we are excited to talk about this board game thing. I will start with the most curious question. Naaki question undo aa question. మీరు IIT అనగానే హై ప్యాకేజెస్ ఆల్రెడీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి IIT గ్రాడ్స్ ని. And you are also working at Microsoft, I know that. But ee board game thing ela start ayindi? And IIT vallu ante ekkadoka chota job chestu, high package job chestu, inkedanna tech side emanna cheyali ani anukuntaru? But curious to know about this board game thing.
13: Okay. So actually IIT ayin tarvata, so I used to work in a different company. So అది చేసినప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హిస్ నేమ్ ఇస్ రాహుల్, ఐ వాంట్ షార్ట్ అవుట్ గివ్ షార్ట్ అవుట్ హిమ్ బికాస్ ఆఫ్ హిమ్ ఐ నో ఓకే బోర్డ్ గేమ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది అని నాకు తెలిసింది. సో హైదరాబాద్ లో నేను ఉన్నప్పుడు తను నా ఒక బోర్డ్ గేమ్ కెఫెక్ తీసుకెళ్లారు. అక్కడ నా ఫస్ట్ గేమ్ కటన్. కటన్ చాలా ఇట్స్ వెరీ ఫేమస్ గేమ్, చాలా మంది ఆడి ఉంటారు. యుఎస్ లో ఇంకా ఫేమస్, ఐ నో దాట్. సో అది స్టార్ట్ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఓకే, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం గెయిన్ చేయట్లేదేమో. అంటే కోఆపరేట్ లైఫ్ లో మనకి కావాల్సింది ఎందుకో మనం ల్యాగ్ ఉన్నామేమో, అది మనకి టీచ్ చేయట్లేదు ఇన్ యూనివర్సిటీస్ లో కానీ అని నాకు అనిపించింది. బట్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇందులోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ గేమ్స్ ట్రై చేశాను. సో వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ లైక్ మనం అక్కడ నేర్చుకోనిది ఇక్కడ మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. లైక్ రిసోర్స్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఇలా ఐ రియలైజ్ దట్ దట్ పర్టికులర్ స్ట్రాంగ్ థింగ్. అండ్ అది కూడా వెరీ ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తూ మొబైల్ పక్కన పెట్టేసి. అండ్ ఐ వాంట్ టు కంట్రిబ్యూట్ టు చేంజ్ దట్ పర్టికులర్ థింగ్. సో దట్స్ వై ఐ స్టార్టెడ్ దిస్. ఐ స్టార్టెడ్ కలెక్టింగ్ బోర్డ్ గేమ్స్. సో ఐ కలెక్టెడ్ మోర్ దెన్ 200 బోర్డ్ గేమ్స్. ఐ ప్లేడ్ మోర్ దెన్ 300-400 బోర్డ్ గేమ్స్. ఇంకో వేరే ప్రపంచమే ఉంది బోర్డ్ గేమ్స్ లో చెప్పాలంటే. అండ్ దే ఆర్ ఇంప్రూవింగ్ నాలెడ్జ్ అన్ నోట్ స్కిల్స్. ఐ వుడ్ సే లైక్ నెగోషియేషన్ స్కిల్స్ కానీ, బయట జనాలతో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటాయి, ఐఎమ్ ఇంట్రోవర్ట్, మాట్లాడితే ఎలా, హౌ యూ కెన్ నెగోషియేట్ విత్ దెమ్ అండ్ ఆల్. సో అది ట్రిగర్ అయిన తర్వాత ఓకే లైక్ స్టార్ట్ అని చెప్పి నేను స్టార్ట్ చేశాను, పేజ్ అనేది స్టార్ట్ చేశా. సో స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ లైక్ చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. ఒక వీడియోకి ఒక ఫాలోవర్ వచ్చేవారు, రీచ్ కూడా అంత ఎక్కువ వచ్చేది కాదు. బట్ అలా కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తూ ఉంటే అఫ్ కోర్స్ ఒక వన్ వీడియో క్లిక్ దెన్ యా ఇట్ బూమ్. సో యా దిస్ ఇస్ హౌ ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ బోర్డ్ గేమ్స్. యా
12: ఆసమ్ అండి. అండ్ బోర్డ్ గేమ్స్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేవి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి రెండే రెండు. ఒకటైతే COVID-19 టైమ్ లో చాలా ఫేమస్ అయ్యి అందరూ ఆడిన లూడో ఒకటి, అండ్ మోనోపర్టీ. ఈ రెండు కాకుండా ఏదన్నా వేరేది కొత్తగా ఒకటి ట్రై చేయాలనుకుంటున్నాం మేము అని అంటే మీరు ఏది సజెస్ట్ చేస్తారు?
13: ఐ స్టార్టెడ్ బోర్డ్ గేమ్స్ విత్ కటన్. సో ఐ అర్జ్ ఎవ్రీవన్ టు స్టార్ట్ విత్ కటన్. సో దాంట్లో మీరు చాలా నేర్చుకుంటారు. నేను ఎవరికి ఫస్ట్ గేమ్ పెడతానో ఫస్ట్ అది పెట్టేస్తాను అనమాట. సో ఫస్ట్ అది ఆడేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేస్తారు. ఆబ్వియస్లీ రూల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, బట్ ఈ కథన్ అనేది వెరీ ఈజీ టు లెర్న్ ఆల్సో. సో ఇఫ్ యూ స్టార్ట్ ఒకసారి మీరు ఆడితే మీకే తెలుస్తుంది ఓకే ఇంత బాగుంటుందా అని. సో ఐ వుడ్ సజెస్ట్ కథన్ ఓన్లీ.
12: ఆసమ్ అండి. నాకు కూడా కథన్ చాలా ఇష్టం. నేను కథన్ ఐ థింక్ పాండమిక్ లో ఆడడం స్టార్ట్ చేశాను. ఐ రిమెంబర్ డేస్. నేను ఎందుకో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను చెప్పడానికి. మేము ఒక్కొక్కసారి రాత్రి 10-10:30 గేమ్ ఆడడం స్టార్ట్ చేసి, అండ్ ఇప్పుడు కటాన్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ కూడా వచ్చేసినాయి. అస్సలు బోర్డ్ గేమ్ అలవాటే లేదు మాకు, మేము అసలు ఏది ఆడము అని అనుకునే వాళ్ళకి ఇఫ్ యూ వాంట్ టు సజెస్ట్ వాళ్ళ స్టార్ట్ కి మరీ ఎక్కువ రూల్స్ కాకుండా బేసిక్ గా. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కిడ్స్ ఉన్న పేరెంట్స్, చిన్నపిల్లలతోటి వాళ్ళు ఆడలేరు, చిన్నపిల్లలు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేసేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇఫ్ యూ వాంట్ టు రికమెండ్ ఏది బెటర్ అంటారు?
13: యా, బిఫోర్ రికమెండింగ్, కిడ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్దాం అనుకుంటున్నాను. నా ఫాలోవర్స్ లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పేరెంట్స్ ఉన్నారు, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అది చూసి. ఎందుకంటే నాకు డిఎంస్ వస్తుంటాయి లైక్ మా పిల్లల ఏజ్ 3 ఇయర్స్, మా పిల్లల ఏజ్ 4-5 ఇయర్స్, ప్లీజ్ సజెస్ట్ సమ్ బోర్డ్ గేమ్స్ అనేసి. అది వచ్చినప్పుడు నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దే వాంట్ టు సీ ద చేంజ్ వాళ్ళ పిల్లల్లో కూడా. దే వాంట్ టు లెర్న్ సంథింగ్, దే వాంట్ టు టీచ్ సంథింగ్ టు దేర్ చిల్డ్రన్. అండ్ వాళ్ళు ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ ఏజ్ లో ఉన్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ పిల్లలతో కూర్చొని హ్యాపీగా ఆడుకుందాం అనుకుంటే టాకో క్యాట్ చీజ్ గోట్ పిజ్జా అని ఒకటి ఉంటుంది, ఇంకా చిన్నపిల్లలకంటే డాబుల్ అని ఒకటి ఉంటుంది. సో బేసికల్ గా అది ఏంటంటే పిల్లలు వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఇవి వీటితో ఏంటంటే క్విక్ థింకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచే క్విక్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అది మీరు యాజ్ ఏ ఒక బుక్ ఇచ్చారంటే ఓకే ఇది చదవాలి అని అంటే వాళ్ళకి చదువుతున్నట్టు అనిపిస్తుంది. బట్ యాజ్ ఏ ఒక గేమ్ ఇది అని మీరు ఆడాలంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు గేమ్ ఆడుతున్నాం అనుకుంటారు కానీ బట్ యాక్చువల్ గా పేరెంట్స్ వాళ్ళ బ్రెయిన్ ని ట్రైన్ చేస్తున్నారు ఫర్ ద ఫ్యూచర్. దీనికి క్రేజీ ఫేసెస్ ఆడొచ్చు పిల్లలకి, ఎస్పెషల్ పిల్లలు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు పిల్లలకి చాలా ఏమంటారు మన హిస్టరీ, ఐ మీన్ మైథాలజీ ఉంది కదా లైక్ రామాయణ మహాభారతం, ఇవి చాలా మందికి ఇంట్రెస్ట్. పేరెంట్స్ పిల్లలకి నేర్పిద్దాం అనుకుంటున్నారు బట్ కథలు అలా చెప్తే వినే స్టేజ్ లో ఇప్పుడు జెన్జీ పీపుల్ లేరని నేను అనుకున్నా, ఐ మీన్ అప్కమింగ్ జనరేషన్. బట్ దేర్ ఆర్ మెనీ గేమ్స్ వచ్చాయి. సో అవి కూడా నేర్పిస్తే వాళ్ళు కథ అది నేర్చుకోవడంతో పాటు దే కెన్ ప్లే. ఆ ప్లే తో పాటు దే కెన్ లెర్న్ ద స్కిల్స్. సో ఇలాంటి కూడా ఉన్నాయి, లైక్ రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టా మహాభారత్ గురించి అండ్ రామాయణం గురించి. సో ఇవి ఇలాంటి గేమ్స్ చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇవి ఫ్యూ. కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఒక ఈజీగా ఉండాలంటే ఎక్స్ప్లోరింగ్ కిటన్స్ ఐ వుడ్ సజెస్ట్. అండ్ సీక్వెన్స్ కూడా, సీక్వెన్స్ ఇస్ వెరీ ఈజీ గేమ్, లైక్ టు జస్ట్ టు స్టార్ట్ విత్. సో యా, ఇవన్నీ స్మాల్ బేసిక్ గేమ్స్, ఎనీవన్ కెన్ స్టార్ట్ ఈజీలీ.
12: అవసరం మీరు చెప్పిన ఎక్స్ప్లోరింగ్ కిటన్స్ అండ్ సీక్వెన్స్ కూడా రెగ్యులర్ గా మా ప్లే లిస్ట్ లో ఉంటుంది. ఎక్స్ప్లోరింగ్ కిటన్స్ కి ఐ డోంట్ నో, లైక్ రక్తాలు చిందించాము ఇస్ ద యాప్ టు గడ్రస్ అది ఆడుతుంటే. అండ్ యు వర్ టాకింగ్ అబౌట్ ఇండియన్ మైథాలజీ, అంత ఇండియన్ థీమ్డ్ గేమ్స్ అనేవి ఇప్పుడు లైక్ యాక్చువల్లీ మార్కెట్ లో ఉన్నాయా, ఉంటే అవి పీపుల్ కి తెలియకుండా ఉన్నాయా, రీసెంట్ గా రావడం స్టార్ట్ అయిందా?
13: ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్ గేమ్స్ అనే కాన్సెప్ట్ ఇది తక్కువ ఇండియాలో చెప్పాలంటే. ఇప్పుడు ఇండియాలో చేసినవి బయట ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ఫుల్ మార్కెటింగ్ చేయాలంటే ఫుల్ ఆఫ్ కాంపిటీషన్, ఎందుకంటే బయట చాలా ఈవెన్ మోర్ మంచి గేమ్స్ ఉన్నాయి. సో అది గ్యాప్ అనమాట. బట్ ఇండియన్ క్రియేటర్స్, కుడోస్ టు ఇండియన్ క్రియేటర్స్, దే స్టిల్ వాంట్ టు పర్సూ ఇన్ దట్ పర్టికులర్ ఫేస్. సో వాళ్ళు క్రియేట్ చేస్తారు అండ్ గేమ్స్ మీ నంబరు చాలా చాలా మంచి ఫేమస్ గేమ్ బీసీజీ అనే ఒక వెబ్సైట్ ఉంది బోర్డ్ గేమ్స్ కి. సో దాంట్లో టాప్ 100 ఎవ్రీవన్ షుడ్ ప్లే అంట నేనైతే. సో దాంట్లో నేను ప్లే చేసిన గేమ్స్ కంటే మన ఇండియన్ క్రియేటర్స్ క్రియేట్ చేసినవి విత్ థీమ్ ఆఫ్ ఇండియన్ ఆర్ వెరీ వే మోర్ బెటర్ ఐ వుడ్ సే. ఉన్నాయి, నాయకాస్ అని ఒక గేమ్ ఉంటుంది, మహాభారత్ అని నేను ఆల్రెడీ చెప్పగా. అండ్ మన ఇండియన్ పొలిటికల్ సెటైర్ మీద కూడా ఒక గేమ్ ఉంది సర్కార్ అని. మెనీ ఫారిన్ గేమ్స్ కంటే ఇవి చాలా బాగుంటాయి అనమాట. బట్ ద ప్రాబ్లమ్ ఏంటంటే ఇండియాలో బోర్డ్ గేమ్స్ కాన్సెప్ట్ ఉందని తెలియదు అండ్ బయట కాంపిటీషన్ ఎక్కువ. సో దే ఆర్ స్ట్రగ్లింగ్ బిట్వీన్ దాట్. ఓకే, మిగతా గేమ్స్ ఉన్నాయి, స్టార్ట్ విత్ దాట్. బట్ ఏంటంటే అఫ్ కోర్స్ ఆ రూట్స్ అనేవి మనం ఎప్పుడు మర్చిపోకూడదు అంటారు కదా. సో ఆ గేమ్స్ ఆడడం వల్ల మనకి ఇండియన్ మైథాలజీ గురించి చాలా తెలుస్తుంది, పొలిటికల్ నాలెడ్జ్ తెలుస్తుంది అండ్ ఈజీగా ఆడొచ్చు. సో దాట్స్ వై.
12: అండ్ డూ యూ థింక్ ఈ బోర్డ్ గేమ్స్ ప్లే చేయడం వర్సెస్ ఏదన్నా ఒక మైథాలజీ ఆర్ హిస్టరీ బుక్ చదవడం ఆర్ విజువల్ గా, ఇప్పుడు యూట్యూబ్ లో చాలా వీడియోస్ వచ్చేసాయి, మూవీస్ వస్తున్నాయి, బయోపిక్స్ వస్తున్నాయి, మైథాలజీ మీద మూవీస్ వస్తున్నాయి, సిరీస్లు వస్తున్నాయి, ఇవన్నీ ఒక సైడ్, బోర్డ్ గేమ్స్ ఒక సైడ్ ఉంటే ఇవన్నీ కన్స్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ వస్తుందా, బోర్డ్ గేమ్స్ ఆడడం వల్ల ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా?
13: నాలెడ్జ్ ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, నేను కూడా మూవీస్ చూస్తాను, నేను మూవీస్ అన్ని వదిలేసి ఒక్కటి ఆడుకుంటాను కాదు. నేను ఎవ్రీ వీక్ నేను మూవీస్ కి వెళ్తాను, ఎప్పుడు అవుతుందని వెయిట్ చేస్తా. సో ఎందులో నుంచి వస్తుంది అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్, అందులో నుంచి వస్తుంది, ఇందులో నుంచి వస్తుంది. బట్ ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూడొచ్చు. ఓకే, బట్ వన్ థింగ్ ఏంటంటే డిస్ట్రాక్షన్, ఐ వుడ్ సే. సో ఏం డిస్ట్రాక్షన్స్ లేకుండా హ్యాపీగా ఆడుకుంటూ నేర్చుకోవచ్చు ఇందులోని. బట్ బుక్స్ చదివితే ఐ వుడ్ ఆల్వేస్ రికమెండ్ టు స్టడీ బుక్స్ టు గెట్ మోర్ నాలెడ్జ్. బట్ లేదు మాకు ఫన్ కావాలి, ఫన్ తో నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ బోర్డ్ గేమ్స్. అదర్వైజ్ యా, దే ఆర్ అదర్ చాయిసెస్ ఆల్సో.
12: అమేజింగ్. అండ్ డు యు రికలెక్ట్ ఎనీ సిట్యుయేషన్ ఆర్ ఎనీ కాంప్లిమెంట్ దట్ యు గాట్ ఫ్రమ్ పేరెంట్స్ నుంచి, ఆర్ లైక్ మా ఫ్యామిలీ టైంలో మీరు ఇది రికమెండ్ చేశారు, మేము ఫోన్లు పక్కన పెట్టేసి ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసాం, ఆర్ మా కిడ్స్ అసలు స్క్రీన్ టైం అడగట్లేదు, ఓన్లీ బోర్డ్ గేమ్స్ మీద ఉంటున్నారు ఇప్పుడు, వీ కెన్ సీ ద చేంజ్ ఇన్ దెమ్ లాగా మీకు ఎప్పుడన్నా ఏదన్నా ఎవరన్నా చెప్పారా?
13: యా, సో డిఎంస్ లో అయితే చాలా వస్తుంటే, అది అందరికి వస్తుంటే. బట్ ఐ వాంట్ షేర్ న్యూ స్టోరీ. సో కింద మా కింద చాలా పిల్లలు ఉంటారు అనమాట. సో నేను ఒకరోజు వెళ్ళి నీ బోర్డ్ గేమ్స్ ఆడతాం వస్తారా అంటే సరే వస్తా అని చెప్పేసి వచ్చారనమాట. సో ఐ స్టార్టెడ్ వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళని ఆడిస్తున్నా అనమాట. చిన్నపిల్లలు చాలా, ఒక 7-8 ఇయర్స్ ఉంటాయి అనమాట. అందరు కూర్చొని ఆడుతున్నారు, దే వాళ్ళు ఎంజాయ్. సో నెక్స్ట్ వీక్ నుంచి అన్న ఎప్పుడు వస్తాం అని చెప్పి వాళ్ళు అడిగి, వాళ్ళు ఎవ్రీ వీక్ వస్తున్నాయి అనమాట వాళ్ళ పేరెంట్స్ చెప్పి. వాళ్ళ పేరెంట్స్ కి గేమ్స్ అనగానే వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఏదో దే థాట్ లైక్ ఐఎమ్ స్పాయిలింగ్ దెమ్ సంథింగ్ సమ్ విత్ సమ్ గేమ్స్. బోర్డ్ గేమ్స్ అనగానే మన కార్డ్ గేమ్, వాళ్ళ మైండ్ లో కార్డ్ గేమ్స్ ఉంటాయి, లైక్ కార్డ్ గేమ్స్ ప్లే కార్డ్స్ ఆ గేమ్స్ అనుకుని. సో ఒక పేరెంట్ యాక్చువల్ గా వచ్చారనమాట ఇంటికి, అసలు ఏంటిది అని చేయడానికి టు క్వశ్చన్ మీ. సో అప్పుడు తీసుకొచ్చి వాళ్ళు ఆల్రెడీ ఆడుతున్నారు అనమాట. సో నేను కిందకి వెళ్ళి ఒకసారి మీరే రండి చూద్దాం అని చెప్పి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఆడడం చూసి, వాళ్ళు ఎంజాయ్ చేయడం చూసి, ఈ గేమ్స్ అన్ని చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి నెక్స్ట్ టైం నుంచి వాళ్ళే తీసుకొచ్చి దింపి వెళ్తున్నారు అన్నమాట. సో అండ్ ఆ నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు బికమ్ వెరీ క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ. వాళ్ళు కూడా రావడం స్టార్ట్ చేశారు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ పేరెంట్స్ అండ్ కిడ్స్ తోటి వాళ్ళందరికీ గేమ్స్ నేను స్టార్ట్ మీన్ ప్లే చేయడం స్టార్ట్ చేశాను అనమాట. యాజ్ ఏ ఫ్యామిలీగా దే వచ్చి వాళ్ళు ఆడుతున్నారు. సో ఈ చేంజ్ అనేది నాకు చాలా ఫెల్ట్ గుడ్ ఫర్ మీ, ఈ పర్టికులర్ చేంజ్ అనేది. బికాస్ మాక్సిమం వాళ్ళందరూ కూర్చుని ఉంటే మేబీ టీవీ చూసుకుంటారు, టీవీ చూసుకుంటారు, మొబైల్ చూసుకుంటారు. బట్ ఒక ఫ్యామిలీ అలా వచ్చి ఆడుకుని టైం స్పెండ్ చేసి నవ్వుకుంటూ లైక్ ఇట్ ఫెల్ట్ గుడ్. స్మైల్స్ చూసి ఐ ఫెల్ట్ వెరీ గుడ్. డిఎమ్స్ లో కూడా చాలా వస్తుంటాయి లైక్ మీ సజెస్ట్ చేసినందుకు మేము ఈ గేమ్ ఆడాం, ఇట్ ఫెల్ట్ గుడ్, ఇలాంటి ఇంకేమైనా సజెస్ట్ చేయండి అని. అండ్ హైదరాబాద్ నన్ను ఇప్పుడు ఒక ఎవరు గుర్తుపట్టలేదు, బట్ హైదరాబాద్ లో వన్స్ ఒక ఆవిడ గుర్తుపట్టి ప్లీజ్ రండి అని చెప్పి నాకు భోజనం పెట్టారు అండ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ టు మీ రోడ్డు మీద యాక్చువల్ గా నేను. సో యా, దీస్ ఆర్ సమ్ మెమరీస్ లైక్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
12: అబ్సల్యూట్లీ, లైక్ ఇలా ఎవరన్నా పిలిచి గుర్తుపట్టి మీరు రండి అని పిలవడం ఇస్ ఐ థింక్ ఇట్ ఇస్ వర్త్ ఆఫ్ సమ్ మిలియన్స్ అని ఐ ఫీల్. బట్ టెల్ మీ దిస్, మీరు ఫ్రమ్ ఐఐటి, జనరలీ ఏదన్నా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ జనరలీ ఇంజనీరింగ్ చేసిన తర్వాత పేరెంట్స్ ఇఫ్ వీ వాంట్ వాళ్ళకి వెళ్ళి చెప్పి వీ వాంట్ డూ దిస్ అండ్ విచ్ దే ఫెల్ట్ అన్యూజువల్ అని అనిపిస్తే, లైక్ నేను ఐదర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా లేదంటే ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తా ఇలాంటివి కాకుండా మేబీ నాకు ఒక స్టార్ట్అప్ ఐడియా ఉంది అని చెప్పినా సరే ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ విల్ యాక్సెప్ట్. అండ్ అట్లీస్ట్ తెలుగు పేరెంట్స్ మాత్రం వాళ్ళు చాలా ప్రొటెక్టెడ్ గా ఫస్ట్ నువ్వు ఏదన్నా చేయి, ఫస్ట్ జాబ్ చేయి కైండ్ ఆఫ్ ఉంటుంది కదా. మీరు ఇలా ఒక బోర్డ్ గేమ్స్, అఫ్ కోర్స్ మీరు మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేస్తున్నారు, బట్ మీకున్న ఈ టైంలో బోర్డ్ గేమ్స్ బదులు నువ్వు ఇంకేదన్నా చెయ్యి, యూ హ్యావ్ దట్ టాలెంట్, యూ డూ సంథింగ్, డబ్బులు వచ్చే పని కైండ్ ఆఫ్, మీకెప్పుడు అలాంటివి రాలేదా?
13: లేదండి, నా అలాంటి మా పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్ ఇన్ దట్ టైమ్స్. నేను ఏదంటే అదే అంటారు అండ్ వాళ్ళతో కూడా నేను ఆడుతూ ఉంటాను. సో దే వెరీ చిల్. బట్ ఐ వాంట్ టు సే సంథింగ్ టు ఆల్ ద పేరెంట్స్ హూ థింక్ లైక్ దట్. నేను పుట్టి ఐ మీన్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అవుతుంది, మా పేరెంట్స్ పుట్టి ఆల్మోస్ 60 ఇయర్స్ అలా అవుతుంది. ఓకే, అప్పుడున్న బుర్రతో ఆలోచించకండి, మన ఫ్యూచర్ జనరేషన్స్ మనకంటే చాలా చాలా చాలా తెలివైన వాళ్ళు. అది నాకు ఎలా తెలిసిందంటే ఆ చిన్న పిల్లలు అని చెప్పే కదా, వాళ్ళు వచ్చి ఆడుతుంటే నాకు మైండ్ పోతుంది అనమాట వాళ్ళ స్ట్రాటజీస్ చూసి. సో వాళ్ళకి మనకంటే చాలా చాలా చాలా బ్రెయిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఏది చేస్తారంటే సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి, కుదిరితే సపోర్ట్ చేయండి, మనీ వాళ్ళు సంపాదించేస్తారు ఇదైతే నేను చెప్తున్నాను. సో మనకు ఉన్న ఓల్డ్ ఏజ్ బుర్రని పక్కన పెట్టి వాళ్ళు మీ పిల్లలు, మీ పిల్లల మీద మీకే నమ్మకం లేకపోతే ప్రపంచం ఎలా నమ్ముతుంది అని ఒక ఆ థాట్ తోటి చెప్తున్నాను. నమ్మండి వాళ్ళని అండ్ సపోర్ట్ దెమ్ అంతే. ఐ జస్ట్ వాంట్ టు టెల్ దట్ మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ మీ. మేబీ నేను ఆల్రెడీ సెటిల్డ్ అందుకని వదిలేసారు నాకు తెలీదు, బట్ యా దే ఆర్ వెరీ సపోర్టివ్ టు మీ. యా,
12: అమేజింగ్ అమేజింగ్. అండ్ మీరు చెప్పారు మీ డ్రీమ్ కూడా స్కూల్స్ లో కూడా బోర్డ్ గేమ్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి, కొంచెం కరికులం లో అవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి, why do you think anta necessary? And I know about Indian education system lo, but these days konni schools lo ila different talent tests lanu pedutunnaru, different skills neerpistunnaru, sports kuda focus untundi, not every school but most of the schools lo ila untundi. And why do you think board games elli vallaki specific ga chesedi ante em untundi antaru?
13: Okay, స్పోర్ట్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ గుడ్. ఓకే, నేను వాటిని వద్దు అనట్లేదు, దే షుడ్ కంటిన్యూ అలాంగ్ విత్ దట్ దే షుడ్ ఇంట్రడ్యూస్ దిస్ ఆల్సో. వై? బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బుక్ ఇచ్చి చదివి నేర్చుకోమంటే నేను దే డోంట్ నో. ఓకే, ఒక మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ బుక్ ఇచ్చి టైం మేనేజ్మెంట్ ఇందులోంచి నేర్చుకోండి అంటే పిల్లలు ఇప్పుడు జనరేషన్ అయితే నేర్చుకోరు. అదే ఒక గేమ్ ఇచ్చి ఆడండి, టైం మేనేజ్మెంట్ రిలేటెడ్ ఒక గేమ్ మనం ఇచ్చి ఆడంటే ఆడతారు, ఆ స్కిల్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నేర్చుకుంటారు. అది మీరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది. వన్స్ వాళ్ళు రియల్ వరల్డ్ కి వచ్చిన తర్వాత, చెప్తున్నా కదా నేను రియల్ వరల్డ్ కి వచ్చిన తర్వాత నేను చదివింది ఒక్క దగ్గర కూడా యూజ్ అంటే ఆబ్వియస్లీ ఉంటుంది 5%, 10%. బట్ నేను ఇంటర్లో కెమిస్ట్రీ చదివాను, చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయి, కానీ అది ఇప్పుడు నేను ఎందుకు పనికి వస్తానంటే ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఈవెన్ యూజింగ్ ఎనీవే. ఓకే, what I felt is like that is a very much time waste for me, which happened to me. I didn't enjoy it much, but I studied so much chemistry, but I never used that. So, పిల్లలకి at least, okay, వాళ్ళకి తెలీదు వాళ్ళకి ఏం కావాలో ఏంటి అనేది. At least గేమ్స్ ద్వారా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ ఎంజాయ్ చేస్తూ ఆ స్కిల్స్ అనేవి బై ప్రొడక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఆ బై ప్రొడక్ట్ ద్వారా దే కెన్ సర్వైవ్ ఇన్ ద రియల్ వరల్డ్ ఇన్ దిస్ కార్పొరేట్ లైఫ్ అని నేను అనుకుంటున్నాను. సో అందుకే సో మై ఎయిమ్ ఎందుకు స్కూల్లోని ఇంట్రడ్యూస్ చేయాలని నేను అనుకుంటున్నానంటే ఇప్పుడు చెప్పినట్టు చాలా టైం వేస్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇన్ ద స్కూల్స్ అనవసరమైన పెట్టి. ఐఎమ్ మెకానికల్ గ్రాడ్యుయేట్ బట్ ఐ రైట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్ అండ్ నాట్ యూజింగ్ మెకానికల్ ఎనీవే. 4 years నాకు తెలీదు మెకానికల్ ఎలా ఉంటుందని. ఐ జాయిన్ దేర్ అంటే నేను తక్కువ చేసి చేయట్లేదు బట్ ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ ది. సో వాట్ ఐ ఫెల్ట్ దే షుడ్ నో ఓకే ఇది నాకు నచ్చుతుందా లేదా అనేది వాళ్ళకి ఇంటర్లోనే తెలిస్తే దే షుడ్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. ఇంటర్లోనే ఎక్స్ప్లోర్ చేసే టైం ఉంటుంది. ఆ నాలెడ్జ్ అనేది బోర్డ్ గేమ్స్ ద్వారా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్ గేమ్స్ ఉంటాయి. కార్ గురించి బోర్డ్ గేమ్ ఉంటుంది, ఫారెస్ట్ గురించి బోర్డ్ గేమ్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్ గేమ్స్ మనకు ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు కొన్నైనా ఆడితే ఓకే ఇది నాకు నచ్చుతుందా లేదా, రియల్ టైమ్ సిమ్యులేషన్ దే కెన్ గెట్ ఫ్రమ్ ద బోర్డ్ గేమ్స్, అది ఆడితే వాళ్ళకి నచ్చుతుందా లేదో తెలుస్తుంది ఆ ఏజ్ నుంచే. సో అందుకనే మై మెయిన్ గోల్ నార్త్ స్టార్ అంట కదా. సో మై మెయిన్ గోల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిటైర్మెంట్ ఏంటంటే అట్లీస్ట్ పోనీ ఏ స్కూల్లో నన్ను రానివ్వకపోతే అట్లీస్ట్ నేను ఒక బోర్డ్ గేమ్ స్కూల్ పెట్టి దాంట్లో అయినా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది మై లైఫ్ టైమ్ గోల్ ఐ వుడ్ సే.
12: ఆసమ్. అండ్ మీరు కొన్ని గేమ్స్ ఏదైనా సజెస్ట్ చేయాలి లైక్ స్కూల్ పిల్లలకి టు ఇంప్రూవ్ దేర్ కీ స్కిల్స్ అంటారు కదా, లైక్ మ్యాథ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ వర్క్ ఆర్ లాంగ్వేజ్ వాళ్ళది ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఏ బోర్డ్ గేమ్స్ సజెస్ట్ చేస్తారు మీరు వాళ్ళకి? ఇఫ్ యూ కుడ్ నేమ్ ఇట్ లైక్ 2-3 బోర్డ్ గేమ్స్, ఈ 2-3 తోటి మెజారిటీ ఆఫ్ ద స్కిల్స్ డెవలప్ అవుతాయి అని అంటే ఏవని చెప్తారు?
13: సో స్కూల్స్ లో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ మోస్ట్లీ సోషల్ డిడక్షన్ గేమ్స్. ఓకే, మాఫియా మీరు ఆడే ఉంటారు కదా. సో ఇన్ ద మాఫియా లాగే సేమ్ అదర్ గేమ్స్ ఉంటాయి అనమాట, లైక్ అవలాన్ అవ్వచ్చు, సీక్రెట్ ఇట్లా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ చాలా ఉన్నాయి, నేను ఏం చెప్తాను ఆలోచిస్తున్నా. టూ రూమ్స్ అంటే భూమ్ అని ఉంటుంది అనమాట. సో బేసికల్ అదేంటంటే ఒక 30 పీపుల్ ని పక్కన ఒక రూమ్ లో, 30 పీపుల్ ని ఇంకో రూమ్ లో పెడతారు. సో దే షుడ్ డిసైడ్ అనమాట లైక్ హూ ఇస్ ప్రెసిడెంట్. దేర్ విల్ బే వన్ ప్రెసిడెంట్, దేర్ విల్ బే వన్ బాంబర్. సో వాళ్ళు మిగతా జనాలతో మాట్లా, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. సో దే నీడ్ టు బిహేవ్ లైక్ దట్ పర్టికులర్ క్యారెక్టర్. దే కెన్ బి ఎ ప్రెసిడెంట్, దే కెన్ బి ఎ ఇంజనీర్. అండ్ వాళ్ళు మిగతా వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ రోల్ ఏంటో కనిపెట్టాలి. సో 3-4 గేమ్స్ అండ్ అదే ఇవే, అవలాన్ అవ్వచ్చు, సీక్రెట్ హిట్లర్, 2 రూమ్స్ అండ్ ఏ బూమ్, అండ్ స్కల్ అనే ఒక గేమ్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ యా, 4 గేమ్స్ అయితే ఐ వుడ్ సజెస్ట్ దీస్ 4.
12: Amazing. And you spoke about Mafia, and Mafia is also one such game. నేను చాలా ఎంజాయ్ చేస్తాను మాఫియా ఆడడానికి. లైక్ ఇఫ్ ఐ మీట్ లైక్ 10-15 పీపుల్ ఉన్న రూమ్ ఉంటే నేను ఫస్ట్ గేమ్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ మాఫియా.
13: ఐ వుడ్ సజెస్ట్ అవలాన్ అని చెప్పా కదా, అది ఆడండి. లైక్ మాఫియా, ఓకే మాఫియా ఒక 20% వేసుకుంటే అవలాన్ కెన్ బి 60%.
12: ఐ ఫీల్ ఇఫ్ యూ ప్లే మాఫియా యూల్ హ్యావ్ దట్ క్రిటికల్ థింకింగ్, మేబీ ఎవరు దొంగ అని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ దిస్ ఈస్ వన్ సచ్ అండర్ రేటెడ్ గేమ్, ఇది చాలా మందికి తెలీదు బట్ అందరూ ఆడాలి ఖచ్చితంగా అనుకునే ఒక్క గేమ్ ఏదన్నా ఉందా?
13: ఓకే, రూట్ అని ఉంటుంది, దట్ ఈస్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ గేమ్. ఓకే, ఆ ఒక్క గేమ్ నేర్చితే 4 గేమ్స్ నేర్చినట్టు. యా, ఐ వుడ్ రికమెండ్ ఎవరీ వన్ టు ప్లే రూట్, ROOT.
12: అండ్ మీరు చెప్పారు ఇండియాలో స్పెసిఫిక్ గా బోర్డ్ గేమ్స్ కి అంత మార్కెట్ ఉండదు, లైక్ పీపుల్ డోంట్ ఎంకరేజ్ బోర్డ్ గేమ్స్ ఎక్కువగా అని చెప్పారు. ఐ ఫీల్ వన్ ఆఫ్ ద రీజన్ దానికి ఏంటంటే అసలు బోర్డ్ గేమ్స్ ఎక్కడ కొనాలి అన్నది కూడా చాలా మందికి తెలీదు, అవి కొన్నా కూడా ఎలా ఆడాలి అన్నది తెలీదు, నాలెడ్జ్ ఉండదు. బికాస్ కొన్ని కొన్ని రూల్స్ అవ్వచ్చు, అండ్ వీ నో చాలా పేపర్స్ అవి ఇస్తాడు, పెద్ద పేపర్ ఇస్తాడు. లైక్ ఇఫ్ యూ సీ యూ నో ఆల్సో చాలా పెద్ద పేపర్ ఇస్తాడు, అందులో వీ హ్యావ్ టు లుక్ ఫర్ స్పెసిఫిక్ రూల్స్, +2 ఎప్పుడేయాలి, +4 ఎప్పుడేయాలి, ఇన్ని చూసుకోవాలి. అండ్ నేను ఆడినట్టు ఇంకొకళ్ళు నా రూల్స్ తోటి ఆడరు, సో అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇఫ్ ఐ వాంట్ టు ప్లే సమ్ బై సమ్ బోర్డ్ గేమ్స్ ఏది నాకు బెస్ట్ ప్లేస్ అంటే ఏం చెప్తారు?
13: కామన్ గేమ్స్, మోస్ట్ పాపులర్ గేమ్స్ అయితే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో దొరికేస్తాయి, ఈజీగా దొరికేస్తాయి. ఓకే, ఇది కాకుండా అంటే బోర్డ్ గేమ్స్ ఇండియా అని ఉంటది, నేను దాంట్లోనే మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ ఐ వుడ్ పర్చేస్ చేస్తాను. మీకు ఆబ్వియస్లీ అంత పెద్ద చదవాలంటే దానికి ఒక డెడికేషన్ టైం కావాలి, అది ఒప్పుకుంటా. బట్ ఇప్పుడు ప్రతి గేమ్ కి మనకి యూట్యూబ్ లో దొరికేస్తుంది, మీరు అది ఒక్కసారి చూడండి. ఓకే, నేను ఏం చేస్తా అంటే మీకు రూల్స్ ఫుల్ తెలియకపోతేనే మీకు ఇంకా ఎక్కువ ఫన్ ఉంటదని నేను నమ్ముతాను. ఎందుకంటే మీకు ఒక రూల్ మీకు ఒకలా అర్థం అవుతుంది, మీ ఫ్రెండ్ కి ఒకలా అర్థం అవుతుంది, సో ఆ ఆర్గ్యుమెంట్స్ తోనే ఫన్ ఉంటుంది. సో జస్ట్ స్టార్ట్, ఐ వుడ్ జస్ట్ సజెస్ట్ స్టార్ట్ విత్ వాట్ గేమ్, దెన్ ప్లే అదర్ గేమ్. ఓకే, తర్వాత మీకే అర్థమైపోతుంది. సో జస్ట్ ఒకసారి వేగి చేసిన తర్వాత ఓకే మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసేయండి. సో అదే అర్థమైపోతుంది. యూట్యూబ్ లింక్స్, ప్రతి గేమ్ కి ఇప్పుడు యూట్యూబ్ లింక్స్ ఉంది. సో యాజ్ ఐ సజెస్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ లో అయితే మాక్సిమం అన్ని దొరికేస్తాయి. అది కాకుండా అయితే బోర్డ్ గేమ్ బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు క్రియేటర్స్ కూడా ఏంటంటే ఇండియాలోని దే ఆర్ స్టార్టింగ్ దేర్ ఓన్ పేజెస్ టు ప్రమోట్, టు మేక్ పీపుల్ బై. అవి కూడా వెరీ జెన్యున్, దే కెన్ బై ఫ్రమ్ దేర్ ఆల్సో. సో ఆల్వేస్ ట్రై టు హ్యావ్ ఫన్ ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ ఆన్ రూల్స్, ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ ఆన్ విన్నింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ బ్లేమింగ్ అదర్స్. చీట్ నేనైతే చీట్ కూడా చేయండి నో ఇష్యూస్ అని చెప్తారు, అంటిల్ అన్లెస్ యూ ఆర్ హ్యావింగ్ ఫన్.
12: అండ్ విచ్ బోర్డ్ గేమ్స్ డిస్క్రైబ్స్ బెస్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ?
13: మై పర్సనాలిటీ, ఓకే, స్ట్రాటజిక్, ఐ వుడ్ సే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజిక్ గేమ్స్. ఇప్పుడు మోస్ట్లీ మూవీ రిలేటెడ్ గేమ్స్ కూడా వస్తున్నాయి. ఇండియన్ గేమ్స్ లోని మొసైక్ అనేసి ఒక పబ్లిషర్ ఉన్నారు, వాళ్ళు కాంతారా బేస్డ్ బోర్డ్ గేమ్ కూడా క్రియేట్ చేశారు అనమాట. ఐఎమ్ ఏ బిగ్ మూవీ బఫ్ ఆల్సో. సో ఫారెన్ లో కూడా జూన్ ఇంపీరియం అనేసి ఒక గేమ్ ఉంది బేస్డ్ ఆన్ జూన్. సో ఐ వుడ్ లైక్ టు ప్లే సచ్ గేమ్స్ వేర్ ఇట్ కంబైన్స్ బోత్ మూవీస్ అండ్ బోర్డ్ గేమ్స్, సో దట్ యూ ఇట్ ఫీల్స్ లైక్ యూ ఆర్ దేర్ ఇన్ దట్ మూవీ. సో యా,
12: అండ్ ఇఫ్ యూ కుడ్ డిజైన్ ఏ బోర్డ్ గేమ్ తెలుగు కల్చర్ మీద ఆర్ తెలుగు మూవీస్ మీద, వాట్ వుడ్ బి
13: about? Okay, నేను రీసెంట్ గా ఒక వీడియో కూడా చేసా, యానిమేటెడ్ వీడియో AI క్రియేట్ చేసి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వారణాసి. సో మేబీ అది రిలీజ్ అయిన తర్వాత ఐ రియలీ వాంట్ టు, ఐఎమ్ మేనిఫెస్టింగ్ టు క్రియేట్ ఏ బోర్డ్ గేమ్ అరౌండ్ దట్ ఫుల్ ఆఫ్ స్ట్రాటజీ.

0: వాళ్ళు ఆడేటప్పుడు వాళ్ళ స్మైల్ చూస్తే సగం మీ టెన్షన్స్ పోతాయి, నేను చెప్పినా కదా సగం టెన్షన్స్ అన్ని పోతాయి.
1: 30-minute గేమ్ ఆర్ 3-hour గేమ్?
0: 3-hour గేమ్.
1: మీకు చాలా పేషెన్స్ కూడా ఎక్కువ. 1 board game you can play forever?
0: Catan.
1: Catan, okay. 1 board game everyone should own?
0: Catan again.
1: A board game that deserves more love?
0: More love. Yeah, Catan. Because no one knows about that, so that's why you don't believe I played more than 1,000 times. I think, yeah, 1,000 times I played. There is one phase where we used to play only Catan. That's why.
1: If you could invite any 3 people, living or historical, for a board game night, who would they be?
0: Spider-Man, Mahesh Babu, because I'm a big fan of Mahesh Babu, and Alia Bhatt. Yeah.
1: 1 word that describes board gaming?
0: Love.
1: Amazing. చాలా ఎక్సైటింగ్ గా ఉండింది మీతో మాట్లాడడం. అండ్ ఇంకొకసారి వింటున్న లిజనర్స్ కోసం, ఇఫ్ దే వాంట్ టు ప్లే స్టార్ట్ విత్ ఫ్యూ బోర్డ్ గేమ్స్ అంటే ఆ బోర్డ్ గేమ్స్ ఏంటి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా వాళ్ళు ఎలా పర్చేస్ చేసుకోగలుగుతారు?
0: ఓకే, సో యాజ్ ఇందాక చెప్పినట్టు కటన్ తో అయితే స్టార్ట్ చేయండి. ఓకే, మీ కటన్ అమెజాన్ లో ఈజీగా దొరికేస్తుంది. దెన్ సోషల్ డిడక్షన్ గేమ్స్ అవలాన్ ట్రై చేయొచ్చు. అండ్ డ్రాగన్ పిల్లలతో కలిసి మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఆడి పిల్లలతో ఆడాలనుకుంటే డ్రాగన్ వుడ్ ఇస్ వెరీ గుడ్ గేమ్. అది కూడా మీకు ఈజీగా అవైలబుల్ దొరికేస్తుంది. బోర్డ్ గేమ్స్ ఇండియా అనేసి ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే గేమ్స్ అని ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ బోర్డ్ గేమ్స్ ఇండియాలో ఉంటుంది. సో యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ దేర్. అండ్ Flip7 పార్టీ జనాలతో ఉండి ఈజీగా నేర్పించేసి ఆడాలనుకుంటే Flip7 సీక్రెట్ ఎడిటర్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ గేమ్. అండ్ బింగ్ స్పాన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ గేమ్. అండ్ విటీ కల్చర్ ఇస్ ఆల్సో ఎ వెరీ గుడ్ గేమ్. ఇట్స్ అబౌట్ వైన్ మేకింగ్. అడల్ట్స్ విల్ లవ్ ఇట్. ఇస్తాన్బుల్ ఇస్ ఆల్సో ఎ వెరీ గుడ్ గేమ్. యా, దీస్ ఆర్ మై టాప్ రికమెండేషన్స్ ఐ వుడ్ సజెస్ట్.
1: Amazing andy, amazing. And ee roju meetho maatladam chaala exciting ga undi. And this is for all the listeners and parents kuda. Every time IIT grad ayinanta maatrana kachithanga tech lone undali, tech lone wonders srushtinchali ane emi kaadu. You can choose, let them choose what they really love, let your kids choose what they really love an kuda oka message ee roju. Thank you so much Abhishek, the board gamist.
0: Yeah, thank you. Thank you. It's an exciting conversation that we had. మీ సమక్షంగా అందరికి చెప్తున్నాను, ఆడండి బోర్డ్ గేమ్స్, ఆడండి, స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకి అలవాటు అయిపోతుంది. మీ పిల్లల చేత ఆడించండి, సో దట్ యూ విల్ సీ దెమ్ గ్రో బై ఎంజాయింగ్. యా, సో యా, థ్యాంక్ యూ.
1: అమేజింగ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ లిస్నింగ్. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 10 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Mera tumhara hamara pyar, sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us. And now they are open.

0: prices, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
0: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి,
3: రేడియో సురభి.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Konni paatalu

రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగునిస్తాం. అమెరికాలో ది నెంబర్ వన్ తెలుగు రేడియో ఛానల్ అండ్ డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ స్వాగతం, సాదర స్వాగతం. రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమం ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమవుతుంది 3 గంటల పాటు. ఈ రోజు ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతగా రవి తూప్రాణి మీ ముందుకు. మళ్ళీ భలే రంగుడు చిత్రం నుంచి మంచి పాట విన్నాం, పైసా పైసా. అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ పాటతో మొదలెట్టడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. సో ఈరోజు కార్యక్రమంలో చాలా వరకు డబ్బు ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఈరోజు మన కార్యక్రమంలో థీమ్ డబ్బు, డబ్బు, డబ్బు, డబ్బు. ఆల్రైట్, మళ్ళీ దాని గురించి మనం మాట్లాడే ముందు అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ సరికొత్త వీకెండ్, అందరూ బాగున్నారని తెలుస్తున్నారు. అందరూ ఇప్పుడిప్పుడే లేచి తెల్లవారుజామున లేచే వాళ్ళు అందరూ ఉంటారు, కానీ 10 గంటలు కూడా తెల్లవారుజామున కొంతమందికి. సో అలా లేచిన వాళ్ళందరూ కూడా చక్కగా మీరు కాఫీలు అవన్నీ పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అసలు రేడియో సురభిలో ఏం నడుస్తుంది, ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని మీరందరూ ట్యూన్ చేసుకుని ఉంటారు. సో అందరికీ మళ్ళీ ఈనాటి సిగ్నేచర్ కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ఈరోజు ఇందాక నేను చెప్పినట్టుగా మన కార్యక్రమంలో ఈరోజు మనం నడిపించుకునే థీమ్ డబ్బు, డబ్బు మీద. డబ్బు అనేది ఈ విశ్వం కన్నా పెద్ద పెద్ద అంశం. అది ఏదైనా అతిపెద్ద పెద్ద విషయం ఏదైనా ఉందంటే అది ప్రపంచంలో విశ్వంలో అది డబ్బే. కానీ ధర్మరాజుని యక్ష ప్రశ్నలో ఒక ప్రశ్న అడుగుతాడు యక్షుడు, ఏంటంటే అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ధర్మరాజు వెంట తడుగుకోకుండా అహంకారం అంటాడు. అహంకారం అన్నిటికన్నా గొప్పది కదా, కానీ దానికి మించింది డబ్బు. సో అటువంటి డబ్బుని ఇది ఆల్రెడీ మనం ఒకసారి చాలా కాలం క్రితం మనం ఒకసారి మాట్లాడుకున్నాం, బట్ ఈరోజు సమయం సందర్భం కూడా అటువంటిదే ఈరోజు మన కార్యక్రమానికి. కాబట్టి ఈరోజు మనం డబ్బు గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు అంటే 11:30 మనకి ఒక విశిష్టమైన అతిథి మనకి రాబోతున్నారు ఆన్ ఎయిర్, మన స్టూడియో రాబోతున్నారు ఆయన. సో ఆయనతో కలిసి 11:30 నుంచి 12 వరకు ఒక మంచి సెగ్మెంట్ నడవబోతుంది డబ్బు మీద. సో అందరూ ట్యూనింగ్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ దట్ ఆర్ కమింగ్ అప్ డ్యూరింగ్ దట్ అవర్, డ్యూరింగ్ దట్ సెగ్మెంట్. ఓకే, తాతినేని రామారావు గారు దర్శకత్వం వహించిన భలే రంగడు చిత్రం నుంచి కెవి మహాదేవన్ స్వరపరిచిన పాట విన్నాం ఇందాక. సో ఇందాక నేను చెప్తున్నట్టుగా ఈ ప్రపంచంలో మనిషికి కావాల్సినవి 7 ముఖ్యమైన అవసరాలు. అదేంటంటే గాలి, నీరు, తిండి, డబ్బు, డబ్బు, డబ్బు, డబ్బు. అది మనిషి గుండె కూడా లయ తప్పకుండా లబ్బు డబ్బు డబ్బు డబ్బు అని కొడుకుంటుంది. ఒకప్పుడు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని ఉండేది, ఆ లబ్బు పోయి మొత్తానికి అది కూడా డబ్బుతో రిప్లేస్ అయిపోయి లబ్ డబ్ డబ్ డబ్ డబ్ అని కొట్టుకోవడం మొదలెట్టింది. ఇది ఈ మాటలు నావి కాదు. ఈరోజు మనం ఎండమూరి విజయానికి 5 మెట్లు అనే పుస్తకం నుంచి ఆయన డబ్బు గురించి ఏం ప్రస్తావించారు, ఆయన మాటల్లో ఆయన రాసిన మాటల్ని మనం ఈరోజు తీసుకుని ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం. అద్భుతమైన ఆకర్షణీయమైన మాటల్ని అంశాలని ఆయన పుస్తకంలో పొందుపరిచారు. సో ఆ విషయాలన్నీ ఈరోజు మీ ముందుకి. సో యూర్ ఆల్ ఐ హోప్ యూర్ ఆల్ ట్యూన్డ్ ఇన్, అండ్ కాకపోతే గనక గబగబా మీ కాఫీలు అన్ని పట్టుకుని వచ్చేసండి. ఇట్స్ గోయింగ్ టు బి ఫ్యాంటాస్టిక్ అండ్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ టుడే. అండ్ ఈ పాట ఇప్పుడు వినిపించబోయే ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో 9726361966. ఈరోజు కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతగా రవి తుప్రాణి.

ఆల్ రైట్. డబ్బులోనే ఉన్నదిరా లోకమంతా, బీదల పాటలు చిత్రం నుంచి ఇప్పుడు వినే పాట. అవును, డబ్బులోనే ప్రపంచం అంతా ఉంది. మన జీవితాల్లో డబ్బు ఒక చాలా పెద్ద పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకున్న సమస్యలు చాలా వరకు అవన్నీ డబ్బు లేకపోవడం వల్ల తలెత్తే సమస్యలు ఇవన్నీ కూడా. ఆ మాటకు వస్తే మనుషుల మధ్య సంబంధాలకి, సంబంధ బాంధవ్యాలకి, మానవత్వానికి కూడా డబ్బు చాలా చాలా అవసరం. తండ్రి కొడుకులు తీసుకోండి, భార్యాభర్తలు తీసుకోండి, అన్నతమ్ముళ్ళు తీసుకోండి, అక్కచెల్లెళ్ళు తీసుకోండి, ఏ ప్రపంచంలో ఎటువంటి రిలేషన్స్ మనం తీసుకున్నా కూడా వాటన్నిటికీ కూడా మనీ ఈజ్ ది ప్రైమరీ, చాలా వరకు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఈ అనుబంధాలన్నీ కూడా డబ్బు వల్ల సఫలం కావచ్చు, సఫలమైనవి అతి త్వరగా విఫలం కూడా కావచ్చు. సో అటువంటిది ఈ డబ్బు ప్రమేయం మనుషుల మధ్యన. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు పనిచేస్తున్నారు, సరే సంపాదించుకుంటున్నారు, భర్త ఏమో తాగుడికి బానిస, సో విపరీతమైన తాగుబోతు, అలాగే భార్యకి ఇంకొక సినిమాలు పిచ్చో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అనుకుందాం. సో ఇలాగా వీళ్ళు నెలకి సంపాదించుకునేదంతా కూడా అటు మొగుడు తాగుడికి, భార్య ఇతరత్ర తనకున్న ఇష్టాలకి ఖర్చు పెడుతూ పోతే డబ్బు అనేది అవసరాలకు సరిపోకుండా అది వారి మధ్యన కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ మధ్యన కొన్ని గొడవలకి దారితీసే అవకాశం ఉంది. సో ఇటువంటి డైలమాల్లో మనుషుల్ని పడేస్తుంది డబ్బు. అందుకే డబ్బే ఈ ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటుంది ఎప్పుడు. సో అటువంటి డబ్బు మన జీవితాల్లో చాలా చాలా ముఖ్యం. అండ్ డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం. అండ్ బిల్డింగ్ ద వెల్త్, గ్రోయింగ్ ద వెల్త్ ఈజ్ ఇఫ్ ఇట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ టు డూ ఇన్ దర్ లైఫ్, దెన్ టు సేవ్ ఇట్, టు ప్రిజర్వ్ ఇట్, టు మల్టిప్లై ఇట్ ఎక్స్పోనెన్షియల్లీ షుడ్ బి ది అనదర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్, అంటాడు ఎండమూరి వీరేంద్రన్ ఈ పుస్తకంలో. సో ఇంకా బోల్డని ఆసక్తికరమైన విషయాలు మనకి డబ్బు గురించి ఈ పుస్తకంలో చెప్పారు. సో అవేంటన్నది కూడా కాసేపట్లో చూద్దాం. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఈరోజు మనం మాట్లాడుకోపోయే అంశం కూడా మనం 11:30 ఒక కొత్త సెగ్మెంట్ రేడియో సురభి మీ ముందుకు తీసుకొస్తుంది. అదే ధనం, ఇంధనం. సో 30-minute సెగ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ ఆల్. ఎందుకంటే దాంట్లో చాలా చాలా ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుని హౌ టు బిల్డ్ వెల్త్ అనేది మనం దాంట్లో బోల్డ్ని సలహాలు, సూచనలు ఫ్రమ్ అన్ ఎక్స్పర్ట్. ఆయన ఎక్స్పర్ట్ ఎవరనేది మీకు 11:30 నేను రివీల్ చేస్తాను. సో ఇట్స్ 30-minute సెగ్మెంట్. ఇట్ ఈస్ ధనం, ఇంధనం, దట్ ఈస్ అ సెగ్మెంట్. అండ్ ఈ రోజు నుంచి అంటే మొదలుకుని ఈ సెగ్మెంట్ మీ ముందుకు తీసుకొస్తుంది రేడియో సురభి 107.9 FM HD3. అండ్ ఇలా రెండో శనివారం, నాలుగో శనివారం ఇలా రిపీట్ అవుతూ ఆల్టర్నేట్ వీకెండ్స్ లో ఈ కార్యక్రమం మీ ముందుకి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఆసక్తికరమే కాదు ఎంతో ఉపయోగపడే విషయాలు అని చెప్పాలి. ఎందుకంటే ఆసక్తికరంగా ఉన్నవన్నీ కూడా ఉపయోగపడకపోవచ్చు. సో ఉపయోగపడేవే జీవితానికి కావాలి కాబట్టి మేము అటువంటి ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ రోజు నుంచి. సో అందరూ కూడా 11:30 స్టే ట్యూన్ ఇంటు రేడియో సురభి 107.9 FM HD3. ఆల్ రైట్. సో ఇంకొక పాట విందాం. ఈ పాట వింటూ ఇది ఏ సినిమాలో తెలిసినా ఆర్ ఈ సినిమాలో ఆ హీరో ఎవరో తెలిసినా కూడా కాల్ ద స్టూడియో 9726316 ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తుప్రాణి.

0: రైట్ కొత్త అల్లుడు చిత్రం నుంచి మీరు నీ పాట 1979 విడుదలైంది అండ్ కృష్ణ హీరో ఇందులో. సినిమా బాగానే ఆడింది ఆ రోజుల్లో. ఇంట్లో బాలు గారు పాడిన విధానం చూస్తే కృష్ణకి మంచి సరదాగా జోష్ తోటి కొంచెం పై స్థాయిలో వెళ్ళినప్పుడు కిషోర్ కుమార్ కి ఒక డిఫరెంట్ వాయిస్ వస్తుంది కదా, ఒక పైకి వెళ్ళినప్పుడు ఒక హెడ్ వాయిస్ వస్తుంది ఓడ్లీ ఓడ్లీ ఆ వాయిస్ ఆ వాయిస్ కూడా వినపడుతుంది మనకి ఈ పాటలో. సో ఈ పాటలో ఒక సాహిత్యంలో కూడా భలే లైన్స్ ఉంటాయి. శివరూపాయ విష్ణువే విష్ణు రూపాయ శివ అని ఒక మాట ఉంది కదా మనకి. దీన్ని నాకు ఎందుకంటే ఈ మాట విన్నప్పుడు వెంటనే నాకు గౌతమ్ ఎస్ఎస్సీలో ఒక ఒక సీన్ ఉంది. అందులో శివరూపాయ విష్ణువే విష్ణు రూపాయ శివ అంటే దానికి అర్థం ఏంటంటే శివుడు విష్ణువు ఒక రూపాయి ఇచ్చాడు ఒకసారి, మళ్ళీ అదే రూపాయి విష్ణువు దగ్గర అడగడానికి శివుడు వెళ్తే మళ్ళీ ఆ రూపాయిని తిరిగి ఇచ్చేసాడు శివుడు. అందుకే ఆ రూపాయి వాటి మధ్యన అటు ఇటు తిరిగింది కాబట్టి శివరూపాయ విష్ణు విష్ణు రూపాయ శివ అని చెప్పి ఒక కామెడీ సీన్ ఉంటుంది గౌతమ్ ఎస్ఎస్సీలో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ రూపాయి రూపాయి రూపాయి రూపాయి మీద సేమ్ ఇలాంటిది ఇంకొక పాట ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ సినిమాలో. అద్భుతమైన సాహిత్యం అది. బాలు గారు కూడా చాలా బాగా పాడతారు, అది కూడా నేను వినిపిస్తాను. సో ఏదైనా కూడా డబ్బు రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది, దాన్ని కూరగాయలు తరుక్కోవడానికి ఉపయోగించుకోవచ్చు జాగ్రత్తగా ఉంటే, లేకపోతే మన వేలైనా తెగిపోవచ్చు. సో అటువంటిది దానికి డబ్బుకి ఇవ్వాల్సినంత గౌరవం ఇస్తే అది జాగ్రత్తగా మనం చూసుకుంటుంది, అన్ని సర్వ సౌఖ్యాలని మనకి అందిస్తుంది. అదే చిన్న తేడా పడ వచ్చి దానికే మనం బానిస అయిపోయాం అనుకోండి, అది వామనుడిలాగా విస్తరించి జీవితంలో అది మన్నే అణగదొక్కే ప్రయత్నం చేయగలుగుతాం. సో జీవితంలో అంటే ఇలాగా లక్ష్య సాధనకి డబ్బు సంపాదించడం అనేది ఒక లక్ష్య సాధనగా పెట్టుకుని దాన్ని కంగణ కట్టుకుని అటు ఆ సాధన వైపుగా తమ గుర్రాలన్నింటినీ పరిగెట్టించే వాళ్ళు ఉన్నారు, లేదా తమ నమ్ముకున్న ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే రకరకాల ఉదాహరణలు మనకి ప్రపంచంలో ఉన్నాయి డబ్బు సంపాదించడానికి. ఈ పుస్తకంలో ఎండమూరి ఆయన ఒక చాలా ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తారు. ఆ ఉదాహరణే నేను మీకు ఒక ప్రశ్నగా అడుగుతా ఈరోజు. అదేంటంటే మీ దగ్గర బంగారం గుడ్డు పెట్టే ఒక బాత్ ఉంది. ఓకే, మీ దగ్గర బంగారం గుడ్డు పెట్టే ఒక బాత్ ఉంది. ఆ బంగారం గుడ్డు విలువ 100,000 రూపాయలు అనుకుందాం. ఆ బంగారం గుడ్డు విలువ 100,000 రూపాయలు అనుకుందాం. సో అలాగ 100 రోజులు పెడుతుంది బాత్. అంటే మీ దగ్గర 1,00,000 రూపాయలు వచ్చినట్టే కదా 100 రోజులకి. సో అది ఆ బాత్ 100,000 అనుకుందాం. సో అలాంటి బాత్ మీ దగ్గర ఉంది. ఇప్పుడు మీకు 100 రోజులు 100 గుడ్లు పెట్టి అది 1,00,000 రూపాయలకి 1,00,000 రూపాయలు మీరు సంపాదించుకున్నట్టే కదా. ఈలోపు మీరు ఏమొచ్చిందంటే మీ ఈ బాత్ గుడ్డు పెట్టేలోపుగా అసలు మీ దగ్గర ఒక ఆఫర్ వచ్చింది. ఏంటంటే ఎవరో వచ్చి మీకు ఆ 1,00,000 రూపాయలు మీకు ఇచ్చేస్తాం, ఆ బాత్ను వాళ్ళకి ఇచ్చేయండి అన్నారు. ఓకే, మీకు 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాం. అంటే 100 రోజులు మీరు ఆ బాత్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడ్డు పెట్టి అలా 100 రోజులు గడిస్తే మీ దగ్గర 1,00,000 రూపాయలు వస్తాయి. ఎవరో వచ్చి ఆ 1,00,000 రూపాయలు మేము మీకు ఇచ్చేస్తాం, మీరు ఆ బాత్ను మాకు ఇచ్చేయండి అంటే మీరు ఏ విధమైన మార్గాన్ని ఎంచుకుంటారు? ఆ బాత్ను ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఎందుకు ఇస్తారు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరు? అది ఈరోజు నేను మీ ముందు ఉంచుతున్న ప్రశ్న. సో ప్రశ్న ఆలోచించండి, సమాధానం చెప్పండి. ఐ హోప్ యూ గాట్ ది క్వశ్చన్ రైట్. సరే కాసేపు చూస్తాను, నాకు సమాధానాలు రాకపోతే నేను ప్రశ్న అర్థం అవ్వలేదా లేకపోతే మీ అని అనుకుని మళ్ళీ నేను ఇంకోసారి చెప్తాను. ఆల్రైట్, మా రేడియో సర్బి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రేడియో 107.9 FM HD3 రేడియో సురభిని కార్ ఎక్కి బై డిఫాల్ట్ డెఫినెట్ గా మీరు ఆ సెట్టింగ్ లో పెట్టుకుని ఉంటారు. కానీ కారు దిగిన తర్వాత కూడా మీరు మంచి మంచి కార్యక్రమాలని అంశాలని మీరు పాటల్ని మాటల్ని ఆటల్ని ఇలా వినోద విజ్ఞాన విశేషాలతో కూడిన ఎన్నో కార్యక్రమాలను మిస్ అవ్వకూడదు అనుకుంటే డెఫినెట్ గా మీరు రేడియో సర్వే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకోవడంతో మీకు బోల్డ్ ని అప్డేట్స్ కూడా అందులో వస్తాయి. అండ్ ఆల్సో మా రేడియో సర్వే యాప్ టోటల్ బ్రాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది ఈ మధ్యన. సో ఇట్స్ బ్యూటిఫుల్ లుక్ అండ్ ఫీల్. డెఫినెట్లీ యూ మే వాంట్ టు డౌన్లోడ్ ఇట్ అండ్ ఆల్సో చిన్న హ్యాజల్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది, మీరు అది రిజిస్టర్ చేసుకోగానే యూ విల్ గెట్ లాట్స్ ఆఫ్ అప్డేట్స్. అండ్ ఆల్సో మా కార్యక్రమాలు నెల రోజుల పాటు జరిగే కార్యక్రమాలన్నీ ఆర్కైవ్లో ఉంటాయి, సో ఆ కార్యక్రమాలన్నీ మీరు సజావుగా హ్యాపీగా ఎప్పుడైనా వినవచ్చు నెల రోజులు. అలాగే మా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లో మా రేడియో సూర్యబెన్ ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే అక్కడ వీఆర్ ఫౌండింగ్ ది సోషల్ మీడియా విత్ సో మెనీ అప్డేట్స్, సో మెనీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆల్సో ఒకసారి క్విక్ గా ఒక వ్యాపార ప్రకటన చూద్దాం. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్స్ అండ్ పికల్స్. From fluffy ragi idlis to tangy gongura rice, enjoy traditional taste in minutes. Only at A2B Frisco and Little Elm. You can visit a2btexas.com or you can call 214-872-2345. Also, authentic Indian flavors kosam, head to Maitreya's Indian Cuisine. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో, సీటింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చిల్ అవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ హిల్ టాప్, సారీ మైత్రేయస్ ఇండియా కుజిన్. అండ్ హిల్ టాప్ లొకేషన్ లో ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడింగ్ లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు అన్ని ప్రతిదీ ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్ గా మీకు ఉంటుంది. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, ఈవినింగ్ కార్పొరేట్ ఈవెంట్స్ ఇలాంటివి ఏవైనా సరే బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్ ఈజ్ మైత్రేయస్ ఇండియన్ కుజీన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? జస్ట్ విజిట్ మైత్రేయస్ ఇండియన్ కుజీన్ నౌ సర్వింగ్ యూ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం డబ్బు, డబ్బు గురించి. డబ్బు సంపాదించాల అవసరం, దాన్ని కాపాడుకోవడం, దాన్ని పెంపొందించుకోవడం ఇంకా అవసరం, ఇంకా అత్యంత అవసరం. సో ఆ విషయాలన్నింటినీ కూడా ఈరోజు 11:30 ధనం ఇంధనం అనే మొదలెట్టిపోయే మేము మొట్టమొదటి సెగ్మెంట్ ఈరోజు కార్యక్రమం 11:30 మొదలవుతుంది అది. సో ప్లీజ్ డూ ట్యూన్ ఇన్ టు దట్ సెగ్మెంట్. ఇంకా కాసేపట్లో కొన్ని సెకండ్స్ మనం కమర్షియల్ బ్రేక్ కి రోల్ అయిన వస్తాం. వన్స్ వీఆర్ బ్యాక్ విల్ కంటిన్యూ విత్ అవర్ టాక్స్. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి, రేడియో సురభి, రేడియో సురభి 107.9 HD3 ఇస్ యువర్ ఛానల్. బిఎన్ఆర్జే బుక్ అన్ యాడ్.
1: జస్ట్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రేడియో సురభి. రేడియో సురభి డాలస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
7: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
6: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
8: నీ కల నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే

0: Call them at 817-829-8888.
1: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి. దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: All right, Sambasiva garu.
4: Yes, sir.
3: Good morning, and meer on air unnaru. So, cheppandi. Meer edo cheppalanukunnaru?
4: Nenaithe koti rupayalu teeskonandi.
3: Koti rupayalu teeskoru meeru. Okay.
4: తీసుకోను,
3: ఎవ్రీ డే 1 లక్ష రూపాయలు తీసుకుంటాను. అలా కాదు, మీకు మీకు మొదటి రోజే ఆఫర్ వచ్చింది. మీ దగ్గర బంగారు బాగుంది, అది 100 రోజులు అయితే 1 కోటి రూపాయలు వస్తుంది, కానీ మీకు మొదటి రోజే ఆఫర్ వచ్చేసింది మరి 1 కోటి రూపాయలు.
4: మరి నాకు ఎవ్రీ డే 1 లక్ష రూపాయలు వస్తాయి, ప్లస్ ఎవ్రీ ఇయర్ 1 కోటి రూపాయలు వస్తాయి కదా.
3: ఎవ్రీ ఇయర్ వస్తుందని గ్యారంటీ ఉందా మరి?
4: వస్తుంది. మీరు చెప్పిన ప్రకారం 100 రోజులు పెట్టింది, నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టింది కదా.
3: నేను నేను చెప్పింది 100 రోజులు బంగారు గుడ్డు పెడుతుందని చెప్పి ఆ తర్వాత నా గ్యారంటీ ఇవ్వలేదు. 100 రోజులు ఖచ్చితంగా పెడుతుంది.
4: అంటే నేను అది
3: హలో
4: అది ఎవరి ఇయర్ పెట్టిద్దని మీరు అజిమ్ తీసుకున్నాను.
3: ఓకే, మీకు బాత మీద నమ్మకం అది మీకు. ఓకే, అలాగే కలుద్దాం ఆ బాధకి 1000 ఏళ్ళు కాక. థ్యాంక్ యూ సంజీవ్ గారు. ఆల్రైట్ సాంబశివ గారు, అయితే నేను 1 కోటి రూపాయలు తీసుకోను, నేను ఆ బంగారు బాతనే ఉంచుకుంటాను, నేను దాని చేత చచ్చినట్టు గుడ్లు పెట్టిస్తానని ఆయన చెప్పారు. ఓకే, చచ్చిన బాధ అయితే 100 రోజులు దాటితే ప్రతి రోజు పెడుతున్నా ఉండడానికి అది. ఓకే, సో ఇందాక ఎవరో కొంతమంది కాల్ చేశారు, ప్లీజ్ డూ కాల్ బ్యాక్. మీ దగ్గర బంగారు బాతుంది, అది రోజుకు ఒక గుడ్డు పెడుతుంది, బంగారు గుడ్డు, ఒక్కొక్క గుడ్డు 1 లక్ష రూపాయలు. సో అలా 100 రోజులు పెడితే మీ దగ్గర 1 కోటి రూపాయలు అవుతుంది. సో ఆ 1 కోటి రూపాయల తాలూకు ఆఫర్ మీకు మొదటి రోజే వచ్చేస్తుంది. ఎవరో వచ్చారు మీ దగ్గరికి, ఇది 1 కోటి రూపాయలు అన్నారు, సో బాతుని ఇవ్వండి అంటారు. సో మీరు ఇస్తారా ఇవ్వరా, అది పాయింట్. ఇస్తే ఎందుకు ఇస్తారు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరు? దాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. ఆన్సర్ మీ 972-636. ఓకే, లెట్స్ సీ. రవి గారు మీరు ఆన్ ఇరున్నారు.
4: హలో అండి రవి గారు, గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే, ఎలా ఉన్నారు?
3: సూపర్ ఫ్యాంటాస్టిక్ యాజ్ ఆల్వేస్, చెప్పండి.
4: బాగుంది, మంచి ఆఫర్ గురించి మాట్లాడారు. అసలు కష్టపడుతూ అసలు డబ్బు గురించి వెల్త్ గురించి చెప్పబోతున్నారు.
3: చెప్పండి, 1 కోటి రూపాయలు ఆఫర్ వచ్చింది బాగుందనుకున్నారా ఈ రోజు?
4: రేడియో పెట్టగానే కాదు, రవి గారి ఎంట్రీ ఇవ్వగానే 1 కోటి రూపాయలు ఆఫర్ వచ్చింది అక్కడ అనమాట. అది అది ముఖ్యమైనది
3: అక్కడ. అంటే 1 కోటి రూపాయలు చెప్పండి.
4: మీరు ఇచ్చిన ఆఫర్ బాగుందండి, మీరు ఇచ్చిన ఆఫర్ లో నేనైతే 100 కోట్లు తీసేసుకుంటాను. ఎందుకంటే ఫర్ మీ, నేను పర్సనల్ బిలీవ్ చేసేది క్యాష్ ఇన్ హ్యాండ్ ఈజ్ మచ్ మోర్ వాల్యుబుల్ దెన్ క్యాష్ లేటర్.
3: ఓకే, సో 1 కోటి రూపాయలు తీసేసుకుంటారు మీరు?
4: నేను 1 కోటి రూపాయలు తీసేసుకుని బాగా ఇచ్చేస్తాను. ఎందుకంటే మీరు ఇందాక హోల్స్ లో కూడా మాట్లాడుతున్నారు కదండి, ప్రీవియస్ కవర్ లో గ్యారంటీ ఉందండి. ఇప్పుడు వాళ్ళకి నోట్ రాసిస్తాము, ఆ నోట్ వాడు టైం ప్రకారం చెల్లిస్తాడో లేదో మనకేం తెలుసు. నోట్ ప్రకారం ఇవ్వాలి, కానీ మళ్ళీ చికాకులు చింతలో ఉంటాయి ఇవ్వకపోతే. కానీ క్యాష్ ముందే ఇచ్చామనుకోండి మనకి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ, బికాస్ ఇన్స్టెంట్ గా నాకు క్యాష్ ఉంటుంది, ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీథింగ్ అండ్ బిల్డ్ మై ఓన్ ప్రాసెస్. కాబట్టి నేనైతే సింపుల్ ఆన్సర్, క్యాష్ ఇన్ హ్యాండ్ ఈజ్ మచ్ బెటర్ దాన్ క్యాష్ లేటర్. కాబట్టి 100 కోట్లు తీసేసుకుని బాత్ ఇచ్చేస్తాను.
3: సో క్యాష్ ఆయుష్ ఎక్కువ, బాతుకి ఆయుష్ తక్కువ అంటారు.
4: క్యాష్ క్యాష్ మీరు స్టార్ట్ చేయడమే చెప్పారు కదా షోలో, క్యాష్ కి చాలా ఆయుష్ ఉంది. క్యాష్ దునియాను మార్చేస్తుంది, పార్టీలు మార్చేస్తుంది, జనాన్ని మార్చేస్తుంది. సో అది ఎలా వాడాలనేది ఎవరి చెప్పిన వాడికి ఉంటుంది, ఎవరి ఇమోషన్స్ వాడికి, ఎవరి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఉంటుంది. సరిగ్గా వాడితే అది అందరికి ఉపయోగపడుతుంది, వాడికి ఉపయోగపడుతుంది. సరిగ్గా వాడకపోతే అది ఊరికే జల్సా కింద అయిపోతుంది, లగ్జరీ కింద అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ క్రేజ్ తోడుకోవాల్సిందే కూర్చొని. బట్ డెఫినెట్లీ క్యాష్ ఇన్ హ్యాండ్ ఇస్ మచ్ వాల్యుబుల్ దాన్ క్యాష్ లేటర్, కాబట్టి నేనైతే క్యాష్ తీసుకుని బాత్
3: ఇచ్చేస్తాను. అది సిద్ధాంతం.
4: నాకు రిక్వెస్ట్ ఉంది, కానీ మీ రిక్వెస్ట్ డబ్బుకి రిలేటెడ్ ఉండదు కదా, ఏదైనా అడగచ్చా?
3: అడగండి.
4: అంటే మిస్టర్ కింగ్ అని ఇది మణి శర్మ గారు రాసిన కంపోజ్ చేసిన మ్యూజిక్ చేస్తుంది, మిస్టర్ కింగ్ అనే మూవీలో రారా నా మామ అనే సాంగ్.
3: డబ్బుకి సంబంధించిందా?
4: లేదు, అదే అడుగుతున్నాను, డబ్బుకి సంబంధించిన పాటలే ఉండాలా లేకపోతే ఏదైనా అడగచ్చా?
3: అంటే మనం నడుపుతున్న అంశం ఇప్పుడు డబ్బుకి సంబంధించింది కాబట్టి దానికి తగ్గ మాటలు పాటలు పడుతున్నాయి. ఎందుకంటే 11:30 వీఆర్ హ్యావింగ్ ఏ ధనం ఇంధనం. ఓకే, సో ఆ సెగ్మెంట్ ఒక స్పెషల్ సెగ్మెంట్.
4: అయితే నేను ఐల్ కాల్ బ్యాక్
3: చేసేసుకుంటాను, మీ పాట నేను లైన్అప్ చేస్తాను. స్టేట్యూ.
4: ఆల్రైట్.
3: అది సంగతి. సో డబ్బు డబ్బేరా ఈ జగతికి మూలం అన్నాడు ఓ మనిషి, ఓ మహామనిషి. సో ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ వస్తున్నాయి. సాంబశివ గారు, న్యూజెస్ రవి గారు కాల్ చేశారు, వారి వారి అభిప్రాయాలు చక్కగా పంచుకున్నారు. సో మీరైతే ఏం చేస్తారు? నాకు ఇంకా కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి, ప్లీజ్ డూ కాల్ బ్యాక్. బంగారపు గుడ్డు పెట్టే ఆ బాతుని కోటి రూపాయలకి మీరు ఇచ్చేస్తారా? ఇవ్వరా? ఇస్తే ఎందుకు ఇస్తారు? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరు? మీ మీ కారణాలు ఏంటి వాటికి? లెట్ అస్ సీ. నమస్కారం అండి, మీరు ఆన్ ఎవరు మాట్లాడారు?
5: హలో అండి, నమస్కారం అండి, నా పేరు శ్రీని పిన్సెట్టి
3: గారు. చెప్పండి.
5: అదే మీరు అడిగిన ప్రశ్నకి, అతను కోటి రూపాయలు ఆఫర్ ఇస్తా అన్నాడు కదా, బాత్ ఇచ్చామన్నాడు కదా, ఒక కోటి రూపాయలు ఇస్తానడా 100 కోట్లు ఇస్తా అన్నాడా? అదే ఇందాక కాలరు 100 కోట్లు తీసేసుకుని ఇచ్చేస్తా అన్నాడు, అది అందుకే అర్థం
3: కాదు.
5: అయితే నేను మటుకు ఆల్రెడీ నాకు కోటి రూపాయలు పెట్టింది బాత్
3: కోటి రూపాయలు.
5: సో నేను అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా నేనేం చేస్తాను, ఆ బాత్ని ఇచ్చేసి అతను ఇచ్చిన ఆఫర్ 1 crore తీసేసుకుంటాను. సో నా దగ్గర 1 crore ప్లస్ 1 crore 2 crores అని.
3: మీ దగ్గర ఆల్రెడీ కోటి రూపాయలు లేవు, మీకు 100 రోజులు 100 రోజులు ఖచ్చితంగా గుడ్డు పెడుతుంది బంగారు గుడ్డు.
5: ఓకే.
3: ఫస్ట్ రోజు మీకు వచ్చింది ఆఫర్?
5: అట్లా అయినా కూడా డెఫినెట్ గా బాత్ 100 రోజులు బ్రతుకుతుందో బ్రతుకుతుందో ఎవరికి తెలుసు. కాబట్టి ఆ కోటి రూపాయలు తీసేసుకుని ఆ బాత్కి ఆ బాత్ని ఇచ్చేస్తాను వాళ్ళకి.
3: సో బాత్ ఆయుష్ మీద ఎక్కువగా నమ్మకం లేదు మీకు?
5: బాత్ ఆయుష్ దానికన్నా డబ్బు మీద ఎక్కువ నమ్మకం ఉంది, ఆ డబ్బును ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ అది 10 times పెరగచ్చు. కానీ బాత్ ఆయుష్ 100 డేస్ ఉంటుందా ఉండదా ఎవరికి తెలుసు, తెలియదు.
3: ఓకే, సో కోటి రూపాయలు ముందే తీసుకుంటారు అండ్ ఆ బాత్ని ఇచ్చేస్తారు మీరు? ఇప్పటి వరకు మనకు వచ్చిన ఆన్సర్ లో 2 సమాధానాలు అయితే బాత్ని ఇవ్వం సార్, బాత్ని మీరు కూడా యా బాత్ని
5: ఇచ్చేస్తాను.
3: సూపర్, లెట్స్ సీ ఇంకా ఏమైనా డిఫరెంట్ గా మనకి అభిప్రాయాలు వస్తాయేమో చూద్దాం.
5: అయితే మీరు సాంగ్ రిక్వెస్ట్ అడుగుతున్నారు కదా డబ్బుకి సంబంధించింది, నాకు ఒక పాట కావాలి. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయని, అయ్యో జేబులు ఖాళీ ఆయన. అది
3: అదేనండి, మీరు డబ్బు తీసుకుంటారని చెప్పి ఈ పాట అడుగుతున్నారు.
5: ఏదైనా సరే డబ్బులు సంబంధించిన
3: సరే ఓకే, మీకోసం
5: లేదంటే మరి సినిమాలో మరి సినిమాలో కూడా ఉంది
3: ఈ పాట వినండి, దెన్ విల్ కంటిన్యూ టాక్స్.

ఆల్ రైట్ డబ్బు ఎవరికి చేదు కదా నిజంగానే. సో ఇందాక నేను చెప్పినట్టుగా డబ్బు అనేది ఈ ప్రపంచంలో ఎంత కీలకమో దాన్ని సంపాదించడమే కాదు దాన్ని పెంపొందించడం అంటే వెల్త్ ని టు గ్రో ద వెల్త్ ఇస్ ఆల్సో వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అటువంటి వెల్త్ మేనేజ్మెంట్ కూడా చాలా ఆ విషయాల పట్ల ఎంతో అవగాహన ఉండడం అటువంటి విషయాలు ఎవరైనా చెప్తే తెలుసుకోగలగడం అనేది చాలా చాలా అదృష్టం చాలా అవసరం కూడా ప్రతి ఒక్కరికి. సో అటువంటి ఒక సెగ్మెంట్ ధనం ఇంధనం అనే ఒక సెగ్మెంట్ ని మేము 11:30 ఈ రోజు ఈ సిగ్నేచర్ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా రేడియో సర్బీ 107.9 FM HD3 ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం. అండ్ ఇది ప్రతి శనివారం అంటే సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే ఇలా ఆల్టర్నేట్ సాటర్డేస్ ప్రతి నెల మీకోసం వస్తుంటుంది. ఆల్ రైట్ ఈ రోజు మనకి స్టూడియోలో రాజేశ్వర్ గారు కూడా ఉన్నారు. సో లెట్స్ సే హలో టు హర్.

0: ఆల్ రైట్, వి హావ్ రాజశ్రీ గారు మా స్టూడియోలో ఉన్నారు ఈ రోజు. రాజశ్రీ గారు,
1: రవి, మీ ప్రోగ్రామ్ లో ఇలా మళ్ళీ మధ్యలో వచ్చాను నేను. జస్ట్ ఒక 2 మినిట్స్ మాట్లాడాలి అని అర్జెంట్ గా వచ్చాను. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది, మీకు ఇప్పుడే మీతో షేర్ చేస్తూ ఉన్నాను నేను శ్రోతలందరికి. ఐ డోంట్ నో, కెన్ దిస్ బి అ గుడ్ మార్నింగ్? ఇప్పుడే ఒక వార్త తెలిసింది అండ్ ఐఎమ్ వెరీ షేకన్ అండ్ వెరీ డిస్టర్బ్డ్. రేడియోలో మనం మా పొద్దున్నేస్తే రాత్రి దాకా పొదుగోకులు వినే పాటలు వినే గొంతులే ఇవి. అండ్ ఎప్పుడు వీళ్ల చుట్టూతే ప్రపంచాన్ని, మన ఎంటర్టైన్మెంట్ ప్రపంచాన్ని చాలా వరకు మనం నిర్మించుకున్నాము. ప్రతి ఆనందంలో, ప్రతి దుఃఖంలో, ప్రతి సక్సెస్ లో, ప్రతి ఫెయిల్యూర్ లో, ప్రతి ఇమోషన్ లో దీస్ వాయిసెస్ వర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అలాంటి కొన్ని లెజెండరీ వాయిసెస్, బాలు గారు ఒకప్పుడు దూరం అయిపోతే ఇవాళ రోజున నాకు చాలా చాలా, ఐ డోంట్ నో హౌ టు సే, ఐ రియలీ వర్షిప్ హర్. జానకమ్మ గారు కైవల్యం చెందారు ఈ రోజున. ఆవిడ మనందరికీ భౌతికంగా దూరం అయిపోయిన ఈ క్షణం అందరం కలిసి ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందామన్న ఉద్దేశంతో నేను ఇలా రవి షోలో ఇంటర్ఫియర్ అయ్యాను, క్షమించాలి. ఐ థింక్ దిస్ ఇస్ మన కనీస ధర్మం అనుకుంటున్నాను నేను. సో లెట్స్ సైలెంట్లీ ఒక ఫ్యూ సెకండ్స్ ఆవిడని తలుచుకుని, ఆవిడ పాటల్ని తలుచుకుని, ఒక సంపూర్ణమైన జీవితాన్ని ఆవిడ పొందారు. భగవంతుడు వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నాలాంటి కొన్ని కోట్ల మంది అభిమానులకు కూడా కాస్త మనశ్శాంతిని ఇవ్వాలి, మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలి.
0: మీరు వచ్చారంటే ఇంకేదో చెప్తారు అనుకున్నా గానీ ఇటువంటి మా వార్తను మోసుకొచ్చారని ఊహించలేదు. బట్ జానకి అదే చెప్తాను, కొంతమంది సింగర్స్ అంటే కొంతమంది గాయని గాయకులు వారి స్వరం మనుషులతోటి ఎలా ప్రయాణిస్తుంది, శ్వాసలాగే ప్రయాణిస్తుంటుంది. శ్వాస ఎంత ముఖ్యమో వారి పాటలను వింటూ వారితో మనం పెంచుకున్న అనుబంధం కూడా అటువంటిదే. అటువంటి మనుషులు దూరం అయితే ఖచ్చితంగా మనసు కొంచెం చాలా ఒక డిస్టర్బ్డ్, ఈవెన్ బాలుగారు 20లో పోయినప్పుడు కూడా అసలు ఆ రోజు ఒక తెలియని అవస్థ వాడు ఏంటో తెలియదు. అది
1: అంటే చూసే వాళ్ళకి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ మనసులోంచి చాలా బాధ ఇలా తనుకుని వచ్చేస్తూ ఉంది. నాకు ఈ క్షణం కూడా అదే రోజు గుర్తొస్తుంది, బాలుగారు దూరం అయిపోయిన రోజు. ఆవిడ పర్సనల్ గా తెలియదు, ఎప్పుడు చూడలేదు, ఆ ఎప్పుడు చూడలేకపోయామే. ఒక్కసారి చూసి ఆవిడ కాళ్ళకి దండం పెట్టిండాల్సిందన్న ఒక్క కోరిక మాత్రం తీరలేకపోయిందని ఒక చాలా చాలా బాధగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఆవిడ పూర్తి జీవితాన్ని అనుభవించారు కాబట్టి ఇలా అనుకోకూడదు, కానీ ఎందుకో చాలా బాధగా ఉంది. బట్ యా, ఐ వుడ్ లవ్ టు బ్రింగ్ యూ హౌ డు ఐ సే అ ట్రిబ్యూట్, జానకి గారికి ఒక ట్రిబ్యూట్ షో త్వరలో, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. బట్ ఖచ్చితంగా ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని, ఆవిడకి శివ సాన్నిధ్యం అందాలని మనసారా ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ ఈ క్షణం తీసుకున్నాము. లెట్స్ గివ్ ఇట్ 15-20 seconds సైలెన్స్ అండ్ దెన్ ఐ విల్ టాక్ అగైన్.
0: Yeah, let's take 15 seconds of silence.

ఆల్ రైట్, సుస్వరం, సురక్షమైన గాత్రం, మెస్మరైజింగ్ వాయిస్ జానకమ్మ. ఆవిడ స్వర్గస్థులయ్యారు, మన మధ్యన లేరు అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా బాధాకరం. అండ్ యా, మనందరికీ కూడా ఎంతో ఎంతో ఒక ఒక ప్రపంచాన్ని పంచిన గాయని ఆవిడ. ఒక గొప్ప ప్రపంచం, ఎందుకంటే బాధలను గాని సంతోషంలో గాని రకరకాల విలక్షణమైన పాటల్ని సులక్షణంగా ఆలపించిన జానకమ్మ. మీరు ఆవిడ రేంజ్ ఆఫ్ సాంగ్స్ తీసుకుంటే అటు తొలిసారి మిమ్మల్ని అంటూ ఒక మంచి రొమాంటిక్ పాట ఉంది, అలాగే నీ మీద నాకు అంటూ ఒక వైఆర్ఆర్ ఉడికించే ఒక మంచి బీట్ ఉన్న పాటలు ఉన్నాయి, అలాగే క్లాసికల్ సాంగ్స్ ఉన్నాయి. ఇన్ని ఎన్ని రకాలు లేవు అసలు, మన ఎన్ని రకాలుగా మన ఆవిడ అలరించలేదు ఇన్నాళ్ళు. సో అటువంటి జానకమ్మ ఈ మధ్యన మన ఇప్పుడు మన మధ్యన లేరు అంటే చాలా చాలా బాధతో తెలుసుకున్న విషయం, బాధతో కూడుకున్న విషయం. సో జానకమ్మని ఒక్కసారి మనందరం కూడా ఈ పాట ద్వారా తలుచుకుందాం. అలాగే మీకేమైనా జానకమ్మ పాటలు కావాలంటే నేను ఒకటి రెండు పాటలు వినిపించగలను, ఎందుకంటే ఈరోజు మనం నడిపించుకుంటున్న థీమ్ డబ్బు గనక. కొంతసేపు ఒక పావు గంట 2 నిమిషాల సేపు ఆ మహాగాయన్ని తలుచుకుంటూ ఆవిడ పాడిన కొన్ని అద్భుతమైన పాటల్ని ఇప్పుడు వింటాం.

0: ఇలా జానకమ్మ ఆవిడ పాటల ద్వారా ఎన్నెన్నో కథల్ని ఎన్నెన్నో జ్ఞాపకాలని మనకు అందించారు. చిన్నప్పటి నుంచి ఆ జానకమ్మ పాటలు వింటూ పెరిగిన వాళ్ళకి ఆ అనుబంధం ఏంటో తెలుస్తుంది అసలు ఆ పాత పాటలు. ఎందుకంటే 70లు 50లు కాకపోయినా కనీసం 70లు 80లు ఆ దశకంలో ఎదుగుతూ ఆ పాటలను వింటూ ఉన్న వాళ్ళకి ఈ పాటలు జానకమ్మ అంటే ఏంటో తెలుస్తుంది. ఆ మనిషితోటి ఉన్న నేరుగా చూడకపోయినా శేఖరణ ఇవ్వకపోయినా కూడా ఆ మనిషితో ఉన్న అనుబంధం ఏంటనేది మన చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆల్ రైట్, మన కమర్షియల్ బ్రేక్ లోకి రోలింగ్ అవుతున్నాం. స్టే ట్యూన్డ్, ఐ బి రైట్ బ్యాక్ విత్ మళ్ళీ మన డబ్బు అనే అంశానికి వెళ్ళి బోల్డ్ని మాటలు అక్కడ మళ్ళీ మంచి మంచి పాటలు కూడా ఉన్నాయి. స్టే ట్యూన్డ్, ఐ ప్లే ఆల్ దోస్ ఫర్ యూ అండ్ ఆల్సో మీ రిక్వెస్ట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. I'll be right back.
1: Tick tick, Radio Surabhi time check. Studio lo time 11 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుతున్నానరా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance.
4: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్.
6: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్.

ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

All right, welcome back to Radio Surabhi 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నిస్తం, అమెరికాలో ది బెస్ట్ తెలుగు రేడియో ఛానల్ అండ్ డాలస్ లో ది నంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్. సిగ్నేచర్ కార్యక్రమం నడుస్తుంది. 3 గంటల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారం అవుతుంది. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. ఈ రోజు కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్న అంశం డబ్బు, డబ్బు, డబ్బు. సో ఇందాక నేను ఒక ప్రశ్న వేశా, మీ దగ్గర బంగారు గుడ్డు పెట్టే ఒక బాత్ ఉంది, అది 100 రోజులు గుడ్డు పెడితే ఒక్కొక్క గుడ్డు విలువ 1 లక్ష రూపాయలు అనుకుంటే, అలా 100 రోజులు ఆ బాత్ గుడ్డు పెడితే మీ దగ్గర 1 కోటి రూపాయలు అవుతుంది. సో మొదటి రోజే మీ దగ్గరికి ఒక ఆఫర్ వచ్చింది 1 కోటి రూపాయలతో, ఎవరో వస్తాను, ఎవరో వచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చి ఆ బాత్ని తీసుకెళ్తామని ఒక ఆఫర్ వచ్చింది. సో మీరు ఆఫర్ ఒప్పుకుంటారా, మీరు ఆ బాత్ని ఇచ్చేస్తారా, ఇస్తే దానికి గల కారణాలు ఏంటి, ఇవ్వకపోతే దానికి గల కారణాలు ఏంటి? సో దట్ ఈస్ ద క్వశ్చన్. అండ్ చాలా మంది ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ కాల్స్. అండ్ యా, సమ్ పీపుల్ హావ్ కాల్డ్. మనం జానకి గారి డెడికేషన్ సాంగ్ వేసినప్పుడు కొంతమంది కాల్ చేశారు, తీసుకోలేకపోయినా ప్లీజ్ డూ కాల్ బ్యాక్. సరే, డబ్బు సంపాదించిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి మరింత డబ్బు సంపాదించడం అనేది ఒక కళ. కానీ అలా సంపాదించడంలో చాలా రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే పెట్టిన డబ్బు మళ్లీ పెట్టుబడిగా పెట్టడం అంటే అది వ్యాపారంలోనో లేకపోతే ఏదైనా మార్కెట్ లో పెట్టడం లాంటిది కదా. సో దాని చుట్టూ ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది, మొత్తం కొంత పోవచ్చు, మొత్తం పోవచ్చు. సో ఇలాగా వీటి గురించి ఆ రిస్క్ ని, వాటి ఆ రిస్క్ తో కూడిన విషయాల్ని మనం మనీ మేనేజ్మెంట్ అంటాం. సో ఆ మనీ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఎన్నో విషయాలు మనకి ఇంకొక 20 నిమిషాల్లో, అంటే 11:30 కల్లా ఒక విశిష్టమైన అతిథి మనకి స్టూడియోకి రాబోతున్నారు. అండ్ ఈ రోజు నుంచి రేడియో సురభి మీ ముందుకి ధనం, ఇంధనం. ధనం అంటే డబ్బు, ఇంధనం అంటే ఫ్యూయల్. సో దట్ మనీ ఈజ్ ద ఫ్యూయల్ ఫర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. సో అలాంటి ఒక భవిష్యత్ కోసం ఈ ధనాన్ని ఇంధనంగా వాడి ఎటువంటి మైలేజ్ ని సంపాదించవచ్చు అనేదే ఆ 30 నిమిషాల సెగ్మెంట్, ధనం ఇంధనం అనే సెగ్మెంట్, విచ్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ ఇన్ అనదర్ 20 మినిట్స్. సో ఈ మనీ మేనేజ్మెంట్ చాలా ఫ్యాక్టర్స్ తో కూడుకున్నది. ఒకటి వయసు, ఇంకొకటి పద్ధతులు, ఇంకొకటి కాలం, అలాగే వడ్డీలు, ట్యాక్సులు, అలాగే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, డబ్బుతో మనం వాడే జూదం అవచ్చు, లేకపోతే అప్పులు, దానికి తగ్గ డబ్బు చుట్టూ కూడిన మనీ మేనేజ్మెంట్ చుట్టూ కూడిన అప్పులు, అంటే అప్పులు ఏమైనా ఉంటే మనీ మేనేజ్మెంట్ అనేది ఎంత కష్టం అవుతుంది, అలాగే దానికి కావాల్సిన ప్లానింగ్, అలాగే ప్రణాళికలు. సో ఇలాగా లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాటిల్లో డబ్బు పెట్టడం ఇలాంటివన్నీ కూడా, మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్ మార్కెట్లు కానీ, ఇలా చాలా చాలా రకాల వాటి మీద, చాలా రకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది మనీ మేనేజ్మెంట్. సో ఇటువంటి విషయాల పట్ల అవగాహన అనేది చాలా చాలా చాలా అవసరం. దీనికి ఒక మంచి ఉదాహరణ ఈ పాట అయిన తర్వాత నేను చెప్తా, స్టేట్యూన్. చాలా చాలా ఆసక్తికరమైన ఉదాహరణ అది. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ పుస్తకంలో చాలా చక్కగా వాటిని ప్రస్తావించారు. సో ఆ చక్కటి ఉదాహరణ సాంబశివరావు గారు కోరిన ఈ పాట తర్వాత. సాంబశివరావు గారు, సారీ, ఇది శ్రీని పినిశెట్టి గారు కోరిన పాట. శ్రీని గారు, హోప్ యూ ఆర్ స్టిల్ లిజనింగ్. వింటుంటే కనుక ఈ పాట మీకోసం. ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ లవ్లీ సాంగ్.

రైట్. కొన్ని కొన్ని పాటలు మనకి ఎలా నిలిచిపోతాయి కదా అసలు. ఈ పాట ఎన్ని సార్లు ఆ రోజుల్లో టేప్ రికార్డులు టేపులు అరిగిపోయినట్టుగా విన్నారు అసలు. ఈ రోజుల్లో కూడా ఈ పాట వేస్తే అంతే ఉత్సాహాన్ని పంచుతుంది ఈ పాట. ఆల్ రైట్, హోప్ యూ హావ్ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దట్ శ్రీని గారు. అండ్ యా, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా కొద్దిగా ఒకసారి వ్యాపార ప్రకటన చూద్దాం. యా, మంచి మంచి ఉదాహరణ చెప్తాను నాను. సో అది ఈ వ్యాపార ప్రకటన తర్వాత మీ నవ్వు మళ్ళీ అందంగా మార్చుకోవాలనుకుంటున్నారు, దెన్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. అఫోర్డబుల్ ప్రైసెస్ కి ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 972-484-5400 ఆర్ యూ కెన్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ఫర్ ది first time in the United States, high school cricket has found its home in Texas. Follow the Texas Scholastic Cricket Board State Championship July 25th through July 27th at the Prairie View Cricket Complex in Houston. American school cricket starts here. Learn more at tscb.cricket. All right. So also at Sri Krishna Villas, indulge in something truly special. Experience their signature thali in a more immersive way. From the moment you walk in, you are welcomed the traditional way with a refreshing welcome drink, and then begins a beautifully curated dining journey. Whether it's the weekday bhojanam or the weekend bhojanam, every dish is served live, fresh and straight to your table, bringing you the warmth of a home style tradition with restaurant perfection. Sri Krishna Villas, 13215 Main Street, Frisco. Go visit. ఓకే, సో మనం డబ్బు ఇప్పుడు మనీ మేనేజ్మెంట్ దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు డబ్బుని సంపాదించడం ఎలాగా అని చూస్తే ఒకప్పటి నుంచి చాలా మంది అంటే రెండు రకాల కొన్ని పాత పద్ధతులు అన్నీ అవలంబించడం, ఒక మోడల్ ఉంటుంది ఆ మోడల్ ని ఫాలో అవుతుంటారు. లైక్ మన సినిమాల్లో మన ట్రెండ్లు వస్తుంటాయి. సమరసింహారెడ్డి వచ్చింది ఒక ఫ్యాక్షన్, దీంతో ఇంకా అక్కడి నుంచి మొత్తం అంతా కూడా అదే ఒక దంపుల్లో మొత్తం అన్ని సినిమాల తాలూకా కథ కథనం కథాంశాలు ఇవన్నీ కూడా అదే వాటి చుట్టూతో తిరుగుతూ హిట్లు కొట్టే ప్రయత్నం చేస్తుంటాయి. సో ఇది ఇదొక పద్ధతి అయితే, దాని నుంచి ఒక విప్లవాత్మకంగా ఒక టోటల్లీ వర్సటైల్ ఒక కొత్త ఐడియా తోటి పూర్తి భిన్నంగా వచ్చి సినిమాలు తీయడం వేరు. సో అదొక పద్ధతి. సో ఇలాగా ఈ రెండు పద్ధతుల్లో లెటెస్ట్ అంటే ఒకప్పుడు లాటరీలు టికెట్లు కొనండి, లాటరీ తీస్తాం దాంట్లో డబ్బు గెలుచుకోండి, ఇదొక పద్ధతి. లేకపోతే చీరలు కొనండి, ఇన్ని చీరలు కొంటే మీకు ఒక బహుమతి గెలుచుకుంటారు. లేకపోతే మిమ్మల్ని మీ పేరుని ఒక డ్రాలో పెడతాం, ఆ డ్రా మేము నెలకి ఒకసారి తీస్తాం, ఆ నెలలో వచ్చిన పేర్లో మీదైతే మీకు ఇంత సొమ్ము ఉంటుంది. ఈ రకమైన రకరకాల స్కీములు ఇవన్నీ ఉన్నాయి. సరే, ఆ రోజుల్లో వచ్చిన పద్ధతి ఏంటంటే, ఒక కొత్త ఆలోచన ఏంటంటే, ఇలాగా ఒక వ్యక్తికి ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం, అంటే ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం. ట్రావెల్ చేస్తూ హోటల్స్ లోని రకరకాల ప్లేసెస్ లో ఉండడం ఇవన్నీ చాలా ఇష్టం. సో అలాంటి ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచన ఇది ఏంటంటే, ఒక హోటల్ ఒక కట్టడానికి 52 లక్షలు అవుతుంది. ఈ పుస్తకంలో ఎండమూరి గారే చక్కటి ఉదాహరణ ఇచ్చారు. సో అదేంటంటే, ఈ హోటల్ కట్టడానికి ఒక వ్యక్తికి 52 లక్షలు ఖర్చు అవుతుంది. సరే, ఆ వ్యక్తి దగ్గర అంత లేదు. సో అతను ఏం చేస్తాడంటే, ఒక తనతో పాటు ఇంకొక 51 మందిని తన చేరదీసి వాళ్ళని ఇన్వెస్టర్ల కింద పార్ట్నర్స్ కింద తీసుకుని ఆ హోటల్ నిర్మిస్తాడు 52 లక్షలతో. సో అందరూ 100 తలో 100 పెట్టడంతో అందరికి ఏంటంటే, మరి అందరూ తలో 100 పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కొంత ఎంతో కొంత ఒక బెనిఫిట్ అంటూ ఉండాలి కదా ఆ పెట్టుబడి పెట్టినందుకు. సో ఇతను ఈ వ్యక్తికి వచ్చిన ఆలోచన ఏంటంటే, మీరులాగా 52 లక్షలు కావాలి, అందులో మీరందరూ పెట్టుబడులు పెట్టారు కాబట్టి 100 లక్ష. సో మీ అందరికీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరందరూ కూడా ఈ కట్టిన హోటల్లో ఒక సంవత్సరంలో ఒక వారం పాటు మీరు ఫ్రీగా ఉండొచ్చు అని ఒక స్కీమ్ పెట్టాడు ఆయన. పెట్టగానే
సార్ అందరూ కూడా ఇంకా ఎగబడి ఇంకా ఉత్సాహంతో లక్ష పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టిన తర్వాత హోటల్ నిర్మాణం అయింది. నిర్మాణం అయిన తర్వాత చక్కగా హోటల్ బిజినెస్ ఓపెన్ అయింది. ఆ బిజినెస్ ఓపెన్ అయిన తర్వాత నెమ్మదిగా చక్కగా రావాల్సిన లాభాలు, చక్కగా బిజినెస్ అంతా జరుగుతుండడం, ఎందుకంటే అది టూరిస్ట్ ప్లేస్ లో మంచి టూరిస్ట్ ప్లేస్ లో ఉంది. సో మంచి లాభాలు గడించడం, దాంతో వచ్చిన లాభాలతోటి అతన్ని మరిన్ని హోటళ్లు కట్టడం, అలాగా నెమ్మదిగా విస్తరించుకోవడం జరిగి, దాని తర్వాత అది పబ్లిక్ వెళ్ళడం, అంటే పబ్లిక్ అంటే షేర్ స్టాక్ మార్కెట్ లో వెళ్ళడం, ఆ తర్వాత స్టాక్ ప్రైస్ కాస్త 10 రూపాయల నుంచి కొన్ని సంవత్సరాల్లో అది 40కి చేరడం, ఈ రకంగా అంచెలంచెలంచెలుగా ఆ వ్యాపారం అనేది ఎదిగి, ఆ వ్యాపారవేత్త ఆలోచన ఒక చోట చిన్న ఒక విత్తనంగా నాటిన ఆలోచన అది మొక్కై ఒక పెద్ద వటవృక్షంగా మారి బోల్డన్ని లాభాలు అర్జించి పెట్టింది. అతనికే కాదు అతనితో పాటు ఉన్న ఇన్వెస్టర్లందరికీ కూడా. సో ఇది ఒక కొత్త విప్లవాత్మకమైన పద్ధతి. కానీ ఇటువంటి ఆలోచనలు చాలా మందికి చాలా ఉండొచ్చు, ఎందుకంటే ఇది కేవలం చిన్న అంశంగా మనకి అనిపిస్తున్నా కూడా, చిన్న అంశం కాదు ఖచ్చితంగా, చిన్న అంశంగా అంటే ఓహో ఇలాంటి ఐడియా వస్తే పెట్టడం చాలా ఈజీ కదా అని అనిపించినా కూడా ఇలాంటి ఆలోచనలు కొన్ని కోట్ల మందికి ఉంటాయి, ఒకళ్ళిద్దరే కాదు. ఎందుకంటే నిరుద్యోగంతో బాధపడుతున్న ఎంతో మంది అద్భుతమైన తెలివితేటలతో ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు దేశం, ప్రతి దేశంలో కూడా. వాళ్ళందరిలో కూడా ఎన్నో ఆలోచనలు ఉంటాయి, వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉండకపోవచ్చు. అవకాశాలు ఉన్న వాళ్ళకి డబ్బులు ఉండకపోవచ్చు, డబ్బు ఉన్నవాడికి అవకాశం ఉండకపోవచ్చు. సో అవకాశం అనేది డబ్బులు వెతుక్కుంటూ పోవాలి, డబ్బు అనేది అవకాశాన్ని వెతుక్కుంటూ రావాలి. సో ఈ రకంగా జరిగినప్పుడే మీకు అక్కడ రైట్ కాంబినేషన్స్ కుదిరినప్పుడే మీకు కొన్ని అద్భుతాలు ఏర్పడుతుంటాయి. సో అలాగే మనం చూసిన ఇలాన్ మస్క్ కథ తెలిసిన వాళ్ళందరికీ కూడా, సో హీఈస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కరెంట్ జనరేషన్. అసలు తరతరాలు మళ్ళీ ఒక ఒక స్ఫూర్తిని పొందడానికి కావాల్సినంత శక్తిని ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటే మనందరికీ వస్తుంది. సో అలాగా ఇటువంటి డబ్బు ఇదంతా వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇందాక మళ్ళీ సేమ్ హోటల్స్ కట్టే దగ్గరికి, ఆ ఉదాహరణ దగ్గరికి వద్దాం మనం. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటి, అతను హోటల్స్ కట్టాడు, డబ్బు చాలా వచ్చింది, మరి వచ్చిన డబ్బు అంతా కూడా మరి వాటిని తన సొంత అవసరాలకి ఖర్చులకి ఖర్చు పెట్టుంటే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ ఇంత చేయడానికి అంటే రెట్టింపు చేయడానికి ఉపయోగపడేది కాదేమో. సో దాన్నే మనీ మేనేజ్మెంట్, అతను ఎంత చాలా చాకచక్యంగా ఆ డబ్బునంతటిని కూడా మళ్ళీ పెట్టుబడిగా పెట్టి దాన్ని మళ్ళీ డెవలప్ చేయడం అనేది అదొక కళ. సో ఇలాగా చాలా మందికి ఇలా డబ్బు ఉంటుంది కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలని కానీ ఇలాంటివన్నీ విషయాల పట్ల పెద్దగా అవగాహన లేకపోవచ్చు. ఎందుకంటే డబ్బు మేనేజ్ చేయడం అనేది లెక్కలతోటి అంకెలతోటి కొడుకున్న విషయం కాబట్టి ఈ అంకెలంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, తెలుసుకోవాలన్న కూడా పెద్దగా ఉత్సాహం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా చాకచక్యంగా విస్తరించి విపులంగా చాలా క్లియర్ గా టు హెల్ప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ది న్యూయాన్సెస్ అండ్ నిటిగ్రిటీ డీటెయిల్స్ ఆఫ్ దిస్ మనీ మేనేజ్మెంట్, వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్ కమింగ్ ఆన్ ఎయిర్ ఇన్ అనదర్ 10 మినిట్స్. సో దాట్ సెగ్మెంట్ ఇస్ కాల్డ్ ధనం ఇంధనం. ధనం అంటే డబ్బు, ఇంధనం అంటే ఫ్యూయల్. సో ఈ డబ్బు మన భవిష్యత్కి ఒక ఇంధనం, ఒక ఫ్యూయల్ లాగా ఎలా ఉపయోగపడాలి, ఎలా దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, దాని చుట్టూతో ఉన్న సాధక బాధకాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి వివరించడానికి, చాలా చక్కగా వివరించడానికి మనకి స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. సో ఎవరనేది నేను ఇంకొక 10 నిమిషాల్లో చెప్తా. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ ట్యూన్ ఇన్ టు అవర్ షో హియర్. ఇట్స్ ధనం ఇంధనం, ఇట్స్ స్టార్టింగ్ ఇన్ 10 మినిట్స్. ఆల్ రైట్. తర్వాత రిక్వెస్ట్ కోరింది న్యూజెర్సీ రవి గారు. న్యూజెర్సీ రవి గారు ఈ పాటను కోరారు. సో రవి గారు, హోప్ యువర్ స్టిల్ లిసనింగ్. ఈ వింటుంటే గనక ఈ పాట మీకోసం. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

0: ఆల్రైట్, పైసా చిత్రం నుంచి విన్న పాట. మనకి ఇంకొక 2 నిమిషాల్లో విల్ బి రోలింగ్ ఇన్ టు ది కమర్షియల్ బ్రేక్. సో కాబట్టి ఇందాక మనం ఇందాక నుంచి ఈరోజు కార్యక్రమం మొదలెట్టిన దగ్గర నుంచి ఈరోజు మనం డబ్బు అనే అంశం గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. సో డబ్బుకి సంబంధించిన ఎన్నో ఉదాహరణలు, ఎన్నో మాటలు, అలాగే మీ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ ఆల్ దోస్ కాల్స్ అండ్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఒకసారి క్విక్ గా ఇంకొక నిమిషం ఉంది కాబట్టి ఇంకొక కొన్ని వ్యాపార ప్రకటనలు ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూసి దాన్ని విల్ గెట్ ఇన్ టు అవర్ ఫ్లో. సో 11 గుర్తుపెట్టుకోండి, మనకి ఇంకొక 2 నిమిషాల్లో 11:30 ధనం ఇంధనం అనే అంశం మొదలవుతుంది సెగ్మెంట్. సో దాంట్లో బోల్డ్ అన్ని అప్డేట్స్ మీకు అందుతాయి మనీ మేనేజ్మెంట్ గురించి. ఓకే, జూలై 26 నాడు ఫిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరిగే ఈ గ్రాండ్ ఎక్స్పోలో ఎనీ ఈవెంట్ కి కావాల్సిన అన్ని సర్వీసెస్ ఒకే చోట దొరుకుతాయి. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, డీజేస్, డెకార్, బ్రైడల్ వేర్, సిల్వర్ జ్యువెలరీ, ఫుడ్ వెండర్స్ మరియు ఇంకా చాలా చాలా మంది వెండర్స్ అందుబాటులోకి వస్తారు. మీ అవసరాలకి కావాల్సిన మొత్తం సొల్యూషన్స్ అన్ని కూడా అక్కడే దొరుకుతాయి. సో డెఫినెట్లీ డూ విజిట్ ఫిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ ఆన్ జూలై 26. సో స్పాన్సర్స్ ఇంకా వెండర్స్ కోసం రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఓపెన్ ఉన్నాయి. సో మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 4698780101, మళ్ళీ 4698780101. ఆల్రైట్, చదువుతుంది కూడా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమం అంటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతని రవి తూప్రాని. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ వెరీ షార్ట్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలేజ్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
0: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్
4: గుర్తుకొస్తున్నాయి,
1: లైక్ లవ్ Life moments.
0: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
2: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
0: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామండి, రేపు తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: ఏ బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఇప్పుడు వండేదాకా ఆగాల.
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: right, welcome back to Radio Surabhi 107.9 FM HD3. ఈ రోజు సిగ్నేచర్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి మీ ముందు. 3 గంటల కార్యక్రమంలో మనకి గంటన్నర కార్యక్రమం ఆల్రెడీ అయింది. సో కార్యక్రమం మొదటి నుంచి నేను చెప్తున్న విధంగా మనకి 11:30కి ఈరోజు ధనం ఇంధనం అనే ఒక సెగ్మెంట్ మొదలవబోతోంది. అది కూడా ఈ రోజు నుంచే మొదలవుతోంది. అండ్ ఈ రోజు నుంచి మొదలైన ఈ సెగ్మెంట్ ప్రతి 2వ శనివారం, ప్రతి 4వ శనివారం ఇలా ఆల్టర్నేట్ సాటర్డేస్ ప్రతి నెల వస్తూ ఉంటుంది. అండ్ మనం ఈరోజు మొదలెట్టాం కాబట్టి ఇందాక నేను చెప్పిన విధంగా ఈరోజు మనకు ఒక విశిష్ట అతిథి మనకి ఈరోజు స్టూడియోలో ఉన్నారు. ఇందాక నేను చెప్తున్నట్టుగా ఆయన ఉన్నారు స్టూడియోలో. ఆయన ఎవరనేది మీరు గెస్ చేసే లోపు ఆయన గురించి క్విక్ గా మనం నేను ఒక చిన్న ఇంట్రో ఇస్తా. సో ది ఇంట్రో తెలుసుకుని రైట్ గెస్ హూ ఇట్ ఇస్. కమింగ్ ఫ్రమ్ ఏ మోడెస్ట్ బిగినింగ్స్ అండ్ ఆర్మ్డ్ విత్ తెలుగు మీడియం ఎడ్యుకేషన్, హిస్ జర్నీ ఫ్రమ్ ఏ స్మాల్ టౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ది బస్లింగ్ సిటీ ఆఫ్ సియాటిల్ వాజ్ నాట్ వన్ హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ టు అండర్టేక్ సచ్ ఏ జర్నీ. Along with balancing his studies, he used to help his father run his pharmacy. By the time he graduated from college, he already had nearly a decade's worth of work experience. So, routinely dealing with the nitty-gritty of running a small business gives him an invaluable perspective and a firm grasp of technicalities that can be taught in a classroom. He became a chartered accountant in 2018. Extensive stints in companies like Sun Edison, Amazon and Starbucks followed thereafter. So within a few years, he had traversed the entire world of American corporate accounting. He wanted more people to benefit from his thorough knowledge of corporate accounting, not just faceless MNCs that already had deep pockets. So to fulfill his desire, he started AG Fintechs, a company offering financials and tax services to small businesses. He is none other than Anil Gandhi garu. Anil garu ee roju mi studio lo unnaru. Anil garu ela unnaru?
1: Ravi garu chaala baagunnam sir. I am happy to be here today.
0: So nice to have you. And meeru maa radio ki maa radio shrotale andaru kuda super chitulu endukante you have been associated with our radio from a long time and many of our listeners they have already seen you in person too. So that's a happy thing. And how's your day going so far?
1: Oh chaala bagundandi weekend. So nen travel chesi vachanu yesterday today morning I flew to Seattle velli vachanu. So I am back and it's good.
0: We're back to routine.
1: Relaxing weekend this weekend.
0: Yeah, this so ఆల్రెడీ నేను మా శ్రోతలందరికీ ఇప్పుడు మనం చేయబోయే ఈ ధనం ఇంధనం గురించి నేను వివరించాను. అండ్ యూజువల్లీ మనీ మేనేజ్మెంట్ అంటేనే చాలా అంటే డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ డబ్బుని నిర్వహించడం అంటే మనీని మేనేజ్ చేయడం అనేది అది ఇంకా డిఫికల్ట్ థింగ్ కదా.
1: అవును.
0: సో అటువంటి మనీ మేనేజ్మెంట్ లో చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఈరోజు మా శ్రోతలకి చాలా కొన్ని కొన్ని ప్రశ్నలు మాకు శ్రోతలు పంపించారు. సో వాటికి సంబంధించిన సాధక పథకాలు వాటి నిర్వహణలో ఎటువంటి అంటే ఆ పరిష్కార మార్గాలు ఏంటనేది సొల్యూషన్స్ ఏంటనేది మీరు చాలా చక్కగా వివరిస్తారని మాకు తెలుసు. సో అలాంటి కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉన్నాయి ఈరోజు. సో మా శ్రోతలు మాకు ఇచ్చిన ఈ ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు దయచేసి వాటికి సరైన సమాధానాలు ఇచ్చి అలాగే ఇందాక నుంచి నేను డబ్బుకు సంబంధించిన అంశాన్ని నడుపుతున్నా. సో చక్కటి పాటలు కూడా ఉన్నాయి. సో మీకు ఎందుకంటే బికాజ్ యూఆర్ ఇన్ టు దిస్ ఈ ట్యాక్స్ సర్వీసెస్ ఇటువైపు ఉన్నారు కాబట్టి డబ్బుని ఎప్పటి నుంచో మీరు చూస్తుంటారు కాబట్టి మీకు నచ్చిన ఒక మంచి డబ్బుకి సంబంధించిన పాట ఏదైనా ఉంటే గనక చెప్పండి. ఐ డెఫినెట్లీ ప్లే ఇట్ ఫర్ యూ.
1: ఓకే అండి.
0: ఇలా ఆలోచించుకోండి, పర్వాలేదు, టైం ఉంది మనకి. ఓకే. సో లెట్స్ స్టార్ట్ ది గ్రేట్ ఎన్ఆర్ఐ మనీ రియాలిటీ చెక్ విత్ మిస్టర్ అనిల్ గాంధీ. సో అనిల్ గారు ఫస్ట్ లెటర్ నేను చదువుతానండి. సో ఇది ఈ లెటర్ దిస్ హెస్ కమ్ ఫ్రమ్ రమేష్ అండ్ కావ్య ఫ్రమ్ ఫ్రిస్కో టెక్సస్.
1: గుడ్.
0: సో వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే దే హ్యావ్ హై ఇన్కమ్ ఫ్యామిలీ దట్ ఫీల్స్ దే బ్రోక్ దేర్ బ్రోక్. సో వాళ్ళు ఏమంటారంటే ఆయన హిజ్ వైఫ్ అండ్ హీ మూవ్ టు యుఎస్ అబౌట్ 12 years ago. So together they make around 240k per year. and they have two kids, ages 8 and 5. On paper, they feel like they should be doing something, they're doing really well financially. But they bought a home in Frisco 3 years ago. They have two SUVs. Kids are in the swimming and piano classes. They take one international vacation every year. But somehow, by the end of every month, they feel stressed about money. They save into their retirement accounts, but their bank balance never seems to grow. Sometimes it feels like they're working harder every year, but not getting where they have to be. So they're asking, are we simply experiencing lifestyle inflation? Or is this normal for families in our stage of life? How do we know if we are actually building wealth or just maintaining an expensive lifestyle? ఇదండి వాళ్ళ ప్రశ్న.
1: చాలా మంచి ప్రశ్న అండి. అండ్ మా ఫ్రిస్కో వాస్తవాలు అడిగిన ప్రశ్న అది. నేను ఫ్రిస్కోలోనే ఉంటాను, హ్యాపీ టు ఆన్సర్. సో అందరూ ఏమంటే, మనం చాలా సంపాదిస్తున్నాము, 200K, 300K, 500K సంపాదిస్తాం అనుకుంటారండి. కానీ యాక్చువల్ గా దాని తగ్గట్టుగా ఖర్చులు కూడా పెట్టేస్తున్నప్పుడు, మీరు ఎంత సంపాదిస్తున్నా దాని తగ్గట్టుగా ఖర్చులు కూడా అలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోతే, లగ్జరీ లైఫ్ లోకి వెళ్ళిపోతూ ఉంటే, దెన్ యూ జనరల్లీ వీ డోంట్ సీ ద సేవింగ్స్ అండి. ఖర్చు పెట్టేస్తూ ఉంటాము. సో ఎప్పుడైనా ఒక డిసిప్లైన్ గా ఉండి మనం కానీ వర్కౌట్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ అండి, దిస్ ఇస్ ఎ ఇన్కమ్, గుడ్ ఇన్కమ్ అండి. మన కావ్య గారికి 240,000 అన్నారు అప్రాక్సిమేట్లీ. ఐ థింక్ దట్స్ వెరీ గుడ్ ఇన్కమ్ అండి. ఒక ప్రాపర్ ప్లానింగ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఎడ్యుకేషన్ వెళ్తున్నారు, వాళ్ళకి ఒక నీడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చూసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ వీ షుడ్ దే కెన్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ స్టైల్ అండి. ఐ సీ దట్ దేర్ ఇస్ నో ప్రాపర్ ప్లానింగ్ లేదని చెప్పి నాకు అనిపిస్తుంది. దట్స్ వాట్ అంటే, మీరే కాదు, వీళ్ళే కాదు, చాలా ఇలాగ అదే బ్యాక్ అదే ప్రాసెస్ లో చాలా మంది ఉన్నారు. ఏదో సంపాదిస్తున్నామో అయిపోతుంది, ఎవ్రీ మంత్ అండ్ కలిసి డబ్బులు కనబడవు బ్యాంక్. సో దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏంటంటే, ఫస్ట్ మనం ఎప్పుడు ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఫండ్ ని మాత్రం బిల్ చేయాలండి. మనం కొంచెం కష్టపడైనా సరే ఒక ఎమర్జెన్సీ ఫండ్ ని మనం బిల్ చేసి, అక్కడ నుంచి మనము అంటే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మార్కెట్స్ బాగాలేదు, జాబ్లు బాగాలేదు, ఏదైనా ఒక 6 మంత్స్ సంబంధించిన ఎమర్జెన్సీ ఫండ్ ని మాత్రం ఫస్ట్ బిల్ చేయాలండి. అది బిల్ చేసిన తర్వాత వీ హ్యావ్ ఎ రూల్ ఆఫ్ 50-30-20. 50 ఇస్ వాట్ వీ వాంట్, వాట్ వీ నీడ్స్, అంటే మన లివింగ్ కి, మార్టిగేజ్ పే చేయడానికి, ఉండడానికి, మేజర్ గ్రాసరీ షాపింగ్ వాటికి. ఓ 30% నీడ్స్, ఓ 20% సేవింగ్స్ అండి. ఎవ్రీ మంత్ మనకి ఫర్ సపోజ్ 200 సాలరీ 240K అంటే అప్రాక్సిమేట్లీ వర్ టాకింగ్ అబౌట్ మంత్లీ $20,000 అండి ఇద్దరిది కలిపి. సో ట్యాక్స్ లో అన్ని పోయిన తర్వాత మేబీ ఒక 12-13,000 వస్తుండొచ్చేమో వాళ్ళకి. సో వచ్చిన దాంట్లోని ముందు 20% పక్కన తీసి సేవింగ్ మొదలు పెట్టాలండి. అది కూడా క్యాష్ బ్యాంక్ లో పెట్టద్దండి. బ్యాంక్ లో పెడితే మీరు బ్యాంక్ లో ఫీల్ అవ్వచ్చు లేదని ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఉంటుందండి. డబ్బులు బ్యాంక్ లో పెడితే మాత్రమే యూ లూజ్ దమని. ఫస్ట్ 20% హ్యాస్ టు బి టేకెన్ అవుట్ ఈవెన్ బిఫోర్ యూ టచ్ ఎనీ అదర్ ఎక్స్పెన్సెస్ అండి. ఆ డిసిప్లిన్ లో కానీ రాగలిగితే అక్కడ నుంచి మన సిస్టమ్ చాలా స్లోగా డెవలప్ అవుతుందండి. యూనిట్ స్టార్ట్ ది స్టెప్స్ ఫ్రమ్ సమ్వేర్. అది కానీ వాడితే 20% కానీ తీయగలిగితే, దాని తర్వాత దే ఆర్ ఇన్ 20-22% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటారండి. అంటే మనం సంపాదించిన 20% మన డొనేషన్ కూడా వెళ్ళిపోతుంది. వీళ్ళకి 240,000 వచ్చినా సరే అందులో 20% అంటే అప్రాక్సిమేట్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ 45-50,000 ట్యాక్సెస్ కి వెళ్ళిపోతుందండి. అంటే అప్రాక్సిమేట్ టాకింగ్ అబౌట్ అరౌండ్ $3,000-$4,000 ఆఫ్ 4,000 అప్రాక్సిమేట్ ట్యాక్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్ ఆప్టిమైజేషన్స్ కూడా ఉన్నాయండి. సో అది కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుని ఆ డబ్బులు కూడా మన దగ్గర ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ వేస్ హౌ డూ సేవ్ ట్యాక్సెస్. సో ఆ ట్యాక్సెస్ ఆఫ్ దట్ ట్యాక్సెస్ కంట్రోల్ చేస్తే 20-30% కంట్రోల్ అయినట్లేనండి. దేర్ ఆర్ వేస్ ఉన్నాయి. దాని తర్వాత ఉన్న దాంట్లో వచ్చిన డబ్బుల్ని మనం 20% పక్కన సేవ్ చేయగలిగితే ఒక హ్యాబిట్ లోకి వస్తే డెఫినెట్లీ అవుతుంది. ఒక డిసిప్లిన్ లోకి వెళ్తే మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ 6-12 మంత్స్ లోని యు ఆర్ గోయింగ్ టు సీ వెరీ గుడ్ చేంజ్ అండి. వాట్ ఐ ఫీల్ ఇస్ అరౌండ్ $150,000 is enough generally for a happy living style in Dallas area, Frisco area and including everything reasonable ga cheptunanu. Dan tarvata ostundandi inka appudu kuda inka financial problems face chestunaru ante your plannings are not great. That's what
0: right. So me cheppina indaka saving edaitundo, that is different from the investment ga emergency fund edaitunnaru.
1: Avunandi, that is different from emergency, correct. And andike first dani matram mundu pakkaku pettandi. Dan tarvata
0: dani mutukokoddandi
1: adi liquidable funds la akkada పెట్టుకుని ఫిక్స్డ్ డిపాజిట్స్ లోనే సీడీలను ఎక్కడ పెట్టుకుని ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు దట్ ఈ రోజు మార్కెట్ బాగాలేదండి, అసలు ఏ రోజున ఎవరికి జాబ్లు గ్యారంటీ లేవు. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు హ్యావ్ ఫ్యూ మంత్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్, దాని తర్వాత యాక్చువల్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ లోకి వెళ్ళచ్చు.
0: ఈ ఐటీ కొత్త ఏఐ విప్లవం ఏదైతే ఉందో దీని గురించి ఆల్రెడీ నేను ఇంత ముందు ఎపిసోడ్ మాట్లాడాను, హౌ జాబ్ మార్కెట్ ఈస్ ఇంపాక్టెడ్. అలాగే ఐ థింక్ మా మిగతా ఆర్జీలు కూడా మాట్లాడారు, మా రాజేశ్వర గారు, భాస్కర్ వీళ్ళందరూ కూడా. సో యా, డెఫినెట్లీ యూ నీడ్ టు కన్సిడర్ ది జాబ్ మార్కెట్ అండ్ స్టాక్ మార్కెట్. సరే సరే, దాని గురించి మనం ఇంకా అప్పుడు మాట్లాడలేదు. యా డెఫినెట్లీ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. థ్యాంక్ యూ అనిల్ గారు, దట్స్ వండర్ఫుల్ అండి. సో మనం రెండో ప్రశ్నకి వెళ్దాం అనిల్ గారు. ఈయన ప్రవీణ్ గారు, హీస్ 42 ఇయర్స్, ఫ్రమ్ అర్వింగ్ టెక్సాస్ అండి. ఆయన పంపించారు ఈ క్వశ్చన్. హీ సేస్, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ లివింగ్ ఇన్ అర్వింగ్ విత్ మై వైఫ్ అండ్ టీనేజ్ డాటర్. మై పేరెంట్స్ లివ్ ఇన్ హైదరాబాద్ అండ్ దే ఆర్ రిటైర్డ్. సో ఎవ్రీ మంత్ ఐ సెండ్ దెమ్ అబౌట్ $1,000. I am happy to do it because they sacrificed a lot for my education and career. The challenge here is that my parents now expect me to help with larger expenses as well. So medical treatments, ila home repairs, inka family events, ila chala unnai. Last year I sent nearly 18,000 outside of my regular monthly support. Ante aina nelaki 1000 ante usual 12000, ippudu adananga inkoka 6000 kalipi mottham 18000 pamichara aina. So I don't want to say no, but I also worry about saving for my daughter's college education and my own retirement. So how can, ippudu aina question and assigned question, how can NRIs balance financial responsibility towards parents without putting their own future at risk?
1: చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ప్రాక్టికల్ గా చాలా మంది జీవితంలో జరుగుతుంటుంది అనేది. అందుకని మన పేరెంట్స్ మనం ఇక్కడ సెటిల్ అయ్యాము, పేరెంట్స్ హోల్డ్ అవుతారు, అది మన బాధ్యత. మన ఇండియన్ కల్చర్ లోనే మన పేరెంట్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మన నెక్స్ట్ జనరేషన్స్ మనల్ని చూస్తారో లేదో తెలియదు కానీ, బట్ వీ స్టిల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండి. ఇట్స్ వెరీ స్టాండర్డ్ క్వశ్చన్ అండి. సో ఓకే, దేర్ ఆర్ త్రీ ప్రియారిటీస్ చెప్పారు, త్రీ ప్రియారిటీస్ ఉన్నాయి అక్కడ. అంటే త్రీ రిక్వైర్మెంట్స్. ఒకటి పేరెంట్స్ ని చూసుకోవడము మీరు అడిగిన క్వశ్చన్ లోని, రెండు రిటైర్మెంట్, మూడోది కిడ్స్ ఎడ్యుకేషన్ అండి. ఓకే, సో మనం ఏంటంటే ఎప్పుడైనా ఫస్ట్ అంటే ప్రతి నెల ఇలాగా ఎక్స్ట్రా ఫండ్ $1,000 ఇవ్వడం వరకు రీజనబుల్ ఉందండి. దాని తర్వాత $6,000 లేదంటే ఇంకా ఎక్కువ గానీ మీరు కానీ హెల్త్ కోసం కానీ ఖర్చు పెడుతున్నారు అంటే, మై స్ట్రాంగ్ రికమెండేషన్ ఇస్ ఫస్ట్ టేక్ లోకల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అక్కడ తీసుకుంటారండి. అక్కడ ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ కొంచెం డిఫరెంట్ గా వర్క్ చేస్తుంది, బట్ డెఫినెట్లీ దట్ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ టు సమ్ ఎక్స్టెంట్ అని నా ఒపీనియన్. ఇప్పుడు ఇంకా వాళ్ళు పెద్ద అవుతున్న కొద్ది అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్స్, బిగ్ ఎక్స్పెన్సెస్ కూడా రావచ్చండి. ఎనీథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైనా సరే హాస్పిటలైజేషన్ కానీ ఏమైనా అయితే మాత్రం డెఫినెట్లీ వస్తుందండి. సో మై రికమెండేషన్ ఫస్ట్ టేక్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్, లోకల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోండి ఇండియాలోని వాళ్ళకి పేరెంట్స్ కండి. దట్ ఈస్ నెంబర్ వన్. నెంబర్ టూ, దాని తర్వాత మీ కిడ్స్ ఎడ్యుకేషన్, మీ రిటైర్మెంట్. సో ఐ ఆల్వేస్ సే దట్ కిడ్స్ ఎడ్యుకేషన్ కమ్స్ లేటర్, ముందు మన రిటైర్మెంట్ అండి. మన రిటైర్మెంట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సెండింగ్ లాట్ ఆఫ్ మనీ టు యువర్ పేరెంట్స్ అండి. మన ఎందుకంటే మనం గాని ఓల్డ్ అయితే మనకి ఎవరు లోన్స్ ఇవ్వరండి, మన పిల్లలు మనల్ని చూసుకుంటారనే గ్యారంటీ కూడా లేదు. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. దేర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ టుమారో. మొదటి నుంచి మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని, ఐ సే దాట్ ఫస్ట్ స్పెండ్ ఎ బిట్ మోర్ మనీ ఫర్ యువర్ రిటైర్మెంట్, సేవ్ మనీ ఫర్ యువర్ రిటైర్మెంట్ ఫస్ట్, దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండి. అంటే టేక్ కేర్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ చూడండి, ఆప్టిమైజ్ ట్రై టు ఫైండ్ ఎన్ అదర్ ఆల్టర్నేటివ్ వేస్, ఆ విధంగా చూడాలి. దాని థర్డ్ రిక్వైర్మెంట్ ఈస్ కిడ్స్ అండి. కిడ్స్ ని డోంట్ వరీ అబౌట్ కిడ్స్ ఎడ్యుకేషన్ రైట్ నౌ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు లోన్ తీసుకుంటారండి. దే ఆర్ ది అమెరికన్ కల్చర్ ఇస్ లైక్ దట్, దే టేక్ దర్ ఓన్ లోన్స్ అండ్ దే కెన్ రీపే ద డెట్ ఆన్ దర్ ఓన్ లేటర్. మీకు నిజంగా మీరు సక్సెస్ఫుల్ కెరీర్ లో అయితే, మీరు సేవింగ్స్ ఉంటే, యూ కెన్ హెల్ప్ దమ్ ఇన్ ఎనీ వే, నో వన్ విల్ స్టాప్. యూ కెన్ హెల్ప్ దమ్ టు రీపే దర్ లోన్స్ ఆల్సో లేటర్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ యువర్ రిటైర్మెంట్. సో పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్, దెన్ సెకండ్ థింగ్ ఇస్ యువర్ రిటైర్మెంట్ ప్లాన్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. లాస్ట్ ఒక్కటి, మన రిటైర్మెంట్ ఫండ్స్ నిండిన తర్వాత మాత్రమే కిడ్స్ కి మనం డబ్బులు సేవ్ చేయాలండి. మనకి 60 ఏళ్ళు వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. మనకి 55 ఏళ్ళు 60 ఏళ్ళు దాటింది, మనకి లోన్ ఎవరు ఇస్తారండి? ఎవరు ఇవ్వడు. మనకి ఏదైనా జరిగినా మనం చూసుకోవడానికి ఎవరుండరు, లోన్ కూడా ఎవరు. సో అందుకే అవర్ రిటైర్మెంట్ హ్యాస్ మచ్ ప్రియారిటీ దాన్ కిడ్స్ ఎడ్యుకేషన్.
0: రియల్లీ గ్రేట్ పాయింట్ అండి. అండ్ కిడ్స్ లోన్ తీసుకోవచ్చు అంటారు కదా, ఏ టైం నుంచి వాళ్ళకి లోన్స్ ఇస్తారు?
1: వాళ్ళకి ఎనీ టైం ఎడ్యుకేషన్ లోన్ సార్, గవర్నమెంట్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ అండి ఇక్కడ. సో వాళ్ళు ఎప్పుడు ఎడ్యుకేషన్ కావాలన్నా సరే లోన్స్ కావాలో వాళ్ళ కాలేజ్ నుంచి ఇస్తారు. జనరల్ గా మనం ప్లస్ టూ వరకు అంతా ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీలో. మనందరూ ఒక మంచి కాలేజెస్ ఇక్కడ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి కాబట్టి హై స్కూల్స్ పంపిస్తాము. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ నుంచి వాళ్ళకి లోన్స్ వస్తాయండి.
0: అండ్ డెఫినెట్లీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే మనకి పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఈ ప్లస్ టూ వరకు పెద్దగా మనం వీటి గురించి అంటే ఇంత స్కూల్ కట్టాలి ఈ బాధ్యత ఉండవు మనకి. కానీ ఒకసారి ఆ ప్లస్ టూ దాటిన తర్వాత కాలేజ్కి వచ్చిన టైం దగ్గర నుంచి మొత్తం అన్ని ఒక్కసారి వచ్చి మీద పడిపోయినట్టుగా ఇది చాలా మంది ఇది గమనించాలి. చాలా మంది ఇప్పుడు ఈ సెగ్మెంట్ వింటూ ఉండొచ్చు, చాలా మందికి కూడా చిన్న చిన్న పిల్లలు స్కూల్లో ఉన్నవాళ్ళు ఉండొచ్చు, చాలా మందికి ఈ ప్రశ్నలు కూడా ఇంకా మనసులోనే ఉండొచ్చు ఎవరిని అడగాల ఏంటన్నది. సో ఖచ్చితంగా నాకు తెలుసు వీఆర్ ట్యాపింగ్ అండ్ ఈచ్ అండ్ every of your thought what you're having inside related to these aspects in life. So definitely please do carefully tune into this segment. Anil Granthi gar, he's sharing lot of valuable information. Ippudu meeku avasaram peddaga anipinchakapovachu kani re poddina meeku kachithanga ee points anni kuda chaala chaala avasaralu padtayi. Idi prathi okkaru kuda life lo idukundu vachina vallame kabatti nenu cheptunna jagrathaga vinandi Anil gar cheppe points anni kuda. All right Anil gar, meeku chinna prashna andi.
1: చెప్పండి.
0: గుండె చప్పుడు ఎలా ఉంటుంది తెలుగులో చెప్పండి. తెలుగులో గుండె చప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి.
1: లబ్డబ్
0: అని మార్చేసాం మనం ఈరోజు దడదడ్ కాదు డబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది లబ్ కూడా తీస్తాం మనం డబ్బు గట్టిగా డబ్బు వేస్తుంది డబ్బు గురించి
1: కుటుంబం రవి గారు.
0: సో మనం మరి మూడో ప్రశ్నకి వెళ్దాం అయితే.
1: ఓ తప్పకుండా అండి.
0: చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మనకి పంపించారండి మన శ్రోతలందరూ కూడా. ఇప్పుడు ఈ ప్రశ్న సౌజన్య గారు, ఆవిడకి 34 ఏళ్ళు, వాషింగ్టన్ నుంచి ఈ ప్రశ్న పంపించారు. ఆవిడ ఏమంటారంటే టూ మచ్ క్యాష్ టూ మచ్ ఫియర్, ఇది ఆపోజిట్ టు కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఓకే, సో ఆవిడేమంటారంటే ఐఎమ్ ఏ సింగిల్ ప్రొఫెషనల్ వర్కింగ్ ఇన్ టెక్. ఓవర్ ది లాస్ట్ సెవెరల్ ఇయర్స్ ఐ హావ్ సేవ్డ్ ఆల్మోస్ట్ 95,000 in my savings account. That's wonderful. Friends keep telling me that I am losing money because inflation is eating away at my purchasing power. Definitely that's a very good point. They say I should invest in the stock market. The problem is that I grew up hearing stories about people losing money in investments. Every time the market drops, I feel relieved that my money is sitting safely in the bank. Yeah. How much cash is too much cash? Adi avadu prashna. And also, how does someone who is naturally risk averse begin investing without constantly worrying about market crashes?
1: Very chala good question andi. Chala mandi manam India lo entante ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఈస్ ద కింగ్ అంటారండి. అంటే క్యాష్ ఈస్ ద కింగ్, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ మన బ్యాంక్ లో క్యాష్ పెట్టుకోవాలండి. సో మనకి బ్యాంక్ లో కానీ క్యాష్ ఉంటే ఇట్స్ అన్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఉందండి. యాక్చువల్ గా అంటే మన ఇన్ఫ్లేషన్ 4-5% ఉంటే బ్యాంక్ లో వచ్చే ఇంట్రెస్ట్ మాత్రం 0.02-0.5 వస్తుంది. అదే కానీ మీరు ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కడ పెట్టినా సార్ మాక్సిమం 3% వస్తుందండి,
0: 3-4%.
1: అది కూడా కనబడలేదు, కరెక్ట్ అండి. సో అంటే మన డబ్బులు మనం బ్యాంక్ లో పెట్టుకుంటే ఇట్ ఈస్ నాట్ growing, it is going down actually, value is going down actually, and not appreciate, it's depreciating actually.
0: Right, because of the inflation factor.
1: Because of the inflation and actually em cheptamante memu 6 months always again and mundu cheppinattu lagane 6 months is always a safety net for the emergency funds and adi maatrame manamu ekkadaina sir oka cd lo manaku there are lot of banks unnai ledanna money markets unnayandi akkada where you can get a 4-5% 6 months mana living ku avasaram nelaki example meeku oka 7 single ga unnaru kabatti so మేబీ ఒక 7-8,000 ఎవ్రీ మంత్ అవుతుంది అనుకోండి. ఆ 6 మంత్స్ కావాల్సిన మనీ మాత్రం ఎమర్జెన్సీ ఫండ్ లో అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ తీసుకున్నట్లు ఉంచుకొని ఎవ్రీ రిమైనింగ్ మనీ అంతా యూ టు ప్లాన్ ఫర్ ఎవర్ లాంగ్ టర్మ్ అండి. మీకు 3 ఇయర్స్ లో ఎంత కావాలి, 5 ఇయర్స్ ఎంత కావాలి, అసలు డోంట్ నీడ్ ఎనీ మనీ ఇన్ ద నియర్ టర్మ్ అనుకుంటే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి డైవర్సిఫైడ్. ఏ ప్రతిరోజు అంతా ఒకేలాగా ఉండదండి. సో డెఫినెట్లీ యూ కెన్ స్టార్ట్ విత్ ఎ సింపుల్ మంత్లీ రికరింగ్ మనం గానీ ఎస్ఎన్పీ ఇండెక్స్ టైప్ లో మనం కానీ సేవ్ చేయగలిగితే నెలకి ఒక 3,000 అంటే ఫస్ట్ మీ 6 నెలలకు ఆల్రెడీ మీకున్న $95,000 లోని 6 నెలలకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ మీకే తెలుస్తుంది, మీ ఖర్చు మీకే తెలుస్తుంది. అది పక్కన పెట్టి తక్కిన మనీని మనము ఎక్కడైనా సరే ఒక ఎస్ఎన్పీ లోని లాంగ్ టర్మ్ లోని దేర్ ఆర్ ఈటీఎఫ్స్ ఉంటాయండి. సో ఈటీఎఫ్స్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్స్. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఈటీఎఫ్స్. ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమవుతుంది, యూ ఈవెన్ దో యూ డోంట్ నో ది స్టాక్ మార్కెట్ డీటెయిల్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉంటాయండి. ఈవెన్ యూ కెన్ జస్ట్ మీరు నార్మల్ గా మీరు కొంచెం రీసెర్చ్ చేసినా సరే యూ విల్ అండర్స్టాండ్, బట్ అదర్వైజ్ యూ కెన్ టాక్ టు ఎనీ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ స్టాక్ రికమెండేషన్స్ ఓవర్ హియర్, బట్ ఒక ఈటీఎఫ్స్ లాగా మీరు ఐడెంటిఫై చేసుకుని పెట్టుకోగలిగితే యూ డోంట్ నీడ్, అంటే మీరేం పెద్దగా రిస్క్ తీసుకున్నట్లు కాదండి. ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్ హూ ఇస్ మేనేజింగ్ యువర్ ఫండ్స్ బేసిక్ గా ఈటీఎఫ్స్ లో అంటే. అది ఒకటండి. దాని తర్వాత ఇఫ్ యూ కెన్ బ్రింగ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఒక 2,000, 3,000, 4,000 మీకున్న ఎక్స్ట్రా క్యాష్ ఫ్లో ప్రకారంగా ఒక సేవింగ్ హ్యాబిట్ లో తీసుకెళ్తే ఓవర్ ద టైమ్ అండి యువర్ యావరేజింగ్ ది స్టాక్ మార్కెట్. మార్కెట్ ఈరోజు బాగుండొచ్చు, రేపు పడొచ్చు, మళ్ళీ నెల రోజులు పెరగచ్చు, నెల రోజులు తగ్గొచ్చు అండి. సో యూ హ్యావ్ టు యావరేజ్ ఇట్లా అండి. కాకపోతే మనం ఒక హ్యాబిట్ లోకి వెళ్తే డెఫినెట్లీ యూ కెన్ బిల్డ్ ఎ మచ్ బెటర్ ప్లేసెస్, బెటర్ వెల్త్ ఇన్ ఇన్వెస్టింగ్ సమ్వేర్ ఎల్స్, నాట్ ఇన్ బ్యాంక్ పే, ఇన్ బ్యాంక్ లీవింగ్ ద మనీ ఇన్ ద బ్యాంక్ అండి. ఇంకోటి స్టాక్ మార్కెట్ ఒకటే సేఫ్ అంటే నేను స్టే సేఫ్ అని నేను చెప్పనండి. వి ఆల్వేస్ నీడ్ టు డైవర్సిఫై. మేమేం చెప్తామంటే జనరల్ గానీ నెట్వర్త్ లోని 30% షుడ్ గో టు ద స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, 30% షుడ్ గో టు ద రియల్ ఎస్టేట్ ఆల్సో, అండ్ 30% షుడ్ గో ఇన్ టు ద డివిడెంట్ ఆర్ ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్. ఇట్ కుడ్ బి ఎ డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్స్ అవ్వచ్చు, లేదంటే మేబీ పాసివ్ బిజినెస్ ఆపర్చునిటీస్ రావచ్చు. సో మీరు ఆ విధంగా డైవర్సిఫై కానీ చేసుకోగలిగితే 30, 30, and 10% is always liquidable cash lo undalandi. This is what net worth man design chestam sir. So moreover ga stock market lo pettandi paravaledu emi kaadu, long term market can grow crash andi, but when it's a long term market padindanta malli pai kostune untundi. Last 100 years lo stock market chusukunte market went up and down, but average ga rate of return 10% undine undandi. Real estate kuda adhe scene andi. Market ipudu tagina sare again it will go in the long run. సో ఇప్పుడు మీకు అందుకే 3-5 ఇయర్స్ మనీ రిక్వైర్మెంట్ చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పాం. ఇఫ్ యూ డోంట్ నీడ్ మనీ ఇమీడియట్లీ ఐఎమ్ హ్యాపీ.

0: ప్రాక్టీస్ ని చూసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ రికమెండెడ్ అండి.
1: రైట్ సార్, ఇప్పుడు అనిల్ గారు, ఇప్పుడు మార్కెట్ కూడా సైకిల్స్ ఉంటాయి కదా, సో రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్సో గోయింగ్ త్రూ ఇట్స్ ఓన్ సైకిల్స్ రైట్ నౌ, అండ్ ఈవెన్ మార్కెట్ ఆల్సో ఇంత హై లో కూడా ఉంది కదా, సో ఇప్పుడు ETFs గురించి ఆలోచించే వాళ్ళకి మీరు ఏ సలహాలు ఇస్తారండి?
0: యూ కెనాట్ టైమ్ ద మార్కెట్ అండి. ఓకే, ఎక్కడైతే మొదలు పెట్టాలండి, స్టిల్ ఇట్ ఈస్ ఓకే సార్, మార్కెట్ పడచ్చు, రియల్ ఎస్టేట్ కూడా పడచ్చు, బట్ యూ కెనాట్ గ్యారెంటీ. దట్స్ వాట్ ఇస్ లాంగ్ టర్మ్ ప్లానింగ్. ఎమర్జెన్సీ కాల్స్ డబ్బులు పక్కకు తీసి లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకున్నప్పుడు దట్ ఈస్ ఓకే సార్. అలాగని చెప్పేసి ఎప్పుడు పడతాదా, పడినప్పుడు మనం స్టాక్ పెడదాం అనుకుంటే మనం వీ కెనాట్ వెయిట్. మార్కెట్ గ్రో అవుతూనే ఉంది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అండి, మార్కెట్ ఈస్ గ్రోయింగ్ అండ్ ఒక్క ఓన్లీ కోవిడ్ టైంలో మాత్రమే కొంచెం పడింది.
1: బోత్
0: యాక్చువల్ గా బోత్ అండి. లాస్ట్ 10 ఇయర్స్ లో మార్కెట్ నెంబర్లు చూసి 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న మన ఇండెక్స్ నెంబర్లు, ఇప్పుడు ఇండెక్స్ నెంబర్ చూసుకుంటే సబ్స్టాన్షియల్ గ్రోత్ ఉంది.
1: సబ్స్టాన్షియల్ గ్రోత్ డెఫినెట్లీ. అండ్ ఆల్సో దిస్ ఇన్ఫ్లేషన్ థింగ్ అగైన్, ఇందాక మీరు చెప్పినట్టుగా బ్యాంక్ లో డబ్బు పెట్టు కూర్చుంటే అది దాని వాల్యూ పడిపోతున్నట్టు, ఎందుకంటే ₹10 అది $10 ఈ రోజు వచ్చే చాక్లెట్లు రేపు పొద్దున అదే $10 మనకి అన్ని చాక్లెట్లు రావు చూసుకుంటే. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ ఈటింగ్ అవే. సో మీరు చెప్పినట్టు డెఫినెట్లీ ఇట్స్ వాల్యుబుల్ థింగ్. ఏంటంటే జస్ట్ డోంట్ కీప్ ఇట్ ఇన్ ద బ్యాంక్, ఆయన చెప్పినట్టుగా ఆయన సలహాలు పాటించండి, చక్కటి గ్రోత్ ఇన్వెస్ట్మెంట్స్ వాటిల్లో పెట్టండి సొమ్మని, కొంచెం కొంచెం కొంచెం కొంచెంగా పెడితే అది నెమ్మదిగా మీకు ఒక బంగారు బోతలాగా, బంగారు గుడ్డు పెట్టే బోతలాగా ఇందాక చెప్పినట్టుగా అలా తయారవుతుంది. రైట్ సో అనిల్ గారు, మనం ఒక్క కపుల్ ఆఫ్ సెకండ్స్ కమర్షియల్ బ్రేక్ లాగా ఎంటర్ అవుతున్నాం అండి. మన బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మన శ్రోతలతోటి ఈ ముఖాముఖి
0: తప్పకుండా
1: వాయిస్ కాదు కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్, ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ వెరీ వెరీ వెరీ షార్ట్ బ్రేక్.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 12 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar me kandistundi, the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. 469-269-6476.
5: Alright, welcome back to Radio Surabhi 107.9 FM HD3 Signature Show. And welcome to the special episode of the Signature Show, special segment.

0: ధనం ఇంధనం విత్ అనిల్ గ్రంథి గారు. అనిల్ గారు, మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఉందండి. ఇది చాలా మందికి, డెఫినెట్లీ చాలా మంది కూడా ఇది వాళ్ళ మనసులో ఉండొచ్చు. ఈ ప్రశ్న ఏంటంటే, అనిల్ అండ్ దీపిక, అనిల్ గారి వయసు 48 అండ్ దీపిక వయసు 45, దే ఆర్ ఫ్రమ్ అర్వింగ్ టెక్సస్. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ద కపుల్ స్టార్టింగ్ లేట్, దట్స్ వాట్ దేర్ క్యాప్షన్ ఇస్. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఫర్ మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ వీ ఫోకస్డ్ ఆన్ రైజింగ్ అవర్ చిల్డ్రన్ అండ్ హెల్పింగ్ ఫ్యామిలీ మెంబర్స్. సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ సంథింగ్ వీ కుడ్ స్టార్ట్ నెక్స్ట్ ఇయర్. నౌ అవర్ చిల్డ్రన్ ఆర్ ఎంటరింగ్ కాలేజ్ అండ్ రిటైర్మెంట్ సడన్లీ ఫీల్స్ మచ్ క్లోజర్ than it used to. We currently have about 250k saved for retirement, but many of my friends have much larger balances. So we feel like we have started too late and worry that we will never catch up. What practical steps should people in their late 40s take if they feel behind on retirement planning? Very valuable question.
1: చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్ గా ఐ షుడ్ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ ఆల్సో అని చెప్పచ్చు అండి. మనం అంతా పరుగుల జీవితం అయిపోయిన దాని తర్వాత మా రియలైజ్ అవుతాము, రే పెద్దలు అయిపోయారు, నేను నాకు బ్యాలెన్స్ ఏమి లేవు, నేను చాలా బ్యాక్ అయిపోయాను, నేను రేస్ లోని బ్యాక్వర్డ్ అయిపోయాను నేను అనుకోవచ్చు. బట్ ఎనీవే, సో ఇప్పుడు మనం చేసే దిస్ ఇస్ వెరీ కామన్ అండి. నా 45 50 ఇయర్స్ వచ్చిన తర్వాత చాలా మంది పేరెంట్స్ ఫీల్ అయ్యేదండి, ఇట్స్ వెరీ కామన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంతకు ముందు చేసిన తప్పు ఉంది డెఫినెట్లీ. అంటే మన ప్లానింగ్ అనేది ఎప్పుడైనా సరే అండి, లాంగ్ టైమ్ అట్ ద టైమ్ వెన్ యూ స్టార్ట్ ఎర్నింగ్ ఇట్స్ ద ప్లానింగ్ షుడ్ స్టార్ట్ అండి. అప్పుడు ద టైమింగ్స్ వెన్ యు ఆర్ యంగ్, అందరూ అనుకుంటాం మన డబ్బులు లేవు, లేదా మన ఖర్చులు, మన ముందు మన పిల్లల్ని చూసుకోవాలి, మన రేపటి ఇది అయిపోయిన తర్వాత మన సేవింగ్స్ మొదలు పెడతాం, దట్ టుమారో నెవర్ కమ్స్. సో అందుకే అందుకే ఏం చెప్తా అంటే, 20-25 ఇయర్స్ నుంచే బట్ ద మనీ ద డే యూ స్టార్ట్ ఎర్నింగ్ మనీ యూ షుడ్ స్టార్ట్ సేవింగ్ మనీ ఫర్ యువర్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అండి. లేకపోతే లేదంటే ఇప్పుడు యూనిట్ హెవీ లిఫ్టింగ్ జరగాలి. ఇప్పుడు డబుల్ వర్క్ చేయాలి, డబుల్ సేవింగ్స్ చేయాలి. సో బట్ ఎనీవే, కమింగ్ టు ఇప్పుడు మీకున్న ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ మీ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ 45-50 ఇయర్స్ ప్లస్ 40 ఇయర్స్ ప్లస్ అంటే, మీరు పిల్లల ఎడ్యుకేషన్ గురించి అయితే మాత్రము డోంట్ వరీ మచ్ నౌ, బికాస్ ఫర్ యూ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్ రిటైర్మెంట్ అండి. మీకున్న డబ్బులు మీ రిటైర్మెంట్ కి, మీ ఫ్యూచర్ లోకి, మనకి దేర్ ఈస్ అ వెరీ లెసర్ ప్రాబబిలిటీ దట్ అవర్ నెక్స్ట్ జనరేషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అండి. సో ముందు మీ రిటైర్మెంట్ కి సేవింగ్స్ మొదలు పెట్టాలి. మీరు ఏదైనా మీకు 50 ఇయర్స్ దాటితే, అందుకే గవర్నమెంట్ ఇక్కడ క్యాచ్అప్ కాంట్రిబ్యూషన్స్ టు రిటైర్మెంట్ సేవింగ్స్ అంటారండి. ఇప్పుడు మన 401k లో గానీ, IRA లో గానీ, ఎక్కడైనా సరే ఎక్స్ట్రా మనీ ఎక్స్ట్రా సేవింగ్స్ చేయొచ్చు, క్యాచ్అప్ చేసుకోవడం అన్నమాట. అలాంటివి ఏమంటే అవన్నీ మాత్రం మీరు ఆప్టిమైజ్ చేసుకోండి. దాని తర్వాత మీకున్న ఫస్ట్ సేవింగ్స్ ఓన్లీ ప్లాన్ ఫర్ యూ ఫస్ట్. మీకు ఎప్పుడు రిటైర్ అవుదాం అనుకుంటున్నారు, జస్ట్ హ్యావ్ ఎ ప్లాన్. లైక్ ఎగ్జాంపుల్, యువర్ ఎట్ 45 ఇయర్స్ నౌ, సో ఇన్ ద నెక్స్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ బై 60 ఇయర్స్ యూ వాంట్ రిటైర్. ఈ 60 ఇయర్స్ కి మీకు కావాల్సిన కార్పస్ ఫండ్ ఎంత, యూ నీట్ ఫిగర్ ఇట్ అవుట్ అండి. హౌ ద కార్పస్ ఫండ్, మళ్ళీ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్ ఉన్నాయండి. మీకు మీ ఎక్స్పెన్సెస్ ఎంత, సో జనరల్ గా ఎన్ని టైమ్స్ ఉండాలి, దేర్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయండి. మీరు కార్పస్ ఎంత కావాలి, దానివల్ల మీ హ్యాపీ లివింగ్ చేసుకోవచ్చు. ఆన్ యావరేజ్ గా లైక్ ఎగ్జాంపుల్, 4-5% ఆఫ్ రిటర్న్స్ మనం ఎవ్రీ ఇయర్ రాగలనుకుంటే, మనం ఫర్ సపోజ్ నెలకి మనకి $10,000 కావాలి మన ఖర్చులకి, విచ్ షుడ్ బి ఈక్వల్ టు 5%. అంటే అది ఎంత అని అంటే $120,000. అంటే $120,000 మనకి సంవత్సరానికి అప్రాక్సిమేట్, అంటే విత్ ఇన్ఫ్లేషన్ కూడా కౌంట్ అండి. సో చూసుకొని మనకి రావాలి అనుకుంటే, అంటే ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకుని నెక్స్ట్ 15 ఇయర్స్ తర్వాత 120 అంటే 120 సరిపోదు. అప్పటికి 120 ఏమీ రాదు, సరిపోదు మనకి. బట్ ఆ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అండి. చేసుకుని అప్రాక్సిమేట్ మనకి ఇన్ని మిలియన్స్ కావాలని ఒక ఐడియా వచ్చిన తర్వాత, అంత కార్పస్ నిండినంత వరకు ఫిల్ చేసిన, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండి. The day you have that corpus fund, you have a financial freedom. That means you don't need to run for the money. You can have a happy, much peaceful life. And morning lesi evaru kosama pani chesesapudu passionate life badakachu. A corpus fund which can take care of your, the monthly income on the from the corpus fund should take care of your monthly living. And that is what important. Mir aa number ga mana figure out cheyagalte, what is my number ga mana figure out cheyagalte, maybe next week lo eppudaina sir mana call detail ga mana how do you calculate clear this one, how do you planning is manu cheskon cheppachu, that will be really helpful for lot of people. And Ravi garu, so okay, aa number cheskon mundu adi target cheyandi, dan tarvata matrame pillalaku rendu. Please don't save all your money, don't give all the money to your kids education. And chaala mandi man parents ippudike chestunnaru, nen chaala veelainandarku chaala mandiki cheptu unnanu, man unna savings anta vaaliki pedithe there ayin tarvata there is a lesser probability vaallu man maat intarani, mana maat mana intlo untarani, ledante mana kavalsina manam cheppina ammayilu pelli cheskuntarani, ga ledante spouse రెస్పాన్సిబిలిటీ ఏది ఏది మన కంట్రోల్లో లేదండి. సో బెటర్ సేవ్ ఫర్ యూ ఫస్ట్, దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉంటేనే పిల్లలకి ఇవ్వండి. సో స్టార్ట్ సేవింగ్ మోర్, మీ ఖర్చులు కాస్ట్ ఆల్రెడీ ఇఫ్ యూ లేట్ ఆన్ సేవింగ్స్ ఉన్నప్పుడు ఇంక్రీజ్ యువర్ సేవింగ్స్ నౌ, ఖర్చు కంట్రోల్ యువర్ ఎక్స్పెన్సెస్, ఆప్టిమైజ్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫస్ట్ సేవ్ ద మనీ, రన్ ఫర్ టు బిల్డ్ యువర్ కార్పస్ ఫండ్ అది. మీరు 60 ఏళ్ళు టార్గెట్ పెట్టుకుని 55 ఇయర్స్ మీరు కానీ కార్పస్ రీచ్ అవుట్ అయిపోయారు అనుకోండి, యూ విల్ హ్యావ్ ఎక్స్ట్రా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. సో దట్స్ వాట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ నెంబర్స్ క్యాలిక్యులేషన్స్ వీ కెన్ డూ, బట్ కార్పస్ రిటైర్మెంట్ నెంబర్ మాత్రం మనం టార్గెట్ చేసి ముందు అది బిల్డ్ చేయాలండి.
0: సూపర్ వండర్ఫుల్ ఇన్సైట్ అండి. ఎందుకంటే ఇది ప్రొక్రాస్టినేషన్ ఈజ్ సంథింగ్ దట్ ఎవరీ మెనీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డూ. ప్రొక్రాస్టినేట్ రేపు వచ్చే సంవత్సరం చేద్దాం చూద్దాం అని అనేసరికి మొత్తం అన్ని కొబ్బరి బొండాలన్నీ నెత్తి మీద ఒకేసారి పడతాయి. యా డెఫినెట్లీ. అండ్ అనిల్ గారు ఇంత చెప్పినట్టుగా ఫస్ట్ యూ థింక్ అబౌట్ హీ పుట్స్ యూ అండ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి అన్నారు. హీ పుట్స్ ఆల్వేస్ యూ ఫస్ట్. సో ఇటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం ఖచ్చితంగా మీకు చాలా చాలా ప్రశ్నలు ఉండే ఉంటాయి. ప్లీజ్ డూ రీచ్ అవుట్ టు అనిల్ గాంధీ గారు అట్ 425-395-4318. అగైన్ అనిల్ గాంధీ 425-395-4318. ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కు సంబంధించిన విషయాలు అంశాలు సెగ్మెంట్ లో అంటేనే చాలా మంది జనం నాకెందుకు రా బాబు అని చెప్పేసి టీవీలు రేడియోలు కట్టేసి పారిపోయే పరిస్థితులు. కానీ మీరు ఆలోచిస్తే గనక ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కళ్ళు ఉంటాం, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో డబ్బు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బే కాదు, డబ్బు నిర్వహణ దానికన్నా మించి చాలా చాలా ఇంపార్టెంట్, మనీ మేనేజ్మెంట్. ఈ రోజు ఇందాక ప్రశ్నలు అన్నట్టుగా రేపు చేద్దామని అనుకున్నారు కానీ రిటైర్మెంట్ చూస్తే అది ఎల్లుండే ఉంది, అంత దగ్గరలో ఉంటుంది. సో ఇలాగే పడతాయి మొత్తం అన్ని కూడా. సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఎంతో మీ అందరితోటి కూర్చుని కూలంకషంగా చర్చిస్తారు అనిల్ గారు. సో ఆయన నెంబర్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీకు, అనిల్ గ్రంథి 425-395-4318. యూ కెన్ రీచ్ అవుట్ టు హిమ్ ఫర్ ఫైనాన్షియల్ ప్లానింగ్.
1: విజిట్ అవర్ వెబ్సైట్ ఆల్సో, లేదా హెలో ఎట్ ఏజీ ఫిన్టాక్స్ అని మీరు ఇమెయిల్ పెట్టండి, లేదా వెబ్సైట్ విజిట్ చేసి అక్కడ ఎంక్వైరీ ఫార్మ్ ఉంటుంది సబ్మిట్ చేయండి, లేదంటే కాల్ చేయండి, లేదంటే ఫ్రిస్కోలోని మనకి కస్టర్ రోడ్ లో మా ఆఫీస్ ఉంది. సో ఈవెన్ యూ కెన్ వాక్ ఇన్ దేర్ ఆల్సో. సో వీ ఆఫర్ ఏ ఫ్రీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి, ఓన్లీ జస్ట్ టు సర్వ్ ద కమ్యూనిటీ. సో నేను గానీ మాకు వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్ గానీ బేస్డ్ ఆన్ అవైలబిలిటీస్ వీ కెన్ స్కెడ్యూల్ మీటింగ్ అండి. సో అంటే మీకు డౌట్ ఉంటే, మీకు గానీ ఆ పెయిన్ అనిపిస్తే డెఫినెట్లీ వీఆర్ దేర్. జస్ట్ ఓకే, యూ డోంట్ నీడ్ టు పే, జస్ట్ ఇట్స్ క్యాజువల్ కమ్యూనిటీ సర్వీస్ గా సపోర్ట్ గా వీఆర్ హెల్పింగ్ అండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అని మీరు అడిగితే మాత్రం డెఫినెట్లీ వీఆర్ ఆఫర్ ఏ ఫ్రీ కన్సల్టేషన్ సార్.
0: గ్రేట్. సో అనిల్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సలహాలకి సూచనలకి. డెఫినెట్లీ దిస్ ఇస్ లైక్ ప్రతి ఒక్కరికి కావాల్సింది. అండ్ మీరు ఈ రోజు మా శ్రోతలు చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ అడిగారు నిజంగానే. సో మీరు ఇచ్చిన సమాధానాలు సూచనలు కూడా అంతకన్నా వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒకసారి జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, ఈ ధనం ఇంధనం అనే ఈ సెగ్మెంట్, ఈ కాన్సెప్ట్ ప్రతి రెండవ శనివారం, ప్రతి నెలలో రెండో శనివారం, నాలుగో శనివారం ఇలా ఆల్టర్నేట్ వీకెండ్స్ లో వస్తుంటుంది. అండ్ అనిల్ గారు మళ్లీ మన స్టూడియోకి వస్తూనే ఉంటారు. సో మీ ప్రశ్నలన్నింటినీ కూడా జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. ఈ రోజు ఒకటి టక్మన్ గుర్తొస్తుంది, అది మరో క్షణం మనం మర్చిపోతాం. సో అలా మర్చిపోకుండా ఎక్కడో నోట్ చేసి పెట్టుకోండి. అండ్ అనిల్ గారు హీ విల్ అడ్రస్ యువర్ క్వశ్చన్స్.
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ రవి గారు. యాక్చువల్ గా దిస్ ఇస్ మంచి, చాలా మంచి ప్రోగ్రామ్ అండి. మన కమ్యూనిటీలోని అందరూ సంపాదిస్తున్నారే గానీ డబ్బులు అది ఏంటి మిగలటం లేదు, అది పరాధన. ఎన్ని ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ మిలియన్స్ ఉన్నా సరే స్టిల్ నేను అదే కంప్లైంట్ ఉంటానండి. ఐ హోప్ దిస్ విల్ రీ దిస్ ప్రోగ్రామ్ కెన్ హెల్ప్ అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ అండి, డెఫినెట్లీ గా.
0: థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక అనురాధ గారు ఫోన్ చేశారు. అనురాధ గారు, హోప్ యూర్ లిజనింగ్. ఈ పాట మీకోసం, మీ రిక్వెస్ట్.

0: మరి వంగి వంగి దన్నాలెందుకు పెడుతున్నాడు? ఏమా సరదా గమ్మత్తుగా లేదా? ఏమా సరదా
1: రాజైనా రాజైనా మని ఉన్న మనముందు సలం కొట్టవల్ల సిందే

బ్యాంకు అకౌంటులు వైపుగానే చేయుగానాలలు బ్యాకుగానే నున్న సంఘంబులు నాకు బేటుగా నా వాహనం ఎప్పుడు ఫ్లైటుగా నాదైన సర్వస్వం బ్రైటుగా నా మాట లోకానికి స్వీటుగా నేను ఏదన్నను స్ట్రైటుగా అది విన్న వారలకు నో డౌట్గా రైటుగా చరాస్తులు స్థిరాస్తులు రూపమంది.

All right. So, welcome back to Radio Surabhi 107.9 FM HD3 Signature Show. ఇంతవరకు మనకి ధనం ఇంధనం అనే సెగ్మెంట్ నడిచింది. ఈ స్టూడియోలో అనిల్ గ్రంథి గారు వచ్చారు. శ్రోతలకి సంబంధించిన ఎన్నో ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రశ్నలకి చక్కటి సలహాలు సూచనలు సమాధానాలు ఇచ్చి ఆయన ఇప్పుడే వెళ్లారు స్టూడియో నుంచి. అండ్ ఇప్పుడు మళ్లీ మనం బ్యాక్ టు అవర్ ఫ్లో. ఈ అరగంటలోని మంచి ఊపల పాటలు ఏందా, లైక్ 2023 ఆ టైం నుంచి, లైక్ 22 ఆ టైం నుంచి వచ్చిన లేటెస్ట్ సాంగ్స్ అన్ని కూడా. ఓకే, వీ జస్ట్ చేంజ్ అవర్ పిచ్ అండ్ చేంజ్ అవర్ గేర్స్ టు ఎలివేట్ ది షో లిటిల్ ఫాస్ట్ ఫార్వర్డ్. ఓకే, శ్రోతలందరూ కూడా ఇందాకటి నుంచి మీరు ధనం ఇంధనం అనే సెగ్మెంట్ అదే కాకుండా డబ్బు గురించి బోల్డన్ని సరదాగా విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఈరోజు షో మొదటి నుంచి. సో దాని మీద కూడా మీ అభిప్రాయాలు సలహాలు అలాగే చాలా చాలా సమాధానాలు కూడా మీరందరూ కూడా కాల్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్ ఇన్ టు ద షో. అండ్ తర్వాత ఇప్పుడు ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేసి స్టూడియోకి 972-636-1966.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
8: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
3: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే,
4: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
3: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

ఆల్ రైట్ భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి విన్న ఈ పాట. శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి మీ ముందు. సో 3 గంటల కార్యక్రమంలో మనకి 2.5 గంటలు ఇంకా కేవలం అరగంట మాత్రమే ఉంది. అండ్ ఈ అరగంటలో మీరు ఏమైనా పాటలు కొరితే డెఫినెట్ గా హెల్ప్ లైట్ ఫర్ యూ. అండ్ ఇందాక చందన గారు ఫోన్ చేసి ఆవిడ జానకి గారి గురించి మాట్లాడుతూ జానకి గారు సంబంధించిన పాటలు ఏమన్నారు. ఈ రోజు కార్యక్రమంలో నాకు కూడా తెలియదు అది, రాజేశ్వరి గారు షోలోకి హఠాత్తుగా వచ్చి ఈ విషయం చెప్పారు. సో అది కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే జానకి గారు అంటే చాలా మందికి, చాలా చాలా మందికి ఎంతో ఇష్టమైన గాయని ఆవిడ. ఎంతో అద్భుతమైన పాటలు పాడారు, ఇటు తెలుగులోనే రాణిస్తూనే అటు తమిళంలో ఒక విశ్వరూపాన్ని దాల్చారు. తమిళలో ఆవిడ పాడిన పాటలు అనేకం, ఎస్పెషల్లీ ఇళయరాజాకి, వాళ్ళ ఇళయరాజా జానకి కాంబినేషన్ లో వచ్చిన పాటలు కోకలు ఉన్నాయి. అటు ఇక్కడ తక్కువైనా కూడా మీరు అటు తమిళనాడు అడుగు పెడితే, ఎస్పెషల్లీ తమిళ పుస్తకాన్ని, తమిళ మ్యూజిక్ డైరీని ఓపెన్ చేస్తే కనుక జానకి గారి రాజా కాంబినేషన్ అండ్ జానకి గారి ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ లో కాంబినేషన్ లో వచ్చిన పాటలు జనాలు అక్కడ చెవులు కోసుకుంటారు, అంత ఇష్టం. సో జానకి గారి పాట ఆవిడ అడిగారు ఏదైనా పాట వేయమని. సో ఇప్పుడు నేను ఈ పాట వేస్తాను జానకి గారికి ట్రిబ్యూట్ గా. ఈ పాట విని చాలా మంది ఏంటండి జానకి గారి పాట మంచి పాట ఏమంటే మీరు ఈ పాట వేశారని అడుగుతారు. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటి అనేది ఈ పాట విని వచ్చిన తర్వాత నేను చెప్తాను అదేంటన్నది. ఎందుకంటే డెడికేషన్ సాంగ్స్ ఏదైనా వేయండి, అట్రిబ్యూట్ సాంగ్స్ ఏదైనా వేయండి అంటే ఏదో మంచి ఆర్ద్రతతో కూడిన పాట, లేకపోతే ఆ పాట టోటల్ మెలోడియస్ సాంగ్ ఏదో వినిపిస్తాం అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చంద్ర గారి కోరిక మేరకు, జానకి గారు ఏదైనా పాట వేయండి అనే కోరిక మేరకు నేను ఈ పాట వినిపిస్తున్నాను. ఈ పాట ఎందుకు వినిపించాను అనే కారణం పాట అయిపోయిన తర్వాత నేను చెప్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ అంతవరకు ఎంజాయ్ దిస్ డెడ్లీ బ్యూటిఫుల్ డెడ్లీ నెంబర్.

రైటర్ రాక్షసుడి చిత్రం నుంచి విన్నాయి పాట చంద్ర గారు. హోప్ యూ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దట్ సాంగ్. జానకి గారి పాట. సో ఈ పాటనే నేను ఎందుకు వేశాను జానకి గారి పాటగా అని చెప్తాను కదా. ఈ పాట చాలా ఇష్టం జానకి గారికి. ఒకసారి ఒక సందర్భంలో ఒక స్టేజ్ మీద బాలు గారు, జానకి గారు, సురేష్ మాతోపెద్ది గారు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు జానకి గారిని ఎవరో ఒక ప్రేక్షకుల నుంచి ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే మీకు ఇష్టమైన పాటల్లో కొన్ని పాటలు చెప్పండి అంటే అందులో ఈ పాటను ప్రస్తావించారు. అది వినవాళ్ళకి ఒక విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మీరు వీడియో చూసినప్పుడు, సినిమా చూసినప్పుడు అక్కడ రొమాంటిక్ కంపోజిషన్ పాటలు, ద డాన్స్ కంపోజిషన్, మీరు భంగిమలు అన్ని చూసుకుంటే కనుక ఇది ఇదేం పాటరా బాబు అన్నట్టుగా అనిపిస్తుంది వీడియో చూసినప్పుడు. కానీ మీరు పాట మామూలుగా విన్నప్పుడు మాత్రం ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, అవుట్ ఆఫ్ ది బాక్స్, అవుట్ ఆఫ్ ది వరల్డ్ కంపోజిషన్. అండ్ ఈ పాట చాలా చాలా ఇష్టం జానకి గారికి. అంటే చాలా సార్లు ప్రస్తావించారు అనమాట ఈ పాట గురించి. చాలా చెప్పారు కూడా, అది ఆర్కెస్ట్రేషన్, ఇళ్ళరాజా కంపోజ్ చేసిన విధానం అసలు అంతా కూడా అసలు పిచ్చిలేస్తుంది అసలు ఈ పాట విన్నప్పుడల్లా అని. సో అంత ఇష్టం అనమాట. దీంతో పాటుగా ఇంకొన్ని పాటల్ని ప్రస్తావించారు, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సాంగ్. సో అందుకే ఈ పాట వేసాను అనమాట. ఆల్ రైట్. సో తర్వాత ఈ పాట వింటూ ఇందులో హీరో తెలిసిన ఆర్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? కాల్ ద స్టూడియో 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో సరపి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమం మనకి వ్యాఖ్యాతగా రవి తూపూర్ రాణి.

0: ఆల్ రైట్. సో ఇందాక జానకి గారి గురించి ఒక విషయం చెప్దాం అనుకున్నా. చాలా మందికి జానకి గారు అంటే గాయనిగా, చాలా చాలా గాయనిగా మాత్రమే కాదు ఆవిడ మనిషిగా కూడా ఎంత గొప్పవారు అనేది కొన్ని ఉదాహరణలు చూడొచ్చు. యాక్చువల్ గా గూడూరులో కాళిదాస్ కళానికేతన్ లో పాటల పోటీలు ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. సో రైట్, లెట్స్ సీ. మనకి రవి గారు మీరు ఆన్ అయినారండి.
1: రవి గారు, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ ఆన్. యాక్చువల్లీ మీరు జానకి గారి గురించి ఒక మాట చెప్పారు కదా, సో అంటే సాంగ్ ఏమంటే ఈ సాంగ్ వేశారేంటి అంటే ఆవిడ కూడా ఎందుకు నచ్చింది అంటే, జస్ట్ నా థాట్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ కి వచ్చిన ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసే పేషెంట్ దుర్మార్గుడా మంచివాడా అదేం చూడదు డాక్టర్. వాళ్ళు అతని వృత్తి ప్రకారం ఏంటంటే యా ఈ రోగికి గా జాయిన్ అయిన వాడికి ఈ ఆపరేషన్ చేయాలి, తను డిటాచ్డ్ గా ఉండి చేసేస్తాడు. అలాగే నాకు అనిపించేది ఏంటంటే ఈ గాయకులందరూ కూడా, మహామహా గాయకులందరూ కూడా ఏ పాట పాడాలి ఎట్లా ఉంటుంది అది మనకి మన దృష్టిలో ఏదో కొంచెం ఒక ఐటమ్ సాంగ్ లాగా అనిపించచ్చు, ఇంకోటి మెలడీ అనిపించచ్చు. వాళ్ళకి వృత్తి ప్రకారం వాళ్ళకి ఏ సాంగ్ వచ్చిందో అది వాళ్ళు పాడతారు, ప్రతి దాంట్లో 100% ఇస్తారు. అలాంటి వాళ్ళల్లో బాలసుబ్రహ్మణ్యం గారు కానీ జానకి గారు కానీ ఇంకా ఇంకా ప్రముఖులందరూ కూడా అంటే డిటాచ్డ్ ఫ్రమ్ ద సాంగ్ క్వాలిటీ ఆఫ్ వస్తున్నారు. వాటి సందర్భం ఏంటి అని దే మే లైక్ పర్సనలీ దే మే లైక్ సమ్ సాంగ్స్ అఫ్కోర్స్. తర్వాత ఎప్పుడైనా ఇంటర్వ్యూల్లో వాళ్ళు చెప్పినప్పుడు ఏ సాంగ్ ఏటిస్తా ఉంది ఇలాగే బాగుందంటే చెప్పొచ్చు, కానీ ప్రతి సాంగ్ ని డాక్టర్ ఎలా ట్రీట్ చేస్తాడో అలా ప్రతి సాంగ్ ని దే గివ్ దేర్ బెస్ట్ అండ్ డెలివర్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అనేది నా అభిప్రాయం.
0: మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్స్ అందరూ కూడా డాక్టర్స్ యాక్చువల్ చెప్పాలంటే దే ట్రీట్ ద పేషెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ వాట్ ఎవర్ దే థింక్.
1: మ్యూజిక్ డైరెక్టర్ అన్నా ఒక రకంగా చూస్తాడు ఈ సాంగ్ ఈ సిచ్యువేషన్ సెట్ అవుతుందా లేదా, లిరిక్స్ సెట్ అవుతాయా లేదా, ఇవన్నీ ఇన్ని చూస్తాడు. కానీ ఫైనల్ గా వెన్ దే డిసైడ్ హూ షుడ్ సింగ్ అనేటప్పుడు సింగర్ హాస్ నాట్ ద చాయిస్ అండ్ నాట్ ద చాయిస్ అంటే హి జస్ట్ డూ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్. అందులో ఎలాంటి సాంగ్స్ అన్నా ఉండొచ్చు, బీట్ సాంగ్స్ అయి ఉండొచ్చు, మంచి మా సాంగ్ అయ్యొచ్చు, మెలడీ సాంగ్ అయి ఉండొచ్చు, లేకపోతే కొద్దిగా ఐటమ్ సాంగ్ అని మనం అందరూ అంటాం కదా అలాంటి సాంగ్ అయి ఉండొచ్చు. బట్ దే ఆర్ డిటాచ్ ఫ్రమ్ ద సాంగ్ అండ్ దిస్ థింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్ జస్ట్ లైక్ ఎ డాక్టర్ దట్ ఆపరేట్స్ ద బాడీ.
0: ఇందాక నేను చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి ఏడాది గూడూరులో కాళిదాస్ కళానికేతనంలో పాటల పోటీలు నిర్వహిస్తుంటారు. సరే 1962 ఇలాగే ఒక పాటల పోటీ ఆ సంవత్సరం కూడా నిర్వహించినప్పుడు అందులో ఒక అబ్బాయి పాటల పోటీలో హీ వాజ్ అ కంటెస్టెంట్, పాడడానికి వచ్చాడు ఒక అబ్బాయి. సరే ఆ అబ్బాయి మొత్తం అంత పాటల పోటీ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఈ అబ్బాయి కాదు, వేరే ఇంకొకరికి వచ్చింది. ఇది జానకి గారు ఆ సంవత్సరం ఆ పాటల పోటీకి షీ వాజ్ ద జడ్జ్, ఆ సింగింగ్ కాంపిటీషన్ కి జానకి గారు జడ్జిగా వచ్చారు. అయితే ఆవిడ లేదు ఇది సరిగ్గా లేదు ఈ నిర్ణయం, ఈ ఫైనల్ విన్నర్ అనేది అతనికి కాదు, ఈ రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనే చాలా బాగా పాడాడు అని చెప్పేసి ఆ అబ్బాయి తోటి మళ్ళీ ఈ విన్నర్ తోటి ఇద్దరు చేత మళ్లీ పాడించి ఫైనల్ డెసిషన్ ద విన్నర్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ దట్ ఈ అబ్బాయిని. ఆ అబ్బాయి ఎవరో కాదు, బాలు గారు. సో బాలు గారు అతిగా అంటారు జీవితంలో నేను అసలు ఎప్పుడు మర్చిపోలేని రోజు ఘటన అది. జానకి గారు ఆ రోజు లేకపోతే ఆ రోజు వచ్చి ఉండకపోతే బాలు గారు అనేవారు మనకి ఉండేవారు కాదు, సింగర్ గా యాజ్ సింగర్. సో అంటే ఒక మనిషిలో ఉన్న ప్రతిభని వెలికెత్తియడానికి ఒక అద్భుతమైన ప్రతిభ, ఇంకో ఒక కేవలం ప్రతిభ మాత్రమే కాదు అద్భుతమైన మనసు కూడా ఉండాలి. సో జానకి గారు షీఈస్ జస్ట్ నాట్ డజంట్ హ్యావ్ జస్ట్ నాట్ ఎ గోల్డెన్ వాయిస్, షీఈస్ ఆల్సో హ్యూమన్ ఏమంటారు బంగారు మనిషి, వాట్ ఎవర్ నాకు పదాలు గుర్తు రావట్లేదు. సో అటువంటి అద్భుతమైన మనిషి కూడా ఆవిడ, మనసున్న మనిషి అని చెప్పచ్చు. సో అది జానకి గారి గురించి మనం ఈరోజు స్మరించుకున్నాం ఆవిడని, ఎందుకంటే జానకి గారు భౌతికంగా మన మంచిన లేరు, ఆవిడ ఈరోజే స్వర్గస్థులయ్యారు. సో లెట్స్ ఆల్ ప్రే ఫర్ హర్ ఫ్యామిలీ. ఓకే, నేను ఇంకా ఇక్కడితో మనకి పెద్దగా సమయం కూడా లేదు, కేవలం స్టూడియోలో 6 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ 6 నిమిషాల్లో క్విక్ గా ఒక్క వ్యాపార ప్రకటన చూసి నేను ఇంకా కార్యక్రమానికి సెలవు ప్రకటిస్తాను. పద్మశ్రీ అండ్ ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి, నాటు నాటు అండ్ బాహుబలి ఆర్ఆర్ఆర్ ఫేమ్ ఈజ్ బ్రింగింగ్ అండ్ అన్ఫర్గెటబుల్ ఫుల్ లెంత్ మ్యూజికల్ ఎక్స్ట్రావగాన్జా టు టెక్సస్ ఫర్ ది ఫస్ట్ టైం, హ్యాపెనింగ్ అట్ కొమరికా సెంటర్ ఆన్ సాటర్డే, విచ్ ఈస్ జూలై 25th, ఫ్రమ్ 6 PM. సో గెట్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkirwani show. సో అగైన్ జూలై 25th సాయంత్రం 6 గంటలకి, విచ్ దట్ ఇస్ సాటర్డే. సో ఎంఎం కీరవాణి షో ఉంది, సో డోంట్ మిస్ దట్. ఆల్ రైట్, మనకి శ్రోత ఒక కాల్ చేస్తారు, లెట్స్ సీ. నమస్కారం అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడారు?
2: నా పేరు ఆనంద్ అండి. జస్ట్ వాంటెడ్ టు గివ్ ఆత్మశాంతి కావాలండి. జానకి గారు, వెరీ అన్ఫార్చునేట్ టు హియర్ ద న్యూస్. అండ్ ఏమైనా రిక్వెస్ట్ పెట్టచ్చు అండి టైం మీద? అండి
0: మనకి టైం అయిపోయిందండి, ఇంకా నేను ర్యాప్ చేస్తున్నాను షోని. అందరికోసం ఏంటంటే జానకి గారి స్పెషల్ షో ఉండబోతుంది, ప్రాబ్లీ రాజేశ్వర గారు చేస్తారు, సో స్టే ట్యూన్.
2: ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
0: చాలా మంది నాకు ఫోన్లు చేసి జానకి గారి పాటలు వినిపిస్తారు. అదే జానకి గారి పాటలని నేను కూడా కావాలని వేయలేదు, ఎందుకంటే ఏదో ఒకటి రెండు అలా కూడా నాకు అలా వేయడం ఇష్టం లేదు. అంత గొప్ప గాయనికి అన్జస్టిస్ అనమాట నేను ఇలా చేయడం కూడా. ఏదో ముక్కలు ముక్కలుగా చేయడం అనేది నాకు ఇష్టం లేక నేను వేయలేదు. ఇందాక చంద్ర గారు ఒక పాట అడిగితే నేను ఆవిడ కోసం పాట వేశాను తప్ప, జానకి గారి మీద ఎక్స్క్లూజివ్ స్పెషల్ షో ఉండబోతుంది. ప్రాబబ్లీ నేను రాజేశ్వరి గారే చేస్తారు, ఎందుకంటే షీఈ్ అ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ జానకి గారు. షీ వాస్ బ్రోకెన్ డౌన్ ఇందాక ఆ న్యూస్ మోసుకొచ్చినప్పుడు స్టూడియోకి. సో జస్ట్ వెయిట్ ఫర్ హర్ షో థర్స్డే అండ్ ఫ్రైడే సాయంత్రం 4 నుంచి 7 వరకు, డ్రైవ్ టైం డీ టూర్ విత్ మీరా. సో ఆ షోని ఆవిడ నడుతుంటారు కాబట్టి జస్ట్ ఎక్స్పెక్ట్ సమ్ ఎక్స్క్లూజివ్ జానకి షో వెన్ షీస్ డూయింగ్ దట్. ఓకే, ఆల్సో యా ఇక్కడతో నేను కార్యక్రమానికి సెలవు తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మనం 3 గంటల కార్యక్రమం చివరికి వచ్చేసాం. అండ్ ఇందాక మేము నడిపిన ఇంధనం అనే సెగ్మెంట్ ఏదైతే ఉందో అది మేము ప్రతి 2వ శనివారం 4వ శనివారం ఇలా ఆల్టర్నేట్ సాటర్డేస్ ఇది వస్తూ ఉంటుంది. సో ఎక్స్పెక్ట్ టు సీ మోర్ అండ్ మోర్ ఫైనాన్షియల్ డీటెయిల్స్. ఈ సెగ్మెంట్స్ లో మేము ఫైనాన్షియల్ ట్యాక్స్ కి సంబంధించిన లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినవి, ఫైనాన్షియల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇలాగ బోల్డ్ అనే రకాల విషయాలు. ఎందుకంటే చాలా మంది కావాలండి, డబ్బులు సంపాదిస్తున్నారు కానీ అలాగే ఖర్చు అయిపోతున్నాయి. ఆ ఖర్చు అవ్వకుండా బోల్డ్ అనే ఉపాయాలు మార్గాలు అవన్నీ మాకు వచ్చిన గెస్ట్లు దే ఆర్ గోయింగ్ టు షేర్ లాట్ ఆఫ్ మోర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో ప్లీజ్ డూ లుక్ ఫర్ ధనం ఇంధనం సెగ్మెంట్ ఆన్ ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ ఫ్రమ్ 11:30 to 12:30 అవుతుంది. ఆల్సో నేను ఇక్కడతోటి సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఈ పాటతోటి. సో ఎప్పటిలాగా నేను చెప్పే విధంగా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి, స్టే మెంటల్లీ హెల్తీ. మెంటల్లీ హెల్తీ ఉంటేనే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ పాసిబుల్. సో దానికోసం మీరు ఏం చేయాలో అది చేయండి వితౌట్ థింకింగ్, జస్ట్ బ్రింగ్ ఇన్ దోస్ చేంజెస్ ఇమీడియట్లీ వితౌట్ ఎనీ సెకండ్ డిలే. ఓకే, మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. సో వీ హార్ట్ఫుల్లీ విష్ యు ఆల్ స్టే హెల్దీ అండ్ మోస్ట్ హ్యాపీ. ఆల్ రైట్, ఇక్కడతోటి సెలవు, మరి మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేంత వరకు అప్పటి వరకు ఈ పాటమెంట్ ఎంజాయ్ చేయండి. ఈ పాటనే కాదు, తర్వాత కార్యక్రమాలు చేసే ఆద్యాలు కూడా వస్తారు, స్టే ట్యూన్.
3: ఎప్పటికయ్యది ప్రస్తుతము, అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తా నొప్పక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లమా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, పచ్చమి కబాబ్, పరాటా. ఏంది బ్రో గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, GP electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.

హెల్లో హెల్లో ఎస్ వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా షో. ఇవాల్టికి నేను మీ ఆర్జే అనూహ్యం చేసేస్తున్నాను. సో ఐల్ బి హియర్ టిల్ 4 o'clock. సో 1 o'clock నుంచి 4 o'clock వరకు మీతో పాటు ఎంత చక్కగా ఒక ఆట ఆడించడానికి, పాటలు ఎంత చక్కగా వినడానికి వచ్చేసాను అనమాట. యా, నేనైతే ప్రత్యేకంగా థీమ్ అనుకుని రాలేదు ఫర్ సాంగ్స్. సో ద ఫ్లోర్ ఇస్ అప్ టు ఆల్ ఆఫ్ అస్ గైస్. మీకు ఏ పాట వినాలనిపించినా మనందరితో కాల్ చేసేసి చెప్పేసేయండి 9 7 2 6 3 6 1 9 6 6 కి. మీరు ఎవరికైనా డెడికేట్ చేయాలన్నా గానీ పాట, సో సేమ్ నంబర్ నేనైతే ఇక్కడ ఉంటాను. బట్ ఏదన్నా రేర్ సాంగ్స్ ఎక్కడైతే ఎప్పుడు వినకుండా ఉండేటిది వాటితో స్టార్ట్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. బట్ లెట్స్ సీ, తర్వాత మీరు రిక్వెస్ట్ చేసే పాటలు బట్టి, నేను ఇంకా తర్వాత వేసే పాటలు బట్టి వీ కెన్ గెట్ గోయింగ్ అన్నమాట. So yes, on that note, let's listen to this other nice, beautiful song.

Amazing. So we have officially started our show Ivaltika Aithe. So meeru vintunnaru Radio Sirabhi 107.9 FM HD3 Sounds Like Home and memu telugu nestalam anamata meeku. So entante ivala like I said Shiva gari show ni nenu substitute chestunnanu and usually శివ గారు బ్రిలియంట్ గేమ్స్ తీసుకొస్తారు. మనమంత బ్రిలియన్స్ ని ఇవాళ అందుకుంటామో లేదో తెలియదు కానీ బట్ ఐ థింక్ ఐ హావ్ ప్రిపేర్ టూ గేమ్స్. ఒకటైతే మన లాస్ట్ ఇయర్ హిట్ గేమ్ ఏదైతే ఉందో ఐల్ టెల్ యూ గైజ్ త్రీ పీపుల్ కాంబినేషన్ ఫ్రమ్ అ మూవీ అండ్ యూ గైజ్ హ్యావ్ టు గెస్ ద మూవీ అనమాట. అదొక గేమ్ రన్ చేసుకున్నాము అండ్ ఇంకొకటి ఫన్ కోసం మీరు గనక కాల్స్ చేసే మూడ్ లో ఉన్నారు విచ్ ఐ థింక్ యు ఆర్ అని నాకు అర్థమైందంటే మాత్రం ఐ థింక్ టంగ్ ట్విస్టర్స్ గేమ్ నేను ఎప్పుడు కండక్ట్ చేయలేదు ఇన్ మై 2 to 3 years హియర్ అట్ రేడియో. కాబట్టి ఒకసారి అటెంప్ట్ చేద్దామని ధైర్యం చేసి కొన్ని అంటే కొన్ని రెగ్యులర్ వన్స్ వి ఆల్రెడీ నో అవైతే సింపుల్ గా తీసి పడేస్తాము బట్ వాట్ ఇఫ్ దోస్ ఆర్ ఇట్ సెల్ఫ్ యువర్ ఛాలెంజ్ టుడే. సో నేను మీకు అందరికి కూడా ఆ చిన్ని చిన్ని మనకు తెలిసిన ఫేమస్ టంగ్ ట్విస్టర్స్ చెప్పేస్తాను, మీరు నాకు దాన్ని రిపీట్ చేసేసి చెప్పేసేయండి. సో జస్ట్ గెట్ స్టార్టెడ్ మేబీ నేను చెప్పే టంగ్ ట్విస్టర్ యూ కెన్ టెల్ ఒక 5 times ఫాస్ట్ గా రిపీట్ చేస్తూ చెప్పేసేయండి. సో వై డోంట్ వీ గెట్ స్టార్టెడ్ విత్ దాట్. మీరు కాల్ చేసిన నంబర్ 9726361966 అండ్ ఆబ్వియస్లీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా గానీ హ్యాపీగా అటెంప్ట్ చేసేయచ్చు. మరీ ముఖ్యంగా పిల్లలుంటే గనక ఇంకా ఛాలెంజింగ్ గా ఉంటుంది. కాబట్టి లెట్స్ డూ దిస్, లెట్స్ ట్రై దిస్. మీకు ఇచ్చిస్తున్నటువంటి ఫస్ట్ టంగ్ ట్విస్టర్ ద ఫేమస్ బస్ టంగ్ ట్విస్టర్ అండి, ఆర్ లారీ టంగ్ ట్విస్టర్. 2 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. 2 ఎర్ర లారీలు, నేనే తడబడిపోతున్నాను. 2 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. సో దిస్ ఈజ్ యువర్ ఓపెన్ ఛాలెంజ్ ఫర్ నౌ. మీరు కాల్ చేసి 9726361966 కి నాకు వాటిని 5 times రిపీట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దాట్ అండ్ దిస్ బ్యూటిఫుల్ పాట.

0: ఇంకా మీరు వార్మప్ అవుతూ ఉన్నట్టున్నారు. ఐ లెట్ దిస్ గో, కాకపోతే లెట్ దిస్ గో ఫర్ దిస్ టైమ్ అన్నాను గానీ, బట్ ఇంకా మీరు గనక ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ట్రై చేయాలి అని అంటే గనక కాల్ చేసేసేయండి. ఈ టంగ్ ట్విస్టర్ ని నాకు 5 times రిపీట్ చేయడాని కోసం 2 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. సో ఆ ధైర్యం చేసే వాళ్ళు ఎవరో నేను ఐఎమ్ వెరీ క్యూరియస్ టు సీ ఎవరు చేసి అలా ఆన్లైన్ ఆన్ ఎయిర్ లో దే విల్ ట్రై అండ్ అటెంప్ట్ చూద్దాం. బట్ మీన్ వైల్ మీరు వింటున్నారు రేడియో సురభి, మీ కార్లలో వింటున్నట్లయితే మీరు డ్రైవ్ చేస్తూ వింటున్నారని యునో ఆబ్వియస్లీ యూ ట్యూన్డ్ ఇన్ టు 107.9 FM HD3. కానీ కార్ దిగిన తర్వాత ఎలా వినాలి మమ్మల్ని అని అంటే మాత్రం ఆబ్వియస్లీ మా యాప్ ఉంది, మేము చెప్పుకుంటూ వస్తున్నాము. ఇంకా మీరు డౌన్లోడ్ చేసుకోలేదు అని అంటే నో ప్రాబ్లం, ఇవాళ ఉంది కదా, తీసేసుకోండి చేసేసుకోండి. సో డౌన్లోడ్ ఆ ఫ్రీ యాప్ ఆన్ iOS అండ్ ఆండ్రాయిడ్ ఆర్ యూ కెన్ ఆల్సో లిసన్ టు అస్ ఆర్ ఆన్ ఆర్ డైరెక్ట్ వెబ్సైట్ which is radiosurabhi.com. So ee rendu platforms lo meeru mammalni en chakkaga ekkadiki vellina gaani mana non stop telugu entertainment ni meetho paatu iskelipochu anamata. So inka meemu chese events kaani edi okay let's take them on air. Hello andy, you're on air, what's your name?
1: హలో
0: చెప్పండి సార్, మీరు రేడియో సురభి కాల్ చేశారు, యువర్ ఆన్ ఎయిర్.
1: ఎయిర్ లో ఉన్నా
0: చెప్పండి.
1: ఏలండి మీరు ధైర్యవంతులు ఉన్నారా లేరా డాలర్స్ లో అని మీరు సందేహిస్తుంటే
0: ఇంకా
1: మీ సందేహాన్ని తీర్చడానికి ఎవరో ఒకరు కంకణం కట్టుకోవాలి కదా.
0: కంకణం కట్టేసుకున్నారు, మీరు ఏదో ఆయాస పడుతున్నారు, రన్నింగ్ ఎక్సర్సైజింగ్ అరే వా, అసలు మిట్ట మధ్యాహ్నంలో ఏమన్నా నా సార్, మీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్.
1: నేను 13 ఏళ్ల నుంచి రేడియో సర్వీ వింటూనే పరిగెడుతున్నాను కాబట్టి దానికి ఏమి పేళా పాళా, మీరు అలాగైతే 24/7
0: ఎగ్జాక్ట్లీ
1: అంటారు. నేను కూడా మిమ్మల్ని వింటున్నప్పుడు
0: సో ఇదైతే ఇంకా మంచి ఛాలెంజ్ అండి, మీరు రన్ చేస్తూ మమ్మల్ని వింటూ నా యువర్ గోయింగ్ టు అటెంప్ట్ ఈ టంగ్ ట్విస్టర్ ని రిపీట్ చేసే
1: చెప్పాయి బాబాయ్
0: అంతేనా.
1: తెలీదు
0: చెప్పింది
1: అంటే సరే చెప్పండి ఏమిటి. 2 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 2 ఎర్ర లారీలు 2 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు 2 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు 2 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు 2 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు 2 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు.
0: అరే వా, 5 times అయిపోయింది. బట్ మీరు కొంచెం గ్యాప్ తీసుకున్నారు సార్, మధ్య
1: గ్యాప్ తీసుకుంటేనే చెప్పగలరా అండి. అంటే నల్ల ఎర్ర మధ్య పాజ్ వస్తేనే మనం దాన్ని కంప్లీట్ గా చేయగలం. పాజ్ లేకుంటే చేయాలంటే పోతుంది, ఎక్కడ అవుతుంది.
0: నాకు దొరికేసే వాళ్ళు మీరు హ్యాపీగా. బట్ నో,
1: బ్రెయిన్ వైరింగ్ అట్లా ఉంటుంది కదా, ముందుది చెప్తా ఉంటుంది.
0: అవునవును,
1: నెక్స్ట్ లెటర్ కోసం వెళ్ళిపోతా ఉంటుంది బ్రెయిన్.
0: ఫ్యాంటాస్టిక్ అండి, చాలా బాగా చెప్పేశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ నా ట్రిగర్ మీరు పట్టేసుకున్నారనమాట. అసలు ధైర్యం,
1: సాహసం గల యువకుల ధైర్యమే రక్ష ఉజ్జయినికని పాతాల వైరు చూసి.
0: అమేజింగ్ అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ మీరు కాల్ చేసినందుకు. మీరు ఎంచక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంటుండీ, నేనైతే పాటలు వేసేస్తాను. మీకు
1: ఇంకేమైనా
0: రిక్వెస్ట్ సాంగ్ ఏమైనా అడిగేస్తున్నాను.
1: ఇప్పుడు పాతాల వైరు రెఫరెన్స్ చెప్పాం కాబట్టి దానిలో మరి మీకు దొరుకుతుందా లేదా కానీ మహాజనానికి మరదల పిల్ల అని మొదలు పెడతాను అనమాట. ఆ మహాజనానికి మరదల పిల్ల అనేది ఆ పాతాల వైరులోనే కాయిన్ అయింది ఆ పదం.
0: ఓకే,
1: సో అది మొదలు పెట్టి ఆ మాంత్రికుడు ఒక పాట పాడిస్తాడు, దానిలో లాస్ట్ లో రేలంగి పాడతాడు కొంచెం ఫన్నీగా. రేలంగిని అమ్మాయి చేసేస్తాడు, అప్పుడు రేలంగి ఓ 2-3 లైన్లు ఉంటాయి, అవి చాలా ఫన్నీ ఉంటాయి. అవి గుర్తున్నాయి కదా, యాక్చువల్ పాట గుర్తులేదు కానీ మీరు చూడండి మీకు ఎక్కడ కనబడుతుంది
0: యూట్యూబ్ లో.
1: జనము చూసేది మనం సేవ వలన, మనం చేసేది జనము చూడాల వలన అంటాడు అనమాట.
0: చేసేది మనం చూడబ్బా,
1: మనం చేసేది జనం చూడవలన, జనం చూసేది మనం చేయాలనా అని మొదలు పెడతాడు.
0: ఓకే ఓకే ఓకే, ఆసమ్ అండి. ఇదంతా డెఫినెట్లీ
1: ఇదంతా పింగళ గారి మహద్భుతమైన ప్రయోగాలు ఇవంతా.
0: ఆసమ్, ఓకే అండి, కీప్ లిస్నింగ్ అండి. మనం
1: ఓకే
0: అదే ఇంకా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అదర్స్ ఆల్సో టు కాల్ అండ్ పార్టిసిపేట్. సో థ్యాంక్ యూ ఫర్ స్టార్టింగ్ ఇట్ ఆఫ్. ఓకే, సో ఆన్ ఎయిర్ అసలు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఆయన పనులు ఏదైతే రన్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూడా చెప్పేశారు, బట్ అమేజింగ్. సో ఇంకా ఎవరన్నా చేసి చెప్పాలనుకుంటే సేమ్ టంగ్ ట్విస్టర్ ఓపెన్ ఉంది, అండ్ లెట్స్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ పాట.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవుని దాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్
7: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్ Life moments.
5: And ippudu ee anubhutulanni oka chota cherthe,
6: how can we miss that experience?
8: MM Keeravani live in concert.
6: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibus Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
9: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా షో. టుడే విత్ మీ ఆర్జే అనూహ్య, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. దట్ సౌండ్స్ లైక్ హోమ్. ఏంటేంటి పనులు చేసుకుంటున్నారు? నాకైతే ఒక శ్రోత కాల్ చేసేసారు, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. ఇంకొకరు ట్రై చేస్తూ ఉన్నారు, బట్ ఆడియో నాకు వినపడట్లేదు. సో ఆఫ్లైన్, ఐ నో యూ ట్రైడ్ ఫర్ అ కపుల్ ఆఫ్ టైమ్స్ సార్ ఆర్ మ్యామ్, ఇద్దరు కలిపి ప్లీజ్ ఇంకొకసారి ట్రై చేద్దాము. బికాజ్ ఐ థింక్ దే ఆల్సో వాంటెడ్ టు ట్రై ఆ టంగ్ ట్విస్టర్ చెప్పడానికి కోసం. సో యా, ఇప్పుడిప్పుడే ట్యూన్ ఇన్ అవుతున్న వాళ్ళందరికీ కూడా చెప్పేస్తున్నాను, ఐ హ్యావ్ కొన్ని టంగ్ ట్విస్టర్స్ తెలుగుతో స్టార్ట్ చేస్తున్నాను, బట్ ఇంగ్లీష్ లో కూడా ఒక సింపుల్ సెంటెన్సెస్ ఉన్నాయి. అదొక ఛాలెంజ్ ఉంది మనకి ఇవాళ ఇన్ ది ఆట కావాలా సెగ్మెంట్ ఆఫ్ ద షో. ఆబ్వియస్లీ పాట కావాలా అని నేను అడుగుతాను, మీరు అడగక ముందే కూడా కాల్ చేసి రిక్వెస్ట్ చేసేసేయండి. కాల్ చేసిన నంబర్ 9726361966. అండ్ ది ఈజీ ఓపెన్ టంగ్ ట్విస్టర్ అయితే ఇట్టే చెప్పేశారు కాబట్టి నెక్స్ట్ టంగ్ ట్విస్టర్ నేను అనౌన్స్ చేసేస్తాను. మీరు అది విని ప్రాక్టీస్ చేసుకుని చెప్తారా, లేదంటే డైరెక్ట్ గా ఇందాక మన శ్రోత కాల్ చేసి ఆన్ ఎయిర్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి చెప్పేశారు, సో అలా చెప్పేస్తారా మీ ఇష్టం. బట్ ద నెక్స్ట్ టంగ్ ట్విస్టర్ దట్ ఐఎమ్ గివింగ్ ఇస్, నేను తడపడితే అది కౌంట్ కాదండి, ఓకేనా? మీరు చెప్పేటప్పుడు తడబడకూడదు అనమాట. ఏ గ్యాప్లు తీసుకోకుండా చెప్పాలబ్బా, ఓకేనా? సో ఇనిషియలీ ఐ సెడ్ 5 times చెప్పాలి అని, బట్ మేబీ 3 times ఇస్ ఆల్సో ఓకే, ఓకేనా? సో నా నూనె నేను అన్నానా, నా నూనె నీ నూనె నీ నూనె, ఓకేనా? ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, దిస్ ఇస్ ఓపెన్ టు ఆల్ ఏజ్ గ్రూప్స్, సో ఇట్ బి ఫన్. మీరు ఏ ఏజ్ గ్రూప్ లో బిలాంగ్ అయినా గానీ కాల్ చేసి అటెంప్ట్ చేయండి అమ్మా. నీ నూనె నా నూనెని నేనన్నానా, నా నూనె నీ నూనె నీ నూనె, 3 times చెప్పండి బిందాస్ అంతే. ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను, వినేసి వచ్చేద్దాం.

0: సో పాట తగ్గించాను, నన్ను తిట్టుకోకండి, మళ్ళీ ప్లే చేసేస్తాను. బట్ వీ హ్యావ్ అ కాలర్ టు ట్రై అండ్ టంగ్ ట్విస్టర్స్ అన్నాక అటెంప్ట్ చేస్తున్న వాళ్ళని ఆన్ ఎయిర్ తీసుకోవాలి కదా అని చెప్పేసి హియర్ వి గో. హలో అండి, మీ పేరు ఇంకొకసారి చెప్పేసేయండి. నరేష్ గారు, నరేష్ గారేనా? పర్ఫెక్ట్. సో నరేష్ గారు, నేను చెప్పిన టంగ్ ట్విస్టర్ మీకు వినే, మీరు వినే ఉంటారు, చెప్పేస్తారా? త్రీ టైమ్స్. సార్ మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఫోన్ లో స్టార్ట్ చేసి మాట్లాడారు, ఐ థాట్ మీరు నిజంగా కరెక్ట్ గా చెప్తారు అని. మీరు దాని తారుమారు చేశారు. ఏ తారుమారు చేశారు అసలు? నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. నాని ఇంప్రోవైజ్ వా
1: చెప్పండి.
0: ఓకే, దిస్ ఇస్ ఈవెన్ బెటర్. సో మీరే ఇంప్రూవైజ్ చేసేసుకున్నారు, పర్ఫెక్ట్. అసలు ఎక్కడ బ్రేక్ లేకుండా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. మీకు ఏమైనా పాట కావాలా వినడానికి? యా, మీరు కార్ లో ఉన్నట్టున్నారు, ఇస్ దట్ ట్రూ? అదే అదే వినిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ట్రై చేస్తారా మీరు మీరు చెప్పిన వర్జన్? ఓకే, ఆల్ రైట్. ఇంకా నెక్స్ట్ వర్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీ కెన్ కీప్ ప్లేయింగ్ దిస్. ఆల్ రైట్ అండి. ఓకే, సో వీ హ్యావ్ అనదర్ కాలర్. హలో అండి, యూఆర్ ఆన్ ఎయిర్. మీరు అటెంప్ట్ చేస్తారా టంగ్ ట్విస్టర్? మీ పేరు? లక్ష్మి గారు, కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఓకే, లెట్స్ గో. త్రీ టైమ్స్ చెప్పేసేయండి. అరే వా, బాగా వచ్చేసిందండి. కొంచెం మీరు కూడా ఇంప్రూవైజ్ చేసేసారు, బట్ ఇట్స్ ఓకే, బట్ ద స్పిరిట్ ఇస్ టేకెన్. మీరైతే చాలా బాగా చెప్పేశారు. నేను ఫైవ్ టైమ్స్ చెప్పుంటే కూడా ఈజీగా చెప్పేసేవాళ్ళు అన్నట్టుంది, ఆర్ ఫైవ్ ఏంటి, ఇంకా చెప్పుకుంటూ పోయేలాగున్నారు ఈజీగా. లక్ష్మి గారు, మీకు ఏమైనా పాట కావాలా? డీజే టిల్లు ఫ్యాన్స్ ఉన్నారనమాట ఇన్ ద హౌస్. ఓకే, డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇంకా ఇంకా ఆడుతూ ఉండండి, ఓకేనా? కాల్ చేసేసేయండి, చాలు, బాయ్ బాయ్. ఓకే, సో మన పాట కొంచెమే మిగులుంది, అది అది కూడా వినేసి వచ్చేద్దామా? మేబీ ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ వి డూ దిస్. అది ఓకే, చాలు, లెట్స్ లిసన్ టు ద పాట.

నేను ఈ మెలోడియస్ పాటలు కొన్ని వేసుకుంటూ అలా అలా స్టార్ట్ చేస్తున్నాను నా షోని, బికాజ్ మిట్ట మధ్యాహ్నం కదా, అలా ఆ హీట్ ని తట్టుకోవడానికి ఇలాంటి చల్లదనం అట్లీస్ట్ పాటల్లో మనం వింటూ అలా మన మెమరీస్ లోకి వెళ్ళిపోతూ ఈ పాటలు వినేటప్పుడు ఏదో ఒక ప్లెజెంట్ మెమరీస్ గుర్తొస్తుంది, లేదా యువర్ సింప్లీ ఎంజాయింగ్ ద సాంగ్ కదా, అందుకోసమే ఈ పాటలు వేసుకుంటూ వెళ్తున్నాను. మీరు అడిగిన పాటలు కూడా నేను డెఫినెట్లీ వెతికి, ఎస్పెషల్లీ శ్రీకాంత్ గారు మీరు ఇచ్చిన నా ఛాలెంజ్ ఏదైతే ఉందో నేను ఆ పాటను వెతికి డెఫినెట్లీ షో ఎండే ముందర వేసేస్తాను. అండ్ ఆబ్వియస్లీ మన నూనె టంగ్ ట్విస్టర్ ని బాగానే క్రాక్ చేసేసారు అందరూ కూడా. నేను ఆన్ ఎయిర్ తీసుకుంటున్నప్పుడు నరేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఐ డెఫినెట్లీ హ్యాడ్ ఫ్యూ అదర్ కాల్స్ దట్ ఐ మిస్డ్. ఐ కెన్ సీ దట్ యూ గైజ్ ఆర్ ఆల్ ఎంతూజియాస్టిక్ ట్రై చేయాలి అని చెప్పేసి, సో డెఫినెట్లీ తీసేసుకుంటాను యాజ్ మెనీ కాల్స్ యాజ్ పాసిబుల్. దాని ఈ గేమ్ కి ప్యారలల్ గా ఇంకొక చిన్ని గేమ్ ఓపెన్ చేసేస్తాను, జస్ట్ ఇన్ కేస్ మీరు టంగ్ ట్విస్టర్ లో పార్టిసిపేట్ చేయాలని లేదు, నాకు మూవీస్ గురించి అడుగు అనుయా అనంటే మాత్రం ఇదిగోండి. ఐఎమ్ గెటింగ్ స్టార్టెడ్ విత్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్, బట్ లెట్స్ సీ అసలు దానికి కూడా ఎంతమంది రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి. నేను ఐ గివ్ త్రీ పీపుల్స్ నేమ్స్ దట్ బిలాంగ్ టు వన్ మూవీ, ఆ మూవీ పేరు మీరు చెప్పేసేయండి, ఓకేనా? మృణాల్ ఠాకూర్, ప్రభాస్, దీపికా పడుకునే. మృణాల్ ఠాకూర్, ప్రభాస్, దీపికా పడుకునే, ఓకేనా? సో అదొకటి. అండ్ పిల్లలు కూడా కార్లలో కూర్చొని ఉన్నారు కాల్ చేసిన వాళ్ళల్లో, కాబట్టి వాళ్ళకి కూడా ఏదైనా పార్టిసిపేట్ చేసేదానికి ఈజీగా ఉండేలాగా ఇంగ్లీష్ ది ఒకటి నేను చెప్పేస్తాను టంగ్ ట్విస్టర్, అది లెట్స్ సీ ఇఫ్ దేల్ అటెంప్ట్, ఓకేనా? ఐ సా అ కిటెన్ ఈటింగ్ చికెన్ ఇన్ ద కిచెన్. ఐ సా అ కిటెన్ ఈటింగ్ చికెన్ ఇన్ ద కిచెన్. సో ఇది ఆబ్వియస్లీ పిల్లలకి అన్నట్టుగా నేను చెప్పేశాను, బట్ ఎనీ అడల్ట్స్ ఆల్సో కెన్ ట్రై దిస్. ఐ సా అ కిటెన్ ఈటింగ్ చికెన్ ఇన్ ద కిచెన్, ఓకేనా? అదన్నమాట. పాట వినేసి వచ్చేద్దాం.

అబ్బాబాబా నా నా డే అయితే ఇట్స్ బిన్ మెట్ అండి. శ్రేయాన్ష్ కాల్ చేసేసి చెప్పేశారు ద ఐ జస్ట్ రియలైజ్డ్ వి వర్ నాట్ ఆన్ ఎయిర్. అరే వా, దెన్ ఐ టుక్ ద కాల్ అండ్ బ్యూటిఫుల్ గా చెప్పేశాడు మన శ్రేయాన్ష్ టూ టంగ్ ట్విస్టర్స్ డెఫినెట్లీ ఆన్ ఎయిర్ తీసేసుకుందామని కొన్ని ఐ ఆస్క్డ్ హిమ్ ఆన్ the spot adi kuda chepesadu anamata. So thank you so much Shreyansh and Shreyansh's parents for attempting. I saw Susie sitting in a shoe shine shop and I saw a kitten eating chicken in the kitchen anamata. So rendu successful ga itte chepesadu and inka tongue twisters na daggara ite unnai, mee daggara opikunda challenge ki teeskonne dhairyam unda anedaithe na prashna. So call chelsa number naaku 9726361966 in case you have a song to request or to participate in this tongue twister challenge. Nenu indaka oka movie sambandhinchina question kuda open చేశాను. సో కరెంట్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ రన్నింగ్ అనమాట, రెండు ఆటలు ఆడిస్తున్నాను అండ్ ఆబ్వియస్లీ పాటలు వేసేసుకుంటున్నాను. రెండోది నేను అడిగినది ప్రభాస్, మృణాల్ ఠాకూర్ అండ్ దీపికా పడుకునే. అరే వా, దీనికి అసలు కాల్ కూడా చేసి చెప్పక్కర్లేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఓకే, స్లోగా బండి స్టార్ట్ అవుతుంది కదా. బట్ వీ హ్యాడ్ శ్రీకాంత్ గారు కాల్ చేసి, మా మృణాల్ ఇస్ నాట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద మూవీ కదా, షీఈస్ గోయింగ్ టు బీ అప్కమింగ్ కదా అన్నట్టు డౌట్ క్లారిఫై ఎక్స్ప్రెస్ చేశారు. బట్ నో, మృణాల్ వాజ్ దేర్ అండి, చిన్ని సీన్ ఉంది. రిజిస్టర్ అయ్యేంత మహామహుల్లో సీన్ కాకపోయినా గానీ, బట్ ఇట్స్ అ వెరీ కీ రోల్ సీన్ ఏదైతే ఉన్నిందో, ద కీ సీన్ షీ హ్యాడ్ ప్లేడ్. సో ఎస్, ద మూవీ నేమ్ ఇస్ కల్కి. కల్కీలో ముగ్గురు యాక్ట్ చేసేసారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వర్ష అండ్ శర్వానంద్, సమాంతా శర్వానంద్, వర్ష వీళ్ళు ముగ్గురు కలిసి నటించినటువంటి మూవీ ఏంటి అనేది మై నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ గైజ్. అండ్ టంగ్ ట్విస్టర్ కోసం ట్రై చేయాలనుకుంటే లెట్స్ కీప్ దిస్ ఐ సా సూజీ సిట్టింగ్ ఇన్ అ షూ షైన్ షాప్ ఫర్ పిల్లలు, ఎనీ మోర్ పిల్లలు దట్ వాంట్ టు ట్రై ఐ సా సూజీ సిట్టింగ్ ఇన్ అ షూ షైన్ షాప్ 3 or 5 times చెప్పేసేయండి. ఓకేనా,

ఓకే, సో నేను సెకండ్ గేమ్ స్టార్ట్ చేసేస్తే కన్వీనియంట్ గా సెకండ్ గేమ్ కే ఆన్సర్లు చెప్పేస్తున్నారు మీరు. నేను ఒకటే ఒకటి పెట్టుకుని రావాలేమో గేమ్ అయితే, మీ అందరిలో ఆ టంగ్ ట్విస్టింగ్ టాలెంట్ ని చూపించుకోవాలి అని అంటే. సో టంగ్ ట్విస్టర్ కి నాకు టేకర్స్ ఇంకా ఇంకా ముందుకి రావట్లేదు, బట్ వీ విల్ సీ, వీ విల్ కీప్ దిస్ గోయింగ్. టేకర్స్ అయితే ఇప్పుడు దాకా వచ్చి కొంచెం బ్రేక్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, లేదా ధైర్యవంతులు ఇంకా ఆన్ ఎయిర్ లోకి రావడానికి కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నారేమో. సో ఐ విల్ గివ్ యూ గైస్ యువర్ ఓన్ టైమ్. మీరైతే నాకు కాల్ చేసిన నంబర్ 9726361966. ఐ సా సూజీ సిట్టింగ్ ఇన్ అ షూ షైన్ షాప్, అలా సింపుల్ గా ఇంగ్లీష్ ది ఒకటి ఉంది. అండ్ తెలుగులో చెప్పాలనుకుంటే మేబీ రైట్ ఆఫ్టర్ ద బ్రేక్ ఏదైతే ఉంటుందో అప్పుడు నేను చెప్పేస్తాను. బట్ మీన్ వైల్, యా, సో దాట్ ఈస్ ద ఓపెన్ క్వశ్చన్ ఐ హ్యావ్. అండ్ ఇంకొకటి మూవీకి సంబంధించింది, వర్ష శర్వానంద్ అండ్ సమాంతా ముగ్గురు కలిసి నటించినటువంటి మూవీకి ఆన్సర్ కూడా నాకు వచ్చేసింది. రవి గారు ఫ్రమ్ న్యూ జెర్సీ చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, బట్ చేసినప్పటికీ ఆన్సర్ కూడా కరెక్ట్ గా చెప్పేశారు, విచ్ ఇస్ నథింగ్ బట్ జాను. జాను వాజ్ దాట్ తెలుగు మూవీ, చాలా చాలా హైప్ తో రిలీజ్ అయింది బికాస్ ఇట్ వాజ్ అ రీమేక్ ఆఫ్ 90 కదా మూవీ పేరు తమిళ్లో, త్రిషాది. సో ఇట్ వాజ్ సచ్ అ గుడ్ హైప్, చాలా మంచి మౌంటింగ్ ఇచ్చినటువంటి తెలుగు ట్రాన్స్లేటెడ్ మూవీ. ఆబ్వియస్లీ స్టార్ కాస్ట్ కూడా చిన్నదా లేదు కదండి, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఫేర్డ్ వెల్. బిజినెస్ అంత మంచిగా చేయకపోయినా గానీ, బట్ ఐ థింక్ ఇట్స్ స్టిల్ అ వెల్ వాచ్ వర్ది మూవీ తెలుగులో. ఇన్ కేస్ యూ గైజ్ ఆర్ లుకింగ్ ఫార్ ఎనీ మూవీస్, మేబీ నేను

0: అండ్ యా నేను ఇంత చెప్తూ మీకు మన డాలస్ లో జరుగుతున్న విషయాల్లో గురించి చెప్పకపోతే ఎలా. అండ్ ఎస్పెషలీ మీ స్మైల్ ని మీరు మంచిగా అందంగా కంటిన్యూ చేయాలనుకున్నారనుకోండి, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, బికాస్ దే హ్యావ్ ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే మీరు పొందేసేయచ్చు. సో అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ ఇలా చాలా చాలా ఉన్నాయి. నేను వాళ్ళ గురించి మళ్ళీ మన షార్ట్ బ్రేక్ తర్వాత చెప్పేస్తాను.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: Manashanti. Mental peace. మసాలా దోశ.
7: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకర్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
8: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా షో టుడే విత్ మీ ఆర్జే అనూహ్య, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. అండ్ మేము మీ అమెరికాలో తెలుగు నేస్తాలం అనమాట. సో హియర్ వి గో. నేనైతే టంగ్ ట్విస్టర్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ 3 people ఇన్ అ మూవీ, అండ్ యూ హ్యావ్ టు టెల్ ద మూవీస్ నేమ్. ఆ గేమ్ కూడా ఉంది. సో 2 games మీరు దేనిలో పార్టిసిపేట్ చేయాలన్నా గానీ ఇట్స్ అప్ టు యూ. బట్ ఆబ్వియస్లీ నేనైతే మీ అందరినీ టంగ్ ట్విస్టర్ లోకి పార్టిసిపేట్ చేయమనే చెప్తాను, బికాస్ ఇట్స్ ఫన్ కదా. చాలా రోజులు అయిపోయింది అండ్ మనం మన టంగ్ ని అలా ట్విస్ట్ చేస్తూ కొంచెం ప్రాక్టీస్ లో పెట్టాలి, బికాస్ ఏ పదాలు ఇచ్చినా కానీ ఈజీగా చెప్పుకుని వెళ్ళిపోవాలి కదా. సో ఆల్రెడీ 1 hour నాకు చాలా చాలా మంచి ఎంగేజ్మెంట్ వచ్చింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చేసి ఎంటర్టైన్ అవుతున్నారని ఐఎమ్ హోపింగ్, బికాస్ చాలా మంది డ్రైవ్ చేస్తూ కూడా కాల్ చేస్తున్నారు అండ్ ఎంత మల్టీ టాస్కింగ్ చేస్తున్నారంటే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్. అసలు ఈ 1 hour లో గార్డెన్ పనులు చేసుకుంటూ చెప్పారు, రన్నింగ్ చేస్తూ చెప్పారు, కార్ డ్రైవ్ చేసుకుంటూ కూడా చెప్తున్నారు. సో వెరీ వెరీ వెరీ ఎంకరేజింగ్ దిస్ ఇస్. అండ్ ఇంత మంచిగా ఎంబ్రేస్

చేసేసుకున్నారు అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ తెలుగులో నేను మీకు ఇస్తున్నటువంటి నెక్స్ట్ టంగ్ ట్విస్టర్ అనదర్ ఫేమస్ వన్. నేను చెప్పాను కదా ఇందాక, నేను తడబడితే కౌంట్ కాదు ఓకేనా, మీరైతే కరెక్ట్ గా చెప్పేసేయాలి. 3 times or 5 times ఇస్ ద ఛాలెంజ్. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు, ఒక్క భక్ష్యము లక్ష్యమా. ఇది డెఫినెట్లీ మీ అందరికీ ఈ గేమ్ కి లింక్ చాలానే ఉంది, బికాస్ మీరు ఇట్టే ఇట్టే ఇందాక అన్ని చెప్పేశారు కాబట్టి ఇది ఒకటే లెక్క. మీకు చెప్పేసేయండి, 9726361966 కి కాల్ చేసేసేయండి. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు, ఒక్క భక్ష్యము లక్ష్యమా ఇస్ ద టంగ్ ట్విస్టర్.

ఎస్, ఈ లక్ష్మయ్య, ఈ భక్ష్యము, వీటిని డీకోడ్ చేశారు గాని నాకు సరిపోయేంత రేంజ్ లో, అంత వాల్యూమ్ లో, అంత క్వాంటిటీలో చేయలేదన్నమాట. బికాజ్ ఇంకా ఇంకా ప్యాసివ్ గా వింటూ వేరే వాళ్ళు చెప్తే మనం ఎంజాయ్ చేద్దాంలే అనుకుంటూ కూర్చున్నారు కదా మీరు. అమ్మా, అలాంటి కాకుండా రవి గారు లాగా చూసారా మీరు? ఆయన కూడా ఫస్ట్ ఇలానే ఇబ్బంది పడ్డారు. ఇందాక నేను కొంచెం పుష్ చేశాను, ఏ మనం అదే ఆడతాంలే, మేము ఇంకొక గేమ్ ఆడుకుంటాం అని చెప్పేసి అలా కన్వీనియంట్ గా ఆప్షన్ వేరే చూస్ చేసుకున్నారు. కానీ ఒక్కసారి అటెంప్ట్ చేయండి అని చెప్తే చాలు, చేశారు. అండ్ దెన్ నౌ సెకండ్ దాన్ని కూడా అసలు చెప్పేశారు, ఎంత చక్కగా, ఎక్కడా కూడా పొర్లు పోలేదన్నమాట, స్పష్టంగా చెప్పేసుకున్నారు. సో వెరీ గుడ్. బట్ ఇట్ ఇస్ స్టిల్ ఓపెన్ అండి, ఇంకా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు, ఒక్క భక్ష్యము లక్ష్యమా ఇస్ ద టంగ్ ట్విస్టర్ అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు. లేదు నేను ఇంగ్లీష్ లో అటెంప్ట్ చేస్తాను అన్న వాళ్ళకి, ఐ థాట్ ఐ హ్యాడ్ వన్, ఒక్క నిమిషం. ఎస్, ఇంగ్లీష్ లో అటెంప్ట్ చేసే వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే, ఐ విష్ టు వాష్ మై ఐరిష్ రిస్ట్ వాచ్. ఇది డెఫినెట్లీ పిల్లలకి ఇట్స్ గోయింగ్ టు బి అ ఛాలెంజ్, బికాజ్ ఇందాక మనకి శ్రేయాంజ్ కాల్ చేసేసి చెప్పేశారు, ఎంత మంచిగా బ్యూటిఫుల్ గా చెప్పేశారంటే, I think you guys have to try this anmata. I wish to wash my Irish wristwatch. Deenni intaka cheppina telugu daina english daina tongue twister 3 or 5 times cheppesandi. And mana movie guessing game lo inkoka question entante, Vijay Devarkonda, Rashi Khanna, Aishwarya Rajesh, okay na? మళ్ళీ నేను రిపీట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు నేను చెప్పనది. ఫర్ నౌ రవి గారు తను సక్సెస్ఫుల్ గా ఆ హెజిటేషన్ ని ఓవర్కమ్ చేసి టంగ్ ట్విస్టర్ మంచిగా సక్సెస్ఫుల్ గా రెండూ చెప్పేశారు కాబట్టి, ఆన్ హిజ్ రిక్వెస్ట్ దిస్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, లెట్స్ ఎంజాయ్ ఇట్.

ఆసమ్. సో నేను మీ స్మైల్ గురించి ఇందాక బ్రేక్ కి ముందర చాలా సేపు అయిపోయింది. ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు టెల్ యూ గైజ్ వన్ రికమెండేషన్ కదా, సో దాన్ని మళ్ళీ ఇంకొకసారి వినేద్దాము. బికాస్ మీ డెంటల్ సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ కి అన్నిటికీ కూడా ఒకటే ఒక సొల్యూషన్, దాట్ ఈస్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. బికాజ్ నేను ఇందాక చెప్తున్నట్టు వాళ్ళ దగ్గర అయితే ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఉంది అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని మీరు కంటిన్యూ చేసేసేయచ్చు ఆర్ బెటర్ చేసుకోవచ్చు. సో ఇన్ని ఇన్ని ఆప్షన్స్ అండ్ ప్లాన్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి అపాయింట్మెంట్ కోసం వాళ్ళకి ఇప్పుడే కాల్ చేసేసేయండి 972-484-5400. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను 972-484-5400, ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ అట్ 3234 Forest Lane, Dallas. So, Dallas Smiles Dental and Orthodontics is your one-stop solution place for all your dental needs. అండ్ ఎస్, నేను శ్రీకాంత్ గారు అడిగినటువంటి ఒక పాటని చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను, బట్ నాకైతే ఎగ్జాక్ట్ గా ఆ పాట దొరకలేదు. బట్ పాతాళ భైరవి నుంచి ఒక బ్యూటిఫుల్ ఫేమస్ సాంగ్ వేసేస్తాను, అందరం అలా అలా ట్రాన్స్ లోకి వెళ్లి వచ్చేద్దాము. బట్ దానికన్నా ముందు రిమైండ్ చేస్తున్నాను మీకు, మీకిస్తున్నటువంటి నేను ఛాలెంజ్, I wish to wash my Irish wristwatch is the tongue twister. I wish to wash my Irish wristwatch. Vijay Devarkonda, Rashi Khanna and Aishwarya Rajesh Muguru kalisina tisinatundi movie enti anedi kuda another open question for you guys. Call chelsea number 972-636-1966 in case you know the answer.

వావ్ అంటే క్లాసిక్ సాంగ్స్ క్లాసిక్ సాంగ్స్ ఏ, వాటి గురించి మనం ఇంకో మాట చెప్పేదే లేదు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిక్వెస్టింగ్ దోస్ సాంగ్స్. నేను ఇంకొకటి, లక్ష్మి గారు ఎంత కాన్ఫిడెంట్ గా టంగ్ ట్విస్టర్ ఇందాక చెప్పేశారు కాబట్టి ఆవిడ రిక్వెస్ట్ చేసిన పాట కూడా నేను లైన్అప్ చేసి ఉంచాను, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు పెప్ అప్ ద బీట్ అనమాట. మీరు మీ ఈ సాటర్డే ఆఫ్టర్నూన్ ని ఎలా గడుపుతున్నా గానీ ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్ అండ్ టేకింగ్ అస్ అలాంగ్ విత్ యూ గైజ్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పేసేయండి, ఇలా మనం నాన్ స్టాప్ 24/7 తెలుగు ఎంటర్టైన్మెంట్ ని తీసుకొచ్చేస్తుంటాము ఓన్లీ ఆన్ రేడియో సురభి. దాట్ సౌండ్స్ లైక్ హోమ్. సో మీరు యాప్ ని డౌన్లోడ్ చేసేసుకుంటే అండ్ సోషల్ మీడియాలో మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో మీరు యూ కెన్ ఫైండ్ అస్, యూట్యూబ్ లో అండ్ ఫేస్బుక్ లో యూ కెన్ ఫైండ్ అస్. సో ఎనీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దట్ రేడియో సురభి టీమ్ ఇస్ డూయింగ్, అన్ని కూడా అప్డేట్స్ మీకు అక్కడ చక్కగా వచ్చేస్తాయి. సో యా, ఇంకా మూవీ పేరు అయితే నాకు చెప్పలేదు. ఐ డోంట్ నో వై, మీరు మీ పనులలో మరీ బిజీగా వెళ్ళిపోయినట్టున్నారు. సో నేను ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అనదర్ ఈజీ ఈజీ క్వశ్చన్ విచ్ ఇస్, వెల్ నేను ఆన్సర్ చెప్పేస్తాను కావాలంటే, మన వరల్డ్ ఫేమస్ లవర్ ఇస్ ద మూవీ ఫర్ విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా అండ్ ఐశ్వర్య రాజేష్ ముగ్గురు కలిసి నటించినటువంటి ఆ సినిమా. ఇంకొకటి మన అల్లు అర్జున్, నివేతా పేతురాజ్ అండ్ పూజా హెగ్డే, ఏంటా సినిమా ఇస్ ద క్వశ్చన్. 9726361966. అండ్ ఇన్ కేస్ మీరు టంగ్ ట్విస్టర్ కి ఓపెన్ ఛాలెంజ్ కి రెడీగా ఉన్నారనంటే మీరు కాల్ చేసేసేయండి, నేను ఆన్ ద స్పాట్ మీకు ఇచ్చేస్తాను. అదర్వైజ్ మీరు ప్రాక్టీస్ చేసుకొని చెప్పాలనుకుంటే ఆ వాచ్ ఉందే, నేను ఇందాక చెప్పానే, ఐ విష్ టు వాష్ మై ఐరిష్ రిస్ట్ వాచ్, అబ్బా అక్కడే నాకు పోతుందండి. అలాంటిది మీరు 3 or 4 times 5 times చెప్పేసేయండి. ఐ విష్ టు వాష్ మై ఐరిష్ రిస్ట్ వాచ్ ఇస్ ది టంగ్ ట్విస్టర్. లక్ష్మి గారు, మీరు రిక్వెస్ట్ చేసినటువంటి డీజే టీలు మూవీ నుంచి

అదే అదే ఐ హ్యాడ్ టు టేక్ యూ ఆన్ ఎయిర్ ఇన్ ది ఎండ్ అండి. బట్ యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుండీ, మాట్లాడుతూ ఉంటాము నెక్స్ట్ 1.5 అవర్ లో కూడా. ఆసమ్. ఓకే, సో నేను అడుగుతున్నటువంటివి నేను ఈజీ ఈజీ అని అనుకుంటున్నాను, కానీ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఆన్ ద స్పాట్ లో గుర్తు రావట్లేదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది శ్రీకాంత్ గారి ద్వారా. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ మీ అందరు కూడా స్ట్రైక్ అయిపోయి ఉంటుంది. అలా వైకుంఠపురములో అల్లు అర్జున్, పూజా హెగ్డే అండ్ నివేత పేతురాజ్ కలిసి చేసినటువంటి ఆ బ్లాక్ బస్టర్ సినిమా పేరు అదే. అండ్ ఇందాక నేను వరల్డ్ ఫేమస్ లవర్ గురించి మాట్లాడుతుంటే నేను గనక మూవీలో ఇన్వెస్ట్ చేశానా అని అడుగుతున్నారు అనమాట. ఎంత ఎంత సానుభూతితో అడుగుతున్నారంటే శ్రీకాంత్ గారు హీజ్ లైక్ ఇంకా ప్రొడ్యూసర్ గానీ ఆ దానిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గానీ ఆ మూవీని గుర్తుపెట్టుకునే ఆ జెమ్స్ అని చెప్పారనమాట. బట్ యా ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మేము అలాంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటామండి, బికాజ్ ఇలాంటి కొంచెం వెనకబడినటువంటి మూవీస్ గురించి అడిగితే మీరు కొంచెం తడపడతారేమో నేను ఆశ. ఓకేనా? బట్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ ఇవాళే అనుకుంటా రిలీజ్ అయినటువంటి ఆ లెనిన్ మూవీ, అంటే మనకి నిన్న పడుంటుంది ఫస్ట్ షో. బట్ యా అఖిల్ అక్కినేని ఒక 3-4 ఇయర్స్ తర్వాత మంచి సక్సెస్ ని అందుకుంటున్నట్టే ఉంది వస్తున్నటువంటి న్యూస్ చూస్తుంటే. సక్సెస్ మీట్లు ఆల్రెడీ పెట్టేసుకుంటున్నారు, బట్ ఆబ్వియస్లీ నాగార్జున గారి సన్ కాబట్టి ఆ రేంజ్ లో సక్సెస్ అయ్యింది అని చెప్పి డెఫినెట్లీ ఒక డ్రాట్ పీరియడ్ తర్వాత అవుతోంది కాబట్టి ఇంకా బాగా టప్పు కొట్టి మరీ చెప్తున్నట్టు అనిపిస్తోంది నాకైతే. సో యా కంగ్రాచులేటింగ్ అఖిల్ అక్కినేని ఆన్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ మిక్స్డ్ రివ్యూ ఆర్ యాక్చువల్లీ అ హిట్, బట్ మీరు చూసి నాకు చెప్పండి. నెక్స్ట్ టైం నేను నెక్స్ట్ వీక్ మీ మీ ఫీడ్బ్యాక్ ని తీసుకున్న తర్వాత నేను డిసైడ్ అవుతాను డబ్బు పెట్టాలా లేదా టికెట్ కి అని చెప్పి. బట్ యా లెనిన్ మూవీ ఒకటి రిలీజ్ అయింది, ఇన్ కేస్ యూ గైజ్ ఆర్ లుకింగ్ ఫర్ రికమెండేషన్స్. సో యా అలా మన నాగార్జున గారిని గుర్తు చేసుకున్నాం కాబట్టి హియర్ వి గో వన్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ ఆల్ హిస్ ఫ్యాన్స్ అండ్ అఖిల్స్ ఫ్యాన్స్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను దాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
4: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
4: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
4: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show. హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సస్.
8: స్వామి గారు, నాకు కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
9: నీ కళ నిజం అవబోతోంది.
8: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
9: పరిష్కారం ఇచ్చేద్దాం, వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కు మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
8: ఇండియా టుడే స్పెషల్.

0: at 817-829-8888.
1: Welcome, welcome. Meeru Vintunnaru. Today with me, RJ Anuhya. This show is called Atakavala Patakavala. Nenaithe ivala Shiva garini substitute chesestunnanu. Usually 1 to 4 ayana chesestaru. Only on Radio Surabhi 107.9 FM HD3 America lo Telugu nestam. That sounds like home. So ee roju nenu tongue twisters adugutunnanu. English or Telugu lo meeru participate cheseyochu. Call cheseyalsina number 972-636-1966 and దానికి మేము సిద్ధంగా లేము, మా ప్రొనన్సియేషన్ ఇటు అటుగా ఉంది, నేను ఎంబారెస్ అవ్వాలనుకోవట్లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక నడ్జు చేస్తున్నాను. ఏం కాదండి, ఇది ఫన్ కోసం చేస్తున్నాను, నేనే తడబడుతున్నాను చెప్పేటప్పుడు. సో ఇట్స్ టోటలీ ఫైన్, దిస్ ఇస్ ఆల్ జస్ట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ జస్ట్ అటెంప్టింగ్, ఓకేనా? అండ్ ఇంకొక మూవీ బేస్డ్ గేమ్ కూడా ఉంది, ఇన్ కేస్ యూ గైస్ వాంట్ డీకోడ్ దోస్ క్వశ్చన్స్. నేను ఇప్పుడు అడగబోతున్నటువంటి ఆ ప్రశ్న, ఆ గేమ్ లో ఒక ప్రశ్న ఏంటంటే, అడవిశేష్, విశ్వక్సేన్, మీనాక్షి చౌదరి వీళ్ళు ముగ్గురు కలిసి నటించినటువంటి ఆ సినిమా ఏంటో కూడా తెలిస్తే 972-636-1966 అండ్ బ్రింగింగ్ బ్యాక్ దాట్ మోనా మోనా బ్యూటిఫుల్ సాంగ్, ఏదైతే బ్రేక్ ముందర కొంచెం కట్ అయిపోయిందో, మనని ఫుల్ గా వినేసి నాగార్జున గారికి అండ్ అఖిల్ కి కంగ్రాచులేట్ చేసేద్దామా?

0: ఆన్ ఎయిర్ రైట్ నౌ. సో యా, మనకు ఒక కాలర్ ఉన్నారు ఆన్ ఎయిర్, ఇప్పుడే తీసేసుకున్నాను కాబట్టి. హలో లక్ష్మి గారు, అండ్ పాప పేరు ఇంకొకసారి చెప్పేసేయండి. కృతి, హలో మా. సో ఇద్దరు ఉన్నారు మనకి, ఎవరు ఫస్ట్? అయితే యాక్చువల్లీ లక్ష్మి గారు మీరే ఒక టంగ్ ట్విస్టర్ చెప్పబోయారు కదా, చెప్పేశారా? మీ ఓన్ ది డెఫినెట్లీ. యా, నేను ఇవ్వలేదండి ఇవాళకి, అంటే ఈ క్వశ్చన్ అయితే. బట్ షీ దట్ బ్రేవ్ సోల్ లక్ష్మి గారు, మీరు ధైర్యవంతులు ఫర్ దిస్ 1 అవర్ ఏదైతే మీరు సెగ్మెంట్ లో కాల్ చేశారో. సో లెట్స్ హియర్ యూ సే దిస్ టంగ్ ట్విస్టర్ ఆఫ్ యువర్ చాయిస్.
1: అంటే ఇది చిన్నప్పుడు బాగా చెప్పేవాళ్ళం స్కూల్లో. టంగ్ ట్విస్టర్ అంటే అంత ఫాస్ట్ గా కాదు కానీ ఐ ట్రై.
0: గో ఫర్ ఇట్.
1: ఇట్స్ యాక్చువల్లీ బెట్టి బాట్ సమ్ బటర్ ద బటర్ ఇస్ బిటర్, సో బెట్టి బాట్ సమ్ మోర్ బటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్.
0: అరే వా, yes, ఈ బిటర్ బెటర్ బెట్టి ఇది నాకు తడుతోంది.
1: అండ్ బటర్ బెటర్,
0: అదే పర్ఫెక్ట్. సో నేనైతే 3-4 times ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు ఒక్కసారి చెప్పేసి ఇంక ఊపిరి తీసేసుకున్నారు.
1: ఓ గాట్ ఇట్. Betty bought some butter, the butter is bitter, so Betty bought some more butter to make the bitter butter better. Betty bought some butter, the butter is bitter, so Betty bought some more butter to make the bitter butter better. Betty bought some butter, the butter is bitter, so Betty bought some more butter to make the bitter butter better. Betty bought some butter, the butter is bitter, so Betty bought some more butter.
0: Okay. మీ టాలెంట్ నాకు అర్థమైపోయింది, బికాస్ దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ వన్. బాగా వచ్చేస్తుంది, పలికేస్తుంది అనమాట మీకు. ఓకే, మన కృతి ఏమైనా ట్రై చేస్తుందా? నేను ఇవ్వనా I'll give you one, Ra. I wish to wash my Irish wristwatch. అరే వా. సో ఆన్ ద స్పాట్ పెట్టినా కూడా చెప్పేశారనమాట. దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ దిస్ డ్యూఓ, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఏదైనా పాట కావాలా? థ్యాంక్ యూ సో మచ్, చాలో బాబాయ్. యా, అదండి సంగతి. సో ఇలా ద బ్రేవ్ సోల్స్, వీరులు ధీరులు శూరులు ఎవరన్నా ఉంటే కూడా కాల్ చేస్తున్నాము 9763619666. అండ్ మనం ఇన్ చక్కగా టంగ్ ట్విస్టర్స్ తో పాటు నేను ఒక మూవీ బేస్డ్ క్వశ్చన్ కూడా అడిగాను, విచ్ ఇస్ ద కాంబినేషన్స్ ఇస్తున్నాను, మీరైతే ఆ మూవీ పేరు చెప్పేసేయాలి. అడవి శేష్ విశ్వక్ సేన్ అండ్ ఇది కూడా ఒక టంగ్ ట్విస్టర్ లాగా ఉంది. అడవి శేష్ విశ్వక్ సేన్ అండ్ మీనాక్షి చౌదరి, వీళ్ళు ముగ్గురు కలిసి నటించింది ఆ హిట్ 2 ఏంటండి, హిట్ 2 కరెక్ట్. సో రవి గారు ఫ్రమ్ న్యూజెర్సీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ టెలింగ్ ద రైట్ ఆన్సర్. హియర్ వి గో, వన్ మోర్ పాట, బ్యూటిఫుల్ పాట, ఎంజాయ్ చేసి వచ్చాం.

అరే వా, సో ఆన్ ద రోల్ ఉన్నారు మీరైతే. అసలు కాల్ చేసేసి మీకు తెలిసినటువంటి టంగ్ ట్విస్టర్స్ అన్ని కూడా గుర్తు చేసుకుని ఇట్టే చెప్పేస్తున్నారు, విచ్ ఇస్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ కైండ్ ఆఫ్ పార్టిసిపేషన్ రిలేటెడ్ టు టంగ్ ట్విస్టర్స్ ఇస్ అమేజింగ్. ఇవాళ దట్ ఈస్ ద థీమ్. నేను ఇచ్చిన దాన్ని మీరు రిపీట్ చేస్తారా లేదంటే మీరే చెప్పేస్తారా? ద ఫ్లోర్ ఇస్ ఆల్ ఆర్స్ అన్నమాట. అండ్ యా, ఏది ఇబ్బంది పడకండి, దిస్ ఇస్ ఆల్ ఫర్ ఫన్. సో లక్ష్మి గారు అయితే అసలు 2-3 చెప్పేసారు. నేను ఇందాక హిట్ 2 మూవీ గురించి విశ్వక్ సేన్ అన్నాను కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ టంగ్ ట్విస్టర్ ఏదైతే ఉందో, విశ్వక్ సేనుని పుత్ర రత్నం తస్కస్కం బొట్లు అని చెప్పి అది కూడా చెప్పేశారనమాట. అండ్ కృతి ఇస్ గియరింగ్ అప్, అప్పటి నుంచి ఒకటి చెప్తాను అని చెప్పేసి. విల్ సీ ఇఫ్ దెల్ కమ్ అరౌండ్, బట్ అదర్వైజ్ బెటీ బిట్టర్ బెటర్ బట్టర్ అని చెప్పేశారనమాట. అండ్ యా, ఇందాక గిరి గారు కూడా కాల్ చేశారు. ఇంకొంచెం టఫ్ అయితే ఆయన ట్రై చేస్తానన్నారు. బట్ యా, ఏదన్నా ఇస్తే అసలు తిరుగుతుందా లేదా టంగ్ అనేది మనం చూసేసుకుందాం అనేదే పాయింట్ అనమాట ఇవాళ. అండ్ యా, నేను ఒక గెస్ ద మూవీ నేమ్ ఆ సెగ్మెంట్ కూడా రన్ చేస్తున్నాను కాబట్టి దాంట్లో ఏమిద్దామబ్బా అని అనుకుంటుంటే, నువ్వు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళందరి ఫ్యాన్స్ కి ఒక ఈజీదే, అదే మనకి కాంబినేషన్ తక్కువని అట్లా ఇన్ ద మోమెంట్ గుర్తు రావాలి కదా. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ గేమ్, మీకు ఎంత మెమరీ ఉంది అనే దాని గురించి మాత్రమే. బట్ యా, ఫేమస్ సినిమా కాబట్టి చెప్పేస్తారని అనుకుంటున్నాను. అండ్ ద వెరీ వెరీ వన్ ఆఫ్ ద రీసెంట్ మూవీస్ కాబట్టి. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఈ ముగ్గురు నటించినటువంటి ఆ ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చా, ఆ సినిమా ఏంటి అనేది ద ఓపెన్ క్వశ్చన్. సో యా, యూ గైస్ చూస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యు ఆల్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్. అండ్ హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ జూనియర్ ఎన్టీఆర్ గారి పాట.

0: అచ్చా అచ్చా అంటే ఒక చిన్ని పదం ఇటు అటు అన్నట్ట. ఓకే,
1: వాట్ షీ సెడ్ ఇస్ అక్క గివ్ ఐ విల్ ట్రై అండి.
0: ఓకే, సో అక్క ఏది ఇద్దామని ఆలోచిస్తుందంటే అక్క వాంట్స్ టు గివ్ హీ త్రూ 3 ఫ్రీ త్రోస్. హీ త్రూ 3 ఫ్రీ త్రోస్. హీ
1: త్రూ 3 ఫ్రీ త్రోస్.
0: షాక్ అయి షేక్ అయింది ఆ పిల్ల. హీ త్రూ 3 ఫ్రీ త్రోస్. పర్ఫెక్ట్, అంతే రాచి వచ్చేసింది నీకు కూడా. ఇది నో నో, దిస్ వాజ్ డెఫినెట్లీ అమేజింగ్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ కృతి. నీకు ఏదైనా పాట కావాలమ్మా?
1: హిందీ సాంగ్ ఇస్తారా?
0: చెప్పండి. ఏది కావాలి? ఫ్రమ్ మే వాపస్ ఆవుగా మస్కారా. ఓకే, డన్ డన్ డన్ మా, వింటూ
1: చెప్పింది. సారీ,
0: భట్లు నేను బొట్లు అన్నానా? అయ్యో, ఓకే ఓకే, డన్, దాట్ ఈస్ ద కరెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఆసమ్. సో మన కృతి ఎంత చక్కగా పార్టిసిపేట్ చేసేసి మనకి బుజ్జి బుజ్జి వాయిస్ తో చెప్పేసింది కాబట్టి తను అడిగిన పాట బంతా హే కదా. So let's listen to this beautiful Hindi paata and language ki sambandham lekunda manam music ni enjoy chesestu untam kabatti here we go. Let's see what the song is all about. Chinna papani aakattukundi anante edo vishayam unde untundi. Let's go, let's listen to it. But meeku open questions inka vintunna vallu participate cheyalanukuntunna vallandru kuda ilanandi simple tongue twisters ichestanu, adi meer repeat cheseyandi. Telugu lo participate cheyalanukuntunna vallaku kuda nenu okati ready cheskunnanu. దాన్ని మీరు అంటే ఇందాక గిరి గారు అన్నారు కదా, ఒక చిన్నది సింపుల్ గా ఉంది అన్నట్టుగా లేదు, ఇట్లా చిన్నగా ఉన్నా గానీ కొంచెం మెలి తిరిగిపోతుంది కాబట్టి నేనైతే సింపుల్ దే తీసుకొచ్చాను. ఇంకొకటి కూడా, కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప, అది తెలుగు ట్విస్ట్ అనమాట. మీరు ట్రై చేయాలనుకుంటే, అండ్ ఎస్, ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ అని అంటే దేవరా కదా. దేవరా వాజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ టెలింగ్ మీ. బట్ ఇప్పుడైతే నేను పాట వేసేస్తాను, లెట్స్ లిసన్ టు ఇట్.

అరే వాసలు ఈ పాట స్టార్టింగ్ ఆఫ్ ద లిరిక్స్ పాట స్టార్టింగ్ లో ఉన్నటువంటి లిరిక్స్ ఏదైతే ఉందో అది ఇస్ ఆల్సో లైక్ అ టంగ్ ట్విస్టర్ యూనో కిస్ మి సియారా లాయమస్కారా అఖియా లగాయ రఖనా వా. సో ఈ పాటలో కూడా టంగ్ ట్విస్ట్ కి లింక్ చేసినటువంటి మన కృతి టాలెంట్ ని నేను మెచ్చుకుంటున్నాను అనమాట. సో యా ఇంకా కాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కాల్ చేసేసి ఎంగేజ్ చేసుకునేసి హ్యాపీగా ఎంటర్టైన్ అయిపోండి. అండ్ ఐ హోప్ దోస్ హు ఆర్ లిస్నింగ్ కామ్ గా మీ పనులు మీరు చేసుకుంటూ వింటున్నారు. ఐ నో మే హూ నేనైతే మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను. సో ఐ బి హియర్ ఫర్ అనదర్ వన్ అవర్ హ్యాపీగా. మీకు నచ్చినటువంటి పాటలు ఏమైనా ఉంటే మనందరితో పాటు వినాలనుకుంటే కాల్ చేసేయాల్సిన నంబర్ 9726361966. నేను ఒక రెస్టారెంట్ రికమెండేషన్ ని తీసుకొచ్చేసానమాట. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం యూ హ్యావ్ టు హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజిన్, బికాస్ వాళ్ళ దగ్గర హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ ఆ స్పాట్ ఏదైతే ఉందో, సో ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అమేజింగ్ వ్యూస్. స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? మైత్రీస్ రెస్టారెంట్ అనమాట. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ దేనికోసమైనా గానీ one of the best catering and banquet services in town. So what are you waiting for? Visit Maitri's Indian Cuisine, now serving you in Irving, South Lake and Frisco. So enchakaga lunch time ayipoyi sloga snacks time loki manam crawl chestunte velipothunnam kabatti I have given you that restaurant. ఇంకా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్ చిన్నపిల్లలకి, ఇదిగో ఇందాక కృతి వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు ఏదైతే మనకు చెప్పారో, కొంచెం సమ్మర్ లో చాలా క్లాసులకి తీసుకెళ్లి ఇప్పుడు బ్రేక్ లో పెట్టున్నాం అని చెప్పిన వాళ్ళు, లేదా ఇప్పటిదాకా బ్రేక్ తీసుకున్నాము ఇప్పుడు క్లాస్ లో పెట్టాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా హియర్ వి గో. వన్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే టెక్సస్ స్కొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద యుఎస్ హై స్కూల్ క్రికెట్ హెస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. సో యూ కెన్ ఫాలో ద Texas Scholastic Cricket Board State Championship July 25th through July 27th at the Prairie View Cricket Complex in Houston. American

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
2: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar
5: చెప్పండి సార్ వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్
6: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర
5: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ ఈ దోశ మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి బిస్మిల్లా చీజ్ దోశ పనీర్ దోశ హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అమ్కి పనీర్ టిక్కా చమి కబాబ్ పరోటా
6: ఏంది బ్రో గని చెప్పినో నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా
5: ఇంకా ఉన్నాయి చెప్పంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ delicious and made with care A2B texas.com perfect for dine in takeaway or full service catering
8: media room screen size gurinchi tension padtunnara maximum screen space ela design cheyalo ardham avatleda don't worry gp electronics can help you design a custom setup screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level vaalla highly specialized skills calibration knowledge tho meeku best experience andistaru from basic to premium they cover all the models visit gp electronics.com or call Nanda G3 at 919-491-4514.
9: Welcome. Meeru vintunnaru Radio Surabhi 107.9 FM HD3 Sounds Like Home. And you're listening to the show called Atakavala Patakavala. Usually aithe mana RJ Siva garu chestu untaru. Nenu ivala anni substitute chestunnanu because everyone deserves a break, summer break. Kabatti ala meeru mee summer break plans lallo mammalni include chestunnanduku. Thank you so much. While listening to radio, meeru indaka naku variety of chores cheskuntu kuda naku answers చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆన్ ద రోడ్స్ అండ్ ఇవాళ మనం ఆట కావాలి అనే ఒక పోర్షన్ ఆఫ్ ద షోలో ఐఎమ్ గివింగ్ యూ గైజ్ అన్ ఆపర్చునిటీ టు ప్లే అరౌండ్ విత్ వర్డ్స్ విచ్ ఇస్ టంగ్ ట్విస్టింగ్ అనమాట టంగ్ ట్విస్టర్స్ ని నేను తెలుగులో కూడా ఇచ్చేస్తున్నాను ఇంగ్లీష్ లో ఇచ్చేస్తున్నాను కాబట్టి మీరు నా ప్లే గ్రౌండ్ లోకి దిగి ఆట ఆడేదానికి రెడీ అని అనుకుంటే మాత్రం 9726361966 కి కాల్ చేసేసి మీరు ఎంచక్కగా లేదా మీకు తెలిసిన టంగ్ ట్విస్టర్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పొచ్చు నేను తెలుగులో ఇప్పుడు నెక్స్ట్ ది ఏదైతే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటే ముత్యాల ముత్యపు ముత్యాలు ఇది ఒక టంగ్ ట్విస్టర్ కదా దీన్ని మీరు 3 or 5 times రిపీట్ చేసేయండి చక్కా చక్కామని దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఛాలెంజ్ అనమాట

And those who are interested to answer movie-based question, ఇంకొకటి ఏంటంటే త్రీ పీపుల్ పేర్లు చెప్తున్నాను, వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ వచ్చిన సినిమా చెప్పేసేయాలన్నమాట. ఫారియా అబ్దుల్లా, శ్రీసింహ, సత్య, వీళ్ళు ముగ్గురు కలిసి చేసినటువంటి ఆ సినిమా ఏంటి? సేమ్ నంబర్ 9726361966 కి కాల్ చేసి ఆన్సర్ చెప్పండి. నేను షో చేస్తుండగా ప్రభాస్ గారి పాట వేయకుండా ఎలా ఉంటాను, కాబట్టి టాప్ ఆఫ్ ది అవర్ లో ఐఎమ్ బ్రింగింగ్ యూ దిస్ బ్యూటిఫుల్ పాట. లెట్స్ లిసన్ అండ్ ఎంజాయ్.

అరే వా పాటు కూడా వేసేసాను ఫ్రమ్ ప్రభాస్ గారి ప్లేలిస్ట్. ఐఎమ్ ఇప్పుడు ఇప్పుడు నాకు కడుపు నిండిందండి, హాయిగా ఉంటుంది ఇప్పుడు. అఫ్ కోర్స్ దీనికన్నా ఎక్కువ వేసినా గానీ నాకు పర్లేదు. సో మీరు రిక్వెస్ట్ చేయాలనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. సో ఈ మంత్ లో క్వైట్ ఫ్యూ తెలుగు ఫిల్మ్ కి సంబంధించినటువంటి వాళ్ళు బర్త్డేస్ జరుపుకుంటున్నారు. సో మనం లాస్ట్ వీకెండ్ అయితే సాటర్డే ఎగ్జాక్ట్ గా ఎంఎం కిర్వాణి గారి బర్త్డే రోజే మనకి సాటర్డే వచ్చింది కాబట్టి నేను ఆ రోజు చక్కగా మనం ఆ రోజు ఆయన పాటలు ఆయన కంపోజ్ చేసినటువంటి పాటలు పాడిన పాటలు వేసుకుంటూ ఎంజాయ్ చేసేసాము. సో అలానే ఈ గత గడిచినటువంటి వీక్ లో ఐ థింక్ జులై 7th ఇస్ వెన్ కైలాష్ కేర్స్ ఒక బర్త్డే జరిగిందనమాట. సో ఒక పాట అయితే నేను ఆయన పాడినటువంటి తెలుగు పాటల్లో ఒక లైనప్ చేసి ఉంచాను. బట్ వాట్ ఆర్ ఆల్ అమేజింగ్ సింగర్, ఆబ్వియస్లీ అది ఫోక్ బేస్డ్ వాయిస్ ఉంటుంది ఆయనది. అండ్ అదా అలా ఆయన వచ్చారు పాడారు అని అంటే తెలిసిపోతుంది దట్ నేచర్ ఆఫ్ దట్ వాయిస్ ఏదైతే ఉందో యూ కెన్ నాట్ మిక్స్ విత్ ఎనీబడి ఎల్స్, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే ఉండదు అనమాట. అది దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ కైలాష్ కేర్. అండ్ ఎన్నో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాటలు చేశారు గానీ మన తెలుగు ఇండస్ట్రీకి ఆర్ మూవీస్ కోసం. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ దట్ చాలా రోజుల తర్వాత వినబోతున్నాను అని ఐఎమ్ హోపింగ్. లెట్స్ ఆల్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ పాట.

మత్తు వదల రా ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను అడిగినటువంటి ఆ కాంబినేషన్ క్వశ్చన్ కి ఆఫ్ ఎయిర్ లో నేను కాల్స్ తీసేసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఫరియా అబ్దుల్లా, శ్రీసింహ అండ్ సత్య కలిసి చేసినటువంటిది ఆ సినిమా. అండ్ నేను టంగ్ ట్విస్టర్స్ దాంట్లో ఇందాక ముత్యాలు ముత్యాలు ముత్యాలు అని చెప్పాను, అదొకటి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. వాట్ వాజ్ దాట్? ఇట్ ఈస్ ముత్యాల ముత్యాలు, ముత్యాల ముత్యపు ముత్యాలు. సో ఒకే ఒక వర్డ్ ని ఇన్ని రకాలుగా తిప్పేసి ఒక సెంటెన్స్ ఫాల్వ్ చేసేసారు. సో అమేజింగ్. ఇంకా మీకు తెలిసినటువంటి టంగ్ ట్విస్టర్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పేసేయండి. లక్ష్మి గారు ఇందాక ఒక ఫామ్ లో ఉండి అన్ని ఆవిడకి గుర్తొచ్చిన అన్ని చెప్పేశారు. వెరీ వెరీ హ్యాపీ విత్ హౌ షీ వెంట్ ఆన్ వన్ ట్రైన్ ఆఫ్ థాట్ అనమాట. సో వాటిల్లో ఒకటైతే ఐ డోంట్ నో ఇఫ్ దిస్ వాజ్ పుట్ ఆన్ ఎయిర్, నేను ఆఫ్ ఎయిర్ లో కూడా తనతో మాట్లాడాను కాబట్టి విచ్ వన్ అనేది నాకు గుర్తు రావట్లేదు. బట్ షీ సెల్స్ సీ షెల్స్ బై ద సీ షోర్ ఇస్ అ వెరీ పాపులర్ వన్. ఐస్ క్రీమ్ యూస్ క్రీమ్ యూహల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్, ఇదైతే అసలు టంగ్ ట్విస్టర్ లాగానే ఉండదు, బికాస్ ఇట్స్ ఆన్ ఎవ్రీ వన్స్ మెమరీ అనమాట. ఈజీగా చెప్పేస్తారు ఇదైతే. సో అలా చాలానే టంగ్ ట్విస్టర్స్ ఉంటుంటాయి, అప్పుడప్పుడు మనం అది చేసుకుంటే మనకి స్పష్టత వచ్చేస్తుంది అనమాట మన ప్రొనౌన్సియేషన్ లో. ఐదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. ఒక ఛాలెంజ్ లాగా టేకప్ చేస్తానంటే ఐ హ్యావ్ క్వైట్ అ ఫ్యూ ఇన్ మై బ్యాక్ పాకెట్ ఇప్పుడు, కాబట్టి కాల్ చేసేసేయండి. ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తాను, మీరు టక్మని చెప్పేస్తానంటే విల్ లెట్ సీ హౌ మచ్ వీ కెన్ డూ దాట్ అనేసి. బట్ యా, ఇంకా క్వశ్చన్స్ నేను పెట్టుకోనున్నాను ఫ్రమ్ మూవీ బ్యాంక్ కూడా. మేబీ వన్ ఐల్ పోజ్ రైట్ నౌ, సో దాట్ వే మీరు ఏదైతే రిధమ్ పట్టుకోనున్నారో కాల్ చేసి ఆన్సర్స్ చెప్తున్నది. సో యూ కెన్ కంటిన్యూ దాట్. మహేష్ బాబు, మీనాక్షి చౌదరి అండ్ ప్రకాష్ రాజ్. సో మహేష్ బాబు, మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్, ఈ ముగ్గురు కాంబినేషన్ లో విచ్ మూవీ ఇస్ ఇట్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్ ద ఓపెన్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. కాల్ చేసిన నంబర్ 9726361966.

अरे वाह. सो ఒక ట్రైన్ కి ఇలా ఒకసారి స్టాప్ చేయాలనుకుంటే చైన్ లాగేస్తాము, అట్లా ఆగిపోతుంది. దా బండిని మళ్ళీ అలా నెట్టేస్తే ఎలా ఈజీగా వెళ్ళిపోతుంది డెస్టినేషన్ వరకు అన్నట్టుగా మీరు అలా నేను చెప్పానో లేదో ఇలా కాల్ చేసేసి ఇంకొన్ని అయితే చెప్పేశారు టంగ్ ట్విస్టర్స్. అగైన్ కృతి, ఫ్యాంటాస్టిక్ మా. నువ్వైతే టగటగమని ఐ థింక్ యూ సెడ్ 3 times పీటర్ పైపర్ పిక్డ్ అ పెక్ ఆఫ్ పికిల్డ్ పెప్పర్స్ అనే దాన్ని ఇంకొక వర్జన్ లో కూడా చెప్పావు నువ్వు. పీటర్ పైపర్ పిక్డ్ సమ్ పికిల్డ్ పెప్పర్స్ అని ఇలా ఎంచక్కగా పిల్లలతో కూడా చెప్పేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. కీప్ దెమ్ కమింగ్. మీకు ఇంకా ఇంకా తెలిస్తే కూడా, తెలుగులో ఉన్నా ఇంకేదన్నా లాంగ్వేజ్ లో మీకు తెలిసినా యూ వాంట్ టు బోస్ట్ ఆఫ్, ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా మనకి వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఒక 1/2 hour టైం ఈజీగా. So that is ongoing. Game lo participate cheyalanukunte you're very much welcome. Inkoka question nenu adigaanu, Mahesh Babu, Meenakshi Chaudhary and Prakash Raj combination lo, what is that movie that I'm talking about? Call Charles number same 972-636-1966. And e-gap lo nenu meeku inkoka beautiful recommendation and okay event gurinchi aithe cheppestunanu, because you guys can mark your calendars anamata. July 26th is the date that you have to keep in mind in case you guys are planning or helping anyone plan wedding gurinchi evaranna chustunnaro anante vallandarki idokka recommendation cheppesandi. Happy ga vala kavalsina anni aspects of wedding will happen there. Sana's Wed Me Glam is happening. Sana's Invite Mariyu Radio Surabhi kalisi mee munduku teeskostunnaru Wed Me Glam Wedding Expo ee July 26th na Frisco Hall Event Center lo jarige ee grand expo lo any event ki kavalsina anni services okate chota dorukutayi. Photographers, videographers, DJs, decor, bridal wear, silver jewelry, food vendors, mariyu inka chala mandi vendors. Sponsors mariyu vendors kosam registrations ippudu open unnai. So why are you waiting? Meek telsina vallallo evarkana businesses unnai that they want to promote the Wed Me Glam. July 26th na is a best opportunity anamata. Meeru food vendors, silver jewelry, decorator ledha edaina wedding ledha event related business nadupthunte idi mee business ని వందల మంది కస్టమర్స్ ముందుకి తీసుకెళ్లే ఈజీ అవకాశం అన్నమాట. మంచి అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని ఐఎమ్ హోపింగ్. మీ బూత్ లేదా స్పాన్సర్షిప్ రిజర్వ్ చేసుకోవడానికి కాల్ చేయాల్సిన నంబర్ 4698780101. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను 4698780101. కాల్ లేదా టెక్స్ట్ చేసేయచ్చు. రిపీట్ ఫోన్ నంబర్ ప్లీజ్ అని మీరు మళ్ళీ నాకు కాల్ చేసినా నేను తీసేసుకుంటానమాట. హియర్ వి గో, వి హ్యావ్ అ కాలర్ ఆన్ ఎయిర్. హలో అండి, మీరు రేడియో సర్వీస్ కాల్ చేశారు, యువర్ ఆన్ ఎయిర్. చెప్మా. నువ్వు ప్రశ్నకి ఇంకో ప్రశ్న ఇస్తావారా? అసలు పేరేంటి నీది? అశ్వత్. చాలా మంచి పేరు పెట్టుకున్నావు అశ్వత్. డూ యూ థింక్ ఇట్ ఇస్ గుంటూర్ కారం? హ్యావ్ యూ సీన్ మీనాక్షి ఇన్ గుంటూర్ కారం? చెప్పు. ఎప్పుడో చూసావా? కరెక్టే రా, నువ్వు కరెక్టే చెప్పావా ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అశ్వత్. డూ యూ వాంట్ టు ట్రై అ టంగ్ ట్విస్టర్? అయ్యయ్యో ఎంత నీరసంగా ఓ యా అని అంటే నేనేం చెప్తాను చెప్పు అశ్వత్. అశ్వత్ నేను నీ పేరులోని ముందు వెనకాల చాలా సార్లు చెప్తాను అశ్వత్. ఓకే, కెన్ యూ సే ద సింప్లెస్ట్ వన్ రా? ఇదైతే చాలా ఫేమస్ ఉంటుంది, సో మేబీ యూ ఆల్రెడీ నో కాబట్టి అది ఇచ్చేస్తున్నా నీకు. షీ సెల్స్ సీ షెల్స్ బై ద సీ షోర్. ఆహా, అది ఒక 3 times రిపీట్ చేయమా ఫాస్ట్ గా. అరే వాహ్, అరే వాహ్. సో యూ నో ఇట్, యూ క్యాన్ టెల్ ఇట్ అన్నమాట. థ్యాంక్ యూ కన్నా ఫర్ కాలింగ్. డి యూ వాంట్ ఎనీ రిక్వెస్ట్ సాంగ్ ఏదైనా వినాలనిపిస్తుందా? దాట్స్ ఫైన్. సో దాట్ మీన్స్ యూఆర్ ఎంజాయింగ్ ద షో. టేక్ కేర్, డ్రైవ్ సేఫ్. అంటే అదే మీ పెద్దవాళ్ళు డ్రైవ్ చేస్తుంటారు, నువ్వు ఎంజాయ్ చెయ్యి హ్యాపీగా. ఓకేనా అశ్వత్? కీప్ లిస్నింగ్, బాయ్.
అల్లా ఫ్యాంటాస్టిక్ ఐ కీప్ దెమ్ కమింగ్ కాల్ చేసిన నంబర్ 972-636-1966.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: Yes.
7: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaterers.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడు బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే షో విత్ మీ టుడే అనూహ్య, బట్ యూజువలీ దిస్ ఇస్ విత్ శివ గారు. అండ్ దిస్ వన్ ఇస్ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. సో మనం టంగ్ ట్విస్టర్స్ ని చక్కగా ఆడుకుంటూ, తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా ఏ లాంగ్వేజ్ లో ఇచ్చినా గానీ మీరు చక్క చెప్పేశారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మీకు గుర్తొచ్చినవి కూడా బాగానే షేర్ చేసేసుకున్నారు. సో కీప్ దెమ్ కమింగ్. అండ్ ఆన్ ద సైడ్ నేనైతే 3 పీపుల్ నేమ్స్ ఇచ్చేస్తాను, వాళ్ళ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా, తెలుగు సినిమా పేరు మీరు చెప్పేసేయండి. మూవీ బేస్డ్ కాంబినేషన్ గేమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రభాస్, సంజయ్ దత్, బొమ్మాని రాణి. ప్రభాస్, సంజయ్ దత్, బొమ్మాని రాణి, ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చింది ఇస్ ద ప్రశ్న. అండ్ మీరు గనక మన ఎంఎం కిరవాణి గారి పాటలు అవన్నీ నేను లాస్ట్ వీకెండ్ వేసేసాను, బట్ ఇంకా ఫ్యూచర్ లో మీకు చెప్పాల్సినటువంటి ఆ ఈవెంట్ ఆ క్యాలెండర్ మార్కింగ్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉందో అది మీరు ఇప్పుడే చేసేసుకోవాల్సింది. బికాస్ పద్మశ్రీ అండ్ ఆస్కర్ విన్నర్ ఎంఎం కిరవాణి గారు, దాట్ గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హూ కంపోజ్డ్ నాటు నాటు, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లో మ్యూజిక్ అన్ని కూడా ఇచ్చినటువంటి ఆ ఎంఎం కిరవాణి గారు వచ్చేస్తున్నారు మన డాలస్ కి, హూస్ బ్రింగింగ్ అన్ అన్ఫర్గెటబుల్ ఫుల్ లెంత్ మ్యూజికల్ ఎక్స్ట్రావగాన్జా టు టెక్సస్ ఫర్ ద ఫస్ట్ టైం, హ్యాపనింగ్ అట్ కొమెరికా సెంటర్ ఆన్ సాటర్డే 25th జులై అనమాట. 6 PM నుంచి అంటే ఈవినింగ్ 25th జులై కి మనం సెట్ చేసి పెట్టుకోవాల్సిన డేట్ ఫార్ అవర్ వెరీ ఓన్ ఎంఎం కిరవాణి గారు లైవ్ కాన్సర్ట్ అనమాట. సో కొమెరికా సెంటర్ లో ఇది జరగబోతోంది. యూ కెన్ గెట్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ అండ్ విజువల్ వైబ్, రేడియో పార్ట్నర్ రేడియో సురభి. ఆల్ రైట్, సో కొత్త పాటలు అన్ని వేసుకోవడానికి నేనైతే రెడీ అయిపోయాను. ఇది ఐ థింక్ ఇస్ జస్ట్ బిన్ 2-3 వీక్స్ రిలీజ్ అయ్యి ఈ పాట వినేసి వచ్చేద్దాము. బట్ యా, ప్రభాస్, సంజయ్ దత్, బొమ్మాని రాణి నటించినటువంటి ఆ సినిమా ఏంటో గెస్ట్ చేసేసేయండి. 9726361966

తెల్ల కాగితం ఇస్ ద మూవీ నేమ్ అండి. అండ్ వెరీ వెరీ టాలెంటెడ్ అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి ఈ పాట నేను లేటెస్ట్ గానే డిస్కవర్ చేశాను. సో ఐ థాట్ ఇమ్మీడియట్ గా వేసేసేయాలి మన నెక్స్ట్ షోలో అని. సో ఐ హోప్ యు ఆల్ ఆల్సో ఎంజాయిడ్ ఇట్ ఆర్ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ద సాంగ్ అన్లైక్ మీ. బట్ అది ఆ పాట ఏదైతే ఉందో అది ప్రేమ గురించి పాడినటువంటి పాట కాబట్టి ఆబ్వియస్లీ మన టంగ్ ట్విస్టర్ కూడా ప్రేమ మీద బేస్ అయి ఉండాల్సిందే. కాబట్టి హియర్ వి గో. దెర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ టంగ్ ట్విస్టర్ that if you guys want to try, you can try this. Premanu preminchina prema, premakai preminchina premanu premaga premistundi. బాగుంది కదా అసలు. యాక్చువల్లీ మీరు ఇఫ్ యూ పే అటెన్షన్, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లైన్. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. సో యా, కీప్ దాట్ ఇన్ మైండ్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై. కాల్ చేసిన నంబర్ 972-636-1966. నేను అడిగిన మూవీ కాంబినేషన్, ఆ స్టార్స్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా ఇస్ ద రాజా సాబ్. బికాస్ ప్రభాస్ గారు ఆబ్వియస్లీ అండ్ సంజయ్ దత్ ఆబ్వియస్లీ, బొమ్మన్ రాణి ఆబ్వియస్లీ. సో కాబట్టి ఆ బ్యూటిఫుల్ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ పాట ఇస్ ఆన్ అవర్ వే. అండ్ యా, యూ హ్యావ్ టు కాల్ మీ అట్ 972-636-1966 ఇన్ కేస్ యూ వాంట్ టు డెడికేట్ అ సాంగ్ టు యువర్ సమ్వన్ స్పెషల్.

చెవిలో ఉన్న తుప్పంతా వదిలిపోయిందండి నాకు. బికాస్ ఈ పాట వేసుకుంటూ నేనైతే ఫస్ట్ టైం ఇన్ అ వెరీ వెరీ లాంగ్ టైం హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరీ కూర్చొని విన్నాను కాబట్టి ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఈ పాట. ఏంటి పిచ్చి అని అనుకుంటే కొన్ని కొన్ని విషయాలకి అలా ఎగ్జాక్ట్ గా లాజిక్ చెప్పలేమండి, చెప్పలేము. సో యా, ఇలాంటి లాజిక్ లేకుండా ఉన్నటువంటి ఆ ప్రేమ మన వెరీ ఓన్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ మీద కూడా ఉంటుంది కాబట్టి ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఆర్ నౌ మేడ్ ఈజీ విత్ A to B's new range of instant mixes, powders, masalas, paste and pickles. From fluffy ragi idlis to tangy gongura rice, enjoy traditional taste in minutes. Only at A to B Frisco and Little Elm. Visit a2btexas.com or call 214-872-2345. So, ala ala happy ga mano game aadukuntu vachestunnam kabatti game ki sambandhinchinatundi aa combination ki sambandhinchinatundi inkoka next question is ఇది కొంచెం మీకు గనక నాని ఫ్యాన్స్ ఉన్నారు మీరు గనక అని అంటే మాత్రం ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ రిమెంబర్ దిస్. సో లెట్స్ సీ హౌ మెనీ పీపుల్ విల్ కాల్ అండ్ టెల్ మీ ద ఆన్సర్. నాని, సుధీర్ బాబు అండ్ అదితి రావు హ్యాద్రి. నాని, సుధీర్ బాబు, అదితి రావు హ్యాద్రి ముగ్గురు కలిసి వచ్చినటువంటి ఆ మూవీ పేరు ఏంటి ఇస్ ద ఓపెన్ క్వశ్చన్. కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. లెట్స్ సీ, ఒక బీట్ పాట పడాల్సిందే అండ్ డెఫినెట్లీ అది రవితేజ గారి మూవీలోంచే ఉండాల్సింది కాబట్టి హియర్ వీ గో, లెట్స్ ఎంజాయ్ దిస్ పాట.

ఎస్ వామ్మో వాయో అనుకుంటూనే మనం టంగ్ ట్విస్టర్స్ ని సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేసేద్దాము. ఆ గేమ్ అయితే డెఫినెట్లీ నేను మూవీ కాంబినేషన్ గేమ్ అయితే ఇంకొక క్వశ్చన్ అడగడానికి ఐ హ్యావ్ ద టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ద పేషెన్స్ అండ్ ద టైమ్ టు కాల్ మీ బ్యాక్ అండ్ గివ్ మీ ది ఆన్సర్ జస్ట్ లైక్ యూ ఆల్ టోల్డ్ మీ ది ఆన్సర్ ఫర్ నాని సుధీర్ బాబు అండ్ అదితి రావ్ హ్యాద్రి అని అంటే ఆ అందరికి నచ్చినటువంటి సినిమా ఐ థింక్ బట్ ఐ డోంట్ నో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత మంచిగా అయింది అని బట్ ఐ థాట్ ఇట్ వాజ్ అ హిట్ ఓన్లీ అని వి ఇస్ ద మూవీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఐ థింక్ దట్ వాజ్ మేబీ హిస్ 25th మూవీ ఐ మేట్ బి రాంగ్ బట్ ఎస్ వి ఇస్ ద మూవీ నేను అంటున్నది దాట్ ఈస్ ద ఆన్సర్ సో యా ఇంకా ఇంకా పాటలు కొత్తవి ఒక రెండు పెట్టేసుకోని ఉన్నాను ఆబ్వియస్లీ అఖిల్స్ లెనిన్ మూవీ రిలీజ్ అయింది సో ఇన్ కేస్ యూ గైస్ ఆర్ వాంటింగ్ టు వాచ్ సమ్ తెలుగు మూవీ అట్ ద థియేటర్స్ అదొకటి రన్ అవుతోంది అండ్ మన సమాంతాస్ మా ఇంటి బంగారం అయితే అసలు రికార్డ్ బ్రేకింగ్ మూవీ రికార్డ్స్ అన్ని కూడా ఇచ్చేసింది కాబట్టి ఆబ్వియస్లీ అది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ స్టిల్ ఫేరింగ్ ఇన్ ద థియేటర్స్ బట్ దాట్స్ అ మస్ట్ వాచ్ అండి డెఫినెట్లీ లుక్ అవుట్ ఫర్ ఇట్ ఆన్ ఓటీటీస్ ఇన్ కేస్ యూ మిస్డ్ ఇట్ అట్ ద థియేటర్స్ అసలు నందిని రెడ్డికి వాట్ అ కమ్బ్యాక్ అండ్ ఒక ఫీమేల్ డైరెక్టర్ అండ్ ఫీమేల్ లెడ్ మూవీకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఐ థింక్ ఇస్ అ గుడ్ సైన్ గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ వెల్ అరుంధతి మూవీ అప్పట్లో ఎలాగైతే రికార్డ్ అండ్ ట్రెండ్ సెట్ చేసిందో ఈ మోడర్న్ టైమ్స్ కి అండ్ వెరీ రిలేటబుల్ టాపిక్ యెట్ ఒక నర్వ్ మీద పెట్టుకునేటువంటి ఆ స్టోరీ ప్లాట్ అన్ని కూడా బాగా తీశారని చెప్పొచ్చు సో లెట్స్ వెయిట్ ఫర్ దీస్ మూవీస్ టు కమ్ బ్యాక్ ఆన్ ఓటీటీ బట్ ఇప్పుడైతే నేను లెనిన్ మూవీ నుంచి ఒక పాట వేసేస్తాను బట్ బిఫోర్ ఐ డూ దాట్ క్వశ్చన్ అయితే వేసేస్తాను ప్రదీప్ రంగనాథన్ అనుపమ పరమేశ్వరన్ అండ్ కాయడు లోహార్ ఈళ్ళు ముగ్గురు కలిసి చేసినటువంటి ఆ ఫేమస్ ఫేమస్ మూవీ ఏంటి అనేది మై క్వశ్చన్. 9726361966 ఇస్ ద కాలర్ నంబర్.

అమేజింగ్. సో ఎస్, ప్రదీప్ అండ్ అనుపమ అండ్ కాయుడు అని అంటే లేటెస్ట్ గా వచ్చినటువంటి, లేటెస్ట్ అంటే ఎస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఇట్ వాజ్ అ గ్రేట్ హిట్, అందరికి చాలా నచ్చేసింది. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఆర్ జస్ట్ ద డ్రాగన్ అని అనేస్తున్నాము ఆ మూవీ పేరు. దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఎస్, దాట్ బ్రింగ్స్ అస్ టు ద కంక్లూజన్ ఆఫ్ అవర్ దిస్ 1 to 4 PM ఆట కావాలా పాట కావాలా అనే షో. యూజువల్ గా నేను అన్నట్టు శివ గారి స్లాట్ ఇది, అండ్ ఇవాళ నేనైతే సబ్స్టిట్యూట్ చేసేసాను. ఐ హోప్ ఐ డిడ్ సమ్ వాట్ జస్టిస్ టు హిజ్ లిసనర్ బేస్. అది మీరు మీ అందరు కూడా ఎంజాయ్ చేశారు అని నేను భావిస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ యువర్ డూయింగ్, మమ్మల్ని చక్కగా మీతో పాటు తీసుకుని వెళ్తూ ఎంటర్టైన్ అవుతూ అలా అలా గడిపేశారని. అండ్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ కూడా మన శిరీష రాబోతోంది కాబట్టి 4 to 7 ఖుషీ ఖుషీగా ఇస్ ద యూజువల్ స్లాట్ దట్ ఐ డూ విత్ హర్. కానీ ఈ మంత్ కి వీఆర్ డూయింగ్ ది సబ్స్టిట్యూట్ అనమాట. సో యా, కీప్ ఎన్ ఐ అవుట్, శిరీష ఇస్ గోయింగ్ టు జాయిన్ ఫర్ అవర్ 4 PM ఖుషీ ఖుషీగా అనే షో. బట్ యూజువలీ యూ గైస్ కెన్ క్యాచ్ అస్ బోత్ ఆన్ దాట్ స్లాట్ సాటర్డేస్ 4 to 7. బట్ ఇవాళకైతే ఐఎమ్ టేకింగ్ యువర్ లీవ్. అండ్ ఆబ్వియస్లీ డాలస్ లో అయితే చాలా చాలా ఎండలు ఉన్నాయి. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడంతా కూడా ఎండలు ఉంటుంటే జస్ట్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ రెస్టింగ్ అప్ యాజ్ మచ్ అస్ పాసిబుల్ వీకెండ్స్ లలో. బట్ యా, థ్యాంక్ యూ అగైన్. టంగ్ ట్విస్టర్స్ ని అలానే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి, మన ప్రొనౌన్సియేషన్ చాలా బాగా బాగా ఉండడానికి, స్పష్టంగా మాట్లాడుకోవడానికి. అండ్ ఐఎమ్ క్లోజింగ్ విత్ మై ఫేవరెట్ ఆఫ్ ద టంగ్ ట్విస్టర్స్, ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై, ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. సో ఆన్ దాట్ నోట్, అనుయ సైనింగ్ ఆఫ్. చలో, బాయ్ బాయ్.

0: 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: హాయ్, హలో, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన ఖుషి ఖుషిగా షో ఓన్లీ శిరీషతోనే జరగబోతోంది. ఎందుకంటే అనూహ్య నేను గొడవ పడి విడిపోయాం. ఓకే, ఇంత ఎక్కువ డ్రామా కాదు. అనూహ్య నేను ఏమి విడిపోలేదు, జస్ట్ అనూహ్య వేరే షోకి సబ్ చేసింది అండ్ నేను మన షోని యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూస్ గా చేస్తున్నాను అనమాట. సో ఖుషి ఖుషిగా స్వాగతం, సుస్వాగతం. అండ్ మీరు వింటున్నారు రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. అలా మీ ఇంట్లో చుట్టాల్లాగా, మీ ఇంట్లో తిరిగే అమ్మాయిల్లాగా మేము ఎవ్రీ వీక్ వస్తాము, పలకరిస్తాము. ఇవన్నీ కామనే, కానీ మీ షో ఎప్పుడెప్పుడు వస్తుంది అని కొత్తగా వింటున్న వాళ్ళు ఎవరైనా అడిగితే, ఎవ్రీ సాటర్డే 4 o'clock 7 o'clock వరకు ఈవినింగ్ మన షో రేడియో సెరపీలో వస్తుంది అనమాట. అండ్ నేను అనూహ్య ఇద్దరం కలిసి చేస్తూ ఉంటాము. బట్ మీరు దీన్ని ఎక్కడ వినొచ్చు అంటే, కార్లలో వినాలి అంటే 107.9 FM HD3 కి ట్యూన్ ఇన్ అవ్వండి, లేదు అంటే మనకు ఒక ఫ్రీ యాప్ ఉంది, ఫ్రీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా వినొచ్చు అనమాట. సో ఈ రోజు నేను మన షోని ఒక లెజెండ్ ని గుర్తు చేసుకుంటూ స్టార్ట్ చేస్తాను. పాట విన్న తర్వాత ఆ లెజెండ్ ఎవరు అన్నది మీకే అర్థమైపోతుంది.

అలా ఈ రోజు జానకమ్మని గుర్తు చేసుకున్నాము. అంటే మార్నింగ్ లేవగానే ఈ న్యూస్ తెలిసి ఆల్ ఓవర్ సోషల్ మీడియా అంతా ఉన్న తర్వాత అరే రే అని మస్తు బాధ అనిపించింది. అసలు ఎన్ని సాంగ్స్ తెలుగులోనే ఎన్ని క్లాసిక్స్ పాడారు ఆవిడ. అండ్ ఆ వాయిస్ చేంజింగ్ అయితే నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఈ మిమిక్రీ ఇవన్నీ అంత లైమ్ లైట్ లోకి రాకముందే సాంగ్స్ లో చాలా వేరియేషన్స్ తీసుకొచ్చి చిన్నపిల్లల్లాగా పెద్ద గొంతు అడల్ట్ గొంతు తోటి అట్లా పాడి ఇట్ వాజ్ వండర్ఫుల్ అని అనిపించింది నాకు. కొన్ని కొన్ని షోస్ ఆవిడ అవి చూస్తే, అంటే ఈ మధ్య అస్సలు ఇంటర్వ్యూస్ ఏమీ ఇవ్వలేదు, బట్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అవి ఇవి చూస్తే అసలు వాటే టాలెంట్ అని అనిపించింది. అండ్ ఆవిడ మన తెలుగు వాళ్ళు కావడం, తెలుగులో అన్ని మంచి క్లాసిక్స్, 48,000 సాంగ్స్ అంటే మాటలు కాదు అసలు. అందులో ఆవిడ పాడిన పాటల్లో కొన్ని ఫ్యూ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ నేను ఈరోజు వినిపిస్తాను. అండ్ మీ ఫేవరెట్ పాటలు కూడా ఏమన్నా ఉంటే డెఫినెట్ గా నాతో చెప్పండి, నాకు షేర్ చేయండి, మన లిజనర్స్ అందరికి వినిపించండి. బికాస్ మీరు మీ ఫేవరెట్ సాంగ్స్ చెప్తే అవన్నీ కూడా నేను లైనప్ చేసి ఈరోజు ఆ పాటలన్నీ విని ఈ కొంచెం సేపు అట్లా గుర్తు తెచ్చుకుందాము. సో అదన్నమాట సంగతి. నెక్స్ట్ లైనప్ లో ఉన్న ట్రాక్ ఏంటి అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ from Jagadeka Vigadathilok Sundari.

ఎన్ని ఇయర్స్ అయినా సరే ఒక ఈ క్లాసిక్ పాటల్ని అసలు బీట్ చెయ్యగలిగేవి ఏవి లేవు అని అంటే అస్సలు నమ్మలేము అన్నట్టేం కాదు. బట్ వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ జానకి గారు, ఆవిడ లాస్ట్ క్లాస్ లో అంటే లైక్ క్లాస్ 10 ఇయర్స్ బ్యాక్ రఘువరన్ బీటెక్ సినిమాలో ఒక చిన్న బిట్ పాడారనమాట. అది కూడా అసలు ఒక ఫుల్ బేస్ వాయిస్ తోటి, ఇలా అమ్మ గురించి ఒక పాట మేబీ సాడ్ పాటే అవ్వచ్చు గాని బట్ చాలా మందికి ఇష్టమైన పాట ఇది. అమ్మ అమ్మ అని పసిబండమ్మ, వెరీ ఎమోషనల్ గా ఉంటుంది ఆ పాట. అంటే ఆవిడ చాలా చాలా పాటలు పాడారు, లైక్ అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, అది మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఇట్లాంటి పాటలు అన్ని పాడారు. గానీ ఐ ఫీల్ యంగ్ జనరేషన్ ని కనెక్ట్ చేయాలి. ఆవిడ ఏ పాటలు పాడారు అని అడిగితే ఆ పాత సినిమాలన్నీ తీసుకొచ్చి చెప్తే ఎంతమందికి గుర్తుంటుందో లేదో తెలియదు గానీ, ఎస్పెషల్లీ జెన్జి వాళ్ళకి రఘువరన్ బీటెక్ సినిమాతోటి ఒక ఒక ఎట్లా అంటే ఇలా ఫుల్ ఇంజనీరింగ్ చేశాము మనం 2000 లేకపోతే 90s కిడ్స్ అని అంటే అసలు ఆ సినిమాకి ఫ్యాన్ కాని వాళ్లే ఉండరు అనమాట. సో మేబీ మనం అలా కూడా రిలేట్ చేయొచ్చు. సో వై నాట్, ఆ పాట ఎందుకు వినకూడదు మనం అని అనిపించింది నాకు. సో లెట్స్ గో.

హోల్ నెక్స్ట్ లెవెల్ కి. ఆ సాంగ్ అప్పటి వరకు నార్మల్ గానే వెళ్తుంది అన్నట్టే ఉంటుంది, బట్ హోల్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది ఆవిడ వాయిస్ రాగానే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హర్ వాయిస్ అని చెప్పొచ్చు, అండ్ హర్ లెగసీ ఆల్సో. సో వి ఆవిడ పాటల రూపంలో ఎప్పుడు మనతోనే ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు అని ఒక మిలీనియల్ ఆశ అన్నమాట. సో అదనమాట సంగతి. సో నాకేం అనిపించిందంటే, ఇంతలాగా మనం పాటల గురించి అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సో నాకేమనిపించిందంటే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది. ఆ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్లీ మనం ఒక సాంగ్ వింటాము, అది నచ్చుతుంది మనకి, ఆ గొప్పతనం ఎవరిది? ఒక సాంగ్ మనకి నచ్చితే ఆ గొప్పతనం ఎవరిది అని అనుకుంటాం. మేబీ ఆ పాట రాసిన లిరిసిస్దా, ఆ పాటలో ఆ పాటని పాడిన వాళ్ళ, పాడిన వాళ్ళకి ఎక్కువ క్రెడిట్ వెళ్తుందా? ఎంత లిరిసిస్ట్ ఎంత బాగా రాసినా పాడిన వాళ్ళకి ఆ క్రెడిట్, పాడిన వాళ్ళు బాగా పాడితేనే అఫ్ కోర్స్ పాట బాగా వస్తుంది. మ్యూజిక్ కంపోజర్ కరెక్ట్ గా మంచిగా కంపోజ్ చేస్తేనే, దానికి ఆ ట్యూన్ బాగుంటేనే ఆ పాట మనకి నచ్చుతుంది. కొంతమంది ఎట్లా అంటే, ఓ తను మా ఫేవరెట్ సింగర్, సో ఆయన ఏ పాట పాడినా నాకు నచ్చుతుంది అన్నట్టులాగా కొంతమంది ఉంటారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే మాకు చాలా ఇష్టం, ఆయన మ్యూజిక్ లో వచ్చిన అన్ని పాటలు మాకు ఇష్టం అని అంటారు. సో ఇప్పుడు క్రెడిట్ ఇవ్వాలి మనకి ఏదన్నా ఒక పాటకి అని అంటే అది ఎవరికి ఎక్కువ వెళ్తుంది అన్నది నా క్వశ్చన్ అనమాట. అది లిరిసిస్ట్ కి వెళ్తుందా, సింగర్ కి వెళ్తుందా, మ్యూజిక్ డైరెక్టర్ కి వెళ్తుందా? సో ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ వెళ్తుంది అని. సో మీరు కొట్టుకోకండి, ఒకవేళ కొట్టుకుంటే ఒక చిన్న చిరునవ్వుతోటి యుద్ధాన్ని ఎలా ఆపాలో జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి చెప్తున్నారు. ఇది వినేసి వద్దాం.

0: ఆల్రైట్, ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఒక చిన్న చిరునవ్వుతోటి యుద్ధాలు ఎలా ఆపచ్చు అని. సో నాకు రిక్వెస్ట్ సాంగ్స్ అయితే వస్తూనే ఉన్నాయి, జానకి గారి గురించి మనం మాట్లాడుకున్నాము. బట్ నేను అడిగిన క్వశ్చన్ కూడా మర్చిపోకండి మీరు, మనకి ఏదన్నా ఒక పాట నచ్చింది అంటే అందులో ఎవరి గొప్పతనం ఎక్కువ ఉంటుంది అన్నట్టు, అంటే లిరిసిస్టా, పాడిన సింగరా, లేకపోతే కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టరా. అంటే నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది దానికి. అయితే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ని కూడా మనం మాట్లాడుకోవాలి కదా, అంటే సింగర్ ఏం చేస్తారు, లిరిక్స్ ఏం చేస్తారు అని. ఇప్పుడు ఒకటే పాటని నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఒక ఒక పాటని ఒక ఇద్దరు ముగ్గురు సింగర్స్ తో ఎవరు పాడితే బాగుంటుంది అన్న వాళ్ళకు ఒక ఐడియా ఉండి, వాళ్ళతోటి ట్రైల్స్ అవి ఇవి చేయించి ఓకే వీళ్ళది బాగుంది అని ఫైనల్లీ ఒకళ్ళది ఫైనల్ చేస్తారు. అంటే మేబీ దట్ మీన్స్ సింగర్ గొప్పతనం ఏమీ ఉండదు, ఫైనల్లీ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్తే అదే జరుగుతుంది అన్నట్ట. అది నాకు ఉండిపోయిన క్వశ్చన్ అన్నమాట. అంటే అక్కడ సింగర్ థింగ్ ఏమీ లేదా, మేబీ వాళ్ళకి ఆ సాంగ్ సెట్ అవ్వట్లేదు వాళ్ళ వాయిస్ కి, ఆర్ వాళ్ళకి ఆ సాంగ్ సెట్ అవ్వట్లేదు అన్నట్ట. అంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి పాడితే ఆ సాంగ్ పాట ఏముంది ఎవరైనా పాడతారు అన్నట్టు లాగానా. సో ఆ రకంగా చూసుకుంటే ఎవరికి ఎక్కువ క్రెడిట్ వెళ్తుంది అన్నది ఇక్కడ డిస్కషన్ అనమాట. సో మీరు కాల్ చేయాలనుకుంటే 9726361966 కి కాల్ చేయండి. అండ్ అన్నట్టు మర్చిపోకండి, ఇన్ కేస్ మీరు గనక ఓన్లీ కార్ లోనే వింటున్నారు అని అంటే డెఫినెట్ గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన రేడియో సురభి యాప్ ఫ్రీ యాప్ ఉంది iOS అండ్ ఆండ్రాయిడ్ డివైజెస్ లో. అండ్ 107.9 FM HD3 కి ట్యూన్ ఇన్ అవ్వండి. అండ్ మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వచ్చు, ఎందుకంటే చాలా మంచి మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి. అండ్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్ళొద్దు. అండ్ యు ఆర్ లిజనింగ్ టు ఖుషీ ఖుషీగా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి. Sounds like home.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
3: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం ఉండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
10: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
11: నీ కల నిజం అవబోతోంది.
10: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
11: పరిష్కారం ఇచ్చేద్దాం, వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా.

0: call them at 817-829-8888.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే.
1: ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి. దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్.
2: ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురపి, సౌండ్స్ లైక్ హోమ్. అయితే జస్ట్ ఇందాకే హాఫ్ అన్ అవరే అయ్యింది, సో ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళు ఉంటే మీరు పెద్దగా ఏం మిస్ అవ్వలేదు, సో టెన్షన్ పడకండి. ఇందాక నేను ఒక కొన్ని పాటలు జానకి గారికి వినిపించాను. సో రవి గారు చెప్పారు ఫ్రమ్ న్యూజెర్సీ, ఇంకొన్ని పాటలు వేయి అని ఒక రిక్వెస్ట్ సాంగ్ కూడా అడిగారు. సో అలా మీరు నా చేత ఇంకేమన్నా కొన్ని పాటలు వేయించాలి అని అనుకుంటే మీకు తెలుసు ఎవరికి ఫోన్ చేయాలో, 972-636-1966 కి. సో రవి గారు, మీ పాట వచ్చేస్తోంది, ఆన్ ద వే.

ఆల్ రైట్, ఇంకా ఏమన్నా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే మీకు తెలుసు ఎవరికి ఫోన్ చేయాలో 9726361966 కి కాల్ చేయండి. అయితే నేను ఇందాక బ్రేక్ కి ముందు ఒక క్వశ్చన్ అడిగాను అనమాట, అదేంటంటే అసలు ఒక పాట హిట్ అవ్వాలి అని అంటే ఆ మ్యాజిక్ ఎవరి వల్ల జరుగుతుంది, మనకు పాట గుర్తుంటుంది అని అంటే అది ఎవరి వల్ల గుర్తుంటుంది, అది పాడిన సింగర్ దా లేకపోతే లిరిసిస్ట్ దా ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ దా అని. అయితే నాకు రవి గారు కాల్ చేశారు, ఆయన చెప్పారు నన్ను అడిగితే నేనైతే ఎక్కువ క్రెడిట్ సింగర్ కే ఇస్తాను అని చెప్పారు. ఎందుకంటే ప్రోడక్ట్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసినా, దానికి ఎవరు క్వాలిటీ టెస్ట్ చేసినా, ఆ ప్రోడక్ట్ మన చేతికి తీసుకొని ఇచ్చే ఆ డెలివరీ పర్సన్ ఉంటారే, ఆ కొరియర్, వాళ్ళు కరెక్ట్ గా మనకు అందిస్తేనే కదా ఫైనల్లీ రిజల్ట్ మన చేతిలో, ప్రోడక్ట్ మన చేతిలో ఉండేది అని ఆయన అభిప్రాయపడ్డారనమాట. యా రవి గారు, నేను కూడా మీ మాటతో అగ్రీ చేస్తున్నాను, కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే, 100% కరెక్టే. సో అయితే నాకేమనిపించింది అని అంటే ఒక క్వశ్చన్ అడగాలనిపించింది, అదేంటంటే ఇప్పుడు మీ ఫేవరెట్ పాటలు అని కొన్ని ఉంటాయి కదా, ఫేవరెట్ పాటలు లైక్ మీ ఫేవరెట్ సాంగ్ ఏది అని ఎవరైనా అడిగితే టక్కున గుర్తొచ్చే ఆ 3-4 పాటలు ఉంటాయి కదా, ఆ 3-4 పాటల్లో మీకు ఎక్కువగా నచ్చింది ఏంటి, ఆర్ ఆ 3-4 ఒక్క పాట తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వాటిల్లో మీకు బాగా నచ్చింది ఏంటి, మీకు అందులో లిరిక్స్ నచ్చాయా లేకపోతే ఆ సింగర్ పాడిన విధానం నచ్చిందా, ఆర్ ఆ మ్యూజిక్ ఆ ట్యూన్ నచ్చిందా, సో మీకు అలా ఏది నచ్చింది. నేను కూడా నా ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేస్తాను, బట్ మీరు ఆన్సర్ చేయడానికి 9726361966 కి కాల్ చేయండి. అండ్ యూ ఆర్ లిసనింగ్ టు ఖుషీ ఖుషీగా విత్ మీ శిరీష ఓన్లీ ఆన్ రేడియో సురభి డయాలసిస్, నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్.

రైట్, ఆఫ్ ఎయిర్ లో కాల్స్ తీసుకుంటూనే ఉన్నాను నేను. అయితే నాకేమర్థమైందంటే నేను ఏమన్నా ఇట్లా ఒక చిన్న అగ్గిపుల్లని అలా గీసి వదిలేసానా అని నాకు ఒక డౌట్ కూడా వస్తుంది గాయ్స్. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఇక్బాల్ గారితో మాట్లాడాను, మన ఆర్జే ఇక్బాల్ గారు ఉన్నారు కదా, ఆ రోజుల్లో ఇక్బాల్, ఆ రోజుల్లో ఇక్బాల్ అని అంటే ఆ రోజుల్లో ఇక్బాల్ గారు ఏం చేశారని కాదు, ఆ రోజుల్లో పాటల గురించి ఇక్బాల్ గారు మాట్లాడతారు అని అనమాట దాని అర్థం. సో ఇక్బాల్ గారితో మాట్లాడానా, ఆయన ఏమన్నారంటే ఇవి ఇవన్నీ కాదు, ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక ట్యూన్ ఇచ్చాడు, వాళ్ళని లిరిసిస్ట్ నైనా ఆర్ సింగర్ నైనా కరెక్ట్ చేసేది మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాము చాలా లిరిక్స్, ఓ పెద్ద లిరిక్స్ ఏం లేవో, చిన్న చిన్న కొన్ని పదాలు ఉన్నాయి అంతేగాని అందులో ఓ పెద్ద చెప్పుకోదగిన లిరిక్స్ లాగే ఏమున్నాయి. లైక్ లిరిక్స్ కి ఇంపార్టెన్స్ అంటే దట్ క్లాసిక్ మూవీస్ లైక్ శంకరాభరణం, స్వాతి ముత్యం ఇట్లాంటి వాటిల్లో ఇంపార్టెన్స్ ఉండింది గాని, బట్ అదర్వైజ్ లిరిక్స్ ఓకే చల్తా హే అండ్ సింగర్ కూడా అంతే చల్తా హే. అండ్ ఫస్ట్ మనకు బేస్ ఎవరు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని ఇక్బాల్ గారు తీర్మానించారు. సో అదనమాట సంగతి. ఇంకా ఓపెన్ గానే ఉంది క్వశ్చన్, మీ ఉద్దేశం ప్రకారం ఒక పాట హిట్ అవ్వాలి అని అంటే అస్సలు మ్యాజిక్ ఎవరి ఎవరి వల్ల జరుగుతుంది, సింగర్ వల్లనా, లిరిసిస్ట్ వల్లనా, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ వల్లనా? అండ్ మీకు ఏదన్నా ఒక పాట నచ్చితే ఆ పాటలో మీకు బాగా ఎక్కువ నచ్చింది ఏది, అంటే ఈ ఈ పాటలో ఇది ఉండడం వల్ల నాకు క్రేజీగా అనిపించింది, అందుకు నాకు బాగా నచ్చింది అని అనిపించే అంతలాగా ఏంటి, ఏమి ఉంది నాతో షేర్ చేసుకోండి. నేను కూడా నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేనేమనుకుంటున్నాను అన్నది షేర్ చేస్తాను. మీరు కాల్ చేసిన నంబర్ 9726361966.

అనమాట సంగతి. ఏదో ఇట్లా ఒక ఫుల్ తుఫాన్ వచ్చి వెళ్ళినట్టు ఉంది కదా. ఐ ఫీల్ ఇప్పుడు నేను వినిపించిన పాట ఏదైతే ఉందో అది నాకు చాలా అండర్ రేటెడ్ పాట అని అనిపిస్తుంది అనమాట. అంటే లైక్ మంచి ఒక ఇలా స్లోగా ఉండే మెలడీ లాగాను ఉండదు అండ్ ఇలా ఫుల్ ఫాస్ట్ బీట్ లాగా కూడా ఉండదు, ఇట్లా ఒక మిడిల్లో ఉంటుంది అని. బట్ చాలా ఎంగేజింగ్ గా యూత్ఫుల్ గా ఉంటుంది ఆ పాట అని అనిపిస్తుంది. అండ్ ఆ పాట కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాలో అదనమాట. అండ్ ఇందాక నేను మాట్లాడుతున్నట్టు ఒక పాట హిట్ అవ్వడానికి అసలు మ్యాజిక్ ఎవరిది, సింగర్ దా, లిరిసిస్ దా అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దా అని అన్నాను. బట్ నేను నా అభిప్రాయం చెప్పాలి అని అంటే ఐ ఫీల్ మేబీ లిరిసిస్ట్ కి ఎక్కువ పాట ఇస్తానేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే 30-30-40 డివైడ్ చేస్తే నేను 40% ఇస్ లిరిసిస్ట్ అంటాను, ఎస్పెషలీ ఇన్ తెలుగు. తెలుగు అంటాను నేను ఎందుకంటే తెలుగుని చాలా మంది, తెలుగుకి యాక్చువల్లీ ఒక పేరుంది, మ్యూజికల్ లాంగ్వేజ్ అని ఒక పేరుంది. అది చాలా మంది చెప్పారు ఇప్పటి వరకు, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ చాలా మంది సెలబ్రిటీ లైక్ వేరే అదర్ లాంగ్వేజ్ వాళ్ళు, తమిళ్, మలయాళం, హిందీ వీళ్ళందరూ కూడా చెప్పారు తెలుగు ఇస్ ఎ మ్యూజికల్ లాంగ్వేజ్ అని చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక పాట వినిపిస్తాను ఇప్పుడు. ఈ పాట PS2 సినిమా నుంచి అనమాట, PS2 పొనియన్ సెల్వన్ 2. ఆ సినిమాలో వీరా రాజ వీరా అని ఒక సాంగ్ ఉంటుంది, నా ఫేవరెట్ అది. ఆ పాట నాకు చాలా నచ్చుతుంది. ఆ పాటలో ఒక పర్సన్ ని ఎలివేట్ చేస్తారనమాట. ఎలివేట్ అంటే అసలు ఎట్లా అంటే, మేబీ పాట విన్న తర్వాత మీకు అర్థమవుతుందేమో, మధ్యలో చరణంలో వస్తుంది ఆ లిరిక్స్ ఏంటి అన్నది. అసలు ఒక మనిషిని ఇంతకంటే బాగా ఎవరు చెప్పగలరా వాళ్ళు, అసలు దేవుడు కూడా ఇంత బాగా పొగడలేడు ఒక మనిషిని అన్నట్టు లాగా అనిపిస్తుంది. అంత బాగా ఎలివేట్ చేస్తారు ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు. అండ్ నేను సేమ్ లిరిక్స్ తమిళ్లో కూడా విన్నాను అనమాట. వింటే తమిళ నాకు అంత ఎక్కువ అర్థం కాదు, ఎస్పెషల్లీ ఇట్లా ఒక పాటలో ఆ ఇప్పుడు మనకి పద్య భాషల్లో పద్యం లాగా ఉండే తెలుగులో ఎలా ఉంటుందో అది మనకి ఎంత తొందరగా అర్థం కాదో, సేమ్ తమిళ్ కూడా అలాగే ఉంటుంది కదా ప్యూర్ తమిళ్లో. నాకు అది అర్థం కాలేదు, బట్ స్టిల్ ఇఫ్ ఐ కంపేర్ విత్ సౌండింగ్ ఆఫ్ తమిళ్ అండ్ తెలుగు, నాకు తెలుగు బాగా కనెక్ట్ అయిపోయాను. నువ్వు తెలుగు కాబట్టి అలాగే అంటావు అని అంటారులే గాని, బట్ స్టిల్ నాకు తమిళ్లో కూడా చాలా పాటలు, ఇష్టమైన పాటలు ఉన్నాయి, అవన్నీ నేను తమిళ్లోనే వింటాను, మళ్ళీ తెలుగులో కూడా వినను నేను. సో అలా నాకు లిరిసిస్ట్ కి మేబీ నేను కొంచెం ఎక్కువ ఇస్తానేమో అని కొంచెం అలా అనుకుంటున్నాను నేను. సో మీరేమంటారు, ఈ పాట కూడా వినండి, ఈ పాట విన్న తర్వాత నేను ఎందుకు అలా అనుకున్నాను, నాకు ఎందుకు నచ్చింది అన్నది, ఆ ఎలివేషన్ ఏంటి అన్నది కూడా చెప్తా.

అదన్నమాట. సో నాకు ఎవ్రీ టైమ్ ఈ పాట విన్నప్పుడల్లా ఇట్లా గూస్ పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ నేను చెప్పిన ఎలివేషన్ ఏదైతే ఉందో బేసికల్లీ ఒక వీరుడు గురించి చెప్పేదన్నమాట ఇది. సో వీరుడు గురించి చెప్తూ ఇలా నువ్వు అసలు యుద్ధం చేస్తుంటేనే ఆ తెగిపడే తలలన్నిటికీ ఆ అలలు అన్ని అసలు నది రంగే మారిపోతుంది, ఇలా రక్తం రంగులాగా వచ్చేస్తుంది అని చెప్తాం అన్నమాట. సో అది ఇంకొక చిన్న పాట వినేసి వచ్చేద్దాం మనం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్.

0: కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
1: అమ్మా, సాటర్డే మూవీ?
0: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
1: ఉప్పు కప్పు రంబు ఒక్క
0: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అన్ని పెట్టుకున్నాన్రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి డాలస్, నంబర్ వన్ తెలుగు రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో ఆఫ్ డాలస్. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, మన రేడియో సురభిని ఈ మధ్య మధ్య వినడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డెఫినెట్ గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు అని అంటే అది ఫ్రీ యాప్ కాబట్టి, iOS అండ్ ఆండ్రాయిడ్ డివైసెస్ లో ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ రోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే, అసలు ఒక మాట హిట్ అవ్వడానికి మ్యాజిక్ ఎవరిది, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది, ఆర్ మనకి ఎవరి వల్ల ఎక్కువ నచ్చుతుంది పాట, లైక్ పాట పాడిన సింగర్ దా, లేకపోతే లిరిసిస్ దా, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ దా అన్న టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో ఇందాక ఎవరు శ్రీనివాస్ గారు కాల్ చేశారు, కాల్ చేసి ఆయన ఏమన్నారంటే, నేనైతే ఎక్కువ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ కే ఇస్తాను, బికాజ్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరుండి చేయించుకోబట్టే కదా ఎవరైనా మంచిగా రాసేది, ఎవరైనా పాడేది. సెట్ శ్రీరామ్ వచ్చి పాట పాడినా సరే ఆ పాటలో ఏదో ఒక విషయం ఉండాలి కదా, అందుకని నాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం అని అన్నారన్నమాట. సో ఓకే అండి, నేను కూడా అగ్రీ చేస్తున్నాను మీ మాటతోటి. అండ్ ఆయన ఇంకొక సాంగ్ కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ రోజు ఏంటో శ్రీనివాస్ గారు చాలా ఇన్స్పిరేషనల్ ఫీల్ అవుతున్నారు అనుకుంటా. సో ఒక మహర్షి సినిమా నుంచి మహర్షి లాంటి పాట అడిగారు. అండ్ ఈ పాటకి నాకు కూడా ఒక ఫన్నీ ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఏంటో ఈ పాట అయిపోయినాక నేను షేర్

ఆల్ రైట్. సో ఈ పాట విన్న తర్వాత నేను చెప్పాను కదా మేబీ శ్రీనివాస్ గారు చాలా ఇన్స్పిరేషనల్ ఫీల్ అవుతున్నారని, నేను కూడా ఇన్స్పిరేషనల్ ఫీల్ అవుతూ ఉంటాను. ఎప్పుడు ఎలాగో తెలుసా, నేను ఈ మధ్య అంటే ఇప్పుడు సమ్మర్ బిగిన్ అయ్యింది కాబట్టి, అంటే బిగిన్ అయ్యి చాలా రోజులు అయింది అనుకోండి, నేను ఇప్పుడే కదా నిద్రలేచింది, నేను లేట్ గా నిద్రలేస్తుంటాను కాబట్టి. సో నేను ఏం చేశానంటే కొన్ని మొక్కలు అయ్యి, ఓకే నేను కూడా వీకెండ్ ఫార్మింగ్ అని చెప్పి ఇట్లా పదరా పాట పెట్టుకుని స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మొక్కలు పెంచాలి, ఏ మొక్కకి ఎంత మట్ట అవసరం, దానికి ఎప్పుడు నీళ్లు పోయాలి, ఇవన్నీ నాకేమీ తెలియదు కదా, నేను అందులో తంప్రింట్ కదా నేను. అయితే సరే వెరీ ఈజీగా ఏదన్నా స్టార్ట్ చేయాలి అని చెప్పి మెంతి కూర స్టార్ట్ చేశాను అనమాట. మెంతులేసి మెంతి కూర స్టార్ట్ చేశా. అది ఒక 1 వీక్ తర్వాత ఇట్లా మంచిగా ఆకులు అన్ని వచ్చి నేను వీకెండ్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి కొంచెం ఇట్లా ఓవర్ యాక్షన్ అది చేసి దాన్ని ఒక ఫోటో తీసి వెనకాల పదరా పాట పెట్టి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పోస్ట్ చేసుకున్నాను అనమాట. అసలు నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే, వావ్, ఒక మొక్క నా చేతిలో చచ్చిపోకుండా బతికింది, ఆ బతికిన దాన్ని నేను కూర వండుకొని తిన్నాను. అసలు ఆ ఫీలింగే ఒక ఒక మామూలు ఫీలింగ్ కాదు అది. సో నేను అదే ఇన్స్పిరేషన్ తో ఇప్పుడు కొత్తిమీర పెంచుతున్నాను అండ్ పుదీనా కూడా పెంచుతున్నాను అనమాట. ఇట్లా నా ప్లాంట్ డాక్టర్స్ అందరికి నేను ఎవరెవరినైతే ఇది ఎలా పెంచాలి, దీనికి ఎంత నీళ్లు పోయాలి అని అడిగితే ఓపికగా సమాధానాలు చెప్పిన వాళ్ళు ఉంటారు చూడండి, అలా నా ప్లాంట్ డాక్టర్స్ అందరికి బిగ్ థ్యాంక్ యూ అనమాట. సో ఇది నాకు మొక్కలు పెంచడం అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి నాకు గుర్తొచ్చే పాటలు ఈ రెండు, పదరా ఒకటి, ఇదే కదా నీ కదా, నాకు నేనే అంత ఎలివేషన్ వేసుకుంటాను అనమాట. అదనమాట సంగతి, ఓకే అది నా మొక్కల స్టోరీ. బట్ రవి గారు కూడా ఆయన పర్స్పెక్టివ్ ని కొంచెం మార్చి చెప్పారు ఇందాక నేను అడిగిన క్వశ్చన్ మీద. ఒక పాట హిట్ అవడానికి అసలు మ్యాజిక్ ఎవరిది, సింగర్ దా, లిరిసిస్ట్ దా, మ్యూజిక్ డైరెక్టర్ దా అని అడిగాను కదా. సో ఆయన చెప్పారు ఆయన థాట్ ఏంటి అని, కొంచెం అమెండ్మెంట్ చేసుకుని చెప్పారు. అదేంటి అన్నది నేను చెప్తాను, బట్ ఈ ఒక్క పాట వినేసరండి చెప్తా. అన్నట్టు సారీ, ఇందాక నేను ఒక కాలర్ తో మాట్లాడుతూ కొన్ని కాల్స్ ఆన్సర్ చేయలేకపోయాను, బట్ ప్లీజ్ డూ కాల్, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను.

తన మాట సంగతి. సో సో లిజనర్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి, అంటే బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి ఐ థింక్ మొన్నటితో 12 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. 12 ఇయర్స్ లో అసలు వెనక తిరిగి చూసుకుంటే ఎట్లా మారిపోయిందిరా అసలు మన ఇండస్ట్రీ, ఏం జరిగిందిరా నాయన, అసలు ఎలా మారిపోయిందిరా, ఇలా మారిపోయిందిరా అన్నట్టులాగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక్కడు ప్రభాస్, ఒక్కడు కష్టపడి 5 ఏళ్ళు గొడ్డు చాకరీ, లైక్ లిటరలీ గొడ్డు చాకరీ చేస్తే ఆ తర్వాత వచ్చిన సక్సెస్ అంతా మిగిలిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, లైక్ అంటే ఒకళ్ళు కష్టపడితే మిగతా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు కాదు, బట్ వీళ్ళకి కూడా ఒక పాత్ దొరికింది కొంచెం కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయడానికి గానీ, లేకపోతే మన టాలెంట్ అంతా మనం షోకేస్ చేయడానికి ఒక పెద్ద స్టేజ్ దొరకడం గానీ ఇట్లాంటి వాటిల్లో అన్నమాట. సో ఒక్కడు వెళ్ళి గొడ్డు జాకరీ చేసి ఒక పాత అంతా వేస్తే, లైక్ హౌ మెగాస్టార్ కష్టపడి వచ్చి ఒక ఫుల్ పాత అంతా వేస్తే ఆయన వెనకాల ఎంత మంది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ గానీ బయట వాళ్ళు గానీ వచ్చారో, అలా ప్రభాస్ గారి గురించి కూడా అన్నమాట ఇది. ఆయన ఒక్కడు అలా వెళ్ళి పాత వేసి వచ్చాడు, వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా రెచ్చిపోతున్నారు అన్నమాట. అండ్ ఇప్పుడు ఎంత పెద్ద సూపర్ స్టార్లు అయినా కూడా పెద్ద ఎక్కువ ఇట్లా రెమ్యూనరేషన్స్ తీసుకొని అట్లా ఏం ఉండకపోతుండే, వాళ్ళ మార్కెట్ ఎంతనో అంతవరకే రెమ్యూనరేషన్స్ ఉంటుండే అప్పట్లో. అండ్ మూవీ బడ్జెట్స్ కూడా అట్లానే ఉండేవి సినిమాకి తగ్గట్టుగా. ఇప్పుడు అసలు బాహుబలి తోటి ఒక బాహుబలి ఒక రేంజ్ కి అలా తీసుకెళ్లి వదిలిపెట్టడం వల్ల అది ప్లస్ అయిందా మనకి మైనస్ అయిందా అన్నది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే ఓకే బానే ఉంది, అక్కడ దాకా వెళ్ళారు, మన హీరోలు ఇప్పుడు ఫుల్ బాగా పైసలు ఛార్జ్ చేస్తున్నారు అని అనుకోండి, అండ్ మూవీ బడ్జెట్లు పెరిగిపోయాయి అనుకోండి, అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే మన మీదే కదా వచ్చి పడేది. ఇప్పుడు ఒక్కొక్క మూవీ టికెట్ లో $20-25 పెడుతుంటే అది మన మీదనే కదా వచ్చి పడేది, దానికి సాడ్ ఫీల్ అవ్వాలా, లేకపోతే ఏదో ఎక్కడో ఒక మూల ఒక చిన్న ఇండస్ట్రీ అన్నట్టు లాగా ఉండేది మన వాళ్ళలో ఎంత టాలెంట్ ఉన్నా సరే, బట్ ఒక్కసారిగా ఇప్పుడు అందరూ మన వైపే తిరుగు చూస్తున్నారు అన్న దాంతో ఆనందపడాలా అన్నది నాకు అర్థం కావట్లేదు. సో అది కూడా వన్ ఆఫ్ మై బాధ. సో నా బాధని మీరు కూడా పంచుకోండి 9726361966 కి కాల్ చేసి, మీరేమనుకుంటున్నారు నా బాధ కరెక్టేనా కాదా.

అదన్నమాట సంగతి. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, పెళ్లి అనగానే, ఇక్కడ పెళ్లి అనగానే ఈ పత్తి ఇప్పుడు బాగానే చేసేసుకుంటున్నారు అనుకోండి, బట్ ఆ ఉండే టెన్షన్ అయితే ఉంటుంది కదా. అంటే అన్ని మనమే ఎక్కడి నుంచి సంపాదించి తెచ్చుకోవాలా, అన్ని డీటెయిల్స్ లైక్ ఫోటోగ్రాఫర్స్ గానీ, డీజేస్ గానీ, డెకార్ వాళ్ళు గానీ, ఇప్పుడు మేకప్ ఎవరేస్తారు, మనకి ఏదన్నా సడన్ గా జ్యువెలరీ కావాలంటే ఎట్లాగా. ఇండియాలో అయితే మనకి బోల్డ్ అన్ని వేసి ఉన్నాయి, మనకు తెలిసిన వాళ్ళు బోల్డ్ అంత మంది ఉంటారు, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. బట్ ఇక్కడ పెళ్లి చేసుకుంటుంటే మాత్రం డెఫినెట్ గా ఆ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి చాలా టెన్షన్ ఉంటుంది, అండ్ పేరెంట్స్ కి కూడా ఇంకా. ఎందుకంటే అరే మనం ఒక తెలియని ప్లేస్ కి వెళ్ళి మన పిల్లల పెళ్లి చేయాలి, మనకు అక్కడ ఎవరు తెలీదు, ఏమీ తెలీదు, అవి ఎంతెంత ప్రైసెస్ ఉంటాయో ఏంటో అని ఆ టెన్షన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా. సో ఆ టెన్షన్ నుంచి మీకు కొంచెం స్ట్రెస్ తగ్గించడానికి మనం 26th of July రోజు ఏం చేయబోతున్నామంటే, సనాజ్ ఇన్వైట్ మరియు రేడియో సురభి ఇద్దరు కలిసి ఒక వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పోన్ తీసుకొస్తున్నారు అనమాట. అంటే సో బేసిక్ గా అందులో ఏముంటాయంటే, ఒక పెద్ద ఈవెంట్ హాల్లో మనకి కావాల్సిన సర్వీసెస్ అన్ని ఒకటే చోట అవైలబుల్ గా ఉంటాయి అనమాట. లైక్ ఫోటోగ్రాఫర్స్, డీజే, డెకార్, బ్రైడల్ వేర్, బట్టలు అండ్ సిల్వర్ జ్యువెలరీ, ఇంకా ఫుడ్ వెండర్స్, ఈ క్యాటరింగ్ చేయడానికి వాళ్ళందరూ ఒకటే దగ్గర ఉంటారు. సో మీ బడ్జెట్ ని బట్టి మీకు మీకు ఏమేం కావాలి, ఎలాగా కావాలి, అన్ని అక్కడ ఉన్న వాళ్లతో డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఈ వెడ్డింగ్ సర్వీసెస్ అన్ని ఇచ్చేవాళ్ళు మీరే అయితే, ఈ డెకరేట్ చేసేవాళ్ళు లేకపోతే ఏదన్నా వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ కి మీరు ఏదన్నా చేస్తున్నారు అని అనుకుంటే, మీ బిజినెస్ ని చాలా మంది ముందు మీరు షోకేస్ చేసుకోవాలి అని అనుకుంటే, దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీరు ఇలా బూత్ గానీ, స్పాన్సర్షిప్ గానీ ఏదన్నా చేసుకోవాలి చెయ్యాలి అని అనుకుంటే, 4698780101 కి కాల్ చేయండి, లేకపోతే టెక్స్ట్ చేయండి. 4698780101 కి ఇప్పుడే కాల్ ఆర్ టెక్స్ట్ చేయండి. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, సనాస్ ఇన్వైట్, SANASINVITE. అదనమాట సంగతి. అండ్ ఇప్పుడు ఒక క్రేజీ పాట వినిపిస్తాను, నేను చిన్నప్పుడు తెగ వింటా ఉండేదాన్ని, ఎందుకంటే ఈ పాటలో చాలా మంది హీరోయిన్ పేర్లు వస్తాయి అనమాట. సో నాకు చిన్నప్పుడు ఈ పాట ఎక్కువ వింటూ ఉండేదాన్ని. సో మీకు క్వశ్చన్ ఏంటంటే, ఈ పాట ఉన్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇప్పుడు నేను ప్లే చెయ్యబోయే పాట ఏ సినిమా, ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ చేసిన వాళ్ళకి ఏంటి అన్నది నేను మెల్లగా చెప్తా.

0: ఇప్పట్లో ఇలాంటి పాట ఒకటి రీక్రియేట్ చేయాలి అని అంటే ఎంతో మంది హీరోయిన్ పేర్లు పెట్టాలో కదా, లైక్ సమాంత, కాజల్, రష్మిక, శ్రీలీల, ఇప్పుడు కొత్తగా భాగ్యశ్రీ, వీళ్ళందరి పేర్లు పెట్టాలి కదా. సో నేను ఈ పాట ఎందుకు వేశాను అని అంటే లైక్ ఇది ఫన్నీగా ఉంటుంది. నేను ఈ మూవీలో చాలా పాటలు వినేదాన్ని, ఇంకా నవమన్మధుడా అతి సుందరుడా అని ఆ పాట కూడా ఉంటుంది కదా. సో ఈ సినిమా పెళ్లి సందడి అండ్ దీని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎంఎం కీరవాణి అన్నమాట. సో నేనేం చెప్పాలి అనుకున్నానంటే పద్మశ్రీ అవార్డీ అండ్ ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు ఇస్ బ్రింగింగ్ అన్ అన్ఫర్గెటబుల్ ఫుల్ లెంత్ కాన్సర్ట్ అన్నమాట. మన టెక్సస్ లో జరగబోతోంది జూలై 25th సాటర్డే రోజు ఈవినింగ్ 6 PM కి కొమెరికా సెంటర్ లో జరగబోతోంది అన్నమాట. సో ఎలా మిస్ చేసుకుంటాం చెప్పండి. ఆయన నాటు నాటు పాట పాడతారు, బాహుబలి నుంచి చాలా పాటలే పాడతారు, అండ్ ఇంకా మన అదర్ ఫేవరెట్ మూవీస్ ఆ సాంగ్స్ ఎన్ని ఉన్నాయి, సో అవన్నీ కవర్ చేస్తారు డెఫినెట్ గా. సో అన్ఫర్గెటబుల్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఇక్కడి నుంచి మనం డాలస్ లో జరిగే ఏ వీక్ మనం ఈవెంట్స్ ఉంటాయా అన్నట్టు ఎదురు చూసేటట్టే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వరుసగా ఇక కాన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయి అండ్ దెన్ చాలా పండుగలు వస్తున్నాయి, లైక్ బతుకమ్మ ఉంటుంది అండ్ దెన్ దసరా ఉంటుంది, దీపావళి ఉంటుంది. సో అన్ని ఈవెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. సో మీ క్యాలెండర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ వరకు, ఎంత మంది సెలబ్రిటీలు వస్తారో, ఇంకెన్ని కాన్సర్ట్స్ అటెండ్ అవ్వాల్సి వస్తుందో మనం. అండ్ అవన్నీ ఏంటంటే మై గాడ్ ఇన్ని కాన్సర్ట్స్, ఇన్ని డబ్బులు అన్నట్టు లాగా ఉండవు, అవన్నీ ఒక మంచి మెమరీస్ లాగా ఉంటాయి అట్లీస్ట్ నాకైతే. బికాజ్ ఎన్ని కాన్సర్ట్స్ అటెండ్ అయ్యాము మనం డాలస్ లో లైక్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎస్పెషల్లీ. సో tinyurl.com/mmkiravani show కి వెళ్ళండి మీరు టికెట్స్ కోసం.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి,
2: Radio Surabhi 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
5: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
5: లైక్ లవ్ life moments.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
5: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
2: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
5: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
7: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, Unit 606, డియాండర్ టెక్స్.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 లో. అండ్ ఈ రోజు మనం 1.5 అవర్ కార్యక్రమం అప్పుడే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఇంకొక 1.5 అవర్ ఉంది. సో ఈ 1.5 అవర్ ఏం చేద్దామంటే మంచి గేమ్స్ ఆడేసుకుందాం మనం. గేమ్స్ అంటే మామూలు గేమ్స్ ఉండవు, క్రేజీ గేమ్స్ ఉంటాయన్నమాట. సో గేమ్ ఏంటి అంటే నేను ఒక పాటని ప్లే చేస్తా, ఆ పాటని ప్లే మొత్తం చేయను, ఫస్ట్ కొంచెం వరకు ప్లే చేసి కరెక్ట్ గా ఒక దగ్గర ఆపుతా. నేను ఆపిన తర్వాత అక్కడి నుంచి ఏమొస్తుంది అన్నది మీరు చెప్పాలి. అంటే దాని కంటిన్యూషన్, లైక్ ఒక 2 వర్డ్స్ కానీ, లేకపోతే మీరు ఒక లైన్ నే పాడగలిగితే ఆ లైన్ కానీ. సో చూద్దాం ఎంత మంది కరెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతారో నేను వినిపించే పాటలకి. బట్ నా ఫస్ట్ పాట అయితే వినిపించేస్తాను, ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారో చూద్దాం.

అది. సో నేను ఇంక అక్కడితో ఆపేసా. సామజ వర గమన డాష్ డాష్ డాష్ డాష్ ఏంటి, తర్వాత ఏమొస్తుంది, సామజ వర గమన డాష్ డాష్ డాష్. సో దీని తర్వాత వచ్చే లిరిక్ ని మీరు ఫిల్ చేయాలన్నమాట. చూద్దాం ఎంత మంది కరెక్ట్ గా గెస్ చేస్తారు సామజ వర గమన తర్వాత. బట్ హియర్ వి గో, ఈ లోపు నేను కాల్స్ అన్ని ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను.

ఆల్రైట్. సో ఇందాక మనం ఆడుతున్న గేమ్ ఏంటి అంటే, నేను కొన్ని పాటలు మీకు వినిపిస్తా, అంటే లైక్ ఒక పాట మీకు వినిపిస్తాను, ఆ పాట నేను మీకు వినిపించినప్పుడు మధ్యలో ఆపుతాను అన్నమాట, కొంచెం అట్లా లిటిల్ బిట్ ఒక దగ్గర ఆపేస్తా. ఆపేసిన దగ్గర నుంచి మీరు ఆ లిరిక్ ఏంటి అన్నది మీరు గెస్ చేయాలన్నమాట. గెస్ అంటే గెస్ కాదు, లైక్ మీరు అక్కడి నుంచి ఫిల్ చేయాలి. సో ఆ గేమ్ ఆడుతున్నాం మనం. హియర్ వి గో. ఆ సాంగ్ ఏంటి అంటే,

అది సామజవర గమన దగ్గర ఆగిపోయాం అన్నమాట మనం. సామజవర గమన తర్వాత ఏమొస్తుంది, ఏమొస్తుంది మీరు చెప్పాలన్నమాట. సో కాల్ చేయాల్సిన నంబర్ ఇస్ 9726361966. అండ్ ఈ పాట మంచి పాటని, ప్రశాంతమైన పాటని వింటూ ఆ సామజవర గమన తర్వాత లిరిక్ ఏంటి అన్నది గెస్ చేసి నాకు కాల్ చేయండి. గెస్ చేసి కాదు, యాక్చువల్లీ గుర్తు తెచ్చుకొని కాల్ చేయండి.

సచ్ అ బ్యూటిఫుల్ పాట వినేసి వచ్చేసాము. అండ్ మన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా వచ్చేసింది. సో నేను రివీల్ చేసేస్తాను, సామజ వర గమ్మన్న తర్వాత ఏమొస్తుంది అని చెప్పేసి. అదన్నమాట సామజవర గమన, నిన్ను చూసి ఆగగలనా, అది ఆన్సర్. సో ఆన్సర్ రవి గారు, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. అండ్ ఇంకొక పాట కూడా వినిపిస్తే ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే

అది ఓకే. ఇంకా నేను ఆపేశాను, ఇంక దీని తర్వాత నేను వినిపించను. నట్ట ఎట్లా ముంచేసిపోతారే డాష్ డాష్ డాష్ డాష్ డాష్. దీనికి ఎంత మందికి కరెక్ట్ గా ఆన్సర్ తెలుసు చూద్దాము. బట్ ఈ పాట వింటూ గుర్తు చేసుకుని నాకు కాల్ చేసి చెప్పేసండి 9723619666 కి. అండ్ యు ఆర్ లిసనింగ్ టు ఖుషీ ఖుషీగా విత్ మీ శిరీష ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్.

ఆల్ రైట్, మనకి దీనికి కూడా ఆన్సర్ వచ్చేసింది, మగాళ్ళు వట్టి మాయగాళ్ళే. ఆ ఆన్సర్ కూడా నేను ఇప్పుడే రివీల్ చేసేస్తాను, వినేద్దాం ఏమై ఉంటుంది ఆన్సర్ అని.

ఈడు కూడా ఇంతే. పాట భలే ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం ఈ పాట. అంటే లైక్ భలే క్యాచీగా అట్లా భలే ఫన్నీగా ఉంటుంది కూడా పాట. సో అన్నమాట సంగతి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనకి స్నాక్స్ టైం అయిపోయింది. నాకు తెలుసు చాలా మంది రోడ్ ఎక్కేసి ఉంటారు. ఇవాళ సాటర్డే కదా, సాటర్డే ఈవినింగ్ అలా చాయ్ తాగేసి వద్దాం, అలా స్నాక్స్ తినొద్దాం అన్నట్టు అట్లా వెళ్తారు కదా. సో మీకు మంచి రికమెండేషన్ ఏంటి అంటే మైత్రీస్ రెస్టారెంట్. మైత్రీస్ రెస్టారెంట్ వాళ్ళు ఇప్పుడు ఇర్వింగ్ లో ఉన్నారు, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కోలో మూడు ప్లేసెస్ లో ఉన్నారు. బట్ ఓన్లీ మీరు స్నాక్స్ కోసం మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అని అంటే మీరు చాలా మిస్ అవుతున్నట్టు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర. అండ్ ఎస్పెషల్లీ ఇర్వింగ్ లో అయితే హిల్ టాప్ లొకేషన్, అమేజింగ్ వ్యూస్ ఉంటాయి. అసలు వాళ్ళ బుఫే అయితే ఎంత బాగుంటుందో. అండ్ ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్ గా వెళ్ళండి. అండ్ ఇవే కాకుండా ఏదైనా ఒక కార్పొరేట్ ఈవెంట్స్ కోసం, ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ కోసం, మీరు ఏదైనా క్యాటరింగ్ సర్వీసెస్ అవి ఇవి చూస్తున్నారు, బ్యాంకెట్ సర్వీసెస్ అన్ని చూస్తున్నారు అని అంటే మైత్రీస్ ఈస్ యువర్ గో టు అన్నమాట. సో డెఫినెట్ గా మైత్రీస్ కి వెళ్ళండి. అండ్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ లవ్ ఇట్, మైత్రీస్ మాత్రం. ఆల్ రైట్, ఇంకొక పాట వినిపించైనా లేకపోతే ఒక పాట వేసైనా అని ఆలోచిస్తున్నా. సరే లైక్ కొంచెం బ్రేక్ తీసుకుంటా నేను కూడా, మీకు కూడా కొంచెం బ్రేక్ కావాలి కదా. ఈ పాట అయితే వినేసి వచ్చేయండి. అండ్ అగైన్ దిస్ సాంగ్ ఇస్ ట్రిబ్యూట్ టు జానకమ్మ.

0: ఇప్పుడు చూసినా చాలా స్కేరీగా ఉంది. లాస్ట్ లో ఈ పాట లాస్ట్ లో అట్లా ఒక పాము వచ్చి అట్లా మింగేస్తుంది కదా, అది చూస్తే ఇప్పటికి కూడా చాలా స్కేరీగా అనిపిస్తుంది. బట్ ఆల్ రైట్, మనం కమర్షియల్ బ్రేక్ కి దగ్గరగా ఉన్నాము. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళకండి, ఛానల్ మార్చి.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.

ఓకే గాయస్, సో ఒక మెయిన్ ఇంపార్టెంట్ బాధ ఏంటి అంటే మనం ఎలాంటి బాధనైనా భరించచ్చు, లైక్ ఎక్కడ నొప్పి వచ్చినా భరించచ్చు, కానీ పళ్ళు పళ్ళు ఏదన్నా నొప్పి వచ్చింది అని అంటే మాత్రం గాడ్ లెవెల్ పెయిన్ ఉంటుంది, అసలు వల్ల కాదు. కానీ ఇప్పుడు మీరు అలాంటి పెయిన్ ఏదొచ్చినా అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అఫోర్డబుల్ ప్రైజెస్ లో ట్రీట్మెంట్ చేస్తారు, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఎందుకు కంగారు పడాలి చెప్పండి. సో మీ నవ్వుని అందంగా మార్చుకోవాలి అని అనుకున్నా, లేకపోతే డెంటల్ సమస్యలు ఏమున్నా సరే, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. మీరు చెప్పాను కదా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉండగా మీకేంటి బాధ? అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 9724845400, ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. ఇంకొక క్రేజీ పాట వినేసి వచ్చేద్దాము. అండ్ కీరవాణి గారి పాట అఫ్ కోర్స్ ఇది, అండ్ డెఫినెట్ గా ఆయన కాన్సర్ట్ కి మాత్రం వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే నెవర్ బిఫోర్ కదా ఆయన కూడా చాలా ఇయర్స్ తర్వాత కాన్సర్ట్ చేయబోతున్నారంట, అసలు ఒక ఫుల్ లెంత్. సో సాటర్డే 25th July 6 PM కొమెరికా సెంటర్ tinyurl.com/mmkiravani show. అండ్ రేడియో పార్ట్నర్ వచ్చేసి రేడియో సురవి, అండ్ ఇది చేస్తున్న వాళ్ళు డెసిబల్స్ ఆడియో.

ఆల్రైట్ గైస్, సో డిన్నర్ టైం కూడా అయిపోయింది అండ్ సాటర్డే కాబట్టి ఈరోజు ఎక్కువ మంది చికెన్ మీట్ అవి తినకుండా ఉంటారు కదా, అట్లీస్ట్ సాటర్డే అన్నా తినద్రా అని అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే ఏ టు బి రెస్టారెంట్. ఏ టు బి లో అసలు ఇచ్చి పడేసే అన్ని వెజ్ వెరైటీస్ ఉంటాయి అండ్ దాంతోపాటు వాళ్ళ దగ్గర ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్, పికిల్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ వాటితో పాటు ఫ్లఫీ ఫ్లఫీగా ఉండే రాగి ఇడ్లీలు, గోంగూర రైస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో ఏ టు బి ఫ్రెస్కొ అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. యూ కెన్ విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ 214-872-2345 కి కాల్ చేసినా సరే మీకు అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. అండ్ దాంతో పాటుగా పెద్ది సినిమా ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇన్ కేస్ థియేటర్ లో ఎవరైనా చూడలేదు అని అంటే డెఫినెట్ గా చూడండి. ఈ వీకెండ్ కి ఒక సజెషన్ అనుకోండి, అది

0: రైట్. ఆల్రెడీ ఎవరన్నా ఓటీటీలోకి వచ్చిన తర్వాత పెద్ద సినిమా చూసేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసేసి ఉంటే ఏంటి మీకు ఎలా అనిపించింది? ఏంటో నాకు మిక్స్డ్ గానే అనిపిస్తుందా, ఓకేలే చూడొచ్చులే ఒకసారి బానే ఉంది అని అనేవాళ్ళు కొంతమంది అయితే, ఏంటి ఆ సినిమా అసలు ఎందుకు ఇట్లా చేశాడు, అండ్ మోరోవర్ మ్యూజిక్ గురించి కూడా కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ వినిపించింది అనమాట. అంటే ఏఆర్ రెహమాన్ డైరెక్ట్ తమిళ సినిమాలు అయితే చాలా మంచిగా ఓపికతో, అండ్ బాలీవుడ్ సినిమాలు కూడా, అండ్ తెలుగు సినిమాలకు వచ్చేసరికి ఏంటో ఆ చేద్దామా వద్దా అన్నట్టులాగా ఉంటుంది అని అంటారు. సో ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే మీకేమనిపించింది? అండ్ ఆల్సో ఇప్పుడు యుఎస్ లో క్రికెట్ కొంచెం ఎక్కువ వ్యాప్తి చెందుతూ ఉంది కదా. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ టెక్సస్ లో స్టార్ట్ అవబోతుంది అనమాట. మీరు టెక్సస్ స్కాలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ ని చూడాలి అనుకుంటే 25th నుంచి 27th జూలై వరకు ప్రేరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ హ్యూస్టన్ లో చూడొచ్చు. సో హై స్కూల్ క్రికెట్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి మీరు ఇంకా అని అనుకుంటే ఇన్ఫర్మేషన్ tscb.cricket కి వెళ్ళిపోండి. అండ్ ఆల్సో బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు అయ్య గారు ఆన్ హిస్ మాసివ్ హిట్ లెనిన్ సినిమా తోటి.
1: కట్టుకోబోయేటోడికి కళ్ళతో మాట్లాడినా వినపడతాదంట. ఏంది విన్నావా?

0: Jin Hong.
1: Okay, okay. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్. సో అది గైస్, మనమేమో చూస్తున్న దాన్ని బట్టి లెనిన్ సినిమా హిట్ అయిపోయింది, మొత్తానికి అఖిల్ బాబుకి ఒక హిట్ పడిపోయింది అనే దాంట్లోనే ఉన్నారు అందరూ. బట్ సినిమా చూసిన వన్ ఆఫ్ ద లిజనర్ మనోగతం ఇదన్నమాట, మరీ అంత క్రేజీగా ఏం లేదు, ఓకేలే చూడొచ్చు అని అన్నారు. బట్ ఎనీవే ఫైనల్లీ అఖిల్ బాబు నంబర్స్ పరంగా చూస్తే హిట్ కొట్టేశాడు, లైఫ్ లో ఒక చెప్పుకోదగ్గ ఫస్ట్ హిట్ వచ్చేసింది కాబట్టి కంగ్రాచులేషన్స్ అఖిల్ బాబు. అండ్ ఇప్పటి వరకు షో విన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంకి 4 o'clock నుంచి సాటర్డే రోజు మీ శిరీష ఆర్ అనూహ్య, శిరీష అనూహ్య ఇద్దరు కలిసి మీ ముందుకు వచ్చేస్తారు. అండ్ అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ శిరీష.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
6: నీ కళ నిజం అవబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే

0: them at 817-829-8888.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: ఇండియా వెళ్ళాలి మరో నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి, టైం చెక్ స్టూడియోలో టైం 7 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Mera tumhara hamara pyar sabka favorite india bazaar
2: gata 24 gellu nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూ